ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz ఈనాటి మా ప్రసారాలకు స్వాగతం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 12వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, ఆగస్టు

ఈనాటి మా ప్రసారాలకు స్వాగతం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 12వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, ఆగస్టు నెల 30వ తేదీ ఆదివారం. మా శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు సమయం 6:00. ఇప్పుడు వినండి దేశభక్తి గీతం. జన్మభూమికి వందనం బృందగానం.

దేశభక్తి గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ నుండి ప్రసారం.

0: భక్తిరంజన కార్యక్రమంలో మీరు ఇంతవరకు పి సుశీల గారు గానం చేసిన కృష్ణస్తుతి విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. వినదగు మాట వ్యాఖ్యత పాస్టర్ రెవరెండ్ గోసల ఆదాం గారు.
1: హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనము. గంభీరమైన అర్థాన్ని కలిగి ఉండి ఆణిముత్యాల్లా అలరారుతూ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోని సామెతల గ్రంథము అను పుస్తకములో తరచుగా కనిపించే సూక్తులలో ఇది ఒకటి. మన హృదయాలు ఎన్నో విషయములతో నిండి ఉంటాయి. వాటిలో ఉన్నవి ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విధముగా బయటకు రాక మానవు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 34-35 వచనములలో హృదయమందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాటలాడును గదా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియచేశారు. ఇదే విషయములు బైబిల్లోని లూకాసువార్త 6వ అధ్యాయము 45వ వచనములో కూడా రాయబడి ఉన్నవి. అంతేకాకుండా మార్కుసువార్త 7వ అధ్యాయము 20వ వచనము నుండి 23వ వచనం వరకు మనుషుని లోపల నుండి బయలు వెళ్ళున్నది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, కృత్రిమమును, కామావికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపల నుండియే అనగా హృదయములో నుండియే బయలువెళ్ళి మనుషుని అపవిత్రపరచునని యేసు ప్రభువారు చెప్పెను. హృదయము తోటలాంటిది. నాటిన విత్తనాలు పోషణ సవ్యంగా ఉంటే మంచి ఫలసాయం దిగుబడి ఉంటుంది. ఇలా కాక దాని మానాన దాన్ని వదిలేస్తే పనికి మాలిన కలుపు మొక్కలు, ముండ్ల కంపలు పెరుగుతాయి. హృదయము నీటి ఊటలాంటిది. ఉన్న నీటిని బట్టి దానిలో నుంచి తీయని జలమో లేక చేదు నీరో ఉబికి ప్రవహిస్తాయి. ఒక మనిషి హృదయంలో ఉన్నదే చివరకు బయటకు వచ్చి అతడు ఎలాంటి వాడో తెలియచేస్తుంది. మన హృదయమును ఎలాంటి వాటితో అనగా ఎలాంటి విషయములతో నింపుకుంటున్నామో అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము. మన హృదయంలోకి మనం ఏమి పంపిస్తామో అవే తిరిగి బయటికి వస్తాయి. గనుక మన హృదయమును అనేకులకు ఉపయోగకరమైన జ్ఞాన విషయములతో, మంచి సమాచారముతో, ధైర్యముతో, ప్రయోజనకరమైన విషయాలతో నింపుకుంటే మనం ఎవరితోనైనా మాట్లాడినప్పుడల్లా ఆ ప్రయోజనకరమైన ఇతరులకు మేలు కలిగే మాటలనే మాట్లాడుతాము. గనుక అవి జీవధారలుగా అనేకులకు ప్రోత్సాహమును, ధైర్యమును, ఆదరణను, బలాన్ని చేకూరుస్తాయి. అలా కాకుండా

0: మన హృదయమును దుర్విషయములతో పనికిమాలిన ఎవరికి ప్రయోజనము కలుగు చేయలేని విషయాలతో నింపుకుంటే మనము మాట్లాడినప్పుడల్లా ఉపయోగము లేని వ్యర్థమైన మాటలు పలుకుతాము. వాటి ద్వారా ఇతరులకు ఉపయోగము లేక కొన్నిసార్లు నిరుత్సాహము, నిరాశ, భయమును కూడా పుట్టించును. గనుక మన హృదయమును అన్నిటికంటే ముఖ్యముగా కాపాడుకోవాలి. మన హృదయము బాగుంటే మన ఆలోచనలు, మాటలు బాగుంటాయి, మనము బాగుంటాం, మన చుట్టూ ఉన్న సమాజం బాగుంటుంది. ఈ మార్పు ఒక్కరిలో కాదు కానీ అందరిలో రావాలి. కానీ మనుషులకు అందరికున్న సమస్య ఏమిటంటే మంచి విషయముల కంటే చెడు విషయములతోనే హృదయమును నింపుకుంటాం. అదే మానవుని పాపపు స్వభావం. అందుకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యిర్మీయా గ్రంథము 17:9 హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది అని రాయబడి ఉన్నది. ప్రతి మనిషిని ఈ యొక్క పరిస్థితి నుండి, పాపము నుండి రక్షించి హృదయమును బాగు చేసి సన్మార్గములో, నీతి మార్గములో నడిపించుటగాను 2000 సంవత్సరముల క్రితం రక్షకుడిగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో జన్మించాడు. ప్రతి మనిషి పాపము కొరకు తన రక్తమును చిందించి సిలువలో తన ప్రాణమును అర్పించి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన మరణమును జయించి లేచినాడు. మన హృదయములోని రక్షకుడైన యేసుక్రీస్తును ఆహ్వానించి ప్రభువుగా ఉండుటకు అవకాశమిస్తే మన హృదయములో నుండి జీవధారలను ప్రవహింపచేసి అనేకులకు ప్రయోజనకరముగా మనం ఉండునట్లు మనలను మార్చగలడు. ప్రతి ఇంటిలో, ప్రతి హృదయములో క్రిస్మస్ ఆనందం, నూతన సంవత్సర ఆనందం ఉండునుగాక.
1: వినదగు మాట విన్నారు. వినిపించిన వారు పాస్టర్ రెవరెండ్ గోసల ఆదాం గారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఉలవ సాగులో యాజమాన్య పద్ధతుల గురించి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఏవిఎస్ దుర్గాప్రసాద్ గారు అందిస్తున్న సేద్యపు శుద్ధులు.
2: రైతు సోదరులకి నమస్కారం అండి. ప్రతినయ పంటల భాగంగా ఈరోజు ముందు మనం ఉలవల గురించి తెలుసుకుందాం. మన రాష్ట్రంలో ఖరీఫ్లో మొదటి పంట తర్వాత వర్షాధారంగా లేదా ఏ పంటలు వేయడానికి అనువుగా లేనప్పుడు మనం ప్రతినయ పంటగా ఉలవలు సాగు చేయొచ్చు అండి. ఖరీఫ్లో వేరుశనగ, నువ్వులు, గోగు, మెట్టవరి తర్వాత ఏకపంటగాను లేదా రాగి, జొన్న పంటల్లోనూ సహ పంటగాను కూడా మనం వేసుకోవచ్చు. ఇది సాధారణంగా సెప్టెంబర్, అక్టోబర్లో ఉలవలు వేయటం జరుగుతుందండి. నేల పరంగా మనం చూస్తే చెల్క, ఎర్ర, నల్లరేగడి నేలలు బాగా అనుకూలమండి. అలాగే మురుగునీరు నిలువ ఉండే నేలలు ఈ పంటకు అనువైనవి కావండి. రకాల పరంగా మనం చూస్తే PDM-1 అనే రకము 105 రోజులు దీని యొక్క పంటకాలం అండి. 6 నుండి 6.5 క్వింటాలు ఎకరానికి దిగుబడి ఇస్తుంది. ఈ రకం గురించి లక్షణాలు చూస్తే గింజలు బూడిద తెలుపు రంగులో ఉంటాయండి. అలాగే VDM-1 ఇది 90 నుండి 95 రోజులు దీని యొక్క పంటకాలం. 6 నుండి 6.5 క్వింటాలు ఎకరానికి దిగుబడి ఇస్తుందండి. గింజల పలంగా మనం చూస్తే నలుపు రంగులో ఉంటాయండి ఇది. నెక్స్ట్ VHG-62 ఇది 85 రోజులు పంటకాలం అండి. స్వల్పకాలిక రకం. 6 నుండి 6.5 క్వింటాలు ఎకరానికి దిగుబడి వస్తుంది. గింజలు నలుపు రంగులో కూడా ఈ రకం ఉంటుందండి. అట్లాగే PHG-9 అండి ఇది 90 నుండి 100 రోజులు దీని యొక్క పంటకాలం. సుమారు 6 క్వింటాలు ఎకరానికి దిగుబడి ఇస్తుంది. లక్షణాల పరంగా మనం చూస్తే గింజలు బూడిది తెలుపు రంగులో ఉంటాయి. అలాగే పల్లాగ తెగులను కూడా తట్టుకుంటుందండి. నెక్స్ట్ Creda-1-18R క్రీడా సంస్థ నుండి విడుదలయ్యిందండి. ఈ రకం 85 నుండి 90 రోజులు దీని యొక్క పంటకాలం. 5 నుండి 6.5 క్వింటాలు ఎకరానికి దిగుబడిస్తుంది. గింజలు గోధుమ రంగులో ఉంటాయి. పల్లాకు తెగులు మరియు బూడి తెగులు కూడా తట్టుకుంటుందండి. నెక్స్ట్ Creda-Harsha అంటే CRHG-19 ఇది 85 నుండి 95 రోజులు దీని యొక్క పంటకాలం అండి. 6 నుండి 7.5 క్వింటాలు ఎకరానికి దిగుబడిస్తుంది సుమారు. గింజలు లక్షణాలు చూస్తే గోధుమ రంగులో ఉంటాయి. అలాగే బూడిద తెగులు మరియు ఆంత్రాక్నోస్ని కూడా తట్టుకుంటుందండి. నెక్స్ట్ Creda-Vardhan ఇది CRHG-22 ఈ రకం సుమారు 85 నుండి 90 రోజులు దీని యొక్క పంటకాలం. 6 నుండి 7.5 క్వింటాలు ఎకరానికి దిగుబడిస్తుంది.

పూలు నలుపు రంగులో ఉంటాయి, గింజ రాలదు. అలాగే ఆంత్రాక్నోసు బూడిద తెగులు మరియు పల్లాకు తెగులను కూడా బాగా తట్టుకుంటుందండి. అట్లాగే మన రాష్ట్రంలో వ్యవసాయ పరిశోధన స్థానం రేకులకుంటలో కూడా ఒక రకం విడుదల చేశారు 2021. ఆ రకం ఏంటంటే ATP HG 11, అంటే అనంత ఉలవ 1. ఈ రకం ఏంటంటే 110 నుండి 120 రోజులు దీని యొక్క పంటకాలం, 6 నుండి 6.5 క్వింటాల్ ఎకరానికి దిగుబడి ఇస్తుంది. గింజలు లక్షణాల పరంగా చూస్తే బూడిద గోధుమ రంగులో ఉంటాయి, పల్లాకు తెగులను కూడా మధ్యస్థానంగా తట్టుకుంటుందండి. అట్లాగే విత్తన శుద్ధి గురించి చెప్పుకుంటే, కిలో విత్తనానికి 1 గ్రాము కార్బండజిమ్ మనం కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలండి. అట్లాగే నేల తయారీ గురించి మనం చూస్తే, ఖరీఫ్ మొదటి పంట కోసిన తరువాత తగినంత తేమ చూసుకుని భూమిని నాగలితో ఒకసారి, గొర్రుతో 2 సార్లు మెత్తగా దున్ని తయారు చేసుకోవాలండి. విత్తనం అట్లాగే విత్తే దూరం గురించి మనం చూస్తే, గొర్రుతో వరుసల్లో విత్తే పద్ధతిలో ఎకరానికి 8 నుండి 10 కిలోలు, అదే వెదజల్లే పద్ధతిలో అయితే 12 నుండి 15 కిలోలు విత్తనం సరిపోతుందండి. వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు దూరం పాటించాలి. ఎరువుల పరంగా మనం చూస్తే, ఎకరానికి 4 కిలోలు నత్రజని, అలాగే 10 కిలోలు భాస్వరం, 8 కిలోలు పొటాషియం ఇచ్చే ఎరువులను ఆఖరి దిక్కులో విత్తే ముందు మనం చూసుకోవాలండి. అట్లా అంతర్కృషి గురించి మనం చూస్తే, విత్తిన 25 నుండి 30 రోజుల మధ్య నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు గొర్రుతో వేసి కలుపు నివారణ చేసుకోవాలండి. అట్లాగే సస్యరక్షణ గురించి మనం చూసుకుంటే, కాయతొలుచు పురుగు అంటే పూత మరియు పిందె ఏర్పడే సమయంలో పంటకి నష్టం బాగా కలుగజేస్తుందండి. దీని నివారణకు లీటర్కు నీటికి క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్ చొప్పున కలిపి పిచికారీ చేయాలండి. అట్లాగే బూడిద తెగులు అంటే వాతావరణంలో అధిక తేమ ఉంటే, రాత్రి పగట ఉష్ణోగ్రతలు ఎక్కువ వ్యత్యాసం ఉన్నప్పుడు ఈ తెగులు వస్తుందండి. దీని నివారణకు లీటర్ నీటికి 1 గ్రాము కార్బండజిమ్ చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే తెగులు ఉధృతంగా ఉన్న ఎడల 15 రోజుల వ్యవధిలో 2వ సారి కూడా పిచికారీ మనం చేసుకోవాల్సి వస్తుందండి. అట్లాగే మనము నీటి యాజమాన్యం విషయం చూస్తే, సాధారణంగా వర్షాధారంగా మరియు వివిధ నేలల్లో పండించే పంట కానీ అవసరం మేరకు మనం కీలక దశలు అంటే మొగ్గ, కాయ, తయారు రంగు దశ నీటి తడి మనం ఇచ్చించో దిగుబడి పెరుగుటకు ఒక అవసరం ఉందండి. పంట కాలంలో సుమారు 250 నుండి 300 మిల్లీలీటర్ నీరు అవసరం ఉంటుందండి. బెట్ట పరిస్థితుల్లో అయితే పంటలో హరిత వర్ణం తగ్గినా లేక మొక్కలు సారం కోల్పోయించో మెగ్నీషియం క్లోరైడ్ 6 గ్రాములు లీటర్ నీటికి కలిపి 2-3 సార్లు 5 రోజుల వ్యవధిలో పిచికారీ చేస్తే బాగా ఉపయోగకరంగా ఉంటుందండి. అట్లాగే పంట కోత విషయానికి వస్తే, పంట పరిపక్వత దశలో కాయలు ఆకుపచ్చ నుండి పసుపు రంగు మారి ఎండిపోతుందండి. క్రమేప కింద నుండి పైకి ఆకులు కూడా హరితాన్ని కోల్పోయి పూర్తిగా రాలిపోతుందండి. సుమారు 80% వరకు కాయలు ఎండిన తర్వాత పంటను కోసించే నాణ్యమైన దిగుబడి రావడానికి అవకాశం ఉంది. అలాగే పంటను కొడవలతో పూర్తిగా మొదటి వరకు పొడి వాతావరణంలో మనం కోయాలండి. కోతనంతరం కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటే బాగుంటుంది. అట్లాగే కోసిన పంటను 3 నుండి 4 రోజుల వరకు చేనులో కానీ లేదా కళ్ళంపై ఎండనిచ్చి, ఆ తర్వాత కర్రలతో కొట్టి కానీ పశువులతో తొక్కించి లేదా ట్రాక్టర్తో తొక్కించి కానీ ఆల్ క్రాప్ థ్రెషర్ ఉపయోగించి నూర్పిడి చేయాలి. నూర్పిడి చేసిన గింజలు బాగా శుభ్రపరిచి 2-3 రోజులు ఎండనిచ్చి గింజలో తేమ 9% కన్నా మించకుండా చూసుకుని నిల్వ చేసుకోవాలండి. సో కొన్ని ముఖ్య సూచనలు చెప్పదలుచుకున్నాం. ఆయా ప్రాంతాలకు అనువైన అధిక దిగుబడినిచ్చే రకాలనే మనం ఎన్నుకుని సాగు చేయాలి. అట్లాగే వర్షాధారంగా కానీ లేకపోతే మిగులు తేమ ఆధారంగా పండించినప్పుడు సకాలంలో అంతర్కృషి చేసి బోధ ఎక్కించి తర్వాత వర్షం నీరు ఇంకా పనిచేయించో అధిక దిగుబడులు దోహపడుతుందండి. సాళ్ళు పద్ధతి అవలంబించాలండి. అట్లాగే విత్తన శుద్ధి కూడా చేసుకుంటే మంచిదండి. విత్తిన 25 నుండి 30 రోజుల వరకు కలుపు లేకుండా జాగ్రత్తగా మనం చూసుకోవాలండి. అవసరం మేరకే కీలక దశల్లో మనం నీటి తడులు ఇవ్వాలండి. నిండు పూత దశల్లో కూడా నీరు పెట్టకూడదండి. ఎట్టి పరిస్థితుల్లోనూ పొలంలో నీరు నిలవకుండా మనం జాగ్రత్త పడాలి. బెట్ట పరిస్థితుల్లో పంటలు హరిత వర్ణం తగ్గినా లేకపోతే మొక్కల సారం కోల్పోయినా మెగ్నీషియం క్లోరైడ్ 6 గ్రాముల నీటికి కలిపి 2-3 సార్లు
5 రోజుల వ్యవధిలో పిచికారీ చేస్తే బాగా ఉపయోగపడుతుందండి. అలాగే రసం పీల్చు పురుగులైన తామర పురుగు

0: కానీ తెల్లదోమ కానీ పెనుమంగును సకాలంలో అదుపు చేయాలండి. సకాలంలో సమగ్ర సస్యరక్షణ చేపట్టి శనగపచ్చ పురుగు మరియు అలాగే మారికా మచ్చల పురుగు కూడా మనం నివారించుకోవటం ముఖ్యమండి. విత్తడం, అంతర్కృషి, నూర్పడం తదితర పనుల్లో యాంత్రిక పద్ధతులను అవలంబించో ఖర్చు తగ్గి అధిక ఆదాయడానికి మనకి అవకాశం ఉందండి.
1: ఉలవ సాగులో యాజమాన్య పద్ధతుల గురించి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఏవిఎస్ దుర్గాప్రసాద్ గారు అందించిన సేద్యపు శుద్ధులు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:45 కావస్తోంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ప్రధానాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 137వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలకు డ్రోన్లను వినియోగించడం విప్లవాత్మక మార్పులకు దోహదం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా పంటల మార్పిడి విధానాన్ని ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. రాబోయే 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. సాంకేతికత ప్రజల జీవితాలను మార్చినప్పుడే దానికి సార్థకత ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రహదారి సౌకర్యాలు పరిమితంగా ఉన్న మారుమూల ప్రాంతాల నుంచి డ్రోన్ల ద్వారా రక్త నమూనాలు సేకరించడం, అత్యవసర మందులను వేగంగా చేరవేయటం వైద్య సేవల్లో విప్లవాత్మక మార్పులకు దోహదం చేస్తోందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో అత్యవసర చికిత్సకు అవసరమైన మందులు, వైద్య సామాగ్రిని డ్రోన్ల ద్వారా తరలించేందుకు చేపట్టిన ప్రాజెక్టును ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసుపత్రులు వైద్య విభాగాలతో అనుసంధానించి సమర్థంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. డ్రోన్ ఆధారిత వైద్య సేవలను మరింత వ్యవస్థీకృతం చేయడం ద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా పంటల మార్పిడి విధానాన్ని ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ ప్రతినిధి బృందం హైదరాబాదులోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని నిన్న కలిసి చిన్న నీటిపారుదల వ్యవస్థపై నివేదిక అందజేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా వ్యవసాయ విధానాలను రూపొందించాలని, సంప్రదాయ పంటలతో పాటు అధిక ఆదాయం వచ్చే ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు. రైతులను సంఘటితం చేసి మార్కెటింగ్, విలువ ఆధారిత ఉత్పత్తులకు మెరుగైన అవకాశాలు కల్పించేలా రైతు ఉత్పత్తిదారుల సంఘాలను మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి కోరారు. రాబోయే 20 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు నగరంలో 48 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న 4.5 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్ అభివృద్ధి పనులను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇన్నర్ రింగ్ రోడ్తో పల్నాడు జిల్లాకు అమరావతితో అనుసంధానం ఏర్పడుతుందని పేర్కొంటూ,
1: ఈ ఎండైన్ దగ్గర నుంచి కొత్తగా వచ్చేటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అది దాటుకొని పేరేచెర్ల జంక్షన్ వరకు చేయాలి. చేసినప్పుడు అప్పుడు పల్నాడు నుంచి వచ్చే వాళ్ళందరికీ డైరెక్ట్ గా ఇన్నర్ రింగ్ రోడ్ కంప్లీట్ గా అమరావతిని కనెక్ట్ చేస్తుంది. దీనికి అడిషనల్ గా ఇంకొక దాదాపు 15 నుంచి 20 కోట్ల ఎస్టిమేషన్ అడిషనల్ అవుతుంది. తీరు గత 5-6 నెలల్లోనే కొత్త అపార్ట్మెంట్స్ ఇవన్నీ వస్తా ఉన్నాయి. డెవలప్మెంట్ బాగా జరుగుతూ ఉంది. 2-3 సంవత్సరాల తర్వాత ఇక్కడ కట్టేటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ వల్ల కార్పొరేషన్ కూడా ఇన్కమ్ పెరుగుతుంది. అద్భుతమైనటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ ని కంప్లీట్ చేస్తాం అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటాను.
0: గ్రంథాలకే పరిమితమైన తెలుగును ప్రజాక్షేత్రంలోకి తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి గిడుగు వెంకట రామమూర్తి పంతులని ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. కందుకూరి, గురజాడ, గిడుగుల కృషి ఫలితంగానే వ్యావహారిక భాషా ఉద్యమం రూపుదిద్దుకుందని తెలిపారు. విజయవాడ బిఆర్ అంబేద్కర్ కళావేదిక

0: సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో గిడుగు వెంకటరామూర్తి పంతులు 163వ జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవం వేడుకలు నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కందుల దుర్గేష్ 19 మంది ప్రముఖులకు తెలుగు భాషా పురస్కారాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రతి జిల్లాలో వ్యావహారిక భాషా సంఘాల ఏర్పాటుకు సాంస్కృతిక శాఖ తరపున పూర్తిగా సహకారం ఉంటుందన్నారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని అధికార భాషా సంఘం చైర్మన్కు సూచించారు. నీట్ పీజీ పరీక్ష ఈరోజు నిర్వహిస్తున్నారు. ఇందుకు జాతీయ వైద్య పరీక్షల బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. ఒకే షిఫ్టులో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో జరగనున్న ఈ పరీక్షకు పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్ష జరగనుండగా ఉదయం 7 గంటల నుంచి కేంద్రాల్లోకి అనుమతిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 జిల్లాల్లోని 76 కేంద్రాల్లో 18,700 మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాయనున్నారని అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నంద్యాల జిల్లా బనగాలపల్లె పరిధిలో త్రాగునీటి అవసరాల కోసం అవుకు రిజర్వాయర్కు శ్రీశైలం కుడికాల్వ ద్వారా వారం రోజుల పాటు నీటిని విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖ అధికారులతో నిన్న నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఈరోజు సాయంత్రం నుంచి వారం రోజుల పాటు గోరకల్లు రిజర్వాయర్ నుంచి అవుకు రిజర్వాయర్కు నీటిని విడుదల చేస్తామని చెప్పారు. ఈ నీటిని కేవలం త్రాగునీటి అవసరాలకే విడుదల చేస్తున్నామని, రైతులు ఎవరూ పంటలు వేయవద్దని మంత్రి పేర్కొంటూ,
1: మీరు దయచేసి ఎస్ఆర్బిసిలో నీళ్లు వస్తున్నాయి అని పొరపాటున మీరు ఎక్కడైనా పంటలు వేసుకోవడం కానీ ఇంకోటి కానీ చేస్తే నష్టపోతారు. ఈ ఎల్నినో ప్రభావంతోనే మనకు అన్ని కూడా కష్టాలు వచ్చాయి. ఉండేటువంటి నీటిని మనం అంతా కూడా చాలా పొదుపుగా వాడుకోవాలి. దయచేసి అక్కడ ఉండేటువంటి రైతులు వారం రోజులు మాత్రమే నీరు వస్తుందని గ్రహించి పంటలు వేసుకోవద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎప్పుడైతే ఇక్కడ మనకి గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ అవుతుంది, ఆ బోర్ల ద్వారా ఉండేటువంటి పొలాలు కూడా కొద్దిగా ఇబ్బందులు లేకుండా పోతాయి. కాబట్టి ఖచ్చితంగా
0: అభివృద్ధి పనులకు ఆమోదం లభించిన 4 నెలల్లోగా పనులు ప్రారంభం కాకపోతే పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం ఎంపీ ల్యాడ్స్ నిధులను ఇతర పనులకు తక్షణమే మళ్లించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం నిధుల వినియోగంపై మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంట్రాక్ట్ సంస్థలకు నిర్దిష్ట కాలపరిమితిని విధించి పనులను వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జల్జీవన్ మిషన్ పనుల పురోగతిపై ప్రతి 2 వారాలకు ఒకసారి స్థానిక శాసనసభ్యులకు సమాచారం అందించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పనుల వేగాన్ని పెంచి నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మంగళగిరిలో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ క్రీడా సముదాయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫిట్నెస్ అండ్ వెల్నెస్ సెంటర్ను సంస్థ కార్యనిర్వాహక సంచాలకులు అహం తేమ్ శాంతాసింగ్ నిన్న ప్రారంభించారు. ఈ కేంద్రంలో పురుషులు మహిళలకు ప్రత్యేకంగా వ్యాయామశాలలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అహం తేమ్ శాంతాసింగ్ మాట్లాడుతూ, ఆరోగ్యకరమైన జీవనశైలికి శారీరక మానసిక దృఢత్వం ఎంతో కీలకమని పేర్కొన్నారు. విద్యార్థులు సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఉత్సాహభరితమైన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు. జాతీయ క్రీడా దినోత్సవాల వేడుకల్లో భాగంగా పురుషుల డబుల్స్ మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లను ఆయన ప్రారంభించారు. వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకొని ఉన్న పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాలపై అల్పపీడనం మరింత బలపడే అవకాశముందని, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ద్రోణి విస్తరించి ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు పేర్కొంటూ,
2: ఈరోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 137వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలకు డ్రోన్లను వినియోగించడం విప్లవాత్మక మార్పులకు దోహదం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా పంటల మార్పిడి విధానాన్ని ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. రాబోయే 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఈ ఉదయం ప్రసారంలో 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, స్తుతిమాల క్రైస్తవ భక్తిగీతాలు, ఆ తర్వాత సినీ నటులు శ్రీ టిఎల్ కాంతారావు గారితో పరిచయం ప్రసారమవుతాయి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో. 8:15 ఆంగ్లంలో వార్తలు. 8:30 చిత్తూరు జిల్లా సమాచార లేఖ, రచన చంద్రశేఖర్. 8:35 హలో అభిలాష, టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటలు ప్రత్యక్ష ప్రసారం. 9:30 నాదయోగి త్యాగరాజస్వామి రూపకం వింటారు. వ్యాఖ్యానం డాక్టర్ వి వెంకటేశ్వర రాణి, నిర్వహణ డాక్టర్ వి వెంకటేశ్వర రాణి శ్రీ ఎం హరి. 10:00 వార్తావాహిని. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు. 10:30 వాణిజ్య ప్రకటనలు. ఈరోజు ఉదయం 10:55 ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఢిల్లీ నుండి ప్రసారమవుతుంది. 11:30 ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ తెలుగు అనువాదం మనసులో మాట 137వ సంచిక హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. మధ్యాహ్నం 12:00 హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 12:10 వివిధ భారతి కార్యక్రమాలు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు. 1:20 ప్రాంతీయ వార్తలు. 2:00 ఆంగ్లంలో, 2:15 హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. 2:30 నుంచి వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి.

ఇక ఈరోజు సాయంత్రం 5 గంటలకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. బాలవాణి చిన్నారుల కార్యక్రమంలో ఈ సాయంత్రం 5:30 శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. 6 గంటలకు లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార వివరాలు, 6:30 చిత్రసీమ సినిమా పాటలు, 7:15 ఈ సాయంత్రం పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో రంగస్థల పద్యాలు వింటారు. ఇందులో పాండవోద్యోగ విజయాల నుండి డాక్టర్ అక్కిరాజు సుందర రామకృష్ణ గారు పాడిన కృష్ణ అర్జున పాత్ర పద్యాలు వింటారు. పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో ఈరోజు సాయంత్రం 7:15 7:30 భారత్

థాయిలాండ్ జట్ల మధ్య దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. 8 గంటలకు రాత్రి ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ తెలుగు అనువాదం మనసులో మాట 137వ సంచిక పునఃప్రసారం. 8:30 తెలుగులో జాతీయ వార్తలు.

మనసులో మాట 137వ సంచిక పునఃప్రసారం 8:30 తెలుగులో జాతీయ వార్తలు, 8:40 మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:30 నుంచి రాత్రి మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆట ముగిసేంత వరకు సాగుతుంది. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి సత్యయామిని పాడిన లలిత గీతం. రచన డాక్టర్ డి కామేశ్వరరావు. సంగీతం కె రామాచారి.

సత్యయామిని పాడిన లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంత

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ఉజ్బెకిస్తాన్లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తాష్కెంట్లో ఆ దేశ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. నేపాల్లో ఆకస్మిక వరదల వల్ల మృతుల సంఖ్య 675కి చేరుకుంది. తాజాగా వరదలు వచ్చే ప్రమాదం ఉందని నేపాల్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగం 137 సంచిక ఈరోజు ఆకాశవాణి ద్వారా ప్రసారం అవుతుంది. మహిళల T20 ఏషియా కప్ క్రికెట్ టోర్నమెంట్లో భారత జట్టు తన తొలి మ్యాచ్లో ఇవాళ దుబాయ్లో థాయిలాండ్తో తలపడుతుంది. ఉజ్బెకిస్తాన్లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తాష్కెంట్లో ఆ దేశ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. తాష్కెంట్లోని అధ్యక్ష భవనంలో ఇద్దరు నాయకులు వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, డిజిటల్ కనెక్టివిటీ, ఇంధనం, విద్య, ప్రజల మధ్య సంబంధాలపై ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షిస్తారు. ఈరోజు ఉజ్బెకిస్తాన్ యోగా ఫెడరేషన్ నిర్వహించే యోగా కార్యక్రమంలో ప్రధానమంత్రి ముందు పాల్గొంటారు. ఆ తర్వాత ఆయన నేరుగా ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్ భవనానికి వెడతారు. రక్షణ రంగంలో ఇద్దరు దేశాల మధ్య సహకారం నిరంతరం పెరుగుతోంది. దీంతోపాటు గన్ల తవ్వకం, ముఖ్యంగా రేర్ ఎర్త్ మినరల్స్, బంగారం వంటి లోహాలు, ఇతర ఉపయోగకరమైన ఖనిజాలపై రెండు దేశాలు దృష్టి పెడతాయి. అలాగే వైద్య రంగం, వ్యవసాయం, నైపుణ్యాభివృద్ధి రంగాలతో పాటు కనెక్టివిటీకి సంబంధించిన కొత్త మార్గాలను అన్వేషించడం ఇద్దరు నాయకుల చర్చల్లో ప్రధానాంశంగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు రెండు దేశాల మధ్య కొన్ని కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం కూడా ఉంది. నేపాల్లో ఆకస్మిక వరదల వల్ల మృతుల సంఖ్య 675కి చేరింది. కనీసం 320 మంది విదేశీ పౌరులతో సహా దాదాపు 2400 మంది ఆచూకీ లేకుండా పోయారు. కమ్యూనికేషన్ కోల్పోయిన 261 మంది విదేశీ పర్యాటకులతో సహా 4400 మందికి పైగా వ్యక్తులను రక్షించారు, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 8 జిల్లాల నుంచి 675 మృతదేహాలను ఇంతవరకు వెలికి తీసినట్లు నేపాల్ పోలీసులు చెప్పారు. చిత్రవన్, నవల్పరాసి తూర్పు, నవల్పరాసి పశ్చిమ జిల్లాల్లో అత్యధిక సంఖ్యలో మృతదేహాలు లభ్యమయ్యాయి. 15,000 మందికి పైగా భద్రతా సిబ్బందిని క్షేత్రస్థాయిలో మోహరించారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి సహాయ సామాగ్రిని అందించడానికి హెలికాప్టర్లు నిరంతరం చక్కర్లు కొడుతున్నాయి. తీవ్రంగా దెబ్బతిన్న రసూబా జిల్లాలో వర్షం, పొగమంచు కారణంగా తాత్కాలికంగా నిలిపివేసిన గాలింపు రక్షణ చర్యలు నిన్న తిరిగి ప్రారంభించినట్లు అధికారులు చెప్పారు. చైనా సరిహద్దు వైపు కూడా 7 మరణించారని, 550 మందికి పైగా గల్లంతయ్యారని చైనా అధికారులు వెల్లడించారు. వరద ప్రభావిత ప్రజల వెంటే ప్రభుత్వం ఉంటుందని, అందుబాటులో ఉన్న అన్ని ప్రభుత్వ వనరులను సమీకరించి ప్రతి ఒక్కరి ప్రాణాలను కాపాడమే తమ తొలి ప్రాధాన్యమని నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా చెప్పారు. ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ బృందాలు, వైద్య సిబ్బంది, అత్యవసర సేవల సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నట్లు నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ తెలియజేశారు. మళ్లీ వర్షాలు కురుస్తుండటంతో అత్యంత తీవ్రంగా దెబ్బతిన్న కొన్ని ప్రాంతాన్ని చేరుకోవడం కష్టతరమవుతోందని అత్యవసర బృందాలు అంటున్నాయి. బోటి కోషి నదిలో వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం కొత్తగా వరద హెచ్చరిక జారీ చేసింది. నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చింది. టిబెట్లో ఉద్భవించిన బోటి కోషి వేగంగా ప్రవహించే ఒక హిమాలయ నది రసువా జిల్లాలో ఇటీవలి ఆకస్మిక వరదలు భారీ విధ్వంసాన్ని ఈ నది సృష్టించిన నేపథ్యంలో తాజా హెచ్చరిక జారీ అయింది. నేపాల్లో ఇంతవరకు 108 మంది భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. సోషల్ మీడియా పోస్టులో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ విషయం తెలియజేశారు. అంతకుముందు కాంటాక్ట్ కోల్పోయిన సుమారు 50 భారతీయ పౌరులతో తిరిగి కాంటాక్ట్ ఏర్పడిందని ఆయన వెల్లడించారు. 275 మంది భారతీయ పౌరులు అచ్చుకీ లేకుండా పోయారని, ఇతర జాతీయతలు కలిగి ఉన్న సుమారు 128 మంది భారతీయ సంతతి వ్యక్తులు కూడా గల్లంతై ఉన్నారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఖాట్మండు, బీజింగ్లో భారత రాయబార కార్యాలయాల్లో

హెల్ప్ లైన్లు అందుబాటులో ఉన్నాయి. విదేశాంగ మంత్రిత్వ శాఖలో కూడా 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 11 టన్నుల సహాయక సామగ్రితో కూడిన 4వ C-130J హెర్క్యులస్ విమానం నిన్న కాఠ్మండు వెళ్లిందని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ తెలియజేశారు. క్షేత్రస్థాయిలో మూల్యాంకనం చేసి పరిస్థితులను బట్టి ప్రత్యేక పరికరాలతో కూడిన 13 మంది సభ్యుల భారతీయ సైన్యానికి చెందిన టన్నెల్ రెస్క్యూ బృందాన్ని కూడా ఈ విమానం ద్వారా పంపించారు. అదనంగా మృతదేహాలను గుర్తించేందుకు డిఎన్ఏ నమూనాల విశ్లేషణలో సహాయం చేసేందుకు 6 ఫోరెన్సిక్ బృందాలకు చెందిన 19 మంది సభ్యులు కూడా నేపాల్ వెళ్తున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. లక్నోలో 3 రోజుల పర్యటనలో భాగంగా చివరిదైన 3వ రోజు ఈవేళ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇండస్ట్రీ కాంక్లేవ్ ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పీఎం సేతు యోజన కింద ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. నైపుణ్యాభివృద్ధి, ఆంటర్ప్రినర్షిప్, వృత్తి విద్యకు సంబంధించిన అంశాలపై సదస్సులో చర్చిస్తారు. కాంక్లేవ్ లో పాల్గొనడానికి ముందు రక్షణ మంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగాన్ని ఆలకిస్తారు. అలాగే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో లక్నో కంటోన్మెంట్ ప్రాంతంలో 101 కోట్ల రూపాయల విలువైన 12 అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగంలో దేశ విదేశీ ప్రజలతో తన మనసులోని ఆలోచనలు పంచుకుంటారు. నెల నెల ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగాల పరంపరలో ఇది 137వ సంచిక. ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో దీన్ని ప్రసారం చేస్తారు. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, ప్రధానమంత్రి కార్యాలయం, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ప్రధానమంత్రి హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదాన్ని వినవచ్చు. రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదాన్ని పునః ప్రసారం చేస్తాం. శ్రోతలు గమనించగలరు. హిందుత్వ ప్రతి మానవుడి గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని గుర్తిస్తుందని, ఒకే సత్యానికి దారితీసే వివిధ మార్గాలను అంగీకరిస్తుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ మోహన్ భగవత్ పేర్కొన్నారు. న్యూయార్క్లో జరిగిన వన్ వరల్డ్ వన్ హ్యుమానిటీ మత నాయకుల సదస్సులో ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ పాల్గొన్నారు. భారతదేశంలో ముస్లింలకు చోటు ఉండకూడదని నమ్మే హిందూ హిందూ కాదని ఆయన స్పష్టం చేశారు. 2018లో ఢిల్లీలో జరిగిన ఒక ఉపన్యాస పరంపరలో ముస్లింలు అడిగిన ప్రశ్నకు తాను ఇదే సమాధానమిచ్చినట్లు భగవత్ గుర్తు చేసుకున్నారు. మతపరమైన వైవిధ్యాన్ని, ప్రతి వ్యక్తి సమాన విలువను అంగీకరించడం హిందువుగా గుర్తింపుకు అవసరమని ఆయన అన్నారు. తాను మతపరమైన పండితుడిని లేదా మతాధికారిని కానని, తన అనుభవం అంతా భారతీయ సమాజంలో క్షేత్రస్థాయిలో పనిచేయడం ద్వారాను మానవ జాతి ఐక్యతను గుర్తించే సుదీర్ఘ సంప్రదాయం నుంచి వచ్చిందని భాగవత్ చెప్పారు. ఈ ఏడాది జూలై నాటికి పర్ డ్రాప్ మోర్ క్రాప్ పథకం కింద 115 లక్షల హెక్టర్లకు పైగా సాగు భూమిని మైక్రో ఇరిగేషన్ పరిధిలోకి తెచ్చినట్లు ప్రభుత్వం తెలియజేసింది. వ్యవసాయ రంగంలో నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, పొలం స్థాయిలో నీటిని సమర్థవంతంగా ఉపయోగించాలని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. 2006 జనవరిలో ఈ కార్యక్రమం సూక్ష్మ సేద్యం కోసం కేంద్రం ఆధ్వర్యంలో ఒక పథకంగా ప్రారంభమైంది. 2015-16 నుంచి 2021-22 వరకు దీన్ని అధికారికంగా పర్ డ్రాప్ మోర్ క్రాప్ గా మార్చి ప్రధానమంత్రి కృషి సించాయి యోజనలో ప్రధాన భాగంగా అమలు చేశారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే శత జయంతి వేడుకలను ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ నిన్న బెంగళూరులో ప్రారంభించారు. వికేంద్రీకరణ, త్రిసభ్య పాలన, బలమైన ఫెడరలిజం, లోకాయుక్త బలోపేతం కోసం నిలబడిన ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు రామకృష్ణ హెగ్డే అని ఉపరాష్ట్రపతి అభివర్ణించారు. రామకృష్ణ హెగ్డే ప్రజల అధికారాన్ని ఒక విశ్వాసపాత్రమైన బాధ్యతగా భావించారని ఆయన పేర్కొన్నారు. గ్రామ సభలు, పంచాయతీల ద్వారా స్థానిక పాలనలో పౌరుల భాగస్వామ్యాన్ని ఆయన విశ్వసించారని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. టీ20 ఏషియా కప్ మహిళల క్రికెట్ టోర్నమెంట్లో భారత జట్టు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈరోజు థాయిలాండ్తో తన మొదటి మ్యాచ్ ఆడుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30కి ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. హర్మన్ ప్రీత్ కౌర్ భారత జట్టుకు నాయకత్వం వహిస్తుండగా స్మృతి మంధానా వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తారు. ఈ టోర్నమెంట్ చరిత్రలో ఇప్పటి వరకు జరిగిన 5 ఎడిషన్లలో 3 సార్లు విజేతగా నిలిచిన భారత్ అత్యంత విజయవంతమైన జట్టుగా కొనసాగుతోంది. అయితే గత టీ20 ప్రపంచ కప్లో గ్రూప్ దశలోనే నిష్క్రమించిన తర్వాత ఈ టోర్నమెంట్లో పోటీలోకి సాగుతున్నారు. 8 జట్లు ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నాయి. విశేషాలు మరొకసారి.

0: ఉజ్బెకిస్తాన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆ దేశ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. నేపాల్లో ఆకస్మిక వరదల వల్ల మృతుల సంఖ్య 675కి చేరుకుంది. తాజాగా వరదలు వచ్చే ప్రమాదం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగం 137 సంచిక ఈరోజు ఆకాశవాణి ద్వారా ప్రసారం అవుతుంది. మహిళల T20 ఏషియా కప్ క్రికెట్ టోర్నమెంట్లో భారత్ తొలి మ్యాచ్లో థాయిలాండ్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

0: ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది. వి సాయి ప్రసాద్. ఈనాటి ఈ కార్యక్రమంలో సమాచార వేదిక, స్థుతిమాల, క్రైస్తవ భక్తిగీతాలు, ఆ తర్వాత సినీ నటులు శ్రీ టిఎల్ కాంతారావు గారితో పరిచయం వింటారు. ముందుగా వినండి.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: ముఖాన మొటిమల సై బాల్, గజ్జా బొబ్బలా సై బాల్, నడువులో తామరా సై బాల్,
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ముఖాన మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడుగుల తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: ఇప్పుడు వినండి సమాచార వేదిక. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అనంతపురం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ జగదీష్ తెలిపారు. నిన్న జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో బందోబస్తుకు వెళ్లే అధికారులు సిబ్బందితో ఆయన సమీక్ష నిర్వహించారు, పలు సూచనలు చేశారు. శిల్పారామం హెలీప్యాడ్ నుంచి బళ్ళారి రోడ్డులోని ఎంవైఆర్ కళ్యాణ మండపం వరకు, తిరిగి హెలీప్యాడ్ వరకు సీఎం ప్రయాణించే మార్గాల్లో ఎలాంటి భద్రతా లోపాలు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వీఐపీ భద్రత దృష్ట్యా ప్రతి ఒక్క అధికారి సిబ్బంది తమకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. ట్రాఫిక్ మళ్లింపు, రూట్ బందోబస్తు, హెలీప్యాడ్ భద్రతపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ ఆనంద్ సైతం ఇదే అంశంపై కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని 5 కేంద్రాల్లో ఈరోజు జరగనున్న నీట్ పీజీ పరీక్షను సజావుగా పగడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆనంద్ అధికారులకు సూచించారు. అనంతపురం నగర శివారులోని బీకే సముద్రం, రోటరీపురం ఎస్ఆర్ఐటి, ఎస్కేయు సమీపంలోని అనంతలక్ష్మి, చిన్మయానగర్లోని నేషనల్ చర్చి, తాడిపత్రి శివారులోని సివి రామన్, తాడిపత్రి ఇంజనీరింగ్ కళాశాలల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఈ పరీక్ష జరగనుంది. మొత్తం 979 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో నిర్వాహకులు అధికారులకు కలెక్టర్ మార్గనిర్దేశం చేశారు. అంద్రినీవా సుజల స్రవంతి హెచ్ఎన్ఎస్ఎస్ ఫేజ్ 2 ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టులో ప్యాకేజీ నంబర్ 18 కింద ఉన్న కాలువ పరిధిని 463 కిలోమీటర్ల నుంచి 490 కిలోమీటర్ల వరకు అనంతపురం విభాగానికి బదులుగా ఇకపై తిరుపతిలోని ఎన్టీఆర్ తెలుగుగంగ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ మదనపల్లి హెచ్ఎన్ఎస్ఎస్ సర్కిల్ 3 నియంత్రణలోకి బదిలీ చేస్తూ నిన్న ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ప్యాకేజీ పరిధిలో కాంక్రీట్ లైనింగ్ పనులు, పర్యవేక్షణ, సాంకేతిక అనుమతులు వంటి బాధ్యతలన్నీ కొత్త విభాగానికి అప్పగించారు. శ్రీ సత్యసాయి అన్నమయ్య జిల్లాల పరిధిలోని ఈ ప్యాకేజీ పనుల వ్యయం 1,323.75 కోట్లు. ప్రాధాన్యం ఉన్న ఈ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని నీటిపారుదల ఇంజనీరింగ్ చీఫ్తో పాటు సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. మహిళా సాధికారత

0: జీవనోపాధులకు ఆర్డీటీ పెద్దపీట వేసిందని కలెక్టర్ ఓ ఆనంద్ పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో ఆటోలతో జీవనం సాగిస్తున్న 22 మంది మహిళలకు నూతన ఆటోలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన ప్రసంగించారు. ఆయనతో పాటు ఆర్డీటీఈడీ అన్నే ఫెర్రర్, పీడీ మాన్సో ఫెర్రర్, మహిళా సాధికారత డైరెక్టర్ విశాల ఫెర్రర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పేద మహిళలకు స్థిరమైన జీవనోపాధి కల్పించాలన్న లక్ష్యంతో పంపిణీ చేసిన ఈ ఆటోలతో ఆర్థిక స్వావలంబన సాధించాలని సూచించారు. జిల్లాలో కొత్త పరిశ్రమల స్థాపనకు కృషి చేయాలని కలెక్టర్ ఆనంద్ సూచించారు. నిన్న మినీ కాన్ఫరెన్స్ హాల్లో పరిశ్రమల ఎగుమతుల కమిటీ సమావేశం నిర్వహించారు. కొత్త పరిశ్రమల ప్రారంభానికి వచ్చే దరఖాస్తులను సత్వరమే పరిష్కరించి అనుమతులు ఇవ్వాలన్నారు. నెడిక్యాప్కు చెందిన 29 ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలన్నారు. రాయదుర్గంలో నిర్మించే పరిశ్రమలకు భూ సమస్యను తీర్చాలన్నారు. అనంతపురం నగరంలోని పలు విద్యాలయాల్లో నిన్న తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జేఎన్టీయులో గిడు రామమూర్తి పంతులు చిత్రపటానికి వీసీ ఆచార్య సుదర్శన్రావు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఎస్ఎస్బిఎన్ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, భాషాభిమానులు ర్యాలీ నిర్వహించారు. తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విశ్రాంత అధ్యాపకులు నారాయణను ఈ సందర్భంగా సన్మానించారు. అనంతపురం నగరంలోని మొదటి రోడ్డు రాఘవేంద్ర స్వామి మఠంలో నిన్న ఆరాధనోత్సవాలు ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. మొదటి రోజు అష్టోత్తర పారాయణం, క్షీరాభిషేకం, పంచామృతాభిషేకం, పాదపూజ, అనంతరం తులసి అర్చన, హస్తోదకం జరిగింది. రాత్రి స్వామికి రథోత్సవం నిర్వహించారు. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో జరుగుతున్న ఆరాధనోత్సవాల్లో భాగంగా నిన్న స్వామికి జరిగిన పూర్వారాధనకు భక్తులు తరలివచ్చారు. అనంతపురం నగరంలోని వీధి వ్యాపారులకు స్మార్ట్ బజార్ ఆర్థికంగా అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పేర్కొన్నారు. నిన్న కళ్యాణదుర్గం రోడ్డు బైపాస్ వద్ద 4.5 కోట్లతో స్మార్ట్ బజార్ కంటైనర్ల ఏర్పాటుకు భూమి పూజ చేశారు. అదేవిధంగా లక్ష్మీనగర్లో 16 లక్షలతో సిమెంట్ రోడ్డు, రాణినగర్లో 37 లక్షలతో సీసీ రోడ్డు, హిందూ శ్మశాన వాటికలో 32 లక్షలతో అభివృద్ధి పనులు, ఎస్బీఐ కాలనీలో 20 లక్షలతో మురుగు కాలువ నిర్మాణం, హమాలి కాలనీలో 54 లక్షలతో సీసీ రోడ్డు తదితర అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, కమిషనర్ జస్వంతరావు, ఎస్సీ రాజశేఖర్, ఈ షాకీర్ తదితరులు పాల్గొన్నారు. వార్తాపత్రికల ఆధారంగా సేకరించిన సమాచార వేదిక విన్నారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఇప్పుడు వినండి స్తుతిమాల, క్రైస్తవ భక్తి గీతాలు.

0: స్తుతిమాల క్రైస్తవ భక్తిగీతాలు విన్నారు.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
2: SBI, ద బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5

0: సిజిపిఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, the bank to every Indian.
0: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: ఇప్పుడు వినండి, సినీ నటులు శ్రీ టిఎల్ కాంతారావు గారితో పరిచయం.
3: కాంతారావు గారు
4: నమస్కారం.
3: కాంతారావు గారు అంటే టిఎల్ కాంతారావు గారు అనగానే జనాలకి జానపద సినిమాలు ఎక్కువగా గుర్తుకొస్తూ ఉంటాయి. దానికి కారణం బహుశా ఈ అనంతపురం వాసులకి జానపద బ్రహ్మ విఠలాచార్య గారు బాగా పరిచయం కావడం అని చెప్తున్నాము. ఈ విఠలాచార్య గారు తీసిన సినిమాలు అయితేనేమి, మేము చూసిన సినిమాలు అయితేనే మీరు ఎక్కువగా జానపద సినిమాలన్నీ హీరోగా నటించారు కదండి.
4: జానపద సినిమాలే నాకు ఎక్కువగా నేను నటించినవి.
3: అసలు మీ సినీ జీవితం ఎలా ప్రారంభమైంది కాస్త చెప్తారా?
4: అసలు నా సినిమా జీవితం ప్రారంభం కావటానికి ఏదో కాకతాళీయంగా నేను మద్రాసు వెళ్ళటం, రోహిణి సంస్థకి ఎక్కువగా వస్తూ పోతూ ఉండటం, అక్కడ ఒక స్నేహితుడిని కలవటానికి, దాంతో హెచ్ఎం రెడ్డి గారు చివరి చిత్రం ఆయన తీస్తున్న నిర్దోషిలో ఒక పల్లెటూరు వాడి పాత్ర నేను వేయటం, ఆ ఒకే డైలాగ్కి ఆయన మెప్పు నేను పొందటం, నా నెక్స్ట్ పిక్చర్లో హీరో చేస్తున్నాను ఉండమని వారు చెప్పటం, దాంతోపాటు 1 సంవత్సరం 3 మాసాలు నేను అక్కడే ఉండటం, ప్రతిజ్ఞ అని చెప్పి ఒక సినిమా వారు రోహిణి బ్యానర్ పైన వారు ప్రారంభించటం, అందులో అందరం కొత్త వాళ్ళమే, నేను, రాజనల్ గారు, దాని తర్వాత సావిత్రి గారు కూడా అప్పుడు మొట్టమొదటి హీరోయినే, ఆ మరుసటి రోజే దేవదాసు చిత్రం కూడా ఆవిడ హీరోయిన్గా బుక్ అయింది, అది ముందుగా రిలీజ్ అయింది అందుకని దేవదాసుకి పేరు వచ్చింది, దాని తర్వాత వచ్చిన చిత్రం మాది ప్రతిజ్ఞ. ఈ ప్రతిజ్ఞ కూడా 100 రోజులు ఆడినా దేవదాసు అంత గొప్ప చిత్రం కాదని చెప్పి ప్రజలు చెప్పుకోవటంలో వారి ప్రథమ చిత్రం అదైంది, కానీ నా ప్రథమ చిత్రం మాత్రం ప్రతిజ్ఞ.
3: మీరు ఎక్కువగా జానపదాల్లోనే నటించడానికి కారణం ఏంటండి?
4: జానపదాల్లోనే నటించాలని కాదు, దానికి ఉన్న ఇబ్బంది ఏమిటంటే జానపదాల్లో రాకుమారుడు ఉంటాడు, రాకుమారుడు ఎలా ఉన్నా కూడా మరీ ఎత్తుగా కాకుండా, మరీ పొట్టివాడిగా కాకుండా మీడియం సైజు వాడు అయితే బాగుంటుంది. దాని తర్వాత ముక్కు ముఖం కొంచెం అందంగా ఉండాలి, కొంచెం ఇప్పుడు కృష్ణుడు రాముడు వేషాలకు ఉన్నట్టుగా ఈ ఫెమినైన్ టైప్ కొంత ఉండాలి, ఉంటే జనం చేత ఎక్కువగా ఆకర్షింపబడతాడు రాకుమారుడుగా, ముద్దుగా ఉంటాడు. అందుకోసం అని చెప్పి ఒక చిత్రం కనుక ఏదైతే సక్సెస్ అవుతే ఆ చిత్రం తాలూకులో ఏ వేషమైతే ఆ నటుడు వేశాడో అటువంటి పాత్రలే వస్తూ ఉంటాయి. అట్లాగే ఈ పాత్ర కూడా నాకు ఈ ఫోక్లోర్ పాత్ర వచ్చింది. రామారావు గారు ఏమో బాగా బిజీ అయిపోయారు అప్పుడు సోషల్స్లో, వారు పాతాళ భైరవ తర్వాత మిగిలినవన్నీ సోషల్స్ వచ్చాయి, వారికి కూడా ఫోక్లోర్స్ వచ్చాయి అనుకోండి, ఆయన బిజీ కావటం చేత ఇక్కడి నుంచి నన్ను కూడా ఈ ఫోక్లోర్ హీరోగా అందరూ గుర్తించారు, ముఖ్యంగా ప్రజలు గుర్తించారు. ప్రజలకి నేను జానపద హీరోగా వాళ్ళ మనసుల్లో బాగా స్థాపింపబడ్డాను.
3: అది ఈ జానపద సినిమాలు మీరు నటించినవి చాలా సినిమాలు 100 రోజుల వరకు పోయినాయి కదండి, వాటిలో మీకు బాగా నచ్చినవి కూడా ఏమైనా ఉన్నాయా?
4: 100 రోజుల వరకు పోయినా మా విఠలాచారి గారు కేవలంగా ఈ సినిమాని ఈ ఏదో పెద్ద కళ ఈ సినిమాని ఈ ఏదో పెద్ద కళాఖండంగా మనం తీస్తున్నామన్న ఉద్దేశం కాకుండా వ్యాపార పరంగానే వారు చేస్తూ వచ్చారు. ఇక దీనికి ఫంక్షన్స్ వగైరాలన్నీ కనుక పెట్టుకుని ఈ జనం ఒత్తిడి, ఈ పోలీసులు రావటం, ఈ ఆర్టిస్టులు రావటం, ఇటువంటి అల్లకల్లోలం ఏం లేకుండా ప్రశాంతంగా వెళ్ళిపోవాలి, దానికి కూడా ఎక్కువ ఖర్చు పెట్టడం వారికి ఇష్టం లేదు. దానికి పెట్టే ఖర్చు ఉంటే ఇంకొక 10 రోజుల పిక్చర్ మళ్ళీ వేరే యువత తీసుకోవచ్చు కదా అని దాన్ని 90 రోజులు కాగానే దాన్ని తీసేస్తుండేవారు. అట్లాగే జరిగింది ఇప్పుడు కనకదుర్గ పూజామహిమ అనుకోండి, గురువుకు మించిన శిష్యుడు అనుకోండి, ఇవన్నీ కూడా 11 వారాలు 12 వారాలు కావటంతో దాన్ని తీసేయించేవారు ఆయన. అందుకని శద్దునోత్సవం మాత్రం విఠలాచారి గారు చెయ్యనివ్వలేదు, అది వారి అభిమతానికి చాలా విరుద్ధం. తర్వాత నాతో కొన్ని చిత్రాలు అయిన

0: తర్వాత ఎక్కువ రాబడి ఉంటుంది, ఎక్కువ ఆదాయం ఉంటుందని చెప్పి అప్పుడు రామారావు గారిని పెట్టుకుని కొన్ని చిత్రాలు వారు నిర్మించారు, కొన్ని ఫోక్లోర్ పిక్చర్లు. అయితే అది దైవికంగానే అనుకోండి, లేకపోతే అది వేళా విశేషం అనుకోండి, ఆ పిక్చర్లు ఎక్కువ ఆర్థికంగా ఆయన లాభం పొందలేకపోయాడు, బాగా నష్టపోయాడు. దాని తర్వాత కూడా సోషల్ తీయాలని చెప్పి ఆబాలగోపాలం మెచ్చుకున్నటువంటి యొక్క బీదల పాటలు మహాసాహసం చేసి దాన్ని తీశారు ఆయన, అందులో కూడా బాగా నష్టపోయారు. దాని తర్వాత మళ్ళీ ఫోక్లోర్లే బాగా ఉన్నాయనుకున్నారు. ఆయన కుమారుడు కూడా ఇప్పుడు ఫోక్లోర్ చిత్రాలు ఆయన తీస్తున్నాడు. ఆయన నిజంగా జానపదాల్లో బాగా తరిచి తరిచి అనేక కథలు చదివాడు. చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా మొదలుకుంటే విద్యావిహీనులు అని చెప్పి అనకూడదు అనుకోండి, అటువంటి వాళ్ళకు కూడా బాగా నచ్చే విధంగా జానపద చిత్రాలను ఆయన తీయగలడు కావటం చేత అందరి హృదయాల్ని ఆకట్టుకున్నాడు.
1: కేవలం ఆహ్లాదాన్ని దృష్టిలో పెట్టుకుని
0: అవును
1: సినిమా తీయడం జరుగుతుంది.
0: సినిమా అంటే ఇక పగులస్తమానం కాయకష్టం చేసి వచ్చిన వ్యక్తికి కొంత వినోదం కావాలి, కాసేపు నవ్వుకోవాలి, చూసేటప్పుడు ఓహో ఊహా ప్రపంచంలో ఇటువంటి దుస్తులు వేసుకున్న మనుషులు ఉంటారా, ఇటువంటి వ్యక్తులు ఉంటారా, అయ్యో పాపం ఇతను ఎంత కష్టపడ్డాడు అనుకున్నట్టుగా ఉండాలని చెప్పి అటువంటి భావాలతోటి ఆయన సినిమాలు తీస్తుండేవాడు.
1: తర్వాత కాంతారావు గారు, మీరు జానపద సినిమాలే కాకుండా సాంఘిక చిత్రాల్లో కూడా ఎన్నో నటించారు, ఈ రెండిటికి తేడా మీకు ఎలా ఉంది నటించేటప్పుడు?
0: సాంఘిక చిత్రాల్లో డైలాగులు చెప్పటం మనకు మామూలు జీవితంలో ఉన్న పద్ధతిలో చెప్తూ పోవాలి, కొంచెం ఫాస్ట్నెస్ ఉంటుంది. తర్వాత నడక కానివ్వండి, వేషభాషలు కానివ్వండి, ఈ వాస్తవంగా ఇప్పుడు మన సమాజంలో ఎలా మాట్లాడుకుంటాం, సమాజంలో ఎలా జరుగుతాయి, ఆ ప్రకారంగా చేసుకుంటూ రావాలి. ఇక పోతే ఈ ఫోక్లోర్స్ కనుక అయ్యేటట్టుగా ఉంటే ఒక టీవీగా, ఒక దర్పంగా, ఒక సమాసం చెప్తున్నట్టుగా చెప్తూ పోవాలి. ఇక తర్వాత మైథలాజికల్ పిక్చర్స్ ఏదన్నా ఉంటే ఒక భక్తిభావాన్ని మనసులో పెట్టుకుని దాన్ని చెప్పేటప్పుడు కొంత మ్యూజికల్ ట్రెండ్లో డైలాగులు చెప్పాలి. ఇప్పుడు నారదుడు ఉన్నది, నారదుడు నా డైలాగులన్నీ కూడా ఒక కొత్త ట్రెండ్కి అలవాటు పడ్డాను నేను. అందులో నా డైలాగులు ఒక మ్యూజికల్ ట్రెండ్లో పెడుతూ ఉంటాయి, జనం వినటానికి అందంగా ఉంటుంది. నారాయణ అన్నాను అనుకోండి, ఈ నారాయణలోనే మూడు శబ్దాలు ఉన్నాయి, అటువంటిది ఆరోహణ అవరోహణలుగా చెప్పుకుంటూ వస్తాడు. కృష్ణ నీవే జగన్నాటక సూత్రధారివై నాకెందుకయ్యా ఈ అపవాదు అంట కడుతున్నావు అని ఇటువంటి డైలాగ్ ఉన్నది. ఇది ఎంతో మ్యూజికల్గా చెప్పవలసి వచ్చింది. అదే గనక సోషల్ గనక అయినట్టుంటే కృష్ణ నీవే జగన్నాటక సూత్రధారివై నాకెందుకయ్యా ఇది అంట కడుతున్నావు, ఇలా ఉంటుంది, మామూలుగా ఉంటుంది. అందుకని దీనికి దానికి వ్యత్యాసం ఉన్నా ఇప్పుడు సమాజానికి ఎక్కువ సేవ చేయాలంటే సోషల్ పిక్చర్స్. మన పెద్దవాళ్ళకి పురాతన అంటే కొంచెం వయసు మళ్ళిన వాళ్ళకి కాలక్షేపం కావాలనుకున్నా, ఇటువంటి భక్తిభావంతో కూడుకున్నటువంటి యొక్క మైథలాజికల్స్ కనుకైతే మన చరిత్రని, కొంత వాస్తవ చరిత్రని మనం జనానికి ప్రజకు అందించినట్టుగా ఉంటుంది. ఇప్పుడు సీతారామ కళ్యాణం ఉన్నది, లవకుశ ఉన్నది, అంబరీష ఉన్నది, భక్త రఘునాథ్ ఉన్నది, ఇటువంటి చిత్రాలు కొన్ని ఉన్నాయి, కూచేల ఉన్నది, ఇటువంటి చిత్రాలు ఏదన్నా కనుకుంటే మన వాళ్ళకి, మన పెద్దలకు తెలిసినటువంటి యొక్క పురాణ గాథలు కాబట్టి దాన్ని విడమర్చి చెప్పినట్టుగా ఉంటుంది. ఒక స్కూల్ పిల్లవాడు వెళ్ళిపోయి స్కూల్లో చదువుకునేటప్పుడు మామూలుగా చదువుకుని కేవలంగా పరీక్షల కోసమే చదువుకోవటం కంటే దీన్ని దృశ్యంగా కూడా చూస్తే ఆ మనస్సుకి బాగా
1: హత్తుకుంటుంది,
0: అందువల్ల ఆ కావ్యాన్ని అతను జీర్ణించుకోగలుగుతాడు.
1: కాంతారావు గారు, జానపదాలకి సాంఘికాలకి ఈ పౌరాణికాలకి సంభాషణ చెప్పడంలో ఉన్నటువంటి భేదాన్ని చెప్పారు. పౌరాణికం అంటే గుర్తొచ్చింది, మీరు ముఖ్యంగా ఎక్కువ నారద పాత్రలోనే బాగా రాణించారని మేము అనుకుంటున్నాం.
0: నేను వేసిన పాత్రలు నారద పాత్రలే ఎక్కువగా, అందుకోసం నారద పాత్ర. నాకు అభిమానమైన పాత్ర ఇంకోటి ఉంది, లవకుశలో వేసిన లక్ష్మణుడు, అది నవరసాలతో కూడుకున్నది, అంతటి భక్తి, అంతటి యొక్క ఇది ఇంకో దానికి లేదు. అందుకే ఆ చిత్రం ఎంతకాలం ఆడినా కూడా నేను నా నోటితో పాట పాడకపోయినా బ్యాక్గ్రౌండ్లో పాట పాడినా ఏ నిమిషానికి ఏమి జరుగును అనేది ఇప్పటికీ అందరు కూడా లక్ష్మణుడే పాడాడు అంటారు. నేను పాడలేదు, దాని మీద నేను యాక్ట్ చేశానే తప్ప. దాని తర్వాత దానికి రాష్ట్రపతి అవార్డు కూడా నాకు వచ్చింది. ఇంట్లో ఈ రోజున నేను చెప్పుకోదగింది నాకు నేషనల్ అవార్డు అంటే అదొకటే ఉంది.
1: తర్వాత అండి, పౌరాణిక చిత్రాలు ఈ మధ్య బాగా తగ్గిపోయినాయి రావడం, దానికి కారణాలు ఏంటంటారు?
0: పౌరాణిక చిత్రాలకి మంచి పర్సనాలిటీ కావాలి. కృష్ణుడు వెయ్యాలి, రాముడు వెయ్యాలంటే మళ్ళీ రామారావు గారే కావాలి, అంతటి పర్సనాలిటీ ఉన్న వ్యక్తి మనకు రాలేదు. ఇకపోతే మిగతా పాత్రలన్నీ కూడా పాత్ర చూడగానే ఆ పాత్ర

0: వాళ్ళ హృదయానికి హత్తుకుపోవాలి, చాలా ముద్దుగా ఉండాలి. భీకరమైన వేషాలు వేయటానికి రంగారావు గారి తర్వాత మనకు అటువంటి ఆ పాత్రలు వేయటానికి, ఇప్పుడు దుర్యోధనుడు కానివ్వండి, హిరణ్యకశిపుడు కానివ్వండి, రాక్షస సంబంధమైన వేషాలు కానివ్వండి, అవి వేయటానికి అటువంటి యొక్క హావభావాలు చూపించడానికి నటులు ఉన్నా మన వాళ్ళ దృష్టి వాళ్ళ ఎందు బాగా పాతుకుపోయింది. కాబట్టి ఈ యుగంలో ఇప్పుడు జరుగుతున్న ఈ జనరేషన్లో అటువంటి పాత్రలు రంగారావు గారు వేసే పాత్రలు రంగారావు గారే వెయ్యాలి, రామారావు గారి పాత్రలు రామారావే వెయ్యాలి, కాంతారావు వేసే పాత్రలు కాంతారావే వెయ్యాలి. అందుకోసం అని చెప్పి ఇప్పుడు నటీనటుల యొక్క కొరత అని చెప్పి నేను ధైర్యంగా చెప్పగలను.
1: అందుచేతనే పౌరాణికాలు రావటం,
0: పౌరాణికాలు వేయటానికి ఆ క్యారెక్టర్లు కొన్ని మనకు చిత్రలేఖన ద్వారాగా మనం చూస్తున్నాం కాబట్టి అంత అందంగా కనిపించే వ్యక్తులే వెయ్యాలి, అంత స్లోగా డైలాగులు చెప్పాలి, ఆ చెప్పే డైలాగులు విడమర్చి అందరికి వచ్చేటట్టు కావాలి. ఇప్పటి ప్రేక్షకుల్లో అంత ఓపిక లేదు, 3 గంటలు 4 గంటలు కూర్చుని చూసే అంత ఓపిక లేదు.
1: స్పీడ్ అయిపోయింది.
0: ఒక రోజుల్లో మా చిత్రాలు తీస్తున్న రోజుల్లో మనం 2.5 గంటల సినిమా కనుక మేము తీస్తే ఇంకా కొంత కావాలి అనేవారు. దీనికి కారణం ఏమిటంటే సీటెడ్ వాళ్ళకి 3.5 గంటల సినిమా కావాలి. ఎంత ఎక్కువగా ఉంటే అంత ఆదరిస్తారు అక్కడ, ఎంత తక్కువగా ఉంటే డబ్బాలు అంత తొందరగా పంపిస్తారని చెప్పేవారు.
1: కాంతారావు గారు, మీరు దాదాపు 4 దశాబ్దాల నుంచి ఈ సినీ రంగంలో ఉన్నారు కదా.
0: అవునండి.
1: పాత తరం దర్శకుల్లో మీకు బాగా స్ఫూర్తిని కలిగించిన వారు ఎవరంటే చెప్పండి.
0: పాత తరం దర్శకుల్లో నాకు స్ఫూర్తిని కలిగించిన వాళ్ళంటే ఇప్పుడు హెచ్ఎం రెడ్డి గారు 1-2 చిత్రాలే తీశారు. అయితే వారి దగ్గర నేను నేర్చుకుంది డిసిప్లిన్. అన్నిటికంటే ప్రతి రంగంలో కూడా డిసిప్లిన్ చాలా అవసరం. సినిమాల్లోకి వేషాలు వేసుకోవటానికి వచ్చిన తర్వాత నుంచి మా షాట్ ఎప్పుడు వస్తుందని కానీ, మేము వెళ్ళిపోవాలి మమ్మల్ని తొందరగా పంపించగలరా అని కానీ, ఇటువంటివి ఆ మధ్యలో వెళ్ళి వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి చెయ్యకూడదు. మనకు డ్యూటీ అని చెప్పేవారు. ఆఫీస్కి వచ్చినట్టుగానే 9 గంటలకి సెట్లోకి వస్తే సాయంత్రం 5 గంటల వరకు ఏం మాట్లాడకుండా మనకు ఆ పని వస్తే పని చేయటం, పని లేకపోతే మామూలుగా కూర్చుని వెళ్ళిపోవటం, ఇటువంటి పద్ధతులు కొన్ని అలవాటు చేసుకుంటే మంచిది అని చెప్పారు. అది వారి నుంచి నేను నేర్చుకున్నాను. పోతే సి పుల్లయ్య గారు, ఆయన తీసే యొక్క పౌరాణికాలు ఏవైతే ఉన్నాయో అది ఆణిముత్యాలాగా ఉండిపోతాయి. లవకుశని చాలా భాగం వారు తీశారు, దాని తర్వాత వారి కుమారుడు సిఎస్ రావు గారు తీశారు. ఇక పాత డైరెక్టర్లలో చాలా డిసిప్లిన్ ఉంది. కేవీ రెడ్డి గారు ఉన్నారు, వారి దగ్గర పనిచేయటం అంటే ఒక గ్రంథాన్ని పూర్తిగా చదివి ఆ పరీక్షలో ఉత్తీర్ణులు కావటమే, అంతటి పర్ఫెక్ట్నెస్ ఉంటుంది వారి దగ్గర. అటువంటి భయభక్తులతో, డైరెక్టర్ అంటే భయభక్తులతోటి ఒక డిసిప్లిన్ తోటి వారి దగ్గర పనిచేశాం. ఇప్పుడు ఉన్న డైరెక్టర్లు ఆర్టిస్టుని వీళ్ళని మనం భయపెట్టి కాదు పని తీసుకోవాల్సింది, మనం సౌమ్యతతోటి మనతో పాటుగా చూసుకుని మనతో పాటుగా మన పక్కనే కూర్చోబెట్టుకుని మనతోటి మసిలేటట్టుగా చేసి వాళ్ళల్లో ఉండబడిన శక్తిని లాక్కోవాలని. ఇప్పుడు కలగలుపుతనం ఎక్కువైంది డైరెక్టర్లకి, ఆర్టిస్టులకి మంచి కలగలుపుతనం ఎక్కువైంది. ఆ రోజుల్లో స్కూల్ టీచర్లకి స్టూడెంట్స్కి ఉండే అంత వ్యత్యాసం ఆ డైరెక్టర్ల దగ్గర ఉండేది. అవును, ఇప్పుడు ఫ్రెండ్స్ దగ్గర ఉన్నట్టుగా ఉండేది. ఈ కాలానికి తగినట్టుగా ఈ కాలమే గొప్పది, ఆ కాలానికి తగినట్టు ఆ కాలమే గొప్పది. మనకు ఏమో పురాణ యుగం ఇప్పుడు రావాలంటే ఎలా వస్తుంది, ఆ యుగం రాదు.
1: తర్వాత మీరు దర్శకుల గురించి చెప్పారు, మీ సహనటులు అంటే మీతో పాటు మొదటి నుంచి ఉన్నటువంటి సహనటుల్లో గుర్తు ఉంచుకోదగినటువంటి నటులు ఎవరైనా ఉన్నారా?
0: నాతో పాటు ఉండబడిన వాళ్ళందరూ కూడా గుర్తుంచుకోదగిన వాళ్ళే. ఎందుకంటే మేము యాక్ట్ చేసే రోజుల్లో ప్రతి ఇంట్లో చిన్నపిల్లలు చీపురు పుల్లలు తీసుకుని కత్తి యుద్ధం చేసేవాళ్ళు. ఇది ఒకడు కాంతారావు అయితే ఒకడు రాజనాల, ఈ మాదిరిగా అంటూ. మరి అటువంటప్పుడు కాంతారావుని గుర్తుంచుకున్నప్పుడు రాజనాల్ని కూడా గుర్తుంచుకున్నారు. సరే, కాంతారావు ఎత్తుకి తగినట్టుగా రాజశ్రీ ఉండేది. రాజశ్రీ ఒక రాకుమార్తె కానీ ఒక గ్రంథర్వ కన్య కానీ వేసినట్టుంటే ఒక టాయిలాగా బొమ్మలాగా అందరి మనసుల్లో హత్తుకుపోయింది. అందుకోసం అని చెప్పి అది గుర్తుంటుంది. తర్వాత ఇక్కడ వాడే మన పద్మనాభం అనుకోండి, తర్వాత బాలకృష్ణ అనుకోండి, వాళ్ళు కామెడీని మొట్టమొదటిసారిగా మనకు తెలిసినంతవరకు, ఈ జనరేషన్ తెలిసినంతవరకు వాళ్ళు ప్రథమ హాస్య నటులు.
1: అవును.
0: దాని తర్వాత వాళ్ళక్కడికి వచ్చిన తర్వాత ఇటు రేలంగి గారు టాప్ అయ్యారు. ఆ ముగ్గురు కలిసి ఒక కామెడీకి ఒక వరవడి పెట్టారు. అందుకోసమని చెప్పి

0: ఆ రోజుల్లో వాళ్ళు కూడా ఇప్పటిదాకా చిరస్మరణీయులే. మనకు మొట్టమొదట వచ్చిన వ్యక్తి ఇప్పుడు ఎవరైతే ఏ పాత్ర ముందు వేసి రాణించగలిగారో ఆ రోజుల్లో ఆ పాత్ర వచ్చినప్పుడల్లా ఆ వ్యక్తే గుర్తొస్తున్నాడు.
1: అవును.
0: అందుకోసం అట్లాగే ఇప్పుడు వీళ్ళు కొందరు ఉన్నారనుకోండి, నటులు కామెడియన్లలో నేను చెప్పినట్టుగా బాలకృష్ణ గారు, హీరో వేషాల్లో నేను కానివ్వండి, తర్వాత ఫోక్లోర్ విషయాల్లో అందరికంటే ఎక్కువగా నటించినటువంటి యొక్క రామారావు గారు కానివ్వండి, అంజలీదేవి గారు కూడా కొన్నిట్లో ఫోక్లోర్స్ వారు వేస్తూ వచ్చారు, మైథలాజికల్ వేస్తూ వచ్చారు, అది చెరగని ముద్ర పడిపోయింది. సోషల్స్ కనుక వచ్చినట్టుంటే నాగేశ్వరరావు గారు ఉన్నారు, ఇప్పుడు వచ్చిన కృష్ణ ఉన్నారు, శోభన్ బాబు ఉన్నారు, వీళ్ళందరినీ మించి ఇప్పుడు మనకు చిరంజీవి యుగం వచ్చేసింది. ఒక పక్కన చిరంజీవి, ఒక పక్కన బాలకృష్ణ,

0: వచ్చేసింది. ఒక పక్కన చిరంజీవి, ఒక పక్కన బాలకృష్ణ, ఒక పక్కన నాగార్జున,
1: ఇలా ఎంతో మంది
0: వాళ్ళ యుగం వచ్చేసింది, ఎంతో యుగం వచ్చేసింది. ఇది రాను రాను ఎంతవరకు అంటే ఇంటింటా ఒక నటుడు బయలుదేరగలుగుతాడు. అటువంటి యుగం మనకు చాలా తొందరలో వస్తుంది. ప్రతి వాళ్ళు చేయవలసిందే, ప్రతి వాళ్ళు చెందవలసిందే, ప్రతి వాళ్ళు లాభం పొందవలసిందే, కొత్త రావలసిందే.
1: తర్వాత ఇప్పుడు మీరు ఈ జానపదాలు అయితేనేవండి, సాంఘికాలు అయితేనేవి, పౌరాణికాలు అయితే ఎన్నో వందల సినిమాలు నటించారు కదా, ఒక్కొక్క కేటగిరీలో మీకు గుర్తుంచుకోదగినటువంటి సినిమాలు ఏమంటే చెప్పండి, మీకు నచ్చినవి.
0: నాకు బాగా నచ్చినవి సోషల్స్ కనుక వచ్చినటువంటి శాంతి నివాసం, అందులో నేను వేసిన వేషం. దాని తర్వాత ఎదురీత అనే ఒక చిత్రం, అది ఆర్థికంగా దెబ్బతినటంతో ఆ చిత్రం రాణింపుకు రాలేదు, కానీ నేను హీరోగా నటించాను. చక్కని కథా చిత్రం అది, ఆరవంలో చాలా బాగా ఆడింది, దాన్ని తెలుగులో తీశారు.
1: అదే టైటిల్తో తీశారండి?
0: అదే టైటిల్తో కాదు, ఎదురీత అన్న పేరుతో తీశారు. అది ఒకటి నాకు బాగా నచ్చిన చిత్రం. పోతే సోషల్ కమ్ హిస్టారికల్గా వచ్చింది, సెమీ హిస్టారికల్గా వచ్చింది ఏకవీర.
1: ఏకవీర
0: అయితే ఇందులో, ఈ ఏకవీరలో రామారావు గారు హీరో ఉన్నారు. సమానమైన క్యారెక్టర్లు అయినా రామారావు గారినే చెప్పుకోవాలి. అట్లాగే శాంతి నివాసం సమానమైన క్యారెక్టర్లు అయినా కూడా, కథకి సంబంధించి ఉన్నా కూడా నాగేశ్వరరావు గారిని చెప్పుకోవాలి. కావటం చేత అవి రెండు నాకు సపోర్ట్ అవుతాయి. అట్లాగే మైథలాజికల్స్ కనుకైతే జ్ఞాపకం ఉంచుకోదగింది నాకు సీతారామ కళ్యాణం, అది నారదుడు. పోతే లవకుశ, అది లక్ష్మణుడు. కుచేల నేను మలయాళం కూడా చేశాను. సిఎస్ఆర్ గారేమో కుచేలుడు, నేను కృష్ణుడు. గురువాయూరప్పన అందులో, ఆ మలయాళంలో కూడా నేను కృష్ణుడు. మలయాళీలందరూ కూడాను నన్ను కృష్ణ అని పిలుస్తారు. అక్కడ దేవస్థానం వాళ్ళు పెద్ద మెమెంటో ఇచ్చారు నాకు, ఒక 10 తులాల బంగారం యొక్క గోల్డ్ మెడల్ ఇచ్చింది దేవస్థానం. అప్పుడు గిరిగారు అక్కడ ఉన్నారు, వారు గవర్నర్గా, వారి చేతుల మీదుగా అవార్డ్స్ అన్నీ తీసుకున్నాను. చాలా పెద్ద పేరు పొందాను. కృష్ణుడిగా నాకు మలయాళ దేశం చాలా పెద్ద గుర్తింపు ఇచ్చింది.
1: కాంతారావు గారు, మీరు నటుడుగానే కాకుండా ఇంకా వివిధ రంగాల్లో నిర్మాతగా కానివ్వండి, ఇంకా ఎట్లా ఏమైనా శాఖలో రాణించుంటే వాటి గురించి కాస్త చెప్పండి.
0: నాకు, నేను ఫోక్లోర్స్ చేస్తున్నప్పుడే, మరీ ఫోక్లోర్స్ అంటే మాంత్రికులతో ఇదిగా పోతుంది, ఇంకా కొంచెం ఏదన్నా చెయ్యాలి అని చెప్పిన అనుకుని, ఆ సువర్ణ సుందర్లాగా చెయ్యాలని వేదాంతం రాఘవయ్య గారిని పెట్టుకుని అప్పటికప్పుడు నాకు స్ఫూర్తి కలిగి జానపద చిత్రాల్లో కూడా సంగీత భరితంగా చెయ్యాలనే ఉద్దేశంగా అప్పుడు టీవీ రాజు గారి యొక్క మ్యూజిక్ పెట్టి ఒక సంగీత భరితమైన పిక్చర్ని సప్తస్వరాలు తీశాను. ఈ సప్తస్వరాలు టైటిల్ పెట్టిన తర్వాత ఈ సప్త అన్న పేరు ఎందుకు పెట్టారని చాలామంది వ్యతిరేకించినా కూడా, అసలు సప్తగిరులు, సప్త ఋషులు, సప్తలోకాలు, సప్త అధోలోకాలు, సప్త ఊర్ధ్వలోకాలు అని చెప్పి ఎట్లయితే ఉన్నాయో సరిగమల దగ్గర నుంచి, ఏది అయినప్పటికీ కూడాను ఆ సప్తం మీద ఆధారపడ్డది కావటం చేత నేను సప్తస్వరాలు అని పెడతాను అని చెప్పి ఆ సప్తస్వరాలు చిత్రం తీయటం, అది సంగీత భరితమైనప్పటికి కూడాను ఆ రోజుల్లో వచ్చిన తెలంగాణ అండ్ ఆంధ్ర యాజిటేషన్ వల్ల దాంట్లో నేను బలైపోయాను. దాని తర్వాత మళ్ళీ ఒక ఫోక్లోర్ సినిమా తీశాను. ఆ ఫోక్లోర్ సినిమా ఏమిటంటే గండర్గండడు. ఆ గండర్గండడు ఆర్థికంగా కొంత నాకు లాభం పెట్టింది, సరే పర్వాలేదు. దాని తర్వాత వాస్తవ స్టోరీ అని ఒక మలయాళ కథ తీసుకుని అందులో కృష్ణాని హీరోగా పెట్టుకుని నేను సాక్రిఫైజ్ హీరోగా నేను వేసి ఆ ప్రేమజీవులు అని చెప్పి నేను తీశాను. చిత్రం విడుదల ముందు వరకు జర్నలిస్టులతో సహా అందరూ అహో ఓహో అన్నారు, కానీ ప్రేక్షకులకు అది పట్టలేదు, పూర్తిగా నష్టపోయాను అందులో. దాని తర్వాత మిస్టరీ టైప్లో వస్తుంది, సక్సెస్ఫుల్ పిక్చర్ కదా అని చెప్పి గుమ్నాం పిక్చర్ని బేస్ చేసుకుని గుండెలు తీసిన మనగాడని తీశాను. ఆ చిత్రం బాగానే అందరి దగ్గర పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి. అయితే ఒకటి అది కూడా నాకు లాభించలేదు, ఎందుకంటే అమ్మేశాను. దాని తర్వాత నా కొడుకు స్వాతి చినుకులు అని చెప్పి ప్రారంభించాడు. దాన్ని నా ప్రజెంటేషన్లో అయినా 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాణిశ్రీని పునఃప్రవేశం అని చెప్పి వారిని తీసుకొచ్చాను. ఆవిడ బాగా నటించారు. మొదట డ్యూయల్ రోల్ వేస్తామన్నారు. డ్యూయల్ రోల్ బాగుండదేమో అనుకున్న ఉద్దేశం చొప్పున జయసుధ గారిని కూడా పెట్టి, అక్కజెల్లెల క్యారెక్టర్ పెట్టి ఒక మంచి చిత్రం తీసి మంచి పేరు తెచ్చు.

0: కున్నాను ప్రేక్షకుల్లో. నా దురదృష్టవశాత్తు అప్పుడు ఒక వర్షం ఎక్కువగా ప్రతి వారానికి ఒకసారి వస్తూ ఆ నెల అంతా కూడాను 1989లో ఆగస్టు నెల అంతా కూడా వర్షాల కారణంగా ఆ వెంటనే శివబడటం కారణంగా అది కొంచెం బాగా నష్టపోయాను ఆర్థికంగా.
1: తీసిన వాటిలో బాగా పే చేసింది ఈ మిస్టరీ సినిమా ఒకటి.
0: ఆ మిస్టరీ సినిమా ఒకటి బాగా, ఆ గండర్ గండడు ఫోక్లోర్ పిక్చర్ ఒకటి. అయితే నాకు పేరు తెచ్చిన చిత్రం మాత్రం సప్తస్వరాలు చూసిన ప్రతి వాళ్ళు అప్పటికిప్పటికీ కాస్త ఇస్తే జ్ఞాపకం ఉన్న ప్రతి వాళ్ళకు కూడాను ఆ చిత్రం బాగా నచ్చింది. తర్వాత పోతే ఈ స్వాతి చినుకులు కూడా చాలా బాగా నచ్చింది. దానికి జయసుధ గారికి సపోర్టింగ్ అవార్డు కూడా వచ్చింది.
1: కాంతారావు గారు, ఇప్పుడు నటుడిగా మీరంత బిజీగా లేరు, నిర్మాతగా అప్పుడప్పుడు సినిమాలు తీస్తున్నారు, కనుక దర్శకత్వం వైపు మీ ఐడియా ఏమన్నా ఉందా?
0: దర్శకత్వం అనేది చాలా పెద్ద బాధ్యతతో కూడుకున్న పని. ఇప్పుడు నాకు ఎవరైనా వేషం ఇస్తే ఆ వేషాన్ని మాత్రమే చూసుకుంటాను తప్ప, ఇప్పుడు దర్శకుడు అనేరుకు అందులో ఉండబడిన పాతిక వేషాలు జీర్ణించుకోవాలి. ఆ పాతిక వేషాల్లో తనకు తానై ఉండాలి. ఆ బరువు బాధ్యతలన్నీ మొయ్యాలి. చిత్రం కనుక సక్సెస్ అయింది అనేటట్టుంటే గొప్పతనం వస్తుంది. అది అందులో అప్పుడు భాగస్థులు దొరుకుతారు, నటీనటులందరూ కూడా మేము భాగస్థులమే అంటారు. చిత్రం దెబ్బతిన్న రోజున ఈ పడే బరువు బాధ్యత అంతా దర్శకుడు మీదనే పడుతుంది. దర్శకుడు సరి అయిన వాడు కాకపోవటం చేత ఆ చిత్రం దెబ్బతిన్నది. దానికంటే అంత బరువు మోయటం కంటే ఏదో వేషాలు వేసుకోవటమే మంచిది అన్న ఉద్దేశంతో నేను దర్శకుడుగా రాకుండా విరమించుకున్నాను. ఇప్పుడు చాలామంది స్నేహితులు నన్ను ప్రోత్సహిస్తున్నారు దర్శకత్వం చేయమని. అవకాశం దొరికితే చేతాము అని ఇప్పుడిప్పుడే కోరిక కలుగుతుంది.
1: చాలా మంచిదండి కాంతారావు గారు, మీరు అనంతపురం వచ్చిన సందర్భంలోనూ మా స్టూడియోస్కు ముఖ్యంగా వచ్చి మీ యొక్క సినీ నట జీవితాన్ని ఆ జ్ఞాపకాల్ని మా శ్రోతలతో పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. ధన్యవాదాలండి.
2: సినీ నటులు టిఎల్ కాంతారావు గారితో పరిచయం విన్నారు.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, the bank to every Indian.
4: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. GRT జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
5: SBI, the bank to every Indian.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8:15 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ నుండి ప్రసారం.

2026 ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఆదేశించారు. చిత్తూరు కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో ఆధునీకరించిన కళ్యాణ మండపాన్ని పార్లమెంటు సభ్యులు దగ్గుమండ్ల ప్రసాదరావు ప్రారంభించారు. శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. వంటి అంశాలతో కూడిన చిత్తూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక సిటామ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి ఎంఎస్ భారతి మాట్లాడుతూ, యువత ప్రతిభ, శక్తి, ఆలోచనలు, సమాజ అభివృద్దిలో వారి పాత్రను గుర్తించడమే అంతర్జాతీయ యువజన దినోత్సవం ముఖ్య ఉద్దేశమని అన్నారు. విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యతను పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. మత్తు పదార్థాలు, చెడు అలవాట్లు, ర్యాగింగ్కు దూరంగా ఉండాలని, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు మాదక ద్రవ్యాలు, బెట్టింగ్, ఆన్లైన్ గేమింగ్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని వెదురుకుప్పం మండలం దేవలంపేటలో నిర్వహించిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే వి థామస్ పాల్గొన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలు అనుకోని వైద్య ఖర్చులు, ప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోందని శాసనసభ్యులు తెలిపారు. అర్హులు ప్రజాప్రతినిధులు జిల్లా యంత్రాంగాన్ని సంప్రదించి ఈ సహాయాన్ని పొందవచ్చని అన్నారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి ఇప్పటి వరకు సుమారు 6 కోట్ల నుంచి 6.5 కోట్ల రూపాయల వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందించినట్లు శాసనసభ్యులు వి థామస్ తెలిపారు. ఈ సందర్భంగా సుమారు 47 లక్షల రూపాయల విలువైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ 2026 ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఆదేశించారు. విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పాల్గొన్నారు. నోటీసుల జారీ, డాక్యుమెంట్ల పరిశీలన, విచారణలు, క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కారం తదితర ప్రక్రియలను షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని సూచించారు. ఫారం 6, 7, 8 దరఖాస్తుల పెండింగ్ను త్వరితగతిన పరిష్కరించాలని తెలిపారు. చిత్తూరు జిల్లాలో పెండింగ్లో ఉన్న నోటీసుల పంపిణీని 2 రోజుల్లో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామని కలెక్టర్ వెల్లడించారు. పెండింగ్లో ఉన్న సుమారు 15,000 దరఖాస్తులను సెప్టెంబర్ 5వ తేదీలోగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. చిత్తూరు దొడ్డిపల్లిలోని చిత్తూరు కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో ఆధునీకరించిన కళ్యాణ మండపాన్ని పార్లమెంటు సభ్యులు దగ్గుమండ్ల ప్రసాదరావు, శాసనసభ్యులు గురజాల జగన్మోహన్, జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ కలిసి ప్రారంభించారు. కళ్యాణ మండపాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా వచ్చే ఆదాయాన్ని సంస్థ సిబ్బంది జీతాలకు వినియోగించేలా చర్యలు చేపట్టామని పార్లమెంటు సభ్యులు తెలిపారు. సుమారు 20 లక్షల రూపాయలతో ప్రాథమిక అభివృద్ది పనులు చేపట్టి కళ్యాణ మండపానికి పూర్వ వైభవం తీసుకురావటమే లక్ష్యమని ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు తెలిపారు. వివాహాలు, ఇతర శుభకార్యాలకు ప్రజలు ఈ కళ్యాణ మండపాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలని కోరారు. శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. ప్రతి భక్తుడు సంతృప్తిగా స్వామివారి దర్శనం చేసుకుని వెళ్లేలా అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా చేపట్టాలని సూచించారు. ఆలయ ఈవో కార్యాలయంలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా భద్రత, పరిశుభ్రత, తాగునీరు, వైద్య సేవలు, విద్యుత్ సరఫరా వంటి ఏర్పాట్లపై చర్చించారు. మీరింతవరకు ఆగస్టు నెల చిత్తూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. వచ్చే నెల మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం. రచన విఆర్ చంద్రశేఖర్, ఆకాశవాణి ప్రతినిధి చిత్తూరు జిల్లా. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. హలో అభిలాష. టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటలు ప్రత్యక్ష ప్రసారం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన నెంబర్ 2255533, మరో నెంబర్ 2968890, ఎస్టిడి కోడ్ 08554. మరి కాలర్స్ అయితే రెడీగా ఉన్నారు. ఫస్ట్ కాలర్ ఎవరు చూద్దాం. హలో
1: హలో, నమస్కారం.
0: నమస్కారం అండి.

0: హలో అభిలాష్, కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు?
1: బాగున్నారు సాయి ప్రసాద్ సార్.
0: బాగున్నామండి. నా పేరు చెప్పారు, మీ పేరు చెప్పలేదు.
1: ఏం పేరు సార్? నాగరంగాయని. మద్దిలేటి నాగరంగాయ.
0: మద్దిలేటి నాగరంగాయ్ గారు. చెప్పండి నాగరంగ గారు. బాగున్నామండి, మీరు బాగున్నారు? అంతా
1: బాగున్నాను సార్.
0: ఏ పాట విందాం ఈరోజు?
1: ఇన్స్పెక్టర్ ప్రతాప్ లేండి సార్.
0: ఇన్స్పెక్టర్ ప్రతాప్.
1: ప్రతాప్
0: చాలా రేర్ సాంగ్ విన్నారు. చాలా రోజులు అయింది కదా అందులోంచి పాట వినక. ఏం చేస్తుంటారు నాగరంగ గారు మీరు?
1: మగ్గం చేస్తాం సార్.
0: మగ్గం చేస్తున్నారా? ఓకే ఓకే. స్టార్ట్ చేసినారా వర్క్?
1: చేసిన సార్.
0: ఎన్ని గంటలకు స్టార్ట్ చేసినారు?
1: ఆరు.
0: ఆరుకే
1: సార్?
0: లేచేది ఎన్ని గంటలకు లేస్తారు?
1: సాయంత్రమా?
0: కాదు, పొద్దున్నే ఎన్ని గంటలకు, ఉదయం ఎన్ని గంటలకు లేస్తారు?
1: ఐదున్నర అవుతుంది సార్ లేచాము.
0: ఐదున్నరకు లేస్తూనే ఫ్రెష్ అప్ కావడం, మగ్గం మీద కూర్చోవడం. సాయంత్రం ఎన్ని గంటల వరకు?
1: ఆరు సాయంత్రం కాదు,
0: ఆరు. ఆరు నుంచి ఆరు వరకు 12 గంటల పాటు మగ్గం నేస్తారు. బాగుంది నాగరంగా గారు. మరి ఏ పాట విందాం మరి దాంట్లోంచి, ఇన్స్పెక్టర్ ప్రతాప్ నుంచి?
1: మమ్మచ్చి మమ్మచ్చి గుమ్మ అనే పాట ఏంటి సార్?
0: మామముచ్చి మామముచ్చి గుమ్మానే
1: అలా చూడబోకు అనే పాట.
0: అలా చూడబోకు, ఎస్, బాగుంటుంది పాట. మాస్ సాంగ్. పేర్లు చెప్తారా విందామా పాట?
1: మద్దిలేటి నాగరంగయ్య, మద్దిలేటి భాగ్యమ్మ, రంగస్వామి, ఓం లక్ష్మి,
0: ఓకే,
1: నమరవరాలు మోక్షిత,
0: మోక్షిత
1: మనవరాలు ముత్యాల శివ.
0: ఏం చేస్తున్నారు మనవాళ్ళు మనవరాళ్ళు?
1: చిన్నపిల్లలు సార్, బిడ్డ కూతురు, కొడుకు కూతురు.
0: అవునా? ఓకే.
1: ఒకటే కూతురు.
0: ఇంకా స్కూల్కి పోలేదా?
1: యాడికే సార్ వాళ్ళది, మాది ఓడేంపేట.
0: వాళ్ళది యాడికే
1: సార్? యాడికి ఇచ్చినాం.
0: ఓకే ఓకే ఓకే ఓకే. నాగరంగ గారు మరి పాట వస్తుంది విందామా, మీరు కోరిన పాట.
1: థ్యాంక్ యూ సార్,
0: మంచిది.

0: మాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా.

0: సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: హలో అభిలాష్, కార్యక్రమానికి స్వాగతం. హలో, నమస్తే అండి. మీది లో వస్తుంది వాయిస్.
3: అవునా సార్?
2: కొంచెం దగ్గర పెట్టుకుని మాట్లాడండి. చెప్పండి. హలో,
3: అనురాగాలు పాట ఏంటి సార్?
2: అనురాగాలు,
3: అనురాగాలు, జీవన రాగాలు, ఒక కొమ్మకు పూచిన పువ్వులం.
2: ఒక కొమ్మకు పూచిన పువ్వులం, జీవనరాగం ఆ పాట. అదే
3: జీవనరాగం,
2: అన్నా చెల్లెళ్ళ బంధం సాంగ్. రాఖీ పండుగ సందర్భంగానా? ఓకే, మీ పేరు చెప్పలేదు, ఎక్కడి నుంచి చేస్తున్నారు? రజియా. ఓకే రజియా గారు, మామూలు చేస్తుంటారా కాల్స్ మా కార్యక్రమానికి?
3: అవును సార్, అప్పుడప్పుడు చేస్తుంటాం సార్.
2: అప్పుడప్పుడు చేస్తుంటారా? మా కార్యక్రమాలు వింటూ ఉంటారా?
3: వింటుంటాం
2: సార్. ఏవి వింటూ ఉంటారు?
3: హలో అభిలాష, ఇంకా అన్నీ వింటుంటాం సార్.
2: అన్నీ వింటుంటారా? ఏం చేస్తుంటారు రజియా గారు మీరు?
3: వ్యవసాయం సార్.
2: వ్యవసాయమా? సొంతం ఉందా పొలము?
3: అవును సార్.
2: ఏం పెట్టారు?
3: టమోటా వేసాం.
2: టమోటా ఎలా ఉంది మరి రేట్ టమోటా ఇప్పుడు?
3: ఇంకా మాది ఇంకా కటింగ్ పడలేదు సార్.
2: చిన్నది ఎప్పుడు పడుతుందో?
3: ఇంకా 20 రోజులు.
2: 20 రోజులు. ఓకే ఓకే, సరే రజయ్య గారు, మీరు కోరిన పాట వస్తుంది, విందామా?
3: థ్యాంక్ యూ సార్.
2: మంచిదండి, కాల్ చేసినందుకు ధన్యవాదాలు.

0: ఒక కుమ్మకు పూచిన. నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
0: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
0: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
0: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
0: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: హలో అభిలాష్, కార్యక్రమానికి స్వాగతం.
3: నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ అండి.
2: శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుంచా?
3: అవును సార్, అవును.
2: చెప్పండి శ్రీనివాస్ గారు, ఏ పాట విందాం? శుభోదయం. శుభోదయాన వేళ శుభోదయంలోని పాట కావాలంటున్నారు.
3: కంచికి పోదామని ఉంటా సార్.
2: కంచికి పోతావా కృష్ణయ్య అనే?
3: అవును సార్.
2: ఓకే, ఏం చేస్తున్నారు? డ్యూటీలకు దిగారా ఇంకా లేదా?
3: లేదు సార్, ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాను.
2: ఇంకా టిఫిన్ చేస్తున్నారు? ఎన్ని గంటలకు ఉంది?
3: 9 గంటలు సార్. ఇక్కడ ఉంటాను సార్, ఇంకా ఆ టైం ఉండదు. టిఫిన్ చేస్తున్నారు, లైన్లో ఉంటుంది సార్.
2: 9 గంటలకు? 9 గంటల నుంచా?
3: అవును సార్.
2: ఓకే ఓకే ఓకేనండి. శ్రీనివాస్ గారు, మీ కోరిన పాట వస్తుంది, విందామా?
3: ఓకే సార్, ధన్యవాదాలు.
2: మంచిదండి.
0: వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
4: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.

0: మాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ATM లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే BC వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ KYC అప్డేట్ చేసుకోవచ్చు.
3: RBI అంటుంది,
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: హలో అభిలాష్ కార్యక్రమానికి స్వాగతం
6: సార్. గుడ్ మార్నింగ్.
5: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు?
6: చిత్తూరు నుంచి నరేందర్ రెడ్డి సార్. బాగున్నారు సార్?
5: నరేందర్ రెడ్డి గారు, మీరు ప్రతి వారం చేస్తున్నారే
6: సార్. మీరు 4 వారాలుగా నేను చందాను సార్ మీతో మాట్లాడి, మాడికేళ్ళు చేసినప్పుడు మాట్లాడినాను సార్.
5: అవునవునవును, కరెక్ట్.
6: మళ్ళీ మాట్లాడలేదు సార్, 3 నెలలు అయిపోయింది సార్ కరెక్ట్ గా.
5: 3 నెలలు అయిందా మీరు చేసి?
6: 2 నెలలు పైన అయిపోయింది సార్ మీతో
5: మాట్లాడి. 2 నెలలు అయిందా?
6: అవును సార్.
5: ఓకే ఓకే, నేను నెల అయిందేమో అనుకున్నాను చేసి.
6: అంతేకాదు సార్, పరిచయం అయిన వాళ్ళు కొంచెం దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది సార్.
5: సరే నరేందర్ రెడ్డి గారు, మరి ఏ పాట విందాం మరి ఈరోజు?
6: సార్, ఎదురు లేని మనిషి ఎన్టీ రామారావు సార్.
5: ఎదురు లేని మనిషి, అందులోంచి
6: సుప్రభాత సుందరి నీవు అనే పాట కావాలి సార్.
5: ప్రభాత సుందరి నీవు, అరే ఆ పాట లేదు ఇందులోంచి.
6: అది
5: ఎదురు లేని మనిషి, ఆ పాట బాగుంటుంది.
6: బాగుంటుంది సార్.
5: సుప్రభాత సుందరిని ఆ పాట ఒక్కటి లేదు, మిగతా పాటలు ఉన్నాయి అందులోంచి. ఎదురులేని మనిషిలోంచా? కసిగా ఉంది, దెబ్బ తగిలింది,

0: కృష్ణ ముకుంద మురారి కంగారు ఒకటే చిన్నారే.
1: కృష్ణ ముకుందా మురారే.
0: ఓకే ఓకేనండి. ఓకే నరేంద్ర రెడ్డి గారు, మీరు కొన్ని పాట వస్తుంది విందామా?
1: థ్యాంక్ యూ సార్.
0: మంచిదండి.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
3: SBI, the bank to every Indian.

0: అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: ఏమన్ సార్, చాలా రోజుల తర్వాత.
3: అవునయ్యా. అవును, షేవింగ్ కి ఎంత?
2: అరే అంతేనండి, 60 రూపాయలే.
3: ఓహో, ఇప్పుడు క్యాష్ కేవలం 30 రూపాయలే ఉంది.
2: చూడండి, రెండు రకాలుగా చేయొచ్చు. మొదటిది సగం గడ్డమే చేయించుకోండి.
3: మరి రెండోది?
2: అరే డిజిటల్ చెల్లింపులు చేయండి UPI తో.
3: బాబోయ్, బతికించింది UPI.
2: ఒక పని చేయండి, ఫేషియల్ కూడా చేయించుకోండి, డిజిటల్ పేమెంట్ చేసేయండి. భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
4: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.
5: హలో అభిలాష్ కార్యక్రమానికి స్వాగతం. హలో
6: హలో
5: హలో అభిలాష్ కార్యక్రమానికి స్వాగతం అండి. ఎవరు?
6: నమస్తే సార్.
5: చెప్పండి. రెగ్యులర్ చేస్తూ ఉంటారు?
6: లేదు సార్, మేము చాలా గ్యాప్ అయ్యి 2-3 నెలలకు ఒకసారి చేస్తాం
5: సార్. అవునా? ఓకే,
6: వెంటనే చేయండి, వింటాను కార్యక్రమాలు. జోక్స్ అయితే చేస్తాను.
5: అవునా? ఓకే, చెప్పండి ఓబ్లేస్ గారు. మరి ఏ పాట విందాం
6: సార్? ప్రణయ గీతం నుంచి నాకు పాట కావాలి సార్.
5: ప్రణయ గీతం. రిమ్ జిమ్ రిమ్ జిమ్ పలికెనులే అనే. అందులో ఆ సినిమా అంటే ఆ పాటే కదా?
6: ఆ పాటే, లేదంటే అది లేకపోతే పంచభూతాలు.
5: లే, ఆ పాట ఉంది లేండి, బాగుంటుంది.
6: ఓకే సార్.
5: రిమ్ జిమ్ రిమ్ జిమ్ పలికెనులే
6: బాగుంటది కదా, మెలోడీ.
5: మెలోడీ సాంగ్. శ్రేయ ప్లేస్ గారు, మరి మీరు కోరిన పాట వస్తుంది.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
2: హలో అభిలాష్ కార్యక్రమానికి స్వాగతం.
3: నమస్తే సార్.
2: నమస్తే అండి. ఎవరు, ఇక్కడ నుంచి?
3: నార్పల్లి నుంచి భాగ్యం అని మాట్లాడుతున్నా సార్.
2: భాగ్యం గారు బాగున్నారా?
3: బాగున్నాం సార్. మీరు బాగున్నారా సార్?
2: బాగున్నాం అండి. ఏ పాట విందాం ఈరోజు?
3: రాఖీ పండుగ మొన్న అయిపోయింది కదా.
2: రాఖీ పండుగ శుక్రవారం అయిపోయింది, రాఖీ పౌర్ణమి.
3: అవును సార్. అందుకు గోరింటాకుల నుంచి సాంగ్ సార్, అన్నయ్య సాంగ్.
2: అన్న చెల్లెలి అనుబంధం అంతా నేర్చుకోలేదు కానీ పాట
3: కొంచెం
2: అంతా నేర్చుకోలేదు.

0: భాగ్యం గారు, మరి మీకు అన్నయ్య ఉన్నారా?
1: తమ్ముడు ఉన్నారు సార్, అన్న లేడు.
0: తమ్ముడు మరి రాఖీ కట్టారా తమ్ముడికి?
1: కట్టొచ్చినాం సార్, బుక్కపట్నం పోయి మా చెల్లెళ్ళు అందరం వచ్చి.
0: అంటే ఒకే అన్న? అన్న అంటే అందరికి అన్న ఒక్కడేనా?
1: నాకొక్కడికి, నాకొక్కదానికి తమ్ముడు.
0: ఓకే,
1: ఇద్దరికి అన్నయ్య.
0: ఓ, మీ తర్వాత మీ తమ్ముడు పుట్టాడు? మీ తమ్ముడు తర్వాత ముగ్గురా?
1: మళ్ళీ ఇద్దరు చెల్లెళ్ళు?
0: ఇద్దరు చెల్లెళ్ళు. ఓకే ఓకే.
1: మేము ముగ్గురం సార్, ముగ్గురు ఆడపిల్లలము, ఓ తమ్ముడు. మాకు
0: ముగ్గురు అక్క చెల్లెళ్ళు కలిసి పోయినారు.
1: ముగ్గురు అక్క చెల్లెళ్ళం కలిసి పోయినాము. బాగా రాఖీ కట్టేసి ఆ రోజంతా ఉండి
0: పండగ చేసుకుని వచ్చినారు.
1: నిన్న సాయంత్రం వచ్చినాం సార్.
0: బాగా జరిగింది అయితే రాఖీ పౌర్ణమి?
1: బాగా జరిగింది సార్.
0: సంతోషంగా గడుపు వచ్చారు?
1: మా అమ్మ మా నాయన బాగా సంతోషం అన్నారు సార్. మాకు చీరలు తీసిచ్చి, గాజులు అన్ని తీసిచ్చి.
0: అబ్బో,
1: ఇదేదో అక్కడ టెంకాయల పండుగ అని అట్లా చేసుకుంటారండి సార్, ఆడపిల్లలకి ఇస్తారంట.
0: టెంకాయల పండుగనా?
1: అట్లా అంటే అక్కడ గోరెంట్ల సైడ్. ఇక్కడ మా అమ్మలు గాని ఇంక మాకు, మేము ఎట్లా రాఖీ పండగకు పోయినాం కదా అని మాకు పసుపు కుంకుమ అంత పొగనూలు కట్టి అట్లా అంతా చేసి మాకు బాగా పంపించినారు సార్. సెల్లులో వీడియోలు కానీ తీసుకొని వచ్చినాం మేము సార్.
0: శ్రావణ మాసం అంటేనే ఒక శోభ కదా.
1: అవును సార్, భలే బాగుంది
0: పండుగ వాతావరణం. అసలు ఆ వాతావరణమే వేరు శ్రావణ మాసం.
1: భలే ఉంటుంది సార్.
0: అన్న చెల్లెల రక్షాబంధనము, నాగుల చవితి పండుగలు కళకళలాడుతూ ఉంటుంది.
1: అవును, శ్రావణ మాసం అంటేనే అదొక
0: ఇళ్ళన్నీ కూడా పండుగ వాతావరణంతో బాగా కళకళలాడుతుంటాయి. మొత్తానికైతే మీ తమ్మునికి రాఖీ కట్టారు మీ చెల్లెలు అన్నకి. ఓకే భాగ్యం గారు, మరి మీరు కోరిన పాట వస్తుంది అన్న చెల్లెలి అనుబంధం పాట.
1: చెప్తాను సార్ నేను.
0: చెప్పండి.
1: నాడపల్లి నుంచి భాగ్యమ్మ, మా చెల్లెళ్ళు రత్న, కృష్ణవేణి, శ్రీరాములు, లక్ష్మి, పండు, సిరి, పల్లవి, వసుంధర. వసు గాని మా కూతురు, నా కొడుకు గాని రాఖీ కట్టింది సార్.
0: అవునా? ఓకే, చాలా సంతోషం.
1: నా కూతురు బెంగళూరులో ఉంది. ఇంకా నా కూతురు, నా కొడుకు అడిగిపోతే అడగడతానులేమా అనింది. మేమైతే కట్టేస్తున్నాం సార్.
0: చాలా సంతోషం భాగ్యం గారు.
1: అవును సార్,
0: రాఖీ పౌర్ణమి సందర్భంగా మీరంతా మీ తమ్మునికి రాఖీ కట్టినందుకు.
1: రాఖీ కట్టేసినాం.
0: ఓకే, మరి మీరు కోరిన పాట వస్తుంది, విందామా?
1: థ్యాంక్ యూ సార్.
0: రైట్.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
3: SBI, the bank to every Indian.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, the bank to every Indian.
2: హలో అభిలాష్ కార్యక్రమానికి స్వాగతం.
3: హలో ప్రసాద్ గారు.
2: పూలేరే గారు, బాగున్నారా?
3: బాగున్నామండి. బాగున్నారా?
2: బాగున్నామండి, మేమంతా బాగున్నాం.
3: హలో అభిలాష్, ఈరోజు టాప్ రేంజ్ లో సాగుతాం. ఎందుకంటే ప్రతి శ్రోతను చక్కగా పలకరిస్తూ వారి యోగక్షేమాలు అడిగి ఇంత సుస్మరాలు సుమధుర స్వరంతో బాగా చక్కగా పలకరిస్తున్నారు ఎంజాయ్గా. మీరు వచ్చినప్పుడల్లా ఆకాశవాణి శ్రోతలకు పండగ ఏమిటింది.
2: పండుగ. ధన్యవాదాలు పోలేరే గారు, మీ అభిమానం.
3: కోరుతున్న శ్రోతలు కాకుండా మా యొక్క వ్యక్తిగత జీవితాలు కానీ మా యొక్క భాగోగులు కానీ రేడియో కార్యక్రమాలు కానీ అడగడం ఇది ఒక వ్యాఖ్యాతకి మంచి లక్షణం అనమాట. మీ మాదిరి బాగా కడప రవికుమారి అడుగుతాడు, కర్నూలు వచ్చేసి విదురు సాహిబ్ అడిగేవారు, అట్లా బాగా ఒక్కో రేంజ్ లో ఒక్కో వ్యాఖ్యాత బాగా అనమాట.
2: ఇప్పుడు శ్రోతలే కదండి మనకు రేడియోకి ప్రాణం,
3: పాటకు ప్రాణం, పల్లవైతే ఆకాశవాణికి ప్రాణం
2: శ్రోతలు. అవును, మీలాంటి శ్రోతలు.
3: శ్రోతలు ఉంటేనే ఆల్ ఇండియా రేడియో మొత్తం.
2: అవును పోలేరే గారు, మీరు మీలాంటి శ్రోతలు ఉండడం అరుదు ఆకాశవాణికి. ఎందుకంటే ఏదో రేడియో విన్నాంలే అయిపోయిందిలే, అదొక మీడియా అనుకోకుండా రేడియో మీద అభిమానంతో రేడియోలో వచ్చే కార్యక్రమాలు వింటూ మీ అభిప్రాయాలు చెప్పడం కూడా చాలా గొప్ప విషయం. అది మీ అభిప్రాయాలు మాతో పంచుకోవడం.
3: నాకు దాదాపు ఆకాశవాణితో 26 సంవత్సరాల అనుభవము.
2: ఎన్ని సంవత్సరాలు?
3: 26 సంవత్సరాలు.
2: 26 సంవత్సరాలు? అబ్బు, మాకంటే సీనియర్ మీరు.
3: కడప ఆకాశవాణి శ్రోతలు. ఆహా, 2000లో.
2: 2000 నుంచి. ఓకే,
3: అంటే అప్పట్లో ఊరికే రేడియో వేరే వాళ్ళ దగ్గర ఉండేవాడు నేను. అప్పుడు సొంతంగా రేడియో లేదనమాట. అట్లా తర్వాత కడప, తర్వాత హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, మళ్ళీ ఎఫ్ఎం స్టేషన్ వచ్చి అనంతపురం, కడప, అనంతపురం, కర్నూలు, తిరుపతి, ఈ యొక్క స్టేషన్లు అన్ని వినేవాడిని అనమాట. ఇప్పుడు నెల్లూరు, ఇప్పుడు యాప్లో వచ్చింది. నేను దాదాపు అప్పట్లో కొన్ని స్టేషన్లు వినేక 4 రేడియోలు పెట్టి ఒక యాంటీనా కట్టుకోండి, ఒక 30 అడుగుల యాంటీనా కట్టుకుంటారు అనమాట. ప్రెస్ వాళ్ళు కానీ వచ్చి నన్ను పేపర్ వాళ్ళు ఇంటర్వ్యూ కానీ చేసినారు నన్ను.
2: అబ్బో, రేడియో వినడానికి యాంటెనా కూడా పెట్టుకున్నారు సొంతంగా.
3: 30 అడుగుల యాంటెనా కట్టించారు అన్నమాట అప్పట్లో.
2: వేరే వేరే స్టేషన్లు వినడానికి,
3: వేరే స్టేషన్లు కేవలం ఆనంద్ అప్ మాత్రమే ట్యూన్ చేసి దాన్ని స్టేషన్ మార్చెళ్ళా.
2: చాలా గొప్ప విషయం ఇది.
3: ఇప్పుడు యాప్ వచ్చిన తర్వాత ఏపీ, తెలంగాణతో, పర్యాటకంతో పాటు తమిళనాడు స్టేషన్ మధురై వింటాను, తర్వాత కోయంబత్తూరు వింటాను.
2: అంటే అక్కడ తెలుగు కార్యక్రమాలు వస్తాయా?
3: లేదు, నాకు మన తెలుగు వాళ్ళు ఉన్నారు అక్కడ, కానీ ప్రసాద్ అని ఆయన, ప్రసాద్ అని కోయంబత్తూరులో చేస్తాడు, ఆయన బాగా పరిచయం అన్నమాట.

0: ఓకే ఓకే.
1: మధుల ఇక్కడ మధురైలో వచ్చేసి శంకర్ అని ఒక ఆయన, ఆయన తెలుగు వాళ్ళు ఎక్కడికైనా పని చేస్తుంటారు.
0: అవునులేండి, వేరే వేరే స్టేషన్లు కూడా పని చేస్తూ ఉంటారు.
1: కర్ణాటక వచ్చేసి మనకి చిత్తదుర్గ, తర్వాత వచ్చేసి
0: ధార్వాడ
1: స్టేషన్ ఉండే బీజాపూర్, ఇవన్నీ అక్కడ కొందరు ఉండాలి తెలుగు వాళ్ళు అనమాట. అంటే నాకు ఇట్లా తెలుగు స్టేషన్ లో ఉండే వాళ్ళంతా బాగా పరిచయమైన.
0: అవునా, ఓకే. మీ అంటే రేడియో అంటే మీకు అంత అభిమానం.
1: అవునవును.
0: ఓకే, చాలా ధన్యవాదాలు పోలేరే గారు. మరి ఏ పాట విందాం ఈరోజు?
1: నిన్న నాగార్జున పుట్టినరోజు అయిపోయింది, నిన్న లైవ్ తగలలేదు. మన్మధుడు సినిమా ఉందా చూడండి.
0: మన్మధుడు, మన్మధుడులోంచి ఏ పాట విందాం? మన్మధుడు
1: ఏముందో పెదవుల్లో తెలుస్తుంది,
0: గుండెల్లో ఏముందో ఉంది.
1: మీరు పాటలు పాడతారండి, మీరే స్టేటస్ చూస్తుంటారు, మీ స్టేటస్
0: అంటే చిన్నప్పటి నుంచి రేడియో వింటూ ఉంటాం కదా, అట్లా పాటలు అలా వస్తూ ఉంటాయి అన్నమాట.
1: ఫాలో అవుతుంటాను, స్టేజీలు పాటలు పాడేది చూస్తాంట.
0: అదే సంగీతం నేర్చుకోలేదు కానీ రేడియో రేడియో వినడం వల్ల మాకు అది వచ్చి అబ్బింది అనమాట అంతే. ఓకే పోలేరే గారు, ఉంది ఉంది
1: మీకోసం
0: చెప్పండి.
1: పోలేరే, సురేఖ, సంధ్యారిష్ట, సత్యవతి, ఈశ్వరయ్య, డిలాసే, దీప్తి, స్వాతి, సీత, మౌనిక, పరిమళ టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిరెడ్డి, నారామణి, లక్ష్మీప్రసన్న, రేణుకా చౌదరి.
0: ఓకేనండి, మీరు అడిగిన పాట వస్తుంది, కోరిన పాట విందాం. పోలేరే గారు ధన్యవాదాలు కాల్ చేసినందుకు, అభిప్రాయాలు చెప్పినందుకు.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
3: SBI, the bank to every Indian.

0: ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in.
1: ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: హలో అభిలాష్ కార్యక్రమానికి స్వాగతం అండి.
3: నమస్తే సార్.
2: నమస్తే అండి. నక్కలపల్లి అంటేనే యంగముని గారు.
3: అవును సార్.
2: మాకు నోటెడ్. ఇంత ముందు లెటర్స్ వస్తాండి మీ బాగా.
3: అవును సార్, వస్తాండి వస్తాండి.
2: నక్కలపల్లి నుంచి యంగముని అంటేనే నోటెడ్. చెప్పండి యంగముని గారు, ఏ పాట విందాం?
3: పోలేరే గారు చెప్పిన మాటలు బాగున్నాయి సార్ ఇప్పుడు.
2: అవునా? పోలేరే గారు బాగా చెప్తూ ఉంటారు.
3: నేను 1989 నుంచి రేడియో ఇండియా.
2: 89 నుంచి వింటున్నారా?
3: నేను ఇంటా సార్, నేను కడప ఎక్కువ.
2: ఓహో,
3: ఆయన
2: సీనియర్. పోలేరే కంటే మీరే సీనియర్. కరెక్ట్ లేండి, వయసులోనూ మీరు సీనియరే, వినడంలో కూడా సీనియరే. ఓకే
3: సార్, చెప్తా సార్.
2: చెప్పండి, ఏ పాట?
3: దొరబాబు.
2: దొరబాబు
3: అల్లాచెల్లెలు గురించి పాట సార్.
2: దొరబాబులోనా?
3: అవును సార్.
2: శోభన్ బాబు గారిది కదా ఏంది?
3: అవును సార్.
2: దొరబాబు ఏ కాదు, నాగేశ్వరరావు కదా?
3: దొరబాబు అని అన్నాచెల్లెలు గురించి పాట ఉంది.
2: దేవుడు ఎలా ఉంటాడని. మంచి పాట
3: సార్.
2: చెప్పండి.
3: కృష్ణా జిల్లా మురుగు మండలం నక్కలపల్లి, యంగముని, శ్రీదేవి, పెద్దిరాజు, ఇష్టు, బాలు, ఓయిత్రి, చిన్నారి, నారాయణమ్మ, పూజా ధనంజయ, నాయుడు, సాయి.
2: అవును యంగముని గారు, మీకు ఉన్నారా అక్క చెల్లెళ్ళు?
3: నాకు మేము ఇద్దరు అన్నదమ్ములు సార్.
2: అన్నదమ్ములు ఇద్దరు.
3: మేము ఇద్దరు ఉన్నాం. మాకు రాకి మా పెద్ద చిన్నాయన కొడుకు బిడ్డలు కట్టకపోయినారు సార్.
2: ఓహో, చిన్నాయన బిడ్డ. చెల్లెళ్ళు ఉన్నారా అయితే మీకు అక్క చెల్లెళ్ళు?
3: చిన్నాయన పిల్లలు ఉన్నారు సార్.
2: రాఖీ కట్టించుకున్నారు అయితే ఈ రాఖీ పండుగ రోజు?
3: కట్టించుకున్నాను, నిన్ననే కట్టించుకునేది.
2: నిన్న వచ్చినారా వాళ్ళు? మొన్న రాలేదా?
3: నిన్న వచ్చింది, కట్టిపోయినారు సార్.
2: ఓకే. యంగముని గారు నాకు ఒక డౌట్ ఏమనుకోరు కదా అడుగుతాను.
3: చెప్పండి సార్.
2: మీ ఊరి పేరు ఏంటి చెప్పండి?
3: ముదిగుబ్బ మండలము నక్కలపల్లి గ్రామం.
2: నక్కలపల్లి అంటే నక్కలు ఎక్కువగా ఉంటాయా పక్క?
3: అప్పుడు ఉన్నాయి సార్, ఇప్పుడు లేవు.
2: అది నక్కలపల్లి అని ఎలా వచ్చింది మీ ఊరికి పేరు అని?
3: అది ముందు నుండి నక్కలు ఎక్కువ ఉన్నాయి.
2: ఓహో, మీ ఊరు సైడ్ అంటే అటవీ ప్రాంతమా? అక్కడ ఏమన్నా
3: ఇక్కడ కొండ ఉంది సార్, చుట్టూ కొండ ఉంది. దొరిగిలు కూడా ఇక్కడే పక్కన.
2: ఓహో, దొరిగిలు దగ్గర వస్తుంది మీ ఊరు?
3: దొరిగిలు దగ్గర మళ్ళీ వచ్చేసి ప్రేమించుకున్నాం రా, సినిమా తీసి రీడేసాం మాకు మధ్యలో.
2: అవును, షూటింగ్ అక్కడ జరిగింది.
3: అవును సార్.
2: ఓకే, కొండ ప్రాంతం కాబట్టి నక్కలు ఎక్కువగా ఉండేవి.
3: ఉన్నాయి, ఇంతకు ముందు ఉన్నాయి, ఇప్పుడు లేవు. యాడో ఊటే రెండు ఉన్నాయి అంటారు, మరి అవి ఏం కనపడవు, కనపడదు, తెలుదు.
2: అందుకు నక్కలపల్లి.
3: అవును సార్.
2: బాగుంది బాగుందండి, నా డౌట్ క్లియర్ చేశారు.
3: అవును సార్, ధన్యవాదాలు.
2: ధన్యవాదాలు అండి యంగముని గారు, మీరు కోరిన పాట వస్తుంది, దేవుడు ఎలా ఉంటాడని అన్నయ్య పైన పాట.

0: మాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: హలో అభిలాష్, కార్యక్రమానికి స్వాగతం.
3: నమస్తే సార్.
2: నమస్తే అండి, ఎవరు?
3: రామచంద్రపురం సార్,
2: పొట్టి చెరువు నుంచి.
3: పొట్టి చెరువు సార్.
2: మీ పేరు?
3: నా పేరు రామకృష్ణారెడ్డి సార్.
2: రామకృష్ణారెడ్డి గారు.
3: బాగున్నారు సార్?
2: బాగున్నాం అండి. చెప్పండి, మీరే లాస్ట్ కాల్ ఈరోజు. ఈరోజు
3: ఈరోజు సార్ ఈ నెంబరు 6 నెలల సార్.
2: ఇంతకుముందు కూడా మాట్లాడాను మీతో. మునెప్ప చేశారు, కరెక్ట్. పొట్టి చీర నుంచి మునెప్ప, కరెక్ట్. చెప్పండి రామకృష్ణారెడ్డి గారు, ఏ పాట విందాం? లాస్ట్ కాలర్ మీరే. గోరింటాక్ అంటే కొత్తదా? అయిపోయింది కదా పాట, వినలేదా మీరు రేడియో? హలో అభిలాష్ కార్యక్రమం వింటున్నారా లేదా?
3: అయిపోయింది. వేరే పాట సార్,
2: వేరే సినిమా కోరండి. ఆ సినిమాలో పాట వేసేసాం కదా, వేరే సినిమాలో పాట కోరండి.
3: సరే సార్, అయితే ఇదే సార్ అడిగాను.
2: అన్నా చెల్లెళ్ళ గురించి. చంటీనా? చంటీలోంచి ఏ పాట?
3: పావురానికి పంజరం సార్.
2: అబ్బో, తాతో సాంగ్ కోరినారు.
3: పావురానికి
2: పంజరానికి. ఓకేనా, చెప్పండి.
3: రామకృష్ణారెడ్డి, పద్మావతి, భాగ్యమ్మ, హరిత, అనుష, పవన్ కుమార్ రెడ్డి, సోదరులందరి కోసం సార్.
2: ఓకేనండి, మీరు కొన్ని పాట వస్తుంది, చివరి సాంగ్, చివరి కాలర్ కూడా మీరే.
3: ఓకే సార్,
2: వినిద్దాం. ధన్యవాదాలు.

హలో అభిలాష, టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు ప్రత్యక్ష ప్రసారం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి, నాదయోగి త్యాగరాజస్వామి. రూపకం, వ్యాఖ్యానం డాక్టర్ వి వెంకటేశ్వరరాణి. నిర్వహణ డాక్టర్ వి వెంకటేశ్వరరాణి, శ్రీ ఎం హరి.

గోదావరి నీళ్లు తాగితే కవిత్వం పుట్టుకొస్తుందని, కావేరీ నది నీళ్లు తాగితే సంగీతం వస్తుందని పెద్దలు చెబుతుంటారు. గోదావరి నదీ తీరంలో ఎందరో మహాకవులు జన్మించటం, అలాగే కావేరీ నదీ తీరంలో ఎందరో గాయకులు పుట్టడం దీనికి ఒక కారణం. నేడు పుష్య బహుళ పంచ

అని. అదే త్యాగరాజ ఆరాధనోత్సవాలు జరిగే సమయం. ఆ మహామనీషి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆంధ్రదేశానికి గోదావరి ప్రాంతంలాగా తమిళనాడుకు తంజావూరు ప్రాంతం ప్రసిద్ధ ధాన్యాగారం. తంజావూరు జిల్లాలో కావేరీ నదీ తీరంలో తిరువారూర్ అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలోని ప్రసిద్ధ వాగ్గేయకారుడు త్యాగయ్య జన్మించాడు. త్యాగయ్య పండిత వంశంలో పుట్టిన మహాపురుషుడు. త్యాగయ్య తాత గిరిరాజకవి. ఇతడు సాహభూపాలుని కొలువులో వాగ్గేయకారుడుగా ఉండేవారు. త్యాగయ్య తండ్రి రామబ్రహ్మం. వీరు కాకర్ల వంశానికి చెందినవారు. వీరిది భారద్వాజ సగోత్రం, మొలికినాడు అనే తెగకు చెందిన తెలుగు బ్రాహ్మణులు. రామబ్రహ్మం కూడా సామాన్యుడు కాడు. తంజావూరును పాలించిన రెండవ తులజాజి మెప్పు పొందిన రామభక్తుడు. రామబ్రహ్మం భార్య సీతమ్మ. రామబ్రహ్మం గారికి ముగ్గురు కొడుకులు. రామబ్రహ్మం 26లో ఉన్నప్పుడు పెద్ద కొడుకు పుట్టాడు. అందువల్ల ఆ గ్రామంలోని స్వామి పేరే జపేశుడని మొదటి కొడుక్కి పెట్టాడు. తాను రామభక్తుడు కావడం వల్ల రెండవ కొడుక్కి రామనాథుడని నామకరణం చేశాడు. తిరువారూర్లో స్వామి త్యాగరాజస్వామి. రామబ్రహ్మం త్యాగరాజస్వామి భక్తుడు కూడా. ఒకరోజు స్వామి కలలో కనబడి, రామబ్రహ్మం, నీ ఇద్దరు కొడుకులు ఆకతాయిగా ఉన్నారని దిగులు పడకు. నా అనుగ్రహం వల్ల వాల్మీకి నారద సరస్వతుల అంశాలతో నీకు ఓ కుమారుడు పుడతాడు. నీ వంశం చరితార్థమవుతుంది అని చెప్పి అంతర్ధానమయ్యాడు. రామబ్రహ్మం ఆశ్చర్యపడ్డాడు. తనకు సంగీత సాహిత్యాలలో నిష్ణాతుడైన కుమారుడు పుట్టబోతున్నందుకు ఎంతో సంతోషించాడు. అది సర్వజన్నామ సంవత్సరం, వైశాఖ శుద్ధ షష్ఠి. ఆంగ్ల సంవత్సరం ప్రకారం 4/5/1767. తన భార్య సుఖంగా ప్రసవించాలని రామబ్రహ్మం భగవంతుణ్ణి ధ్యానిస్తున్నాడు. ఇంతలో సీతమ్మ మగపిల్లవాణ్ణి ప్రసవించిందని ముత్తైదువులు చెప్పారు. రామబ్రహ్మం సంతోషానికి పట్టపగ్గాలు లేవు. తన జన్మ చరితార్థమైందని మురిసిపోయాడు. పుట్టిన బిడ్డకు త్యాగరాజు అని నామకరణం చేశాడు. త్యాగరాజుకు చిన్నప్పటి నుండి తండ్రి చేసే రామపూజ అంటే ఎంతో ఇష్టం. గంటల తరబడి తాను కూడా పూజాగృహ సమీపంలోనే కూర్చొని ఉండేవాడు. తండ్రికి అవసరమయ్యే పూజాద్రవ్యాలని అందించేవాడు. అంతేకాదు, తల్లి పురంధరదాస్ కీర్తనల్ని, జయదేవుని అష్టపదుల్ని శ్రావ్యంగా పాడుతూ ఉంటే తన్మయత్వంతో కళ్ళు మూసుకొని ధ్యానిస్తూ ఆనంద బాష్పాలు రాల్చేవాడు. అందుకేనేమో త్యాగయ్య కృతులలో 30 భాగం రామాయణ వృత్తాంతాలే ఉంటాయి. తిరువయ్యార్ గ్రామంలో సొంటి వెంకటరమణయ్య అనే ప్రసిద్ధ సంగీత విద్వాంసులు ఉండేవారు. ఆయన శిష్యులకు తన ఇంట్లో సంగీత పాఠం నేర్పేవారు. రోజూ త్యాగయ్య పూజ కోసం పువ్వులు తేవడానికి దగ్గరలో ఉన్న తోటకు వెళ్ళేవాడు. ఆ దారిలోనే సొంటి వెంకటరమణయ్య గారి ఇల్లు ఉండేది. అక్కడ గురువు శిష్యులకు పాఠం చెబుతూ ఉంటే తాను నిలబడి కాసేపు వినేవాడు. పూల కోసం వెళ్ళి తన కొడుకు రోజూ ఆలస్యంగా రావడం గమనించాడు రామబ్రహ్మం. ఓ రోజు తాను త్యాగయ్యను వెంబడించాడు. త్యాగయ్య సొంటి వెంకటరమణయ్య ఇంటి దగ్గర ఆగడం, సంగీత పాఠం వినడం రామబ్రహ్మం గుర్తించాడు. ఆ కారణం వల్ల వెంకటరమణయ్య దగ్గరే శిష్యునిగా త్యాగయ్యను చేర్పించాడు. రొట్టె విరిగి నేతిలో పడ్డట్టయింది త్యాగయ్యకు. చాలా తక్కువ కాలంలోనే గురువు మెచ్చుకునే శిష్యుడయ్యాడు త్యాగయ్య. త్యాగయ్య యుక్త వయస్కుడయ్యాడు. గురువుగారైన సొంటి వెంకటరమణయ్య గారి వద్ద చెప్పుకోవలసిందల్లా క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. త్యాగయ్య మేనమామ వీణ కాళహస్తయ్య. వారు ప్రసిద్ధ వైణికుడు. వారి ఇంట్లో ఎన్నో సంగీత గ్రంథాలు ఉండేవి. ఆ గ్రంథాలన్నీ పరిశీలించిన త్యాగయ్యకు
సంగీతంలో

0: సందేహాలు అలాగే మిగిలిపోయాయి. ఇలా ఉండగా చాగయ్య జీవితంలో విచిత్ర సంఘటన జరిగింది. ఓ రోజు నారద మహర్షి సన్యాసి వేషంలో చాగయ్య ఇంటికి వచ్చాడు. చాగయ్య ఆ సన్యాసిని సగౌరవంగా ఆహ్వానించి తన ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందిగా కోరుకున్నాడు. సన్యాసి సరేనంటూ తాను తెచ్చుకున్న పుస్తకాలను అక్కడే ఉంచి కావేరీలో స్నానాదులు ముగించుకొని భిక్షా సమయానికి వస్తానని చెప్పాడు. చాగయ్య అందుకు సమ్మతించాడు. మధ్యాహ్నమయ్యింది, కానీ సన్యాసి జాడలేదు. భోజనానికి ఆహ్వానించిన తరువాత అతిథిని వదిలి తాను భుజించటం ధర్మం కాదని త్యాగయ్య ఎంతోసేపు కాచుక్కూచున్నాడు. నదీ తీరంలోనూ సన్యాసి కనబడలేదు. ఆ రోజల్లా చాగయ్య ఉపవసించాడు. రాత్రి దాటింది. చాగయ్య రామనామస్మరణం చేసుకుంటూ నిద్రపోయాడు. కలలో నారదుడు కనబడి, చాగయ్య, నేనే ఈరోజు సన్యాసి వేషంలో నీ ఇంటికి వచ్చాను. నీవు అవతార పురుషుడివి. నీ సందేహాలను తీర్చడం కోసం సంగీత గ్రంథాలను తెచ్చాను. వాటిని చదివి నీ సందేహాలని నివృత్తి చేసుకోనైనా. నీ వల్ల సంగీతానికి అనంత ప్రచారం కలగబోతోంది అని చెప్పి అంతర్ధానమయ్యాడు. చాగయ్య మేలుకొన్నాడు. సన్యాసి వదిలి వెళ్ళిన మూట విప్పాడు. ఆ మూటలో స్వరాన్నవం, నారదీయం అనే సంగీత గ్రంథాలు ఉన్నాయి. చాగయ్య ఎంతో మురిసిపోయాడు. వాటిని చదవగా చాగయ్య సందేహాలు సూర్యుడి కిరణాలకు మంచు కరిగేలాగా తీరిపోయాయి. తిరువయ్యారులో పంచనదీశ్వర దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో దక్షిణ కైలాసమనే మంటపం కూడా ఉంది. చాగయ్య ఆ మంటపంలో కూర్చొని మధ్యాహ్న వేళ రామతారక మంత్రాన్ని జపించడం మొదలుపెట్టాడు. 38 ఏళ్లకే 96 కోట్లు పునశ్చరణ చేశాడు. చాగయ్యకు సర్వం రామమయంగా తోచింది. బాలమోహన రూపంతో రాముడు సాక్షాత్కరించాడు. దివ్య తేజస్సుతో త్యాగయ్య ముఖారవిందం ప్రకాశించింది.
1: బాల కనకమయ చేల సుజన పరిపాల, కనకమయ చేల సుజన పరిపాల, కనకమయ చేల సుజన

త్యాగయ్య గాన ప్రశస్తి తంజావూర్ మహారాజు చెవిన పడింది. వైణికుడు, గాయకుడు, పరమభక్తాగ్రేసరుడు అయిన త్యాగయ్యను చూడాలని, అతని పాట వినాలని రెండవ శరభోజీ మహారాజు ఉబలాటపడ్డాడు. మహారాజు అంతరింగికులు త్యాగయ్య దగ్గరకు వచ్చి మహారాజు కోరిక తెలుపుతూ ఒకటి రెండు పాటలు ప్రభువుల పేరా పాడితే 10 ఎకరాల భూమి పారితోషికంగా ఇవ్వబడుతుందని ఆశ చూపారు. కానీ త్యాగయ్యకు ఈ వ్యవహారం చాలా చికాకు కలిగించింది. నిధిచాల సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా, నిజముగ తెలుపు మనసా అని ప్రశ్నించుకొని శరభోజీ పంపిన కానుకల్ని నిరాకరించాడు.

త్యాగయ్య దినంలో ఎక్కువ భాగం రామపూజలోనే గడిపేవాడు. రామ పంచాయతన విగ్రహ ఆరాధనలో సర్వస్వం మర్చిపోయేవాడు. పొట్టపోటికని కట్టుబట్టకని పనికిరాని త్యాగయ్య పూజలంటే జపేశయ్యకు అరికాలిమంట. ఈ విగ్రహాలున్నంత వరకు త్యాగయ్య పిచ్చి కుదరదని వాటిని కావేరీలో పడవేశాడు. ఎక్కడికో పనిమీద వెళ్లిన త్యాగయ్య ఇంటికి వచ్చి పూజాగదిలో విగ్రహాలు లేకపోవడం గుర్తించి దిగ్భ్రాంతుడయ్యాడు. చరాచర ప్రపంచం శూన్యంగా కనిపించింది. త్యాగయ్య మానసికంగా ఎంతో కృంగిపోయాడు. నిద్రాహారాలు మాని రామనామ జపంతో పలవరించటం మొదలుపెట్టాడు. ఒకనాడు రాముడే కలలో కనబడి కావేరీ ఘట్టంలో దాగి ఉన్నానని చెప్పాడు. త్యాగయ్య ఆ ప్రదేశంలో వెతికితే రామ విగ్రహాలు బయటపడ్డాయి. అమితానందంతో కనుగొంటిని శ్రీరాముని నేడు అని కీర్తనను పాడాడు.

త్యాగయ్య సందర్శించిన ముఖ్య క్షేత్రాలలో తిరుపతి కూడా ఒకటి. ఉదయమే త్యాగయ్య శిష్యగణంతో శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకోవడం కోసం తిరుపతి నుండి బయలుదేరాడు. కానీ తిరుమల చేరేలోగా మధ్యాహ్నం అయిపోయింది. స్వామిని సందర్శించాలనే కోరికతో వెంటనే పుష్కరిణిలో స్నానం చేసి త్యాగయ్య దేవాలయ ప్రవేశం చేశాడు. కానీ అప్పుడే మధ్యాహ్న కాలంలో చేయవలసిన స్వామి సేవ నిమిత్తం పూజారులు తెరవేశారు. స్వామి దర్శనం కలగలేదే అనే బాధ త్యాగరాజుకు కలిగింది. తన అహంకారమే తెర రూపంగా నిలిచిందని, ఆ కారణం వల్లనే స్వామి సందర్శన భాగ్యం లభ్యం కాలేదని అనుకున్నాడు. ఆ ఆవేదనతోనే, తెరతీయరాదా, నాలోని తెరతీయగరాదా, తిరుపతి వెంకటరమణ మదమత్సరమను తెరతీయగరాదా అని కీర్తనను పాడారు.

పాట పూర్తికాగానే అక్కడున్న వారందరూ ఆశ్చర్యపడేలాగా తెర తొలగిపోయింది. ఆ స్వామి దివ్యానుగ్రహం పొందిన సంతోషంతో త్యాగయ్య మధ్యమావతి రాగంలో వెంకటేశ అన్న కీర్తనను ఆలపించారు. ఇలా అనేక క్షేత్ర పర్యటనలు చేసినటువంటి త్యాగరాజు అనేక కీర్తనలను రచించారు. ఆశ్రితులన్నా పండితులన్నా శిష్యులన్నా త్యాగయ్యకు ఉండే గౌరవం, ఆదరం, అభిమానం చెప్పడానికి అలవి కాదు. వాల్మీకి రామాయణంలో 24,000 శ్లోకాలు ఉన్నాయి. త్యాగయ్య కూడా అదే మోస్తరు 24,000 కీర్తనలు వ్రాశాడని అంటారు. కానీ మనకు లభ్యమైనవి సుమారు 600 వరకు మాత్రమే.

ప్రాచుర్యం చెందిన ఎందరో మహానుభావులు. అది క్రీస్తు శకం 1847 పుష్య శుద్ధ దశమి. త్యాగయ్య రామనామ స్మరణ చేసుకుంటూ నిద్రపోయాడు. కలలో రాముడు సాక్షాత్కరించి, త్యాగయ్య నీ ఆంతరంగిక ఆపేక్ష గుర్తించాను, నీ కోరిక తీరుస్తాను, ఇంకా 10 రోజులలో నీ భౌతిక దేహం వదిలి నాలో సాయుధ్యం పొందుతావు అని చెప్పి అంతర్ధానమయ్యాడు. త్యాగయ్య ఆనంద భరితుడయ్యాడు. ఆ రోజు పుష్యశుద్ధ ఏకాదశి. త్యాగయ్యకు ఏకాదశి భజనలంటే అపరిమితమైన ప్రీతి. పుష్య బహుళ చతుర్థి వచ్చింది. పరమహంస బ్రహ్మానందేంద్ర స్వామి ఆధ్వర్యంలో త్యాగయ్య సన్యాసాశ్రమం స్వీకరించాడు. నాదబ్రహ్మానంద స్వామిగా త్యాగయ్య పిలువబడ్డాడు.

శిష్యులు గురువుగారి కోరిక ప్రకారం కావేరీ నదీ తీరంలో సొంటి వెంకటరమణయ్య సమాధి పక్కనే అంత్యక్రియలు చేశారు. ఆపై బృందావనం నిర్మించారు. నేటికిని ఆరాధనోత్సవాలు పుష్యబహుళ పంచమిన అంటే ఈ దినాన తిరువయ్యార్లో నిర్వహించటం అక్కడి ఆనవాయితీ. చాగయ్య సిద్ధి పొందిన నాటి నుండి ప్రతి ఏడు కొందరు శిష్యులు పూజ చేసి ఇంటి వద్దే ఆరాధన జరిపేవారుట. 1907 నుండి తిల్లైస్థానం నరసింహ భాగవతులు, పంచు భాగవతులు, వయలిన్ గోవిందస్వామి పిళ్ళె భారీ ఎత్తున ఆరాధన మహోత్సవం చేయడం ప్రారంభించారు. బెంగళూరు నాగరత్నమ్మ తాను సంపాదించిన ధనమంతా ఖర్చుపెట్టి

1925లో త్యాగయ్య సమాధి పైన ఆలయం కట్టించారు. 1940 నుండి త్యాగబ్రహ్మ ఆరాధన మహోత్సవ సభ ఏర్పాటు చేయబడింది. ఏటేటా జరిగే ఈ ఆరాధనోత్సవాలకు వేల కొద్దీ జనం ఇప్పటికీ హాజరవుతున్నారు. తమిళదేశంలో జన్మించి తెలుగులో కీర్తనలు వ్రాసి కర్ణాటక సంగీతంలో కృతుల్ని వెలువరించిన త్యాగయ్య ధన్యజీవి. త్యాగయ్య నిరాడంబరమైన జీవితం, నిశ్చలమైన రామభక్తి, నిరంతర నాదోపాసన ఇప్పటికీ ఆయన్ని మన మనసుల్లో నిలుపుతాయి. ఆయన దివ్య తేజస్సు సంగీత సామ్రాజ్యాన్ని ఎప్పటికీ పరిపాలిస్తూనే ఉంటుంది.

0: మీరింతవరకు నాదయోగి త్యాగరాజస్వామి రూపకం విన్నారు. వ్యాఖ్యానం డాక్టర్ వి వెంకటేశ్వరరాణి, నిర్వహణ డాక్టర్ వి వెంకటేశ్వరరాణి, శ్రీ ఎం హరి.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్. ముఖాన మొటిమల
3: సై బాల్,
2: గజ్జా బబ్బలా
3: సై బాల్,
4: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
5: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. GRT జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
4: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

ఈ ప్రసారంలో ఉదయం 10:55 ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ప్రసారమవుతుంది ఢిల్లీ నుంచి.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో వార్తావాహిని ప్రసారమవుతుంది. విజయవాడ కేంద్రం నుంచి

0: కార్యక్రమానికి స్వాగతం.
1: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఐఎఫ్ఎస్ కు చెందిన శిక్షణ పొందుతున్న అధికారులు గురువారం రాష్ట్రపతి భవన్లో కలిశారు. ఈ సందర్భంగా ప్రపంచంతో భారత సంబంధాలు ఎల్లప్పుడూ దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలని రాష్ట్రపతి అన్నారు. అవసరమైన సమయాల్లో దేశ పౌరులకు భారత దౌత్య కార్యాలయాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలని ద్రౌపది ముర్ము యువ దౌత్యవేత్తలకు సూచించారు. భారత విదేశీ సేవా అధికారులు ప్రభుత్వానికి మాత్రమే కాకుండా దేశ ప్రజల ఆశలు ఆకాంక్షలకు కూడా ప్రాతినిధ్యం వహిస్తారని అన్నారు. విదేశాల్లో

0: సేవలకు ప్రాతినిధ్యం వహించడం, దేశ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడం, ప్రపంచ దేశాలతో భారత సంబంధాలను బలోపేతం చేయడం వంటి గొప్ప అవకాశం, బాధ్యత శిక్షణ పొందుతున్న అధికారులపై ఉందని రాష్ట్రపతి పేర్కొన్నారు.
1: భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సోమవారం ఆంధ్రప్రదేశ్లో పర్యటించారు. ఏలూరు జిల్లా ముసునూరు గ్రామంలోని గార్మెంట్ పాప్కార్న్ పరిశ్రమ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో దేశంలోనే తొలిసారిగా అభివృద్ది చేసిన నాన్ జీఎంఓ పాప్కార్న్ మొక్కజొన్న వంగడాన్ని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులను ఉపరాష్ట్రపతి సత్కరించారు. అనంతరం ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ మాట్లాడుతూ, పాప్కార్న్ ఉత్పత్తికి భారత్ దిగుమతి చేసుకున్న హైబ్రిడ్ విత్తన సాంకేతికతపై ఆధారపడేదని అన్నారు. దీనివల్ల విదేశీ మారక ద్రవ్యంలో గణనీయమైన భాగం ఖర్చు కావడంతో పాటు ఇతర దేశాల ఆవిష్కరణలపై ఆధారపడవలసి వచ్చేదని తెలిపారు. ఈ విత్తన అభివృద్ధి దేశ వ్యవసాయ రంగంలో ఒక గొప్ప ముందడుగు అని ఉపరాష్ట్రపతి పేర్కొంటూ,
2: Our mother Bharat was dependent on imported hybrid seed technology.

0: హైబ్రిడ్ విత్తన సాంకేతికతపై ఆధారపడేదని అన్నారు. దీనివల్ల విదేశీ మారక ద్రవ్యంలో గణనీయమైన భాగం ఖర్చు కావడంతో పాటు ఇతర దేశాల ఆవిష్కరణలపై ఆధారపడవలసి వచ్చేదని తెలిపారు. ఈ విత్తన అభివృద్ధి దేశ వ్యవసాయ రంగంలో ఒక గొప్ప ముందడుగు అని ఉపరాష్ట్రపతి పేర్కొంటూ
1: Our mother Bharat was dependent on imported hybrid seed technology for high quality popcorn maize. As we all know, every ton of that dependency was a quite outflow of our foreign exchange and a reliance on someone else's innovation. Today, with the launching of India's first non-GMO high expansion popcorn maize hybrid seed, developed and grown right here on our mother Bharat soil, dependency begins to an end.
2: దేశవ్యాప్తంగా గురువారం నిర్వహించిన ఖేలో ఇండియా సంవాద్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమ విధానంలో ప్రసంగించారు. ఆధునిక క్రీడా వ్యవస్థను రూపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి అన్నారు. క్రీడా విశ్వవిద్యాలయాల నుండి ఆధునిక శిక్షణా కేంద్రాల వరకు ప్రతి దశలోనూ ప్రతిభను ప్రోత్సహించేలా దేశవ్యాప్తంగా ఒక వ్యవస్థను అభివృద్ది చేస్తున్నామని పేర్కొన్నారు. క్రీడలు పతకాలు గెలిచేందుకు మాత్రమే పరిమితం కాదని, దేశ నిర్మాణంలో క్రీడా సామర్థ్యాన్ని, యువశక్తిని ఏకం చేసే ఒక గొప్ప లక్ష్యమని అన్నారు. ఖేలో ఇండియా సంవాద్ అనేది క్రీడల గురించి చర్చించే కార్యక్రమం మాత్రమే కాదని, ఇక్కడ వెలువడే ప్రతి ఆలోచన దేశ క్రీడా విధానానికి కొత్త దశను చూపగలదని వ్యాఖ్యానించారు. దేశ యువశక్తి నుండి వచ్చే ఈ కొత్త ఆలోచనలే వికసిత భారత లక్ష్యాన్ని సాకారం చేయడంలో కీలకంగా మారతాయని నరేంద్ర మోదీ పేర్కొంటూ
3: जब मैं स्पोर्ट्स की बात करता हूँ तो ये केवल मेडल जीतने तक सीमित नहीं है. ये विकसित भारत के निर्माण में भारत की खेल शक्ति और भारत की युवा शक्ति को एक साथ जोड़ने का अभियान है. मैं हमेशा कहता आया हूँ, जो खेले वो खिले, और खेल में खिलना सिर्फ मैदान पर जीतना नहीं है. खेल में खिलना मतलब व्यक्तित्व का खिलना.
0: దశాబ్దం క్రితం ప్రారంభమైన ఏకీకృత చెల్లింపుల వ్యవస్థ యూపీఐ దేశ డిజిటల్ చెల్లింపుల ప్రయాణంలో ఒక చారిత్రక మైలురాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. 2016 ఆగస్టు 25 ప్రారంభమైన యూపీఐ దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిందని వెల్లడించారు. 10 సంవత్సరాల క్రితం యూపీఐ ప్రారంభం కావటం దేశ డిజిటల్ చెల్లింపుల ప్రయాణంలో కీలక మలుపుగా నిలిచిందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. ప్రస్తుతం యూపీఐ 11 దేశాలకు విస్తరించగా యూపీఐ లావాదేవీల పరిమాణం గత 10 ఏళ్లలో దాదాపు 13,000 రెట్లు పెరిగింది. 2016-17 కేవలం 1,78,00,000 లావాదేవీలు నమోదు కాగా 2025-26 నాటికి వార్షిక లావాదేవీల సంఖ్య 24,162 కోట్లకు పైగా చేరిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
2: రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ డిఆర్డీఓ అభివృద్ది చేసిన అన్ని సంప్రదాయ క్షిపణి వ్యవస్థల సాంకేతికతను భారతీయ పరిశ్రమలకు బదిలీ చేసేందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం ఆమోదం తెలిపారు. దీంతో దేశీయ సంస్థలు ఈ సాంకేతికతలను ఉపయోగించి భారత్లోనే క్షిపణులను తయారు చేసేందుకు మార్గం సుగమం అవుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. డిఆర్డీఓ అభివృద్ది చేసిన క్షిపణి వ్యవస్థల సాంకేతికతని అర్హత కలిగిన భారతీయ సంస్థలకు బదిలీ చేయనున్నారని, ఇందుకోసం అవసరమైన అర్హతలు, ధృవీకరణలు, నియంత్రణ సంస్థల నిబంధనలను సంస్థలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. రక్షణ తయారీలో దేశీయ సామర్థ్యాలను పెంచడం, విదేశీ దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
0: ఢిల్లీలో జరిగిన భారత వ్యవసాయ పరిశోధనా మండలి ఐకార్ సంస్థల ఉపకులపతులు, డైరెక్టర్ల సదస్సును కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యవసాయ విద్య కేవలం తరగతి గదులకే పరిమితం కాకూడదని స్పష్టం చేశారు. విద్యార్థులు వ్యవసాయ క్షేత్రాల్లో రైతులతో ప్రత్యేక సంభాషణలు జరపడం ద్వారా నేర్చుకునే విధంగా శిక్షణ ఉండాలని అన్నారు. వ్యవసాయ రంగంలోని వాస్తవ పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాలను క్షేత్రస్థాయిలో అర్థం చేసుకోవడం ద్వారా వ్యవసాయ విద్య మరింత ప్రయోజనకరంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ డిగ్రీ కోర్సుల్లో యువ విద్యార్థులకు సమర్థవంతమైన శిక్షణ అందించడం ఎంతో ముఖ్యమని చెప్పారు. మారుతున్న కాలానికి, పెరుగుతున్న సాంకేతిక అవసరాలకు అనుగుణంగా విశ్వవిద్యాలయాలు తమ బోధనా విధానాలను ఆధునికీకరించాలని కేంద్ర మంత్రి సూచిస్తూ,
4: आज की परिस्थितियों के हिसाब से एग्री एजुकेशन कैसी होनी चाहिए।

0: आज की चुनौतियां हैं, क्लाइमेट चेंज की हो, ग्लोबल वार्मिंग की हो, बदलती हुई टेक्नोलॉजी हो, नए नए रोगों का प्रकोप हो, मिट्टी का खराब स्वास्थ्य हो, उन सब का समाधान भी ढूंढना है। कृषि शिक्षा प्राप्त करके जो विद्यार्थी निकलते हैं उनका कैसे भविष्य बेहतर हो और वो कृषि को कैसे बेहतर करें, किसानों को उससे कैसे फायदा हो, इस पर विस्तार से चर्चा हो रही है।
1: సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ సి డాట్ 43వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ టెలికాం రంగ పరివర్తనలో సి డాట్ కీలక పాత్ర పోషించిందని, ఈ సి డాట్ సంస్థ ఆవిష్కరణలకు ఓతమిచ్చే ఒక ప్రధాన కేంద్రంగా రూపాంతరం చెందిందని అన్నారు. దేశీయ సాంకేతిక సామర్థ్యాలను బలోపేతం చేస్తూ భారత టెలికాం రంగాన్ని ఆధునికీకరించడంలో సి డాట్ అందిస్తున్న సేవలు కీలకమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. భారతదేశ డిజిటల్ కనెక్టివిటీ కేవలం ప్రజలను అనుసంధానించడానికే పరిమితం కాదని, ప్రజలు విశ్వసించే సురక్షితమైన ప్రతికూల పరిస్థితులను తట్టుకుని నిరంతర సేవలు అందించగల టెలికాం నెట్వర్క్ నిర్మాణమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
2: దేశంలోని మొత్తం రైల్వే ట్రాఫిక్ లో అధిక భాగాన్ని నిర్వహిస్తున్న సుమారు 11,000 కిలోమీటర్ల పరిధిలోని 7 అధిక రద్దీ మార్గాలను గుర్తించినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం తెలిపారు. భారతీయ రైల్వే వ్యవస్థ అధిక రద్దీ కలిగిన అన్ని రైల్వే మార్గాలను 4 లైన్లుగా మార్చే దిశగా చర్యలు చేపడుతోందని తెలిపారు. ఢిల్లీ హౌరా, హౌరా చెన్నై, చెన్నై ముంబై, ముంబై ఢిల్లీ, ఢిల్లీ చెన్నై, ముంబై హౌరా, ఢిల్లీ గౌహతి మార్గాలు ఈ జాబితాలో ఉన్నాయని వివరించారు. ఈ 7 మార్గాలు మొత్తం రైల్వే వ్యవస్థలో 16% విస్తీర్ణాన్ని కలిగి ఉన్నప్పటికీ సుమారు 41% రైల్వే ట్రాఫిక్ ను నిర్వహిస్తున్నాయని మంత్రి వెల్లడించారు. ఈ మార్గాలను 4 లైన్లుగా మార్చడం ద్వారా రైల్వే నెట్వర్క్ సామర్థ్యం మరింత పెరుగుతుందని, ప్రయాణికుల రవాణాతో పాటు సరుకు రవాణా భవిష్యత్ వృద్ధికి ఇది ఎంతగానో దోహదపడుతుందని అశ్విని వైష్ణవ్ తెలిపారు.
1: ఢిల్లీలో సోమవారం జరిగిన ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ది సంస్థల క్రమబద్దీకరణ పీఎంఎఫ్ఎంఈ పథకం సదస్సులో కేంద్ర ఆహార శుద్ది పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఎంఎఫ్ఎంఈ పథకం లబ్దిదారులలో సుమారు 80% మంది మొదటి తరం పారిశ్రామికవేత్తలు కాగా, వారిలో 44% మంది మహిళలు ఉన్నారని తెలిపారు. 2020లో ప్రారంభించిన ఈ పథకం 10 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధిని కల్పించిందని అన్నారు. రైతులకు ఆర్థిక సాధికారత కల్పించడంలో ఆహార శుద్ది ప్రక్రియ కీలకమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. పీఎంఎఫ్ఎంఈ పథకం ఎంతో మంది జీవితాలను మార్చిందని, దీని ద్వారా వారు తమ ఉత్పత్తులను భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లో కూడా విక్రయించగలుగుతున్నారని చిరాగ్ పాస్వాన్ స్పష్టం చేస్తూ,
3: पीएमएफएमई की हमारी स्कीम जिसके माध्यम से हम लोग यंग फर्स्ट टाइम एंटरप्रेन्योर्स को बढ़ावा देने का काम करते हैं, जो संभवतः अपनी छोटी प्रोड्यूस को प्रोडक्ट में बदल कर उसमें वैल्यू ऐड कर कर राष्ट्रीय अंतर्राष्ट्रीय बाज़ारों तक उनको हम लोग लेकर जाने में उनकी सहायता करते हैं. पूरी तरीके से टेक्निकल हैंड होल्डिंग प्रोवाइड की जाती है, पैकेजिंग को लेकर उनकी मदद की जाती है, और आज जो हम लोगों ने MOU साइन किए हैं अबीडा के साथ, जिसके माध्यम से ग्लोबल मार्केट को कैसे ये एक्सप्लोर कर सकते हैं.
2: ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారి 365 పరిధిలోని బుట్టాయిగూడెం నుంచి లక్ష్మీనారాయణ దేవిపేట, పట్టిసీమ నుంచి కొవ్వూరు సెక్షన్లను 2 లైన్లుగా అభివృద్ధి చేసేందుకు 840.41 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. మొత్తం 45.09 కిలోమీటర్ల మేర ఈ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ రహదారి అభివృద్దితో పోలవరం సాగునీటి ప్రాజెక్టుతో పాటు పరిసర గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. వ్యవసాయ పరంగా కీలకమైన ఈ ప్రాంతంలో పొగాకు, చెరకు, ఆయిల్ పామ్ వంటి పంటల ఉత్పత్తులను మార్కెట్లకు వేగంగా, సురక్షితంగా తరలించేందుకు వీలు కలుగుతుందని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టు మంజూరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మంత్రి నితిన్ గడ్కరీలకు రాష్ట ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు.
1: నేపాల్లో సంభవించిన వరదల కారణంగా 320 మంది భారతీయ పౌరుల ఆచూకీ తెలియలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఢిల్లీలో శుక్రవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, త్రిశూల్ 1 జల విద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 63 మంది భారతీయులను వరద ప్రభావిత ప్రాంతం నుంచి సురక్షితంగా రక్షించినట్లు వెల్లడించారు. చైనా వైపు చిక్కుకుపోయిన మరో 96 మంది భారతీయ పౌరులు సురక్షితంగా నేపాల్లోకి ప్రవేశించారని, వారిని తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతం నుంచి గురువారం కాఠ్మండు చేరుకున్న తమిళనాడుకు చెందిన 21 మంది భారతీయ

0: నేతలు శుక్రవారం ఢిల్లీకి చేరుకున్నారని రణధీర్ జైస్వాల్ వివరించారు.
1: 21 భారతీయ నాగరిక్ జో ఫసే హువే థే కైలాష్ మానసరోవర్ కి యాత్రా పే గయే థే కఠమండు పహుంచే ఉస్ క్షేత్ర సే జహాన్ పర్ యే హాద్సా హువా హమారే రాజదూత్ ఉన్సే మిలే ఉన్కా హాల్చాల్ పూచా ఔర్ హమారీ ఎంబసీ నే ఉన్కే లియే యే ట్రావెల్ అరేంజ్మెంట్ బనాయా జో ఢిల్లీ పహుంచ చుకే హై ఉస్కే అలావే ఆప్ 63 భారతీయ నాగరిక్ జో త్రిశూలి హైడ్రో పవర్ మే కామ్ కర్తే హై త్రిశూలి 1 ఉన్కో భీ వహాన్ సే బచాయా గయా హై 96 భారతీయ నాగరిక్ చీన్ సే నేపాల్ కి తరఫ్ ఆ చుకే హై ఔర్ యే సభీ లోగ్ సురక్షిత్ హై.
2: దేశంలో చక్కెర కొరత ఏమీ లేదని, వినియోగదారులకు అందుబాటు ధరల్లో చక్కెర లభించేలా అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం స్పష్టం చేసింది. ఇటీవల మిల్లుల వద్ద చక్కెర ధరలు దాదాపు 20% మేర తగ్గాయని, రిటైల్ మార్కెట్లోనూ ధరలు తగ్గుముఖం పడుతున్నాయని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశీయ మార్కెట్లో కృత్రిమ కొరత ఏర్పడకుండా చక్కెర నిరంతరం అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు చేపట్టినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా చక్కెర ధరలు, నిల్వలు, సరఫరా పరిస్థితులను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించింది.
0: దేశం అభివృద్ది సాధించాలంటే స్పష్టమైన దార్శనికత, భవిష్యత్తు ప్రణాళిక ఎంతో కీలకమని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. 21వ గ్లోబల్ సస్టైనబిలిటీ సమ్మిట్లో దృశ్య మాధ్యమం ద్వారా ఆయన గురువారం ప్రసంగించారు. భారతదేశ సుస్థిరాభివృద్ది కోసం పనిచేస్తున్న అన్ని భాగస్వామ్య వర్గాల మధ్య సహకారం, సమన్వయం, నిరంతర సంప్రదింపులు అవసరమని గడ్కరీ స్పష్టం చేశారు. పరిశ్రమలు, వాణిజ్యం, వ్యాపారం, వ్యవసాయం, పర్యాటక రంగాలు ఆర్థికాభివృద్ది సాధించాలంటే స్పష్టమైన దార్శనికత అవసరమని పేర్కొన్నారు. అభివృద్ది ప్రాజెక్టులు తక్కువ వ్యయంతో, కాలుష్యరహితంగా, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినవిగా ఉండాలని, ఇతర దేశాలపై ఆధారపడే దిగుమతులను తగ్గించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని నితిన్ గడ్కరీ సూచించారు.
2: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. వ్యాఖ్యానం కె రాణి, ఎం కల్పన, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: స్వప్న దత్. మహానటి కన్నా ముందు ఒక చిత్రంలో కలిసి కొలాబరేట్ అయ్యారు, మరి అది ఏ చిత్రం అని చెప్పి ఎస్ చాలా ఆన్సర్స్ వచ్చేసాయి. అండ్ అడిగాను కదా ఎవరు ఎవరు ఆన్సర్ పంపించింది అని చెప్పి, ఎస్ ఇకలు చాలు అసలు మేము దూసుకెళ్ళిపోతాం అని చెప్పి ఇక్కడ చాలా మంది ఆన్సర్స్ పంపించేశారు. చూద్దాం ఎవరెవరు అంటే, విజయవాడ నుంచి పవన్ రైట్ ఆన్సర్ పంపించారు, ఎంఎస్ దుర్గారావు గారు రైట్ ఆన్సర్, అండ్ ఇంకా ఓకే కనకారావు గారు పెడన్ నుంచి మహానటి అని పంపించారు ఫస్ట్, తర్వాత ఇంకో ఆప్షన్ పంపించారు. మహానటి కన్నా ముందు అని అడిగాను కదా, మరి రెండు పంపారండి, నీ ఇష్టం అమ్మా, నువ్వు రెండిట్లో ఆన్సర్ ఉంటే తీసుకో అనుకుంటారా? ఓకే అండి, సో ఆన్సర్ ఉంది కాబట్టి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే, విజయవాడ నుంచి సీమ అండ్ ఇంకా ఇమ్రాన్ ఖాన్. నెక్స్ట్ ఎవరు అంటే, మరే మెర్సీ విజయ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ముసాపేట్ నుంచి, ఓకే బాగున్నారా అంటున్నారు. ఎప్పట్లానే నేను సూపర్గా ఉన్నాను, ఆన్సర్ పంపిస్తే ఇంకా బాగుంటాను. అండ్ అనంతపురం నుండి అనురాధ గారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఝాన్సీ గారు, ఏంటి అంటే క్వశ్చన్ ఇంకా రాస్తూ ఉన్నారనమాట, క్వశ్చన్కి ఆన్సర్ నేను రాస్తాను, మీరు అలా ట్యూన్ చేసి ఉండండి అని చెప్పి రివర్స్లో నాకే చెప్తూ ఉన్నారు. ఎస్ త్వరగా రాసేసేయండి మీ ఆన్సర్. అండ్ ఇంకా భాస్కర్ గారు పెడల నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు అంటే, ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, మల్కనంద గారు సండే స్పెషల్ మా నందు గారు అనమాట అంటూ, ఓకే వస్తూనే మూవీ ప్రశ్న సంధించారు, ఓకే ఓకే అంటూ నా ఆన్సర్ అన్నారు. అవునండి, మరి చాలామంది అనుకుంటారు, ఇప్పుడు కూడా అనుకుని ఉంటారు, స్వప్న దత్ వాళ్ళ నాన్నగారు అంటే అశ్విని దత్ ప్రొడ్యూసర్ కాబట్టి ఆవిడ ప్రొడ్యూసర్ అయ్యారు గొప్పే ముందు అని చెప్పి. బట్ యు నో వాట్, స్వప్న దత్ గారు ముందు లైన్ ప్రొడ్యూసర్గా, ఆ తర్వాత ఆవిడ కూడా ఆ యూనిట్లో అంతా వర్క్ చేసి ఆ తర్వాత ప్రొడ్యూసర్ స్థాయికి వచ్చేసారు. ఏదో వాళ్ళ ఫాదర్స్ ఉండడం వల్ల వాళ్ళకి ఏ పాత్ చూస్ చేసుకోవాలి అనేది ఈజీ అవుతుంది తప్ప, ఎవరు పడితే వాళ్ళు ప్రొడ్యూసర్ ఆర్ ఏ ఫీల్డ్లో అయినా డైరెక్ట్గా వాళ్ళకి సక్సెస్ అనేది రాదు. సో అలా చూసుకుందా స్వప్న దత్ గారు, ఐ థింక్ షీఈస్ ఇన్స్పిరేషన్. ఇన్స్పిరేషన్ ఇన్ ద సెన్స్ ఓన్లీ లిమిటెడ్ జాబ్స్లోనే ఉండాలి అమ్మాయిలు అని కాకుండా ఏదన్నా సాధించగలరు అని ప్రూవ్ చేశారు. అండ్ ఎస్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎవరు అంటే, వడు బాలసుబ్రహ్మణ్యం గారు వేటపాలెం నుండి ఎస్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలానే నదిలో స్నానానికి వెళ్ళి చాలామంది మిస్ అవుతూ ఉన్నారు, అట్లాంటివి జరుగుతూ ఉన్నాయి, సో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు. సో తల్లిదండ్రులకి చెప్తే కదా వాళ్ళు తీసుకుంటారు, చెప్పకుండా వెళ్తున్నారు. సో పేరెంట్స్కి చెప్పకుండా ఏ పని చేయకండి. నెక్స్ట్ ఎవరు అంటే, హైదరాబాద్ నుంచి జిఎన్ రావు, సహానా అండ్ నిర్వాణా, ఓకే రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ కానూరు నుంచి తాతారావు గారు గుడ్ మార్నింగ్, స్పెషల్ స్టార్ అల్కనంద గారు జవాబు ఏంటంటే అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ ఎవరు అంటే, కానూరు నుంచి అంజిబాబు, దివ్య, ప్రణీత్ అండ్ హర్షిత రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు అంటే, రమాసుందరి గారు నెల్లూరు నుంచి, అదే అనుకుంటున్నా మన నెల్లూరు వాసులు ఏమై పోయారు అని చెప్పి, బికాజ్ లాస్ట్ వీక్ అందరూ లైక్ చాలా హ్యాపీగా ఉన్నారు, మా సింహపురిలో కూడా వస్తున్నాయి ప్రోగ్రామ్స్ అని చెప్పి, సో ఈసారి ఏమయ్యారా అనుకున్నా వచ్చేసింది మెసేజ్. హాయ్ అక్క, ఎలా ఉన్నారు, బాగున్నారా, ఓకే నా పేరు చెప్పను, నన్ను గుర్తుపట్టండి అంటూ మెసేజ్ పంపించారనమాట. అమ్మో నాకే పెద్ద ట్విస్ట్ ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే, మధుసూదన్ రెడ్డి గారు ఓకే పాపనే పాల్యం నుంచి పంపించారు, బట్ గీత గోవిందం అంటూ పంపించారు. అయ్యో గీత గోవిందం కాదు అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది, నేను బయటకు చెప్పాను కాబట్టి దట్స్ నాట్ ది ఆన్సర్ అని చెప్పి. ఎస్ ఫ్రెండ్స్, మరి ఇంకా మెసేజెస్ వస్తున్నాయి, అవన్నీ కూడా చదివి వినిపిస్తాను. బట్ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్కనంద.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in. ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
2: FM 101.3.

Between Naru Vivid Bharti FM 101.3, and this is your Agile Nanda. And yes, Nina Tayarganu, Marie, producer Swapna Dutt. Vijay Devarakonda to Patu collaborate a Mahanati film Karna Inkoka Chitram Tisaru, and a film Edi Anjepi. So Chudaminka, Evero messages Pampicharo, and Madhusudan Reddy Garu, okay, Sarangadariya music Vinpichin and the thank you, Antunaru. Okay, and next, Evero Ante. సూర్యకుమారి గారు పాల్కొల్లు నుంచి సూర్యకుమారి గారు మహానటి కన్నా ముందని అడిగాను కదండి, మరి ఆన్సర్ ఎస్ చూద్దాం. ఇంకొంతసేపట్లో నేనే రివీల్ చేసేస్తానండి. అండ్ అల్కనంద గారు అంటూ పోరంకి నుంచి వీరరాఘవ మరేక సైమోనిక మీరు వస్తే చాలా బాగుంటుంది అంటున్నారు. సో థ్యాంక్ యూ, బట్ మీరు ఆన్సర్ పంపిస్తే ఇంకా ఇంకా ఇంకా బాగుంటుంది. త్వరగా ఆన్సర్ పంపించేసేయండి. అని ఇంకా ఎవరు అంటే యతిరాజం రమేష్ బాబు అండ్ పద్మజ కుమారి గారు మచిలీపట్నం నుంచి. అబ్బా ఇంత చక్కగా మెసేజ్ పంపించారు, బట్ గుడ్ మార్నింగ్ అని పంపించారు, ఆన్సర్ అయితే పంపించలేదు. సో సెకండ్ క్వశ్చన్ కైనా అందరూ రైట్ ఆన్సర్ పంపించేస్తారు అనుకుంటున్నాను. అండ్ శుభోదయం మాలినంద బంగారు తల్లి, అబ్బా ఇంత ప్రేమగా ఎవరు పంపించారు అంటే బండారు త్రిమూర్తులు గుప్తా గారు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి. అండ్ ఎస్ పెళ్లి చూపులు అని పంపించారు. ఓకే, సో పెళ్లి చూపులు కాదు, నేను ఆన్సర్ చెప్పేస్తాను మరికొద్దిసేపట్లో. అండ్ బిలేటెడ్ గా రాఖీ పౌర్ణిమ అంటున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎలాగో మీరు విషెస్ చెప్పారు కాబట్టి వింటున్న అన్నయ్యలందరికీ ఒకటే చెప్తాను, మీరు మీ చెల్లెలకి ఏం గిఫ్ట్స్ ఇచ్చారో నాకు తెలియదు కానీ, సో బయట ఉన్న ప్రతి అమ్మాయిని మీ చెల్లెలానే అంతే ప్రొటెక్టివ్ గా వాళ్ళని ఏమి ఏడిపించకుండా వదిలేసేయండి. అదే మీరు మీ చెల్లికి ఇచ్చే అతిపెద్ద గిఫ్ట్. 10 ఇయర్స్ ఎవరు అంటే కాసిం భాషా పులివెందుల నుంచి హ్యాపీ సండే అంటున్నారు. ఓకే అండి. అండ్ యస్ ఫ్రెండ్స్, మరి మీకోసం అయితే ఒక లవ్లీ ట్రాక్ వినిపించేస్తున్నాను ఫ్రమ్ ద ఫిలిం మహానటి. సో ఈ పాట అయిపోయిన వెంటనే నేనైతే ఆన్సర్ రివీల్ చేసేసి సెకండ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతాను. అండ్ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఆల్మోస్ట్ అందరూ ఇప్పటి వరకు రైట్ ఆన్సర్సే పంపించారు. మరి మహానటి ఫిలిం నుంచి ఈ లవ్లీ ట్రాక్ మీ అందరి కోసం, స్టే ట్యూన్డ్.

0: भारती एफएम 101.3। గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ ఉదయం 11 గంటలకి ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈ రోజు రాత్రి 8 గంటలకి పునః ప్రసారమవుతుంది. ప్రకటన విన్నారు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, the bank to every Indian. నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, the bank to every Indian.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
4: SBI, the bank to every Indian.
2: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా

0: 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4th లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, the bank to every Indian.
0: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4th లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: వాణిజ్య ప్రకటనలు విన్నారు. ఇక వివిధ భర్తీ కార్యక్రమాలు కొనసాగుతాయి.
3: నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఎవరు పంపించారో చూద్దాం. సో టైలర్ మస్తాన్, ఇంకా మస్తాన్ వాళ్ళి ఫాతిమా మార్కాపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా చిన్నమ్మాయి మిరియాల్ కూడా నుంచి, హలో బంగారం అంటూ అల్కనందా నది ప్రవహిస్తున్నట్టు ఉందిరా తల్లి అంటున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ అయితే నదుల గురించే, మరి ఆన్సర్ పంపించేసేయండి. అండ్ ఎప్పుడు చల్లగా ఉండాలి అంటున్నారు. అలానే మన లిజనర్స్ అందరూ కూడా ఇలానే మనకి మెసేజెస్ పంపిస్తూ ఉండాలి. అండ్ ఇంకా ఓకే ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, ఏం మంత్రం వేసావే అంటూ మెసేజ్ పంపించారండి. సో ఎస్, బట్ ఆన్సర్ రివీల్ చేసేస్తానండి మరికొద్దిసేపట్లో. ఇంకా ఎవరు అంటే ఎంఎస్ దుర్గారావు గారు, అబ్బా అందరినీ ఎంత ఆప్యాయంగా పలకరిస్తున్నారండి అంటున్నారు. సో ఇట్స్ వైస్ వర్సా, మీరు అందరూ ఇంత ప్రేమగా పెడుతున్నారు కాబట్టి. అండ్ ఇంకా మధుసూదన్ రెడ్డి గారు, నువ్వు ఇలా అంటున్నారు, మీరు ఇంకా కష్టపడకండి, నేను ఆన్సర్ పెట్టేస్తాను. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడా, నేను మిచ్చిచ్చా అంటున్నారు. ఎస్ ఓకే, మెసేజ్ ఇట్లా చిచ్చా అంటూ పంపించేది ఎవరు అంటే ఎలిమెంట్లీ మురళీకృష్ణ గారు. ఎస్, అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నాకు తెలిసి కానూరు నుంచి అనుకుంటా. అండ్ ఇంకా అలానే మన ఆర్జర్స్ అందరికీ కూడా, అంటే లైక్ వాళ్ళందరినీ తలుచుకుంటూ మెసేజ్ పంపించారండి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే ఓకే, చాలా పెద్ద మెసేజ్ వచ్చేసిందండి. ఓకే, ఈతరం సినిమాలు అంటూ చాలా మెసేజ్ పంపించేశారు. అండ్ ఎస్ ఫ్రెండ్స్, ఇంతకీ సెకండ్ క్వశ్చన్ అడిగేస్తున్నాను, ఏంటి అంటే సో మరి మన భారతదేశంలో అతి పొడవైన నది ఏది? సో ఇండియాలో ది లాంగెస్ట్ రివర్ ఏది? సో ఆన్సర్ తెలిస్తే కనుక మెసేజ్ పంపించేసేయండి 8662488148662488814. సో మరికి అడిగిన ఇందాక క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ వచ్చి ఎవడే సుబ్రహ్మణ్యం. సో హీరోగా విజయ్ దేవరకొండ నటించిన మేబీ ఫస్ట్ ఫిల్మ్, అంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో మనకి చిన్న రోల్లో కనిపిస్తారు, బట్ హీరోగా ఎస్టాబ్లిష్ అయింది మాత్రం ఎవడే సుబ్రహ్మణ్యం. అండ్ దానికి ప్రొడ్యూసర్ స్వప్న దత్ గారు. ఎస్ ఫ్రెండ్స్, మీకోసం అయితే ఒక లవ్లీ ట్రాక్ వినిపించేస్తున్నాను. అండ్ ఆన్సర్ సెకండ్ క్వశ్చన్ కి తెలిస్తే వెంటనే మెసేజ్ పంపించేసే ఇండి. స్టేట్ యూనిట్ వివిధ్ భారతి FM 101.3.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జిఎల్ కింద మన్మనం హరివిలు కార్యక్రమంలో. అండ్ ఎస్, నేనైతే అడిగాను ఇండియాలో అతి పొడవైన నది ఏది అని చెప్పి. సో ఎస్, టైం ఆల్రెడీ 10:40 అండ్ ఏ మాత్రం లేట్ చేయకుండా ఆన్సర్స్ అన్ని ఫటాఫట్ ఫినిష్ చేసేస్తున్నారు. అండ్ ఎస్, రైట్ ఆన్సర్ అని చెప్పట్లేదు, నేమ్స్ మాత్రమే చెబుతాను బికాస్ ఐ కెన్ సీ అందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెల్లూరు నుంచి ప్రసాద్ గారు, ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే ఆత్మకూరు నుంచి ఓకే తాటిపాంలో ఆశిష్ గారు, ఓకే మెసేజ్ అయితే పంపించారు, ఆన్సర్ ఎక్కడండి, ఆన్సర్ ఎక్కడ మిస్ అయిపోయింది. అండ్ ఎతిరాజం రమేష్ బాబు అండ్ పద్మజ కుమారి గారు మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్, కనకారావు గారు పెడ నుంచి, అప్పలరాజు గారు పెడ నుంచి రైట్ ఆన్సర్, కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాళ్యం నుంచి రైట్ ఆన్సర్, జిఎన్ రావు సహాన అండ్ నిర్వాణ రైట్ ఆన్సర్. సో సూపర్, అసలు చెప్పా కదా రైట్ ఆన్సర్ అని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఇంకా వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, ఓకే ఆన్సర్ పంపిస్తూ అది ఎన్ని కిలోమీటర్లు, 2525 కిలోమీటర్లు అని కూడా పంపించేశారు. అండ్ ఇంకా తొమ్మండు సతీష్ వర్మ వీరవల్లి నుండి రైట్ ఆన్సర్ పంపించేశారండి. అండ్ బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూల్, ఓకే. అండ్ ఇంకా అనంతపురం జిల్లా నర్సాపురం నుండి నాగేష్, లక్ష్మీలావణ్య అండ్ ఇంకా హర్షవర్ధన్, అనంతపురం నుండి అనురాధ గారు. సో అనురాధ గారు కూడా ఎన్ని మీటర్లు అని కూడా పంపించేశారనమాట. అండ్ ఇంకా అనంతపూర్ నుండి మస్తాన్ అక్తర్ ఫ్యామిలీ గోదావరి నది అంటున్నారు, బట్ ఐ థింక్ గోదావరి సెకండ్ లార్జెస్ట్ అనుకుంటా అండి. అండ్ భాస్కర్ గారు పేడ నుంచి రైట్ ఆన్సర్, అంబికా గారు భవానీపురం నుంచి, ఓకే. సో ఒక చిన్న కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు, రైట్ ఆన్సర్ కూడా పంపించేశారు, థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకా అలానే మురళీ గారు హాయ్ అంటున్నారు, ఆన్సర్ కూడా పంపించేసేయండి త్వరగా త్వరగా. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు రైట్ ఆన్సర్, జయరామ్ గారు

పదిపుట్ల బయలు పాకాల మండలం నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే, ఓకే వీళ్ళ ఆన్సర్ అయితే ఇంకా పంపించలేదు. ఓకే, సో బండారు త్రిమూర్తులు గుప్తా గారు పెద్దపురం మండలం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. మార్కాపురం శివాజీనగర్ నుండి మస్తాన్ అండ్ మస్తాన్ వాలీ అండ్ ఇంకా ఫాతిమా గారు, ఇంకా ఎవరు అంటే కోట శ్రీమన్నారాయణ మూర్తి, సుజాత, సాయి ప్రీతం విజయవాడ నుంచి, అబ్దుల్ కలాం పెదపరిమి నుంచి, ఇంకా ఓకే గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి, ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం నుంచి ధను. సో వీళ్ళు కూడా రైట్ ఆన్సర్ పంపించేశారండి. అండ్ ఓకే, నీకన్నా పెద్దనదా అంటున్నారు చిన్నమ్మాయి గారు, అండ్ రైట్ ఆన్సర్ పంపించేశారు. సో నేను ఆవిడలో భాగమే, ఆవిడకన్నా పెద్ద అయితే కాదు. అండ్ అసలు అబ్బా, అలక్నందా నది గురించి అందరికీ ఎంత అవగాహన ఉంది, వినడానికి ఎంత వినసొంపుగా ఉందో. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే, ఓకే అక్క నా కోసం ఇంకొకసారి అడగగలరా అంటూ మెసేజ్ పంపించారు. అయ్యో ఐఎమ్ సో సారీ రా, బికాస్ టైం ఆల్రెడీ 10:42 అయిపోయింది. మళ్ళీ అయితే నేను అడగను, అంటే అడగలేను, టైం లేదు కాబట్టి. పుత్తూరు నుండి మెసేజ్ చేసినాక నేను, ఓకే సో ఎస్ గుర్తుపట్టాను, అంతకు ముందు కూడా పంపించారు కదా, సో ఇట్లా మా కోట్ల వాళ్ళందరూ కూడా మెసేజ్ పంపిస్తున్నాము అని చెప్పి. అండ్ రైట్ ఆన్సర్ పంపించేశారు ఎవరు అంటే ఝాన్సీ అండ్ మల్లీశ్వరి శాంభవి జగదీశ్వర్ తమన్ కుటుంబ సభ్యులు ఉప్పులూరు గ్రామం నుండి రైట్ ఆన్సర్ అండ్ మీటర్స్ తో పాటు కూడా పంపించారు. అండ్ ఇంకా ఎస్ తాటిపల్లి ఆశీష్ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. ఎస్ ఫ్రెండ్స్, మరి ఇవి ఈరోజు ఆన్సర్స్ పంపించిన వాళ్ళు అందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. ఐఎమ్ సో సో సో హ్యాపీ. అండ్ ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే, నేను చెప్పడం ఎందుకు, ఆ నది మీద ఉన్న ఒక అద్భుతమైన పాటే మీకు వినిపించేస్తూ ఉన్నానండి. అండ్ ఉమ్మడా నుండి మొమ్మ జైనుదీన్, స్నేహభాను జైనుదీన్. సో ఎస్, దిస్ ఈస్ ద లాస్ట్ ఆన్సర్. ఇంకా అయితే ఎవరు మెసేజ్ పంపించకండి, బికాస్ ఇది ఈనాటి హరివిల్లు కార్యక్రమం. మరి భారతదేశంలోని అతి పొడవైన నది ఏది అని చెప్పి మీకైతే నేను ఆన్సర్ చెప్పట్లేదు, పాటే వినిపించేస్తున్నాను ఫ్రమ్ ద ఫిలిం గంగోత్రి. Stay tuned to Vivid Bharati FM 101.3, and this is your RJ Alknanda.

మాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 10:53. మరి కాసేపట్లో ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఆ తర్వాత 11:30 ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ తెలుగు అనువాదం మనసులో మాట 137వ సంచిక హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

0: अकेले नहीं है, मदद बस एक कॉल दूर है।
1: ये कार्यक्रम आकाशवाणी के दिल्ली केंद्र से प्रसारित किया गया।
2: आकाशवाणी ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
3: ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ కొత్త ఎపిసోడ్లోకి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. మన దేశవాసుల విభిన్నమైన కృషిని ప్రదర్శించేందుకు, వినూత్నమైన ఆలోచనల్ని ఆవిష్కరించేందుకు, చర్చించేందుకు ఈ మన్ కీ బాత్ ఒక వేదిక అని మీ అందరికీ తెలుసు. అయితే ఈ ఆలోచనల్లో చాలా వాటి వెనక తమ జీవితకాల శక్తిని ధారపోసిన ప్రజల శ్రమ ఉంది. ఉదాహరణకి ఒక విషయం చెబుతున్నాను, అది కృష్ణగారి వెబ్సైట్ గురించి. ఆషాఢ ఏకాదశి పవిత్ర సందర్భంగా చరిత్రను ఆసక్తిదాయకంగా మార్చే నా ప్రయత్నాన్ని ప్రారంభిస్తున్నాను అని మీకు తెలియచేయటం నాకెంతో సంతోషంగా ఉంది అని ఒక మిత్రుడు సామాజిక మాధ్యమంలో ప్రకటించాడు కొన్నాళ్ల క్రితం. అతనే కృష్ణగారు. వారంటారు ఈ ఆలోచన చాలా సాధారణమైంది అని. ఈ వెబ్సైట్ను సందర్శించండి, ఏదైనా ఒక సంవత్సరాన్ని ఎంచుకోండి, ఆ ఫలానా సమయంలో భారతదేశంలోని ఫలానా భాగాన్ని ఎవరు పరిపాలించారో సులభంగా తెలుసుకోవచ్చు. అది ఆయన చెప్పిన సారాంశం. సహజంగానే నాకు కూడా చాలా ఆసక్తిదాయకంగా అనిపించింది. దీని గురించి మరింతగా తెలుసుకోవాలి అనుకున్నాను. ముంబైలో నివసించే కృష్ణ శేషాద్రి గారు ఈ పని చేశారో నేను తెలుసుకున్నాను. ఆసక్తిదాయకమైన విషయం ఏంటంటే, కృష్ణగారు ఇంత శ్రమపడి చేసిన వెబ్సైట్ పేరును www.bharatiya.com అని చాలా సాదాసీదాగా పెట్టారు. ఆయన పడిన శ్రమ తప్పకుండా మీ వరకు చేరాలి. అందుకే కృష్ణగారితో నేను నేరుగా మాట్లాడాలి అనుకుంటున్నాను. మిత్రులారా, ఇప్పుడు కృష్ణగారు ఫోన్లో మనతో సంభాషిస్తున్నారు. కృష్ణగారు నమస్తే.
4: సార్ నమస్కారం అండి.
3: సోదరా, మీరు టెక్ ప్రపంచానికి చెందినవారు కాదని, చరిత్ర ఉపాధ్యాయులు కూడా కాదని నాకు తెలిసింది. అయినా మీరు టెక్నాలజీని ఉపయోగించి ఒక చారిత్రాత్మకమైన చరిత్ర వెబ్సైట్ను సృష్టించారు, అది నాకు చాలా ఆసక్తిగా ఉంది. ఇదంతా ఎలా జరిగింది మిత్రమా?
4: ధన్యవాదాలు సార్. మీతో మాట్లాడటం నా అదృష్టం సార్. నా గురించి చెప్పాలంటే, నేను ఒక ఇంజనీర్ని సార్. ఆ తర్వాత MBA చేశాను, తర్వాత మార్కెటింగ్ రంగంలోకి వెళ్ళాను. నాకు చిన్నప్పటి నుంచే చరిత్రపై గొప్ప ఆసక్తి ఉండేది, కాబట్టి నేను ఎప్పుడూ చరిత్రపై ఏదన్నా చేయాలి అని అనుకునేవాడిని. చరిత్రను ఆసక్తికరంగా ఎలా మార్చాలా అని ఆలోచించేవాడిని. మనం చరిత్రను బోధించే విధానంలో చాలా మెరుగుపరచగలమని, అందులో ఎన్నో మార్పులు తీసుకురాగలమని, చరిత్రను ఒక కథగా మార్చి ప్రజలకు అందించగలమని కూడా నేను భావించాను.
3: బాగుంది కృష్ణ గారు. అయితే ఎక్కువ మంది ప్రజలు ఏ విషయం తెలుసుకోవాలంటారు మన చరిత్రలో?
4: మనం పాఠశాలలు కళాశాలల్లో భారతీయ చరిత్ర బోధనను చూస్తే, దాన్ని ఒక సామ్రాజ్యం లేదా ఒక రాజ్యం కోణం నుండి బోధిస్తారు. ఆ సామ్రాజ్యాలకే విశేషమైన ప్రాధాన్యత లభిస్తుంది. ఈ ప్రక్రియలో చోళులు, పల్లవులు, కర్కోట రాజవంశం, కాశ్మీర్లోని అహోములు వంటి మన ఇతర గొప్ప సామ్రాజ్యాల గురించి మనకు తెలియదు. వీరు కనీసం 600 సంవత్సరాల పాటు అద్వితీయంగా తమ సంస్కృతిని, విలువలను కాపాడుకున్నారు సార్. కాబట్టి అలాంటి గొప్ప సామ్రాజ్యాలను ప్రజలకు పరిచయం చేసే ఒక వెబ్సైట్ను సృష్టించాలని నేను అనుకున్నాను.
3: కృష్ణగారు, మీరు చాలా కష్టపడ్డారు. నేను మిమ్మల్ని ఒక ఊహాజనిత ప్రశ్న అడగాలి అనుకుంటున్నాను, సరేనా?
4: అలానే.
3: భారత చరిత్రలోని ఏ ముగ్గురితోనైనా మాట్లాడే అవకాశం మీకు లభిస్తే మీరు ఎవరితో మాట్లాడాలి అనుకుంటున్నారు, ఎందుకు అనుకుంటున్నారు?
4: సార్, అలా అయితే మొదటగా నేను చోళ సామ్రాజ్యంలోని అత్యంత శక్తివంతమైన ముఖ్యమైన రాజులలో ఒకరైన రాజరాజ చోళుడు లేదా రాజేంద్ర చోళుడితో మాట్లాడాలనుకుంటున్నాను. బృహదీశ్వర ఆలయం, గంగైకొండ చోళపురం వంటి భారీ శివాలయాలను నిర్మించాలనే ఆలోచన వారికి అసలు ఎలా వచ్చిందో నేను వారి నుండి తెలుసుకోవాలనుకుంటున్నాను. వాటిని నిర్మించడానికి ఆ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది, వారు ఎలా ప్రణాళిక చేశారు,

0: రాబోయే 1000 లేదా 2000 సంవత్సరాల పాటు ఇతరులకు స్ఫూర్తినిచ్చే అంశాన్ని సృష్టించాలనే ఆలోచన వారికి అసలు ఎలా వచ్చింది? ఈ విషయాన్ని నేను వారి నుండి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఇక రెండవ వ్యక్తి, నా అభిప్రాయంలో భారత చరిత్ర చాలా తక్కువగా అంచనా వేసిన వ్యక్తి సార్ అతను. ఆయన పేరు హేము. మనం భారత చరిత్రలో ఆయన గురించి గరిష్టంగా 2 లేదా 3 వాక్యాలు మాత్రమే చదువుతాం. హేము ఒక సామాన్యుడు, ఒక సాధారణ వ్యక్తి, ఒక వ్యాపారవేత్త అని మనకు తెలియదు. అక్కడ నుండి ఆయన ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ఆయన కేవలం సామ్రాజ్య నిర్మాత మాత్రమే కాదు, ఒక సైనిక మేధావి కూడా. ఆయన తన జీవితకాలంలో 23 యుద్ధాలు చేసి వాటిలో 22 గెలిచాడు. అలాంటప్పుడు ఆయన ఆలోచనా విధానం ఎలా ఉండేది? ఒక సామాన్య స్థాయి నుండి ఆయన అంత గొప్ప రాజుగా ఎలా అయ్యాడు? ఆ ప్రయాణం గురించి తెలుసుకోవాలని నాకు చాలా ఆసక్తిగా ఉంది సార్. ఇక మూడో వారు చాలా ఆసక్తికరమైన వ్యక్తిత్వం ఉన్న ఒక మహిళ. ఆమె త్రిభువన్ మహాదేవి. ఒడిశాలో భౌమాకార వంశం అనే పాలకుల వంశం ఉండేది. వారి కథ కూడా చాలా ఆసక్తికరం సార్. క్రీస్తు శకం 850 ప్రాంతంలో వారి పొరుగు రాజులు వారి సామ్రాజ్యంపై దాడి చేశారు. వారి రాజు అంటే త్రిభువన్ మహాదేవి భర్త ఆ యుద్ధంలో అమరవీరుడయ్యాడు. దీని కారణంగా సామ్రాజ్యం చాలా వరకు కుదించుకుపోయింది. దాని అధిపతులు, నాయకులు సామ్రాజ్యాన్ని విడిచి వెళ్ళటం ప్రారంభించారు. అప్పుడు త్రిభువన్ మహాదేవి అధికారం చేపట్టారు. ఆమె భారతదేశ చరిత్రలో మొట్టమొదటి స్వతంత్ర పాలకులలో ఒకరిగా నిలిచారు. ఆమె ప్రభుత్వాన్ని స్థిరపరచడమే కాకుండా దాన్ని చాలా శక్తివంతంగా రూపొందించారు. ఎంతగా అంటే ఆ తరువాత 100 సంవత్సరాల పాటు ఆ వంశం కళింగ ఆ చుట్టుపక్కల ప్రాంతాలని పరిపాలించింది. కాబట్టి చరిత్రలో నేను కలవాలనుకుంటున్న 3 ఆసక్తికరమైన వ్యక్తులు వీరే సార్.
1: చాలా బాగుంది కృష్ణ గారు, మీరు ఇప్పుడు చరిత్రలో జీవిస్తున్నట్టు అనిపిస్తోంది. మీరు పూర్తిగా అందులో లీనమైపోయారు. నేను కూడా మీ వెబ్సైట్ని ఎంతో ఆసక్తిగా పరిశీలిస్తున్నాను. నాకు బాగా నచ్చిన అంశం లేదా నేర్చుకోవాలి తెలుసుకోవాలి అనిపించిన అంశం ఏంటంటే, మీ సైట్లో ప్రజలు దిద్దుబాట్లు సూచనలు చేయటానికి కూడా ఒక అవకాశం ఇచ్చారు, ఒక ట్యాబ్ ఉంది. నిర్మాణాత్మకమైన అభిప్రాయాలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండటం ఒక ముఖ్యమైన విజయం. మీరు ప్రజల నుంచి సూచనలు స్వీకరించడం ఆరంభించారా? మరి వాటి మీద మీ స్పందన ఎలా ఉంది?
0: అవును సార్, మాకు ప్రజల నుండి చాలా సూచనలు వస్తాయి. సూచనలు 2 రకాలుగా ఉంటాయి. ఒక రకం సూచనలు దిద్దుబాట్లు కోరుతూ వస్తాయి. ఉదాహరణకు, ఫలానా రాజ్యంలో ఫలానా రాజు ఉండేవాడు అని, లేదా ఫలానా సమయంలో ఫలానా యుద్ధం జరిగింది వంటివి. మరో రకం సూచనలు మీరు ఈ వెబ్సైట్లో ఫలానా ఫీచర్ను కూడా చేర్చవచ్చు అని వస్తాయి. మాకు ఉన్న ఆధారాల ప్రకారం మేము ఆ సూచనలు స్వీకరిస్తాం. మరో ఉదాహరణ చెప్తాను. మీరు భారతదేశాన్ని చూపించారు, దాన్ని రాష్ట్రాల స్థాయిలో కూడా చూపిస్తే బాగుంటుందని ఒకరు సూచించారు. మేము ఆ ఫీచర్ని అమలు చేశాం. ఆ తర్వాత మాకు మరో ఫీచర్ వచ్చింది. అందులో మేము మొత్తం సామ్రాజ్యం డేటా గణాంకాలను ఒక ట్రంప్ కార్డుగా ఇచ్చాం. అది పిల్లలకు చేరుతుంది. అందరం డౌన్లోడ్ చేసుకొని పంచుకునేలా మీరు దాన్ని ఒక చోట చేర్చాలని ఒకరు సూచించారు. మేము ఆ ఫీచర్ను అమలు చేస్తున్నాం. కాబట్టి మేము తప్పులు చేస్తామని అర్థం చేసుకోవటం మాకు ముఖ్యం. ఎందుకంటే మేమేమి సర్వశ్రేష్ఠులం కాదు. ఈ విషయం దృష్టిలో ఉంచుకొని ఇది అందరి సైట్ కావాలనే ఉద్దేశంతో మేము దిద్దుబాటుల ట్యాబ్ను జోడించాం. ఇకపై అందరి సహకారాన్ని ఉపయోగించుకొని రాబోయే 2 నెలల పాటు చరిత్రను ఒక ఆసక్తికరమైన అంశంగా నిలిపే సైటును నిర్మించగలం.
1: కృష్ణ గారు, మీరు నిజంగా చాలా గొప్ప పనిచేశారు. అయితే చరిత్రతో పాటు మీకు ఇంకా ఎన్నో అభిరుచులు ఉండుంటాయి కదా, ఇంకా ఎన్నో పనులు కూడా చేస్తూ ఉంటారు కదా?
0: కాదు సార్, నేను కాస్త బోరింగ్ టైప్ మనిషిని సార్. నాకు సాంకేతికత, చరిత్ర అంటే చాలా ఆసక్తి. ఇప్పుడు సాంకేతికత, చరిత్ర రెండూ కలిశాయి కాబట్టి నేను రోజంతా వాటిలోనే మునిగిపోతున్నాను సార్.
1: సరే కృష్ణ గారు, మీకు నా శుభాకాంక్షలు. మీరు మంచి ఆరంభం చేశారు. మీ విధానం చూస్తూ ఉంటే ప్రజలు తప్పకుండా ఇందులో ఉత్సాహంగా పాలు పంచుకుంటారని, మీతో చేరతారు

చేస్తారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. మరోమారు మీకు నా శుభాకాంక్షలు. మిత్రులారా, కృష్ణగారు చేస్తున్న ఈ ప్రయత్నం చరిత్ర విద్యార్థులకు మాత్రమే కాకుండా మనందరికీ, అంటే మన గతం గురించి తెలుసుకోవటానికి సాయంగా ఉంటుంది. ఇలాంటి ప్రయత్నాల గురించి మీకు సమాచారం ఏ కొంచెం తెలిసినా దయచేసి పంచుకోండి. నా ప్రియమైన దేశ ప్రజలారా, వికసిత భారతదేశం కోసం మాదక ద్రవ్య రహిత యువత అనే ప్రచారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్నది. దీని లక్ష్యం సుస్పష్టంగా ఉంది. మాదక ద్రవ్య రహిత యువత, మాదక ద్రవ్యరహిత భారతదేశం. చాలామంది, ముఖ్యంగా మన యువత, ఇందులో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఏదేమైనా ఇది భారతదేశ యువత ఆరోగ్యం, ఆనందం, ఉజ్వల భవిష్యత్తునిచ్చే ఒక సామాజిక చైతన్యం. ఇది మనందరి సామూహిక నిబద్ధత కూడా. మిత్రులారా, మాదక ద్రవ్యాల వ్యసనం అనేది కేవలం ఒక వ్యక్తిని మాత్రమే ప్రభావితం చేయదు. దాని దుష్ప్రభావాలు మొత్తం కుటుంబంపై, సమాజంపై ఉంటాయి. మాదక ద్రవ్యాల గురించిన అవగాహన కల్పించి అలాంటి వ్యసనాలతో బాధపడుతున్న వారికి సాయం చేసేందుకు ముందుకు వస్తున్న వారిని నేను అభినందిస్తున్నాను. మీరు మాదక ద్రవ్య రహిత భారతదేశం కోసం ఒక శక్తివంతమైన నినాదాన్ని సృష్టించగలరా? మన యువ సంగీతకారులు మాదక ద్రవ్య రహిత జీవిత సందేశాన్ని అందించే పాటల్ని త్వరపరచగలరా? మాదక ద్రవ్యాల ప్రమాదాల్ని, అలాగే వాటిని అధిగమించే మార్గాల్ని తెలియచేస్తూ హృద్యమైన నాటికల్ని విద్యార్థుల బృందాలు, నాటక సమాజాలు రూపొందించగలవా? మన దేశంలో కంటెంట్ సృష్టికర్తలకు, అది అద్భుతంగా సృష్టించగలిగే సృజనశీలులకు కొరత లేదు. ఆ దిశగా సమాజానికి సాయపడే కంటెంట్ను వివిధ భాషల్లో సృష్టించాలి అని నేను వారిని కోరుతున్నాను. దయచేసి మీ ప్రయత్నాల్ని హ్యాష్ట్యాగులతో సామాజిక మాధ్యమంలో పంచుకోండి. కొన్నిసార్లు అధికారిక ప్రచారాల కన్నా సృజనాత్మక ప్రయత్నాలే ఎక్కువ ప్రభావితంగా ఉంటాయి. రండి, భారతదేశ యువతను మాదక ద్రవ్యాలకు దూరంగా, మాదక ద్రవ్య రహితంగా ఉంచే ఈ అత్యంత పవిత్రమైన పనిలో, బాధ్యతలో మనమందరం మనవంతు పాత్ర తప్పకుండా పోషిద్దాం. దయచేసి మీ ప్రయత్నాల్ని డ్రగ్ ఫ్రీ యూత్ అనే హ్యాష్ట్యాగ్తో సామాజిక మాధ్యమాల్లో పంచుకోండి. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఆగస్టు నెలలో మనం ప్రతి చోట దేశభక్తిలోని అనేక కోణాల్ని చూస్తాం. ఈ సమయంలో ప్రతి వ్యక్తి హృదయంలో దేశభక్తి భావన మరింత బలంగా ఉంటుంది, కొత్తగా బలపడుతుంది కూడా. జాతీయ చేనేత దినోత్సవం, క్విట్ ఇండియా ఉద్యమ వార్షికోత్సవం లాంటి దేశ విభజన స్మరణ దినం వరకు ఈ సందర్భాలు ప్రత్యేకమైనవి. స్వాతంత్ర దినోత్సవం, జాతీయ అంతరిక్ష దినోత్సవం ప్రతి పౌరుణ్ణి ఎంత గర్వంతో నింపుతాయి! హర్ ఘర్ తిరంగా అభియాన్ ఈ భావనను మరింత బలపరుస్తుంది. వందే మాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకోవటం ఈ సంవత్సరాన్ని మరింత ప్రత్యేకంగా మలిచింది. ఈసారి 8 కోట్లకు పైగా త్రివర్ణ పతాక సెల్ఫీలు అప్లోడ్ అయ్యాయి. ఈ త్రివర్ణ పతాక సంబరం కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాలేదు. ఈ సంవత్సరం సూర్యపథ త్రివర్ణ పతాకం ద్వారా మన త్రివర్ణ పతాకం ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఫిజీలోని సువాలో సూర్యుని తొలికిరణంతో పాటే త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. ఆసియా, ఆఫ్రికా, యూరోప్ల నుండి అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో అంతటా ఉన్న భారతీయ మిషన్లు, పోస్టుల్లో త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడింది. మిత్రులారా, ఈ దృశ్యాలు ఎంత అద్భుతంగా ఉండి ఉంటాయో మీరు ఊహించుకోవచ్చు. ప్రపంచం నలుమూలలా సూర్యుని ప్రయాణంతో పాటే భారత త్రివర్ణ పతాకం కూడా రెపరెపలాడింది. ఇలాంటి ప్రయత్నాలు సమాజాన్ని ఏకం చేస్తాయి. అవి దేశంతో మన అనుబంధాన్ని కూడా మరింతగా బలపరుస్తాయి. ఈ ప్రయత్నాల్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు. నా ప్రియమైన దేశ ప్రజలారా,

0: ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా మన నగరాలు పట్టణాల వీధుల్లో లక్షలాది మంది మహిళలు తమ తమ పనుల్లో నిమగ్నమై ఉంటారు. కొందరు కూరగాయలు అమ్ముతారు, కొందరు పండ్లు అమ్ముతారు, కొందరు టీ స్టాల్స్ ఏర్పాటు చేసి ఛాయ్ లాంటివి అమ్ముతారు, మరికొందరు పువ్వులు, దీపాలు, పూజా సామాగ్రి, ఇలా ఎన్నో. కొద్దిపాటి మూలధనం లేకపోవటం చాలా సందర్భాల్లో ఇలాంటి వారి వ్యాపారాలు ఎదగకుండా అడ్డుకుంటుంది. కానీ ఇప్పుడు అలాంటి లక్షలాది మంది తల్లులు, సోదరీమణులు పిఎం స్వనిధి యోజన ద్వారా కొత్త బలాన్ని పొందుతున్నారు. మహిళా సాధికారితకు సంబంధించిన ఈ అంశాన్ని గురించి జరగాల్సినంతగా చర్చ జరగటం లేదు మిత్రులారా. పిఎం స్వనిధి యోజన లబ్ధిదారుల్లో దాదాపు 46%
1: మంది
0: మహిళలే ఉన్నారు. అంటే దేశవ్యాప్తంగా దాదాపు 35 లక్షల మంది మహిళలు ఈ పథకంలో పాల్గొంటున్నారు, తమ తమ వ్యాపారాల్ని అభివృద్ధి చేసుకుంటున్నారు కూడా. మిత్రులారా, ఘజియాబాద్కు చెందిన బబితా శర్మ గారు దీనికి ఒక గొప్ప ఉదాహరణ. బబిత గారు పూజా సామాగ్రి అమ్మే చిన్న దుకాణాన్ని నడిపిస్తుంటారు. పువ్వులు, దీపాలు, అగరబత్తులు, కొబ్బరికాయలు ఇలాంటి వస్తువులు అమ్ముతూ తన కుటుంబ జీవనోపాధికి తోడ్పడతారు. ఆమె చాలా కష్టపడేవారు. తన వ్యాపారాన్ని విస్తరించేందుకు తనకి పెట్టుబడి అవసరంగా మారింది. పిఎం స్వనిధి నుంచి ఆర్థిక సహాయం అందింది. అంతే, సరుకుల్ని పెంచుకున్నారు, వ్యాపారాన్ని విస్తరించారు, వినియోగదారులు పెరిగారు, ఆదాయమూ పెరిగింది. క్రమంగా రోడ్డు పక్కన ఉండే బబిత గారి చిన్న స్టాల్ ఒక పెద్ద దుకాణంగా రూపాంతరం చెందింది. మిత్రులారా, బెంగళూరుకు చెందిన టిఎస్ నింగమ్మ గారి ఉదాహరణ కూడా మనకెంతో స్ఫూర్తిదాయకంగా కనిపిస్తుంది. నింగమ్మ గారు, ఆమె భర్త ఇడ్లీ, దోశ, సాంబార్ ఇవన్నీ అమ్మే చిన్న వ్యాపారం ఆరంభించారు. ఆ వ్యాపారం విజయవంతంగా సాగుతూ ఉండింది. కానీ మరింత విస్తరించాలి అనుకోవడం సహజం కదా. అప్పుడు పెట్టుబడి అవసరమైంది. నింగమ్మ గారి కూడా పిఎం స్వనిధి యోజన నుంచి సహాయం అందింది. ఆమె తన టిఫిన్ల బండిని మెరుగుపరుచుకున్నారు. సరుకుల్ని టోకెన్ కొనటం ఆరంభించారు. మెనూలో అనేక కొత్త వస్తువుల్ని చేర్చారు. వినియోగదారులు పెరిగారు, ఆదాయం కూడా పెరిగింది. సహజంగానే కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. ఇప్పుడు నింగమ్మ గారు తన 3 పిల్లలకు మంచి ప్రమాణాలతో ఉన్న చదువును అందించగలుగుతున్నారు. మిత్రులారా, ఒక మహిళ వ్యాపారం వృద్ధి చెందింది అంటే దాంతోపాటు తన కుటుంబ భవిష్యత్తు కూడా ఖచ్చితంగా అభివృద్ధి చెంది తీరుతుంది. పిల్లల చదువులు మెరుగుపడతాయి, ఇంటి అవసరాలు తీరుతాయి, మహిళల్లో ఆత్మవిశ్వాసం మరింత బలంగా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇదే మహిళా సాధికారితకు సజీవ నిదర్శనం. వీధి వ్యాపారాల్లో నిమగ్నమై ఉన్న సోదరీమణులందరికీ ఉజ్వల భవిష్యత్తు అందాలి అని నా ఆకాంక్ష. నా ప్రియమైన దేశవాసులారా, పరిశుభ్రతకు ఒక గొప్ప సుగుణం ఉంది. ఒక ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచాలి అనే సంకల్పం అక్కడి ప్రజల వ్యక్తిగత సంకల్పంగా మారింది అనుకోండి, ఆ మార్పు కేవలం పరిశుభ్రతకే పరిమితం కాదు మిత్రులారా. అది ఆ ప్రదేశం మొత్తం స్వరూపాన్ని మార్చేస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పరిశుభ్రత కోసం జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాలు మనకు ఎప్పటికప్పుడు స్ఫూర్తిని అందిస్తూనే ఉన్నాయి. పట్వాయి అనేది ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లో ఉన్న ఒక గ్రామం. అక్కడ ఆకాష్, రోహన్ అనే 2 స్నేహితులు తమ చుట్టూ ఉన్న ప్రాంతం మురికితో ఉండటాన్ని గమనించారు. ఆ తర్వాత ఆకాష్, రోహన్ చెత్త సంచులు పట్టుకొని శుభ్రం చేసేందుకు బయలుదేరారు. క్రమంగా ఇతర యువకులు కూడా వారితో కలిశారు. క్లీనప్ పట్వాయి అనే పేరుతో ఒక బృందం కూడా ఏర్పడింది. ఈ యువకులు ఇప్పటిదాకా 4 గంగాఘాట్లను శుభ్రం చేశారు. వారు 1 టన్నుకు పైగా ప్లాస్టిక్ వ్యర్థాలని తొలగించారు. ఎన్నో చెరువుల్ని, ఎన్నో బహిరంగ ప్రదేశాల్ని పరిశుభ్రంగా మలిచారు. మిత్రులారా, ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర సందర్భంగా పరిశుభ్రత, ప్రజా భాగస్వామ్యానికి సంబంధించిన ఇలాంటి స్ఫూర్తిదాయక

ప్రామాణికమైన ఉదాహరణ ఒకటి కనిపించింది. వేలాది మంది పారిశుధ్య కార్మికులు కష్టతరమైన మార్గాల్లో పగలు రాత్రి అనకుండా సేవ చేశారు. ఈ సంవత్సరం యాత్రలో 400 మెట్రిక్ టన్నులకు పైగా వ్యర్థాల్ని సేకరించి శుద్ధి చేశారు. ఈ ప్రయత్నంలోని ఒక అంశం నాకు బాగా నచ్చింది. ఈ పరిశుభ్రత కార్యక్రమంలో భక్తులు కూడా పాల్గొన్నారు. 16,000 మందికి పైగా యాత్రికులు పరిశుభ్రతను పాటిస్తాం అని ప్రతిజ్ఞ చేశారు. 10,000 మందికి పైగా యాత్రికులకు రెస్పాన్సిబుల్ యాత్రి అంటే బాధ్యతాయుతమైన యాత్రికులు అనే సర్టిఫికేట్స్ కూడా అందజేశారు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన ప్రయోగం కూడా నిర్వహించారు. యాత్ర సమయంలో గుర్రాలు కంచర గాడిదల పేడను బయోగ్యాస్గా మార్చి ఆ స్వచ్ఛమైన శక్తితో స్వచ్ఛ జ్యోతిని వెలిగించారు. అంటే అమర్నాథ్ మంచు శివలింగమైన బాబా బర్ఫానీకి చేసే ఈ పవిత్ర యాత్రలో పరిశుభ్రత కూడా ఒక సేవగా ఒక విశ్వాసంగా మారింది. మిత్రులారా, మన గ్రామాలు, నగరాలు, నదులు లేదా పుణ్యక్షేత్రాలు ఏవైనా సరే, వాటి గుర్తింపు మన ప్రవర్తన ద్వారానే రూపుదిద్దుకుంటుంది. ఈ ప్రవర్తనలో పరిశుభ్రత కూడా ఒక అనివార్య భాగం అయినప్పుడు ఆ ప్రదేశం ఎంత అందంగా, ఎంత మెరుగ్గా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. నా ప్రియమైన దేశవాసులారా, కొన్నిసార్లు ఒక చిన్న అభిరుచి జీవితంలో గొప్ప అవకాశాలకు ద్వారాలు తెరుస్తుంది. నాగాలాండ్లోని ఫెక్ జిల్లాకు చెందిన వెసాలు పురోగారి ప్రయాణం కూడా ఇలాంటిదే. వెసాలు గారు ఒక వ్యవసాయ కుటుంబంలో పెరిగారు. చిన్నప్పటి నుంచి ఆమె తమ అమ్మానాన్న వ్యవసాయం చేయటాన్ని చూశారు. తనకి పూలంటే ఎంతో ఇష్టం. వేసాలు గారు ఈ అభిరుచిని కొనసాగిస్తూ 2021లో చిన్న స్థాయిలో పూల పెంపకాన్ని ఆరంభించారు. చుట్టుపక్కల ప్రజలు క్రమంగా ఆమెకు పూల పెంపకంలో ఉన్న సామర్థ్యాన్ని చూడడం ఆరంభించారు. పెళ్ళిళ్ళు లేదా పండగలకి పూలకు గిరాకీ ఉంటుంది అని ఆమె గమనించారు. వేసాలు గారు ఈ అభిరుచిని మరింత ముందుకు తీసుకెళ్ళాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రయాణంలో తాను స్థానిక కృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రీయ పుష్ప సాగులో శిక్షణ పొందారు. ఆ తర్వాత కేవలం 0.5 ఎకరం భూమిలో వేలాది గ్లాడియోలస్ మొక్కల్ని నాటారు. ఆమె తొలి ప్రయత్నంలోనే 5,000 కంటే ఎక్కువ పువ్వులు వికసించాయి. మిత్రులారా, ఈ విజయం వేసాలు జీవితానికి ఒక కొత్త ఆరంభాన్ని అందించింది. తానిప్పుడు పూల సాగును మరింతగా విస్తరించారు. ఒకప్పుడు స్థానిక మార్కెట్కే పరిమితమైన పువ్వులు ఇప్పుడు నాగాలాండ్ దాటి ఢిల్లీ, ముంబై లాంటి నగరాలు చేరుకుంటున్నాయి. అభిరుచి, కఠోరమైన శ్రమ, పట్టుదల, సరైన మార్గదర్శకత్వం ఇవన్నీ కలిస్తే కొత్త అవకాశాలు ఎలా తెరుచుకుంటాయో వేసాలు పురోగారి ప్రయాణం మనకు స్పష్టంగా చెబుతోంది. నా ప్రియమైన దేశవాసులారా, మన చుట్టూ చాలామంది ఒక చిన్న ప్రయత్నాన్ని ఆరంభిస్తారు. ప్రయత్నం చిన్నదే కావచ్చు, కానీ అది అతి తక్కువ సమయంలోనే వారి కృషి ఎందరి జీవితాల్లో మార్చేస్తుంది. ఒడిషాలోని దేబ్రీగఢ్లో ధోడరో కుసుమ్ అనే గ్రామం ఉంది. కొన్నేళ్ల కిందటిదాకా ఈ గ్రామంలో నివసించే మైథిలీ భూయే గారు ప్రతిరోజు అడవికి వెళ్ళేవారు. కొన్నిసార్లు కట్టెలు సేకరించేందుకు, కొన్నిసార్లు మహువా, కేందు ఆకుల్ని సేకరించేందుకు, కొన్నిసార్లేమో వెదురు ఇలాంటి అటవీ ఉత్పత్తుల్ని సేకరించేందుకు అడవికి వెళ్ళేవారు. ఆ అడవి ఆమె కుటుంబంతో పాటు అనేక ఇతర కుటుంబాల అవసరాలని తీర్చింది. ఆ తర్వాత మైథిలి గారు దేబ్రీగఢ్ ఎకో టూరిజంలో చేరారు. అక్కడి నుంచి తనకి అడవితో ఉన్న అనుబంధం ఒక కొత్త మలుపు తీసుకుంది. ఇప్పుడు అటవీ సంరక్షణే ఆమె జీవనోపాధిగా కూడా మారింది. మిత్రులారా, మైథిలి జీవితంలో వచ్చిన ఈ మార్పు ఇతర మహిళలకు స్ఫూర్తిగా నిలిచింది. నేడు 60 మందికి పైగా మహిళలు అటవీ సంరక్షణలో పాలుపంచుకుంటున్నారు. కొందరు
వన్యప్రా

మనల్ని రక్షించే బాధ్యత నిర్వహిస్తున్నారు. కొందరు పచ్చిక బయళ్ళ అభివృద్ధిలో, మరికొందరు పర్యావరణ పర్యాటకంలో నిమగ్నమై ఉన్నారు. వారు సామాజిక కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తున్నారు కూడా. మిత్రులారా, మైథిలి గారు, దేబ్రీగఢ్కు చెందిన ఈ సోదరిమణులు ప్రకృతిని పరిరక్షించటంతో పాటు జీవితాన్ని సుసంపన్నంగా మలుచుకోవచ్చు అని నిరూపించారు. ఈ సోదరీమణుల కృషి మనందరికీ గొప్ప స్ఫూర్తి కదా. మిత్రులారా, ఈరోజు మన ఆడపిల్లల కలలు భూమి నుండి అంతరిక్షం వైపు దూసుకుపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కలలు కనే వేలాది మంది ఆడపిల్లల్ని భారతదేశం ఏకం చేస్తోంది అని తెలిసి మీరెంతో గర్వపడతారు కూడా. ఈ కార్యక్రమాన్ని మిషన్ శక్తి శాట్ అని పిలుస్తారు. దీని ద్వారా 108 దేశాలకు చెందిన 12,000 మంది విద్యార్థినులు ఉపగ్రహ సాంకేతికతను నేర్చుకోవటం కోసం, ఆవిష్కరణ రంగంలో పురోగమించేందుకోసం అవకాశం పొందుతూ ఉన్నారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం అయిన 23 ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ఈ మిషన్కు సంబంధించిన ఒక అందమైన దృశ్యం కనిపించింది. గౌతమ బుద్ధ విశ్వవిద్యాలయంలో మిషన్ శక్తి శాట్ 2వ దశ ఆరంభమయ్యింది. ఈ సందర్భంగా భారతదేశంతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి దాదాపు 100 విద్యార్థినులు ఒకచోట చేరారు. భారతదేశంలోని మారుమూల ప్రాంతాల నుంచి ఎంపిక చేసిన విద్యార్థులు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ మొత్తం ప్రయత్నం లక్ష్యం కూడా చాలా ప్రత్యేకమైంది. పూర్తిగా విద్యార్థినుల భాగస్వామ్యంతో నిర్మించిన ఒక ఉపగ్రహాన్ని చంద్రుని కక్షలోకి పంపడానికి సిద్ధం చేస్తున్నారు. మిత్రులారా, రాబోయే కాలంలో ఈ విద్యార్థినుల్లో చాలామంది సైన్స్, టెక్నాలజీ, ఆవిష్కరణల రంగాల్లో తమకంటూ ఒక కొత్త గుర్తింపును సృష్టించుకుంటారు అని నా ప్రగాఢ విశ్వాసం. ప్రియమైన దేశ ప్రజలారా, ఈ రోజుల్లో అవకాడో పండుగకు విపరీతమైన గిరాకీ ఉంది. గతంలో ఈ పండుగ గురించి చాలా తక్కువ మందికి తెలిసేది. దీని విలువ, డిమాండ్ రెండూ తక్కువగా ఉండేవి. కానీ ఈ రోజుల్లో డైనింగ్ టేబుళ్ల మీద ఈ అవకాడో పండు విరివిగా కనిపిస్తోంది. నేడిది ఆరోగ్య ప్రీమియం మార్కెట్లలో అత్యంత ఇష్టమైందిగా మారింది. ఇది మన రైతు సోదర సోదరీమణులకు కూడా చాలా సహాయకారిగా ఉంది. ఆంధ్రప్రదేశ్లోని కడపకు చెందిన వరదరాజు గారు ఇందుకు ఒక గొప్ప ఉదాహరణ. ఆయన చాలా ఏళ్లుగా తన పొలాల్లో టమోటాలు, అరటిపళ్ళు పండిస్తూ వచ్చారు. ఒకరోజు ఆయన తన స్నేహితుడి పొలంలో అవకాడో పంటను చూశారు. ఆ తర్వాత యూట్యూబ్ నుంచి ఈ అవకాడోకు సంబంధించిన సమాచారం సేకరించారు. ఇప్పటి వరకు ఆయన సుమారు 4 టన్నుల అవకాడో పండించారు. ఈనాడు ఆయన దాన్ని నేరుగా స్థానిక దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. కొత్త పంట, శాస్త్రీయ సలహాలు, ప్రత్యక్ష మార్కెటింగ్, దీనివల్ల ఆయన చిన్న పొలం ఆదాయం పూర్తిగా మారిపోయింది. మిత్రులారా, తమిళనాడులోని కొడైకెనాల్కు చెందిన రైతు చంద్రశేఖరన్ గారు 1/2 హెక్టారు భూమిలో అవకాడో పండించడం ఆరంభించారు. ఆయనకు దానికి మంచి ధర లభిస్తున్నాయి కూడా, ఆదాయం కూడా. కర్ణాటకలోని చిత్తూరుకు చెందిన రైతు సోదర సోదరిమణులు తమ కాఫీ తోటల మధ్యలో అవకాడో పండిస్తున్నారు. దీనివల్ల వారికి కాఫీ, నల్ల మిరియాలతో పాటు అదనపు ఆదాయం కూడా లభిస్తోంది. మిత్రులారా, మన నగరాల్లోని రెస్టారెంట్లలో అవకాడో టోస్ట్ గురించి తరచుగా వింటూ ఉంటాం. కానీ ఈ అవకాడో ద్వారానే మన సృజనాత్మకమైన రైతులు ఆదాయం పెంపొందించుకోవటానికి ఒక కొత్త మార్గాన్ని కనుగొంటున్నారు అంటే ఎంత ఆనందంగా ఉంది. అంటే మన దేశపు అవకాడో మీ టోస్ట్ రుచిని మెరుగుపరచడమే కాకుండా రైతుల ఆదాయాన్ని కూడా పెంచింది అన్నమాట. ప్రియమైన దేశవాసులారా, మరికొన్నాళ్లలో 3వ తేదీన మనం గొప్ప కథానాయకుడు ఉత్తమ్ కుమార్ గారి శత జయంతిని జరుపుకోబోతున్నాం. మిత్రులారా, ఉత్తమ్ కుమార్ గారు తన నటనతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి, నాయక్ ది

హీరో సినిమా స్క్రిప్ట్ మొత్తాన్ని మహాకథానాయకుడు ఉత్తమ్ కుమార్ గారిని దృష్టిలో పెట్టుకునే సత్యజిత్ రే గారు రాశారు అని సినీ ప్రేమికులు భావిస్తారు. ఆయనలో హుందాతనంతో పాటు అద్భుతమైన భావోద్వేగ గాఢత కూడా ఉండేది అని సత్యజిత్ రే గారు చెప్పేవారు. పాత్రకు జీవం పోసేందుకు ఆయన చాలా కష్టపడేవారు. ఉత్తమ్ కుమార్ గారు తన నిరాడంబరతకు దాతృత్వ గుణానికి ప్రసిద్ధి చెందిన వ్యక్తి. ఓటమి చెందినా నిరా

0: కానీ తాను తన పనిపైనే దృష్టి సారించారు, అందువల్లే విజయాలు సాధించారు. మిత్రులారా, నేను కోల్కతాలో రోడ్ షో చేస్తున్నప్పుడు ఉత్తమ్ కుమారి గారి ఇంటి మీదుగా వెళ్ళిన విషయం నాకు బాగా గుర్తుంది. అక్కడ ఒక వ్యక్తి నాకు వారి ఫోటోను బహుమతిగా ఇచ్చారు కూడా. ఆ మహనీయుడు ఉత్తమ్ కుమార్ గారికి నేను మరోసారి నా నివాళులు అర్పిస్తున్నాను. ఆయన ఎల్లప్పుడూ మన హృదయాల్ని ఏలుతూనే ఉంటారు. మహానాయక్ ఉత్తమ్ కుమార్ చీరోదిన్ మానుషేర్ హృదయే రాజ్ కోర్బెన్. ప్రియమైన దేశవాసులారా, మన పర్వదినాలు, వేడుకలు మన సంప్రదాయాలతో పాటు మనల్ని ఒకరితో మరొకరికి అనుసంధానం చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తాయి. రాబోయే రోజుల్లో మనం మరెన్నో ముఖ్యమైన పండుగల్ని జరుపుకోబోతూ ఉన్నాం. పవిత్రమైన జన్మాష్టమి పండుగ సెప్టెంబర్ 4వ తేదీన ఉంది. మనం సెప్టెంబర్లో విశ్వకర్మ పూజను కూడా జరుపుకుంటాం. ఈ సందర్భంగా మన చుట్టూ ఉన్న కళాకారులు, చేతి వృత్తుల వారు, శిల్పకారులు, విశ్వకర్మ మిత్రుల్ని మనం సాదరంగా గౌరవించుకోవాలి. ఇంకొన్ని నెలల్లో దీపావళి పండుగ కూడా రాబోతోంది. దానికోసం సన్నాహాలు నెమ్మదిగా మొదలవుతూ ఉన్నాయి. ఈ దీపావళి పండుగ కాలంలో స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వండి అని నేను మిమ్మల్ని మరోసారి కోరుతున్నాను మిత్రులారా. స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వండి. వోకల్ ఫర్ లోకల్ అంటే కేవలం మట్టి దీపాలు కొంట మాత్రమే కాదు, దాని దృక్కోణం చాలా విస్తృతం. మనం మన ఇంటి కోసం ఏ వస్తువులు కొన్నా అవి భారతదేశంలో తయారయ్యాయా లేదా, ఈ విషయాన్ని తప్పకుండా గమనించాలి. భారతదేశంలో తయారైన ఉత్పత్తుల పట్ల కేవలం గర్వపడడం మాత్రమే సరిపోదు. మన భారతదేశం స్వయం సమృద్ధి మార్గాన్ని సుగమం చేసుకునేందుకు మన ప్రయత్నం చాలా అవసరం. ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువ మందికి చేరవేయటం మన బాధ్యత కూడా. మన సృజనాత్మక ప్రపంచ మిత్రులు, ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తారు. వోకల్ ఫర్ లోకల్ అనే నినాదాన్ని మీరు పాటించాలని, అలాగే ఇంకా ఎందరో పాటించేందుకు మీరు ప్రేరణగా నిలవాలని నా కోరిక. మిత్రులారా, మీ చుట్టూ ఉన్న ఎంతోమంది తమ చిన్న చిన్న ప్రయత్నాల ద్వారా సమాజంలో గొప్ప గొప్ప మార్పుల్ని తీసుకొస్తున్నారు. దయచేసి వారి గురించి మన్ కీ బాత్ కోసం రాయండి. మీరు పంపించే అనుభవాలు దేశంలోని ఏదో ఒక మూలలో ఉన్న కొందరికి ఎంతో కొంత కొత్త స్ఫూర్తిగా ఉంటాయి. మీ సూచనలు, మీ అనుభవాల కోసం నేను ఎదురుచూస్తున్నాను. చాలా చాలా ధన్యవాదాలు మిత్రులారా, నమస్కారం.
1: మీరు ఇంతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి ఉదయం 11 గంటలకు ప్రసంగించిన మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం ఈరోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వింటారు. ఇప్పుడు ఒక దేశభక్తి గీతం వింటారు.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం మరికొద్ది క్షణాల్లో ఈ ఉదయం గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి 137వ మన్ కీ బాత్ సంచికలో ప్రస్తావించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కడప జిల్లాలోని యువరైతు శ్రీ కర్ణ వరదారెడ్డి గారి అవకాడో సాగు చేస్తూ విజయం సాధించిన సందర్భంగా కార్యవర్ధ గోపీశెట్టి గారితో సంభాషణ వింటారు.

0: గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ ఉదయం తమ 137వ మన్ కీ బాత్ సంచికలో ప్రస్తావించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వైఎస్ఆర్ కడప జిల్లా లింగాల మండలం వెలిదండ్ల గ్రామానికి చెందిన శ్రీ కర్ణ వరదారెడ్డి ఉరుఫ్ వరదరాజులు గారి గురించి, వారు అనూహ్యంగా రాయలసీమ ప్రాంతంలో అవకాడో పంట సాగు చేసి ఎకరానికి 4 టన్నుల అవకాడో పండించగలిగారని వారిని కొనియాడడం జరిగింది. మరి వరదరాజు గారు ఏ ఏ పద్ధతులు అవలంబించారు, ఎలా ఇంతటి విజయాన్ని సాధించగలిగారు అనే విషయాన్ని వారి మాటలను తెలుసుకుందాము. వరదరాజు గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారి నోట మీ పేరు వినిపించడం సంతోషకరం. ఈ విషయం పట్ల మీరెలా అనుభూతి చెందుతున్నారు?
1: నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఆయన నోటి ద్వారా మన పేరు వినడం ఎంతో శుభసూచకం.
0: సాధారణంగా చల్లని ప్రాంతంలోనే పెరిగే ఈ విదేశీ పంట అవకాడో, మరి తీవ్రమైన ఎండలు ఉండే రాయలసీమ, అందులోనూ కడప జిల్లాలో అవకాడో పంటను సాగు చేసి మీరు ఆదర్శంగా నిలిచారు. మోదీ గారు ప్రస్తావించిన దాని ప్రకారం దాదాపు 4 టన్నుల అవకాడో మీరు పండించగలిగారు. మరి మీ ఈ అవకాడో సాగు ప్రయాణాన్ని మా శ్రోతల కోసం వివరిస్తారా?
1: 10వ తరగతి మానేసి వ్యవసాయంలోనే కొనసాగుతా ఉన్నాను. దాదాపు 12 ఏళ్లగా వ్యవసాయంలోనే కాటుపోటులు చూశాను. ఏదైనా చెయ్యాలని చెప్పేసి కలిందర, టమోటా, మిరప కొత్త కొత్తగా ప్రయత్నం చేసుకుంటా వచ్చాము. కానీ ఎంత ముందడుగు వేసినా వెనుకడుగుకే సాగుతా ఉన్నది. తర్వాత ఎందుకో చాలా డిప్రెషన్ లోకి వెళ్ళాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. వ్యవసాయం అంటే వెనుకడుగు వెళ్ళిపోతా ఉంది. ఇంకా ఏదైనా గానీ దీంతోనే కొత్తగా చేయాలి, కొత్తగా ప్రయాణం మొదలు పెట్టాలని చెప్పేసి అవకాడో అనేది విదేశీ ఫ్రూట్ మార్కెట్ లో మంచి డిమాండ్, మంచి ప్రోటీన్ ఫుడ్ కంపల్సరీ తీసుకుంటున్నారని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సరే, అలాగే కొంచెం యూట్యూబ్ ద్వారా మనం కూడా తీసుకుందాం కొంచెం డీటెయిల్స్. కొద్దిగా ప్రయాణాన్ని మొదలు పెట్టాను. మనకి పూర్తిగా బెంగళూరు ఏరియా, కర్ణాటక కూర్గ్ ఏరియాలో కొంచెం సాగు అవుతా ఉందనేది మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింటే దాని నుంచి ప్రయాణం మొదలు పెట్టి మొట్టమొదటిగా ఫస్ట్ కూర్గ్ ప్రాంతం పోతే అక్కడ చెట్లు చూసాము. కానీ ప్రైవేట్ నర్సరీలను నమ్మలేక కొద్దిగా తీసుకోవాలన్నా వద్దు తెలియకోకుండా ఉండి, అప్పుడు వేరే అతను ఐఏహెచ్ఆర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో అవకాడో సాగు చేస్తున్నారు, డెవలప్ చేస్తున్నారు మొక్క అని చెప్పారండి మనకి. సరే అని చెప్పేసి బెంగళూరు అవకాడో

0: నుంచి ఐహెచ్ఆర్ కి వెళ్ళాము. అక్కడికి వెళ్తే అవునండి అవకాడో మేము కూడా సాగు చేస్తున్నాం, కానీ దీని మెయిన్ బ్రాంచ్ వచ్చేసి మడికేరి,
1: కూర్గు,
0: కూర్గు ప్రాంతం మడికేరిలో దీనికి మెయిన్ బ్రాంచ్ అక్కడే డెవలప్ చేసేది అంతా అక్కడే ఉంది. మీరు ఫర్దర్ గా ఏమన్నా కావాలనుకుంటే అక్కడికి వెళ్ళండి అన్నారు. తర్వాత కొద్ది టైం తీసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళానండి. అక్కడ వెళ్ళిన తర్వాత మనకి మురళీధర్ సార్ అని చెప్పేసి మన తెలుగు ఆయన ఉన్నారు, ఆయన కొంచెం బాగా మాట్లాడి దాని గురించి కొద్దిగా డీటెయిల్స్ అన్ని చెప్పి మనకి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేశారు. పూర్తిగా వాళ్ళు డెవలప్ చేసిన మొక్క అక్కడ రెడీగా ఉన్నాయి చూపించారు. కొద్దిగా ఇన్ఫర్మేషన్ తీసుకుని మనకు వస్తాయి రావా అనే డౌట్ కూడా ఉన్నాయి. సార్ కూడా అడిగాను ప్రయత్నం చేయండి రావడం అయితే వస్తాయి అని చెప్పారు, ప్రయత్నం చేయాలని చెప్పేసి చేశాను.
1: అయితే రాయలసీమలో జనరల్ గా నీటి కొరత ఎక్కువ, మరి దాన్ని అధిగమించడానికి మీరు ఏ విధానం ఉపయోగించారు?
0: మొట్టమొదటిగా మనకి వాటర్ కూడా చాలా కావాలి అవకాడోకి. మనకు కూడా వాటర్ ఉన్నాయి కానీ అంతంత మటుకు, ప్రతి వెదర్ రిపోర్ట్ కి మనం వాటర్ అయితే ఇవ్వలేము అని మనకు కూడా అర్థమైంది. కానీ కొంచెం మెయింటెనెన్స్ కెమికల్స్ ఎక్కువ యూజ్ చేస్తే వాటర్ ఎక్కువ అవసరం అనేది మనకి చాలా రైతులకు తెలుసు. ఆర్గానిక్ పద్ధతిలో వెళ్తే వాటర్ చాలా తక్కువ పడతాయి, ఎందుకంటే ఈ రూట్ మనకి బాగుంటుంది అని చెప్పేసి ఆర్గానిక్ పద్ధతిలోనే మనము వాటర్ తక్కువగా ఇచ్చుకుని ఉన్నా కానీ వాటర్ మేనేజ్ చేయొచ్చు అని తెలిసి అక్కడ ఉన్న ప్లాంట్ తీసుకొని వచ్చి మనం నాటి ఆర్గానిక్ పద్ధతిలోనే గడ్డి వేయడం, వేరే దగ్గర తేమ శాతాన్ని నిల్వ ఉంచడం, గాలి తగలకోకుండా చేయడం అలా తీసుకుంటూ వచ్చాం సార్. అవకాడో రాదు అని ప్రతి ఒక్కరు చెప్పారు, చాలా మంది అన్నారు రాదు రాదు అయినా నువ్వు చాలా తప్పు చేస్తున్నావు అని, కానీ ఎందుకో నమ్మకం అయితే ఉంది సార్ నాకు.
1: మీరు అన్నట్టు అందరూ నిరాశ పరిచినప్పటికీ సంప్రదాయ పంటలు వేసి నష్టపోయే కంటే మారుతున్న కాలానికి అనుగుణంగా ఇలాంటి వాణిజ్య పంటలను ఎంచుకొని లాభం గడించాలని మీరు ప్రయాణం కొనసాగించారు. అయితే ఇప్పుడు ఈ పంట ద్వారా ఎకరాకు మీకు సుమారు ఎంత నికర ఆదాయం లభించిందో చెప్పగలరు?
0: ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనం లోకల్ గానే అమ్మాం సార్, లోకల్ గా 190 రూపీస్
1: పర్ కేజీ. ఓకే,
0: బెంగళూరు మార్కెట్ బయట చెన్నై మార్కెట్ అంతా చాలా కాస్ట్ ఉన్నా కానీ మన దగ్గరికి ప్రజలు వచ్చి డైరెక్ట్ తీసుకెళ్లారు సార్.
1: అంటే ఇప్పుడు సుమారు ఎకరాకు ఒక 5 లక్షలు వేసుకోవచ్చా?
0: ఎకరాకు వేసుకోవచ్చు సార్. ఎటువంటి ఇంకా ఫస్ట్ ఇయర్ మనకి 4 టన్స్ వచ్చింది అంటే రాబోయే 20 ఇయర్స్ ఇన్ లైఫ్ సార్, ఎటువంటి సమస్య లేదు సార్. ఆదాయం పరంగా సమస్య లేదు, కానీ ఇయర్లీ 1 క్రాప్ మాత్రమే. టెన్షన్ లేకోకుండా పంట తీయాలనుకుంటే అవకాడో నంబర్ ఉంది సార్.
1: బాగుంది. అయితే సరైన పంటను ఎంచుకొని సరైన జాగ్రత్తలు తీసుకుంటే రాయలసీమ లాంటి ప్రాంతంలోనూ కోటీశ్వరులు కావచ్చని రైతు వరదారెడ్డి నిరూపించారు అని మోదీ గారు ప్రశంసించారు. అలాగే మీలాగే మీ బాటలో సాగాలనుకున్న యువ రైతులకు కానీ రైతు సోదరులకు మీరేం చెప్పాలనుకుంటున్నారు?
0: ప్రతి ఒక్కరికి సార్, మన ఇండియాలో చాలా మంది సఫర్ అవుతున్నారు సార్, వ్యవసాయంగా కానీ యూత్ కానీ ఏం చేయాలని తెలియక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వ్యవసాయంలో ఏదైనా నమ్మకంగా తీస్తే నంబర్ వన్ మార్కెట్ చేసుకోగలం, ఏదైనా కానీ ధైర్యం ఉండాలి సార్. చాలా మంచి మార్కెట్ సార్, అవకాడో మంచిదే. యువతకు నేను చెప్పేది ఏంటంటే ఏదైనా కానీ చేయాలనుకుంటే ధైర్యంగా చేయండి, వెనుకడుగు లేకోకుండా.
1: చాలా మంచి విషయం చెప్పారు వరదారెడ్డి గారు. గౌరవ ప్రధాని గారు ప్రస్తావించినట్టు మీరు ఇలాగే మీ ప్రయాణాన్ని కొనసాగిస్తూ మరింత మందికి ఆదర్శప్రాయంగా నిలవాలి, ధైర్య సాహసే లక్ష్మి అని మీరు అంటున్నట్టుగా మీ నుంచి మరింత మంది యువకులు మిగిలిన రైతులు ఆదర్శంగా తీసుకొని పంటల్లో కూడా మరింత ఆదాయాన్ని తెచ్చుకోవాలని, ఈ విధంగా భారతదేశం ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తూ మరింత మేలు జరగాలని మోదీ గారు ఆశించినట్టుగా రైతులందరి ఆదాయం రెట్టింపు అయ్యే దిశగా మనందరం ప్రయాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక్కసారి మీకు గౌరవ ప్రధాని గారి నోట మీ పేరు రావడం మా అందరికి కూడా సంతోషదాయకం. మీరు మరింత మందికి ఆదర్శప్రాయంగా నిలవాలి. ధన్యవాదాలు, నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు ఈ ఉదయం గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు 137వ మన్ కీ బాత్ సంచికలో ప్రస్తావించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కడప జిల్లాలోని యువరైతు శ్రీ కర్ణా వరదారెడ్డి గారు అవకాడో సాగు చేస్తూ విజయం సాధించిన సందర్భంగా వారితో కార్యవర్ధి గోపిశెట్టి సంభాషణ విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: విజయవాడ కేంద్రం

0: ఉభయ కుశలోపరి శ్రోతలు వాట్సాప్ ద్వారా తెలియజేసే అభిప్రాయాల కార్యక్రమం. మరి శ్రోతలు 0866248881 నెంబర్కి మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలు వెంటనే తెలియజేయండి. ఉభయ కుశలోపరి శ్రోతలకు నమస్కారం.
1: నమస్కారం.
0: గత వారం మనం ప్రసారం చేసిన కార్యక్రమాల మీద శ్రోతల స్పందన చూద్దాం ఎలా ఉందో. ముందుగా ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుశలోపరికి నమస్కారాలు అంటున్నారు. నమస్తే అండి. ముందుగా అందరికీ శ్రీకృష్ణ జయంతి శుభాకాంక్షలు అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తర్వాత రాశారు మనకి శ్రీమతి మంజరి గారు, దేవ భాషలు దివ్యంగా తేలిపారు అంటున్నారు. అక్కడైతే మనకి కొంచెం వాక్యం అయితే అందుబాటులో కనిపించట్లేదు, వాళ్ళు టైప్ చేసింది. గత గురువారం సూక్తి సుధలో డాక్టర్ జంధ్యాల జయకృష్ణ బాపూజీ గారు శ్రీ వాల్మీకి చరిత్రను చక్కగా చెప్పారు. ఆ రోజు డాక్టర్ గుమ్మా సాంబశివరావు గారు అచ్చ తెలుగు అన్న ఈయన పొన్నగంటి తెలుగున రాసిన యయాతి చరిత్ర కావ్యాన్ని చక్కగా పరిచయం చేశారు. రాఖీ పౌర్ణమి నాడు జీవనయాన ఇంధనం రక్షాబంధనం డాక్టర్ కోగంటి వెంకట శ్రీరంగినాయకి గారి ప్రసంగం అనేక విశేషాలను తెలిపింది. శ్రీ రాంబాబు గారు గానం చేసిన గజేంద్ర మోక్షం హరికథ శ్రావ్యమే శ్రోతలను భక్తి పారవస్యంలో ముంచెత్తింది. నిన్న డాక్టర్ చీకుల సుందరరామశర్మ గారి భాస్కర శతక పద్య విశ్లేషణం విశిష్టం. నేడు సరసవి నదులని పూర్ణ పద్య కవితా లీలలు శ్రీకృష్ణ లీలలను చక్కగా ప్రదర్శించారు. అందరికీ ధన్యవాదాలు అంటూ డాక్టర్ రామడుగు వెంకట శర్మ, నాగమణి, లాస్య, సమీర, శ్రీ కార్తీక్, శ్రీనిత్య.
2: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
4: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
5: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
6: అట్టా చెప్పు మరి.
5: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్దది సంగతి.
7: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
5: మమ్మీ నేను
7: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
8: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
9: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
8: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
9: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
8: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
9: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
8: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
9: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
8: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
9: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
10: SBI, the bank to every Indian.

వెద్ది చిత్రానికి మోహిత్ చౌహాన్ ఆలపించిన పాట విన్న తర్వాత స్టూడియోలో సమయం చూస్తే 12:24 దాటి 21 సెకండ్లు. మీరంతా అర్చన్ చేసి ఉంటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై. మీకు తెలుసా వింటున్నారు వీతివరాజి చిన్నబాబు. మనం ఎన్నో డిగ్రీలు చదువుతాం కదా, టక్కుట గోకర్ణేంద్ర మహేంద్ర జాల విద్యలు విలువిద్యలు అనేవి రాజుల జమీందారుల కాలంలో కర్రసాము కత్తిసాము మల్లయుద్ధం ఇవి ఉండేవి. కానీ యావత్ ప్రపంచానికి మన భారతదేశం క్రీస్తు పూర్వమే 700 సంవత్సరాల కాలంలోనే ప్రపంచంలోని మొట్టమొదటి విశ్వవిద్యాలయమైన తక్షశిల ఏర్పాటైందట. ప్రపంచం నలుమూలల నుండి విద్యార్థులు ఇక్కడికి వచ్చి వేదాలు ఆయుర్వేదం యుద్ధ విద్యలను అభ్యసించేవారట. భలే ఉంది కదా.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.

0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు.
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి ఎఫ్ఎం 101.3 పై సినిమా కబుర్లు.
4: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
5: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
6: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరిచేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
7: నాకైతే నా స్కూల్ డేసే.
4: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
8: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ ఎట్
9: 7:15.
0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
10: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
11: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
10: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
11: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
11: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
10: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
12: స్టూడియోలో సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. నషాముక్త్ భారత్ ఉద్యమం ఆరోగ్యం ఉజ్వల భవిష్యత్తు కోసం దేశ యువత చేపట్టిన సంకల్పమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు మన్ కీ బాత్ 137 సంచికలో ఆయన ఆకాశవాణి ద్వారా ప్రసంగించారు. పండుగలు సంప్రదాయాలు నిలబెట్టడమే కాకుండా ప్రజల మధ్య దృఢమైన సంబంధాన్ని పెంపొందిస్తాయని కూడా ప్రధానమంత్రి చెప్పారు. నేపాల్ ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 734 పెరిగింది. మళ్లీ వరదలొచ్చే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉజ్బెకిస్తాన్లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తాష్కెంట్లో ఆ దేశ అధ్యక్షుడు షౌకత్ మీర్జియోయేవ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. దేశవ్యాప్తంగా నషాముక్త్ యువఫర్ వికసిత్ భారత్ ప్రచారం వేగంగా ఊపందుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఆకాశవాణి ద్వారా మన్ కీ బాత్ ప్రసంగాల పరంపరలో 137 సంచికలో ఆయన ఈరోజు దేశ విదేశాల ప్రజలతో తన మనసులోని మాట పంచుకున్నారు. డ్రగ్స్ రహిత యువత, డ్రగ్స్ రహిత భారతం అనే లక్ష్యంతో సాగుతున్న ఈ ప్రచారం కేవలం ఒక లాంఛనం కాదని, యువతతో సహా ఎంతోమంది ప్రజలు ఇందులో పెద్ద ఎత్తున భాగస్వాములవుతున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇది భారతదేశ యువత ఆరోగ్యం, సంతోషం, ఉజ్వల భవిష్యత్తు కోసం చేసిన సామూహిక సంకల్పమని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: నషాముక్త భారత్ కే లియే క్యా ఆప్ కోయ్ పవర్ఫుల్ స్లోగన్ బనా సక్తే హై కి హమారే యంగ్ మ్యూజిషియన్స్ ఐసే సాంగ్స్ బనా సక్తే హై జిన్మే డ్రగ్ ఫ్రీ లైఫ్ కా మెసేజ్ హో, క్యా స్టూడెంట్స్ ఆర్ థియేటర్ గ్రూప్స్ దిల్ కో ఛూ లేనే వాలే షార్ట్ ప్లేస్ లిఖ సక్తే హై జిన్మే డ్రగ్స్ కే ఖత్రో కే సాథ్ సాథ్ ఉన్సే బహార్ నికల్నే కా రాస్తా భీ హో. హమారే దేశ్ మే బెహతరీన్ కంటెంట్ క్రియేటర్స్ కీ కమీ నహీ హై. మేరా ఆగ్రహ హై కి వే అలగ్ అలగ్ భాషాఓ మే ఐసా కంటెంట్ బనాయే జిస్సే ఇస్ దిశా మే సమాజ్ కో మదద్ మిలే.
0: మాదక ద్రవ్యాల వ్యసనం అనేది కేవలం ఒక్క వ్యక్తిని మాత్రమే ముంచెత్తదని, దాని పరిణామాలను మొత్తం కుటుంబం, సమాజం భరించాల్సి వస్తుందని ప్రధానమంత్రి అన్నారు. మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించే వారిని, వ్యసనంతో పోరాడుతున్న వారికి సహాయం చేయడానికి ముందుకొచ్చేవారిని ఆయన అభినందించారు. డ్రగ్స్ రహిత భారత్ కోసం ఒక శక్తివంతమైన నినాదాన్ని తీసుకురావాలని, డ్రగ్స్ రహిత జీవిత సందేశాన్ని చాటేలాగా పాటలు రూపొందించాలని యువ సంగీతకారులను మోదీ కోరారు. దేశంలో ప్రతిభావంతులైన కంటెంట్ క్రియేటర్లకు ఎలాంటి కొదవలేదని, సమాజానికి విషయంలో సహాయపడేలాగా వారు వివిధ భాషల్లో కంటెంట్ సృష్టించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. యువత ముఖ్యంగా

0: గా నషా ముక్త్ భారత్ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించాలని ప్రధానమంత్రి అన్నారు.
1: నషా ముక్త్ యువా ఫర్ వికసిత్ భారత్ ఈ అభియాన్ ఇస్ సమయ పూరే దేశ్ మే తేజీ సే ఆగే బఢ్ రహా హై. ఇస్కా లక్ష్య బిల్కుల్ సాఫ్ హై, నషా ముక్త్ యువా, డ్రగ్ ఫ్రీ ఇండియా. బహుత్ సారే లోగ్, విశేషకర్ హమారే యువా, బహుత్ బడీ సంఖ్యా మే ఇస్కా హిస్సా బన్ రహే హై. ఆఖిర్ యహ భారత్ కే యువాఓ కీ హెల్త్, ఉన్కీ హ్యాపీనెస్ ఔర్ ఉజ్వల్ భవిష్య కే లియే హీ హమారా సామూహిక సంకల్ప హై.
0: పీఎం స్వనిధి యోజన ద్వారా లక్షలాది మంది మహిళలు కొత్త శక్తిని పొందుతున్నారని ప్రధానమంత్రి అన్నారు. మహిళా సాధికారతకు సంబంధించిన ఈ అంశంపై ఎంతగా చర్చ జరగాలో అంతగా జరగడం లేదని ఆయన అన్నారు. పీఎం స్వనిధి యోజన లబ్ధిదారులు సుమారు 46% మంది మహిళలే ఉన్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా దాదాపు 35 లక్షల మంది మహిళలు ఈ పథకంతో అనుసంధానమై తమ వ్యాపారాలను విస్తరిస్తున్నారని మోదీ పేర్కొన్నారు.
1: పీఎం స్వనిధి యోజన లాభార్థి करीब 46% महिलाएं हैं, यानी देश भर में लगभग 35 लाख महिलाएं इस योजना से जुड़कर अपने कारोबार को आगे बढ़ा रही हैं। गाजियाबाद की बबीता शर्मा जी पूजा की सामग्री का एक छोटा सा स्टॉल लगाती थी. मेहनत खूब थी, लेकिन कारोबार बढ़ाने के लिए पूंजी की जरूरत थी. पीएम स्वनिधि से उन्हें आर्थिक मदद मिली, कारोबार का विस्तार किया, ग्राहक बढ़े और धीरे धीरे सड़क किनारे का उनका छोटा सा स्टॉल एक दुकान में बदल गया.
0: పరిశుభ్రతకు ఒక అద్భుతమైన గుణం ఉందని ప్రధానమంత్రి అన్నారు. ఒక ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవాలనే సంకల్పం ప్రజల సొంత నిబద్ధతగా మారినప్పుడు అది ఆ ప్రాంత రూపురేఖలను పూర్తిగా మార్చివేస్తుందన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పరిశుభ్రత దిశగా సాగుతున్న ప్రయత్నాలు నిరంతరం ప్రజలకు స్ఫూర్తినిస్తున్నాయని మోదీ చెప్పారు. నదీ తీరాలు, ఘాట్లతో సహా బహిరంగ ప్రదేశాలను శుభ్రం చేసేందుకు ఇతరులను ప్రేరేపించిన ఉత్తరప్రదేశ్లోని పట్వాయికి చెందిన ఆకాష్ రోహన్ల గురించి ఆయన మన్ కీ బాత్లో ప్రస్తావించారు. అలాగే శ్రీ అమర్నాథ్ యాత్ర గురించి ప్రస్తావిస్తూ అక్కడ 400 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ వ్యర్థాలను సేకరించి ప్రాసెస్ చేసినట్లు చెప్పారు. నేడు దేశంలో ఆడపిల్లల స్వప్నాల ప్రయాణం భూమి నుంచి అంతరిక్షం వరకు ఎదుగుతోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అటువంటి కలలను పెంపొందించుకుంటున్న వేలాది మంది అమ్మాయిలను ప్రపంచ నలుమూల నుంచి భారత్ ఒకచోటికి చేరుస్తోందని, ఈ కార్యక్రమానికి మిషన్ శక్తి షాట్ అని పేరు పెట్టామని, దీని ద్వారా 108 దేశాలకు చెందిన 12,000 మంది బాలికలు ఆవిష్కరణల రంగంలో ఉపగ్రహ సాంకేతికత నేర్చుకునే అవకాశం లభిస్తోందని చెప్పారు.
1: आपको यह जानकर गर्व होगा कि भारत ऐसे सपने देखने वाली दुनिया की हजारों बेटियों को एक साथ जोड़ रहा है. इस प्रयास का नाम है मिशन शक्ति सेट. इसके माध्यम से 108 देशों की 12,000 छात्राओं को सैटेलाइट टेक्नोलॉजी सीखने और इनोवेशन के क्षेत्र में आगे बढ़ने का अवसर मिल रहा है.
0: పండుగలు, వేడుకలు కేవలం సంప్రదాయం నిలబెట్టడమే కాకుండా ఒకరితో ఒకరు కలుసుకునే అవకాశాలు కల్పిస్తాయనన్నారు. రాబోయే రోజుల్లో జన్మాష్టమి, విశ్వకర్మ పూజ వంటి అనేక ముఖ్యమైన పండుగలను భారత్ జరుపుకుంటుందని, త్వరలో దీపావళి కూడా వస్తుందని, దానికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటి నుంచే క్రమంగా ప్రారంభమవుతున్నాయని చెబుతూ ప్రధానమంత్రి, పండుగ సీజన్లో ప్రజలందరూ వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని అనుసరించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదాన్ని ఈ రాత్రి 8 గంటలకు తిరిగి వినవచ్చు, శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 734కి చేరింది. మృతదేహాల వెలికితీత కొనసాగుతోంది. ఇప్పటి వరకు దాదాపు 2,500 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. విపత్తు సంభవించిన తరువాత 5వ రోజు కూడా గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు చిత్రవన్లో 259, నవల్పరాసి తూర్పు జిల్లాలో 184, నవల్పరాసి పశ్చిమ జిల్లాలో 82, గోర్ఖా జిల్లాలో 58 మృతదేహాలు వెలికితీశారని నేపాల్ నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్మెంట్ అథారిటీ వెల్లడించింది. 85 మంది భద్రతా సిబ్బంది, 320 మంది విదేశీయులతో సహా మొత్తం 2,498 మంది గల్లంతైనట్లు అధికారులు చెప్పారు. బోటి కోషి నదిలో వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం కొత్తగా వరద హెచ్చరిక జారీ చేసింది. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. మరోవైపు ఈ వరద తర్వాత ఇప్పటి వరకు 108 మంది భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పారు. 275 మంది భారతీయ పౌరులు, ఇతర దేశాల జాతీయత కలిగిన 128 మంది భారతీయ సంతతి వ్యక్తులు కూడా ఇంకా కనిపించలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తాష్కెంట్లో ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయేవ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. అధ్యక్ష భవనంలో ఇద్దరు నాయకులు వాణిజ్యం

చొరబడులు, రక్షణ, డిజిటల్ కనెక్టివిటీ, ఇంధనం, విద్య, ప్రజల మధ్య సంబంధాలకు సంబంధించిన రంగాల్లో సహకారంపై సమీక్ష జరుపుతున్నారు. ఈ సందర్భంగా అనేక అవగాహన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. అంతకుముందు ఈరోజు ఉజ్బెకిస్తాన్ యోగా ఫెడరేషన్ నిర్వహించిన యోగా కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొన్నారు. ఆ తర్వాత ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్ భవనానికి చేరుకున్న ఆయనకు ఘనంగా లాంఛనప్రాయంగా స్వాగతం లభించింది. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ 2 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఈరోజు కేరళ చేరుకుంటారు. అలపూడాలో జరిగే కేరళ కౌముది దినపత్రిక జూబ్లీ వేడుకల్లో పాల్గొంటారు. ఆ తర్వాత పతనంతిట్ట జిల్లాలోని ప్రసిద్ధ అరణ్మూల పడవ రేసును ఉపరాష్ట్రపతి ప్రారంభిస్తారు. ఈ సాయంత్రం తిరువనంతపురంలో ఓణం టూరిజం వీక్ వేడుకల గ్రాండ్ ముగింపు పరేడ్ను కూడా ఆయన జెండా ఊపి ప్రారంభిస్తారు. న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన ఫిట్ ఇండియా సండే సాన్స్ సైకిల్ 85వ సంచికలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ఈరోజు పాల్గొన్నారు. బ్రిక్ సహకారంతో జాతీయ క్రీడా దినోత్సవ ప్రత్యేక సంచికగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సైక్లింగ్ పౌరుల్లో బాగా ప్రాచుర్యం పొందిందని డాక్టర్ మాండవ్య అన్నారు. ఇది ఒక అద్భుతమైన వ్యాయామమని, కాలుష్యరహిత వాతావరణానికి, ట్రాఫిక్ రద్దీ సమస్యకు సమర్థవంతమైన పరిష్కారమని మన్సుఖ్ మాండవ్య చెప్పారు. T20 ఏషియా కప్ విమెన్ క్రికెట్ టోర్నమెంట్లో భారత్ జట్టు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈరోజు థాయిలాండ్తో మొదటి మ్యాచ్ ఆడుతుంది. మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 ప్రారంభమవుతుంది. హర్మన్ప్రీత్ కౌర్ భారత్ జట్టుకు నాయకత్వం వహిస్తుండగా స్మృతి మంధానా వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. విశేషాలు మరొకసారి. నషాముక్త్ భారత్ ఉద్యమం ఆరోగ్యం, ఉజ్వల భవిష్యత్తు కోసం దేశ యువత చేపట్టిన సంకల్పమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు 137వ సంచికలో చెప్పారు. పండుగలు సాంప్రదాయాలు నిలబెట్టడమే కాకుండా ప్రజల మధ్య సంబంధాలను పెంపొందిస్తాయని ప్రధానమంత్రి అన్నారు. నేపాల్ వరదల్లో మృతుల సంఖ్య 734 పెరిగింది. మళ్లీ వరదలొచ్చే ప్రమాదం ఉందని నేపాల్ ప్రభుత్వం హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: विविध भारती एफएम 101.3
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in. ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
2: మీకు తెలిసిన ప్రోగ్రామ్ లో మనకు తెలియనటువంటి విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నైట్రస్ ఆక్సైడ్, ఇది లాఫింగ్ గ్యాస్ అంటారు. అంటే మన ప్రమేయం లేకుండానే మనం నవ్వుతాం ఈ వాయువు పీల్చగాని, అందుకని నవ్వుతూ ఉంటారు. వారు ఆపరేషన్ చేస్తున్నా కానీ నవ్వుతూ ఉంటారన్నమాట.

శ్రీనివాస కళ్యాణం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పిసిసిలు ఆలపించిన పాట విన్నారు. మీకు తెలుసా ప్రోగ్రాం వింటున్నారు వీతివరార్జీ చినబాబు. ఢిల్లీలోని జంతర్ మంతర్ కు 300 ఏళ్ల చరిత్ర ఉంది. 1724లో జైపూర్కు చెందిన మహారాజు మరి ఢిల్లీలోని సహా అంటే ఢిల్లీతో కలిపి 5 ప్రాంతాలలో ఖగోళ పరిశోధనా కేంద్రాలను నిర్మించారు. ఈ ఖగోళ పరిశోధనా కేంద్రాలను సంస్కృతంలో యంత్ర అంటే పరికరం, మంత్ర అంటే గణన సూత్రం అని పదాల నుంచి జంతర్ మంతర్ అనేది వచ్చిందట. మీకు తెలిసిన ప్రోగ్రాంలో చివరిగా సీతా ప్రయాణం చిత్రం నుంచి పాట చివరిగా విందాం. ఇంటి వివిధ భారతీయ FM 101.3 MHz పై.

వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. భారతదేశం వికసిత్ భారత్గా మారాలంటే మాదక ద్రవ్యరహితంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈరోజు మన్ కీ బాత్ 137వ ఎపిసోడ్లో ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచడం, దేశాన్ని డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. నేపాల్లో మళ్లీ వరద హెచ్చరికలు జారీ అయ్యాయి. భూటే కోషి నదిలో మరోసారి నీటిమట్టం భారీగా పెరుగుతోందని నేపాల్ విపత్తు నివారణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో సోమవారం వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని నేపాల్ వాతావరణ శాఖ హెచ్చరించింది. నేపాల్ వరద విపత్తుల్లో మృతుల సంఖ్య 700 దాటింది. వేలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోగా వారిని రక్షించేందుకు పెద్ద ఎత్తున సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అనంతరం సహాయక సిబ్బంది 6 బాలికను సజీవంగా రక్షించారు. భారత్కు చెందిన 128 మంది సమాచారం అందుబాటులో లేదని విదేశాంగ శాఖ వెల్లడించింది. గత 2 598 మంది భారతీయులు చైనా నుంచి నేపాల్లోని సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారని తెలిపింది. మరో 900 మంది చైనా సరిహద్దుల్లోనే ఉన్నట్లు పేర్కొంది. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ జిల్లాలో సమృద్ధి ఎక్స్ప్రెస్వే సమీపంలో ఉన్న గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గెయిల్ పైప్లైన్ నుంచి గ్యాస్ లీక్ అయింది. దీంతో 24 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ను మళ్లించారు. నాగ్పూర్ నుంచి ముంబై వెళ్లేదారిలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పైప్లైన్ రెండు వైపులా ఉన్న వాల్వులను మూసివేయడానికి నిపుణులు చర్యలు తీసుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం గరుడుకండి వద్ద ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో 5 గాయపడ్డారు. డిఎస్సీ ఆత్మగౌరవ ర్యాలీలో పాల్గొనేందుకు విశాఖ వెళ్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుల వాహనం పలాస మండలం గరుడకండి సమీపంలో ఆర్టీసీ బస్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో మిలియాపుట్టి మండల పరిధిలో విధులు నిర్వహిస్తున్న 5 ఉపాధ్యాయులకు గాయాలయ్యాయి. ఈ సీజన్ చివరి గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీ యుఎస్ ఓపెన్ ఈరోజు ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కరాస్ ఫేవరెట్గా బరిలో దిగుతున్నాడు. మహిళల సింగిల్స్లో సబలింక హ్యాట్రిక్ టైటిల్పై గురిపెట్టింది. ఈ టోర్నమెంట్ రాత్రి 8:30 ప్రారంభమవుతుంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వినవచ్చు.

ఇన్ఫెక్షన్స్ వస్తాయి. వర్షాకాలంలో తడిస్తే వెంటనే బట్టలు మార్చుకోవాలి. తడి బట్టలు వేసుకోవడం వలన ఫంగస్ ఇన్ఫెక్షన్లు వస్తాయన్నమాట. కాటన్ వంటి తేలికపాటు దుస్తులు ధరిస్తే చాలా చాలా మంచిదండి. మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అంతకంటే ముందు రాజేంద్రుడు గజేంద్రుడు చిత్రం కేఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు బిజరి పాఠం వినండి వివిధ భారతి FM 101.3.

గ్యాంగ్ లీడర్ ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు మించిన భువన చంద్ర గీతం విన్నారు. స్టూడియోలో సమయం చేస్తే 1:33. ధీరా స్త్రీల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి ధీరా కార్యక్రమంలో వర్షాకాలంలో మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వంటింటి చిట్కాలు, మరి అందానికి కూడా చిట్కాల గురించి మనం మాట్లాడుకుందాం. వర్షాకాలంలో ముఖ్యంగా వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యము, చర్మ సంరక్షణ విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కాలంలోనే వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బ్యాక్టీరియా, ఫంగస్

0: లవ్ స్టోరీ ఈ చిత్రానికి జావేద్ అలీ ఆలపించిన పాట విన్నారు.
1: మిల్ల మిల్ల మెరిసెను తారా నీ ప్రేమలా.
2: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
3: అంతఃపురంలో అందాల చిలక,
4: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
2: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
4: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
2: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు.
4: సాంకేతికంగా, సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
5: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు.
2: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
6: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
0: సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. కడపలో అవకాడో సాగు చేస్తున్న రైతు వరదరాజును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ 137వ కార్యక్రమంలో అభినందించారు. భారత్ను అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో యువత పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. పండుగల సమయంలో వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆచరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మార్కాపురం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రారంభించనున్నారు. అవకాడో సాగు రైతులకు ఆదాయాన్ని పెంచే కొత్త అవకాశాలను అందిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచికలో తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా ఈరోజు ఆయన దేశ ప్రజలతో పంచుకున్నారు. అవకాడోకు ప్రస్తుతం ఆరోగ్యపరమైన ప్రయోజనాలు, ప్రీమియం మార్కెట్లలో పెరుగుతున్న ఆదరణతో ప్రాధాన్యం పెరిగిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని కడపకు చెందిన రైతు వరదరాజు ఉదాహరణను ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. అవకాడో పంటపై ఆసక్తితో యూట్యూబ్ ద్వారా సాగు పద్ధతులపై అవగాహన పొందిన వరదరాజు ఇప్పటి వరకు సుమారు 4 టన్నుల దిగుబడి సాధించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
1: वरदराज जी का उदाहरण है. वे कई वर्षों से अपने खेत में टमाटर और केले की खेती कर रहे थे. एक दिन उन्होंने अपने दोस्तों के फार्म में एवोकाडो की फसल देखी. इसके बाद उन्होंने यूट्यूब से इस पर जानकारी जुटाई. अब तक वे करीब 4 टन एवोकाडो का उत्पादन कर चुके हैं. आज वे सीधे स्थानीय दुकानों को इसकी सप्लाई कर रहे हैं. नई फसल, वैज्ञानिक सलाह और सीधी मार्केटिंग से उनके छोटे से फार्म की कमाई पूरी तरह बदल गई है.
0: భారత్ను అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో యువత పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ ఉద్యమంలో యువత పెద్ద సంఖ్యలో భాగస్వాములు కావడం సంతోషకరమని మన్ కీ బాత్లో తెలిపారు. మత్తురహిత జీవితం సందేశాన్ని సృజనాత్మకంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని యువ సంగీతకారులు, విద్యార్థులు, నాటక బృందాలు, కంటెంట్ క్రియేటర్లకు పిలుపునిచ్చారు. తమ ప్రయత్నాలను మత్తురహిత యువత హ్యాష్ ట్యాగ్ తో సామాజిక మాధ్యమాల్లో పంచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచిస్తూ,
1: नशा मुक्त भारत के लिए क्या आप कोई पावरफुल स्लोगन बना सकते हैं? कि हमारे यंग म्यूजिशियंस ऐसे सॉन्ग्स बना सकते हैं जिनमें ड्रग फ्री लाइफ का मैसेज हो? क्या स्टूडेंट्स और थिएटर ग्रुप दिल को छू लेने वाले शॉर्ट प्लेज लिख सकते हैं जिनमें ड्रग्स के खतरों के साथ साथ उनसे बाहर निकलने का रास्ता भी हो? हमारे

0: हमारे देश में बेहतरीन कंटेंट क्रिएटर्स की कमी नहीं है। मेरा आग्रह है कि वे अलग अलग भाषाओं में ऐसा कंटेंट बनाएं जिससे इस दिशा में समाज को मदद मिले।
1: పీఎం స్వనిధి పథకం ద్వారా లక్షలాది మంది మహిళలకు ఆర్థిక చేయూత లభిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పీఎం స్వనిధి పథకం పురోగతిపై మన్ కీ బాత్ లో ప్రధానమంత్రి మాట్లాడుతూ మహిళలకు పీఎం స్వనిధి పథకం అండగా నిలుస్తోందన్నారు. ఈ పథకం లబ్దిదారుల్లో దాదాపు 46% మంది మహిళలని తెలిపారు. దేశవ్యాప్తంగా సుమారు 35 లక్షల మంది ఈ పథకంతో అనుసంధానమై తమ వ్యాపారాలను అభివృద్ది చేసుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొంటూ,
0: लेकिन अब ऐसी लाखों माताओं बहनों को पीएम स्वनिधि योजना से नई ताकत मिल रही है। महिला सशक्तिकरण के इस पहलू की उतनी चर्चा नहीं होती जितनी होनी चाहिए। पीएम स्वनिधि योजना की लाभार्थियों में करीब 46% महिलाएं हैं, यानी देश भर में लगभग 35 लाख महिलाएं इस योजना से जुड़कर अपने कारोबार को आगे बढ़ा रही है। मैं रेहड़ी पटरी के काम से जुड़ी सभी बहनों को उनके उज्जवल भविष्य के लिए बहुत शुभकामनाएं देता हूं।
1: పండుగల సమయంలో వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆచరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సెప్టెంబర్లో రానున్న పండుగలపై మన్ కీ బాత్లో ప్రధానమంత్రి ప్రసంగించారు. సెప్టెంబర్ 4 జన్మాష్టమి, అదే నెలలో విశ్వకర్మ పూజ జరుపుకోనున్న నేపథ్యంలో కళాకారులు, చేతి వృత్తుల నిపుణులను గౌరవించాలని కోరారు. దీపావళికి కూడా ఇప్పటి నుంచే ఏర్పాట్లు ప్రారంభమవుతున్నాయని తెలిపారు. వోకల్ ఫర్ లోకల్ అంటే కేవలం మట్టి ప్రమిదలు కొనడం మాత్రమే కాదని, కొనుగోలు చేసే ప్రతి వస్తువు భారతదేశం దేశంలో తయారైందా అని పరిశీలించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచిస్తూ,
0: ఆనే వాలే దినో మే హమ్ ఔర్ భీ కై మహత్వపూర్ణ పర్వ మనానే జా రహే హై ఇస్ అవసర్ పర్ అప్నే ఆస్ పాస్ కే కారిగరో శిల్ప్కారో ఔర్ విశ్వకర్మా సాథియో కా సమ్మాన్ కర్నా చాహియే త్యోహారో కే ఇస్ మౌసమ్ మే మే ఎక్ బార్ ఫిర్ ఆప్సే వోకల్ ఫర్ లోకల్ కా ఆగ్రహ దోహరాఊం హమ్ అప్నే ఘర్ కే లియే జో భీ సామాన్ ఖరీదతే హై ఉసే ఎక్ బార్ జరూర్ దేఖ్ లే కి వో భారత్ మే బనా హో। भारत के आत्मनिर्भर बनने का मार्ग भारत में बनी चीजों पर गर्व करने से ही प्रशस्त होगा। इस संदेश को ज्यादा से ज्यादा लोगों तक पहुंचाना भी हमारी जिम्मेदारी है।
1: आकाशवाणी प्रांतीय वार्तालु विंटुनारो। మార్కాపురం జిల్లాలో రేపు వెలుగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి కృష్ణా జలాలను నల్లమల సాగర్ కు తరలించే వెలుగొండ ప్రాజెక్టు ఫేజ్ 1 ముఖ్యమంత్రి ప్రారంభించి నీటిని విడుదల చేయనున్నారని వెల్లడించారు. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా సాగు, తాగునీటి సమస్యలకు పరిష్కారం లభించడంతో పాటు పశ్చిమ ప్రకాశంలో తీవ్రంగా ఉన్న ఫ్లోరైడ్ సమస్యకు కూడా ఉపశమనం కలగనుందని తెలిపారు. అర్హులైన ప్రతి లబ్దిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. రాష్ట వ్యాప్తంగా సెప్టెంబర్ నెలలో 61,92,396 మంది పింఛన్దారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం 2,693,90,00,000 రూపాయలను విడుదల చేసినట్టు ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తగా మంజూరైన 6,268 లబ్దిదారులకు పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం 2,51,00,000 రూపాయలు విడుదల చేసినట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ద్వారా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు 19 వరకు 441 శస్త్రచికిత్సలు ఉచితంగా చేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో 289 మందికి, పాఠశాలల్లో 152 మంది పిల్లలకు 2,42,00,000 రూపాయలు వెచ్చించి ఈ శస్త్రచికిత్సలు చేయించినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం శస్త్రచికిత్సల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 238 చికిత్సలు నిర్వహించగా మిగిలినవి రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమంతో అనుసంధానమైన ప్రైవేట్ ఆసుపత్రుల్లో నిర్వహించినట్లు తెలిపారు. పిల్లలకు శస్త్రచికిత్సలు అవసరమని వైద్యులు సూచించినప్పుడు కొందరు తల్లిదండ్రులు వెనుకంజ వేస్తున్నారని, అలాంటి వారికి అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. జాతీయ చిన్న తరహా పరిశ్రమల దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. చిన్న తరహా పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహించి యువతకు ఉపాధి అవకాశాలను మరింతగా మెరుగుపరిచే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఆగస్టు 30వ తేదీన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. భారతదేశం వంటి అభివృద్ది చెందుతున్న దేశంలో ఆర్థికాభివృద్దిలో చిన్న తరహా పరిశ్రమలు కీలక భూమిక పోషిస్తున్నాయి. అందువల్లనే

చిన్న తరహా పరిశ్రమలకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా వాటిని ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. త్వరలో నిర్వహించే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షల కోసం మైనారిటీ విద్యార్థులకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు రాష్ట మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తెలిపారు. సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ ద్వారా ఈ శిక్షణ అందిస్తున్నామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థుల ఎంపికకు రాష్ట స్థాయిలో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. రేపటి నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిషా తీర ప్రాంతాలపై అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, ద్రోణి విస్తరించి ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. కడపలో అవకాడో సాగు చేస్తున్న రైతు వరదరాజును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ 137వ కార్యక్రమంలో అభినందించారు. భారత్ను అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో యువత పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. పండుగల నేపథ్యంలో వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆచరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మార్కాపురం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రారంభించనున్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండవచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
4: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
5: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
5: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
5: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
5: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

వసే రాములు మచ్చడానికి వందే మాత్రం శ్రీనివాస్ స్వర్ణలత ఆలపించిన పాట విన్నారు. మీరంతా చేంజెస్ వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. ధీరా వింటున్నారు విత్యురాజే చిన్నబాబు. ధీరా కార్యక్రమంలో ఈ వర్షాకాలంలో స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ముఖ్యంగా వర్షాకాలంలో తల తడిస్తే వెంటనే తలస్నానం చేయాలండి. తల తడిగా ఉంటే చుండ్రు ఫంగస్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. ఈ కాలంలో కాచి చల్లార్చిన నీటిని మాత్రమే త్రాగాలి. డయేరియా టైఫాయిడ్ రాకుండా ఎల్లప్పుడూ మరిగించిన చల్లార్చిన నీటిని మాత్రమే త్రాగండి. మనం తీసుకునే డైట్లో ఎక్కువగా విటమిన్ సి ఉండేటట్లు చూసుకోవాలి. నారింజ ఉసిరి వంటి పండ్లను చేర్చుకోవడం చాలా మంచిది. ఇక రాత్రిపూట పసుపు కలిపిన పాలు త్రాగడం వలన జలుబు దగ్గు దరిచేరవు. మరికొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం. అందుకంటే ముందు మన శంకర్ వరప్రసాద్ చిత్ర నుంచి ఒక పాట విందామా.

దేవదాస్ చిత్రానికి చక్రి రేవంత్ ఆలపించిన చంద్రబోస్ గీతం విన్నారు. సమయం చూస్తే 1 గంట 42 నిమిషాలు దాటి 50 సెకండ్లు. మీరంతా అట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై. ధీర వింటున్నారు విత్తురాజి చిన్నబాబు. ధీరా కార్యక్రమంలో ఈ కాలంలో, ఈ వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మహిళలు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మన డైట్ లో ఎక్కువగా విటమిన్ సి ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలని చెప్పాను కదా. మసాలాలు, ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా తినకూడదు. అంతేకాదండి, మన ఇంటిని, ఇంటి పరిసర ప్రాంతాలను చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. మరి ముఖ్యంగా ఇంకుడు గుంటలు, మీన్స్ గుంటలు కానీ, మనం తినే తాగేసిన బాండాలు కానీ, పాత టైర్లలో నీళ్లు చేరి దోమలు చేరడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంటి పరిసర ప్రాంతాలను చాలా శుభ్రంగా నీట్గా ఉంచాలి. ఇక ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వలు ఉండకుండా చూసుకొని దీనివల్ల డెంగ్యూ మలేరియా కలిగే దోమలు పెరగకుండా ఆపుకోవచ్చండి.

0: మరి ఈ కాలంలో
1: మనం ఎక్కువగా ఆయిల్ ఫుడ్స్ తినకూడదని చెప్పాను. మన వంటలు చేసేటప్పుడు ఎక్కువగా ఆయిల్ పీల్చుకోకుండా

ఉండేందుకు. ఐ మీన్స్ ఇప్పుడైతే పకోడీ తినాలి, బజ్జీ తినాలి, వర్షాలు పడుతున్నాయి, మొక్కజొన్న పొత్తులు తినాలి అనేటువంటి ఆశ కలుగుతుంటుంది కదా. ఈ పకోడీలు బజ్జీలు లేదా పూరీలు చేసేటప్పుడు పిండిలో కాస్త నిమ్మరసం పిండితే ఎక్కువగా నూనె పీల్చుకోవటా.

0: చేస్తామా? ఇద్దరి మధ్య కొన్ని అడుగుల దూరం ఉంది, అది 7 అడుగులు అవ్వాలి. నీ పేరే పలకమంది, నీ ఊసరే వినమంది, నిన్నే చూడమంది నేస్తమా. ఓ ప్రియ నేస్తమా,
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
2: FM 101.3.

0: यूएस से वार्ता की। आकाशवाणी से मन की बात कार्यक्रम में प्रधानमंत्री मोदी ने पीएम स्वनिधि योजना के माध्यम से महिला सशक्तिकरण का उल्लेख किया। कहा, इस योजना से 35 लाख महिलाओं को लाभ मिला। प्रधानमंत्री ने मिशन शक्ति सेट को 108 देशों की 12,000 छात्राओं के लिए उपग्रह प्रौद्योगिकी सीखने और नवाचार को बढ़ावा देने का मंच बताया। प्रधानमंत्री मोदी ने युवाओं, संगीतकारों और कंटेंट क्यूरेटर्स से नशा मुक्त भारत अभियान के लिए जिंगल्स, स्लोगन और सामग्री तैयार करने की अपील की। कहा, अभियान पूरे देश में गति पकड़ रहा है। नेपाल बाढ़ में मृतकों की संख्या 734 हुई, लगभग 2,500 लोग अब भी लापता। भारत का चौथा विमान 11 टन सहायता सामग्री लेकर काठमांडू पहुंचा। और बेल्जियम में पुरुष हॉकी विश्व कप के फाइनल में आज मौजूदा चैंपियन जर्मनी का मुकाबला स्पेन से। इसके साथ ही दोपहर समाचार का अंक समाप्त हुआ। नमस्कार।
1: అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్. వింటున్నారు వివిధ భారతి FM 101.3.
2: స్టూడియోలో సమయం చూస్తే 2:30 దాటి 44 సెకన్లు. మీరంతా ట్యూన్ చేసి ఉంటున్నారు విజయవాడ వివిధ భారత ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై సౌందర్య కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సౌందర్యలో చిరుబాబుడికి సరదా ప్రశ్నలకు సమాధానాలు వాట్సాప్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. 8662421 నంబర్ కు వాట్సాప్ చేయండి. ఫ్రెండ్స్ కొంతమంది వాట్సాప్ చేశారు, పెడనా జోగానందరావు కలిసి చప్పల రాజుగారు, హాయ్ చిరుబాబు వచ్చేసావా, ఎలా ఉన్నావు, ఇక ఈ పూట నా భోజనం కట్, సాయంత్రం వరకు డాన్స్. అసలు ఆ డాన్స్ చేయాలంటే భోజనం చేయాలి కదండి. అప్పల రాజు గారు సోదరికి స్వాగతం అంటున్నారు. తర్వాత హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ చిరుబాబు గారు అంటున్నారు. ఆదిలాబాద్ నుంచి నవీన్ రజిత దివిజ, ఓ సూపర్, వెరీ బ్యూటిఫుల్ సాంగ్స్ ప్లే చేశారండి, ఫేవరెట్ సాంగ్స్ అంటున్నారు. ఓ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎవరు, పాకాల మండలం నుంచి వెల్కమ్ టు సందరి అంటున్నారు జయరామ్ గారు. ఓకేనండి, స్వాగతం. మహమ్మద్ జరిదిని, శ్రీమాన జరిదిని ముంబై నుంచి పంపించారండి, స్వాగతం, వెల్కమ్ టు సందరి. నెక్స్ట్ ఎవరు, శాంతినగర్ నుంచి ఒకే ఒకడు సందరి కార్యక్రమానికి స్వాగతం అంటున్నారు. మోసాపేట గ్రామంలో మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్ మెరిసి, వీరు కూడా బాగున్నారా సార్ అంటూ వెల్కమ్ టు సందరి అంటున్నారు. నెక్స్ట్ తిరుపతి తిరుపతి గారు తరాలపల్లి నుంచి స్వాగతం, సందరికి వెల్కమ్. నెక్స్ట్ నాగళ్ళ విశ్వేశ్వరయ్య, శరణ్ తేజ, రఘుపతి, ఈశ్వరమ్మ సార్ భోజనం తిన్నారా, కుడుమూరు నుంచి పంపించారు, తిన్నారండి, మీరు తిన్నారా. నెక్స్ట్ గోవర్ధన్ రావు, ఇంద్రాబాయి, భాను ప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మొత్తిబాయి, వీరంతా దేవరపల్లి నుంచి పంపించారు, ఆత్మకూరు మండలం వనపర్తి జిల్లా నుంచి పంపించారండి, హాయ్ అంటున్నారు. హాయ్ అండి. జాన్సన్ విజయవాడ నుంచి సందరికి స్వాగతం, గుడ్ ఆఫ్టర్నూన్ చిరుబాబు అంటున్నారు. నెక్స్ట్ మామా జయంతిని, స్నేహభాను జయని, మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు. ఏంటండి, కాఫీ పేస్టా, ఓ సూపర్, ఇంక నేను ప్రశ్నలు అడగలేదు. నెక్స్ట్ దస్గిరి సంధ్య, పొద్దుటూరు కడపల నుంచి, జూనియర్ సాయి కుమార్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నెక్స్ట్ రాజులమణి జయన్న, చిరుబాబు గారు నమస్తే, హాయ్ అంటున్నారు, వెల్కమ్ టు సందరి అంటున్నారు. ఓకేనండి, వెల్కమ్. నేనైతే ఫస్ట్ ప్రశ్న అడుగుతాను. నల్లని అడవి, ఓ అడవి అంటే భయం వేస్తుంటుంది కదా, చిన్నప్పుడు అడవి గట్టు మీద వెళ్ళాలి, అక్కడ చెట్లు చూడాలి, అడవిలో భలే కాయలు దొరుకుతాయండి, కలేకాయలు, తర్వాత రేగికాయలు ఉంటాయండి కదా, సూపర్ ఉంటాయి. అడవిలో, నల్లని అడవిలో తెల్లని దారి, అడవి నల్లగా ఉంటుంది వచ్చింది బాబు, ఇది విచిత్రంగా వింతగా ఉంది అంటారా. లేదండి, అడవి నల్లని అడవి, ఇది ఒక సామెత లాంటిది, పొడుపు కథ లాంటిది, పొడుపు కథే. నల్లని అడవిలో తెల్లని దారి కదా, మీరు ఇప్పుడైనా నల్లని అడవిలో నడిచారా, అదేమిటో నాకు తెలిస్తే 8662421 నెంబర్కి వాట్సాప్ చేయండి. వింటున్నామండి వివిధ భారత ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. సందరే వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు.

0: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: సరదా సరదా సాగే సౌందర్య సంతృప్తి ప్రోగ్రాంలో చిన్నబాబు ఒక ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్న సమాధానం ఏమిటనేది మన ఫ్రెండ్స్ అయితే వాట్సాప్ ద్వారాగా తెలియచేశారు. ఎవరెవరు పంపించారో చూద్దాం. అసలు ముందు ప్రశ్న ఏంటి చిన్నబాబు అంటారా? ఎస్, నల్లని అడవిలో తెల్లని దారి. ఆన్సర్ తెలిసిపోయిందా? 8662421 నెంబర్కి వాట్సాప్ చేయండి. ఎట్ల వెంకటరెడ్డి గారు లక్వర్ నుంచి సూపర్ రైట్ ఆన్సర్ పంపించారు. పేడన జోగానందరావు కానీ చప్పలరాజు గారు రైట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్ పంపించారండి. వివి రెడ్డి గారు ఓ చిన్నోడా అంటున్నారు నన్ను, రైట్ ఆన్సర్ పంపిస్తూ. మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్ మెర్సి వారి కుటుంబ సభ్యులు రాంగ్ ఆన్సర్. కొండారెడ్డి సిద్దోట మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. రత్నం గారు వైజాగ్ నుంచి రైట్ ఆన్సర్. భాస్కర్ పేట రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. రాజుల నుండి జయన్న రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్ పంపించారు. తాతారావు గారు మన్నించండి. ఓకే, నెక్స్ట్ అక్కర్పాకర్ నుండి రమ సుధాకర్ రైట్ ఆన్సర్ పంపించారు. మాధవి ఆంజనేయులు బోధన పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు, అంగర కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి. ఓ సూపర్ కదా, అంగర కళాధర్ పేరు బాగుంది. శారద గారు న్యూఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. వీరు ఏలో నుంచి రాజు రైట్ ఆన్సర్. నెక్స్ట్ జయరామ్ గారు పాకాల మండలం నుంచి పంపించారండి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ తరాలపల్లి నుంచి జరుపు తిరుపతి గారు రైట్ ఆన్సర్. తిరుపతి నుంచి పంపించారండి శ్రేయశ్రీ గారు. శిరీష గారు రైట్ ఆన్సర్ పంపించారు. మీరు స్పేస్ బార్ కామ పోలీస్ స్టాపులు పెట్టండి. జీరెడ్డన్ ఎన్జీఓ కాలనీ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మహమ్మద్ జీనిదిన్ శ్రీవారి జీనిదిన్ రూమ్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. వీరు కూడా హాయ్ నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు అంటూ పంపించారండి. ఎవరు, మీ పేరు అనుష, నేను నెల్లూరు జిల్లా నుంచి. నా పేరు అనుష అండి, నేను నెల్లూరు జిల్లా ఉదయగిరి నుండి మెసేజ్ చేస్తున్నాను. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం, పొడుపు కథకు సమాధానం ఉంటే రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు, రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక రాష్ట్రం. సూపర్, వివరంగా విడదీసి మరీ చెప్పారండి మీరు. నెక్స్ట్ సోమారాయణ గారు, రంగారావు గారు, సాగర్, చాందిని, అవినాష్, శ్రీయాన్సర్, త్విక ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ నూనె నుంచి పంపించారు. రైట్ ఆన్సరే. గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు, కుసుమ అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ తిరుపతి నుంచి గౌరీ గారు రైట్ ఆన్సరే పంపించారు వీరు కూడా. నెక్స్ట్ మస్తాన్ ఫ్యామిలీ, హ్యా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ నార్జీ చిన్నబాబు గారు ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. ఓకే, నల్లటి అడవిలో తెల్లటి దారి అంటే ఆహా, విజయ్ నిజాంపేట నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ కొండేటి శ్రీధర్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. ఎక్కడి నుంచి వీరు, విజయవాడ నుంచి, గవర్నర్పేట నుంచి. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు, జోగులాంబ గద్వాల జిల్లా ఎం దేవి గారు పంపించారు. మీరు చెప్పిన ప్రశ్నకు ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజెన్ మురహరి రైట్ ఆన్సర్. మహబూబ్ నగర్ నుంచి నరేష్ మెరిసి ఇప్పుడైతే రైట్ ఆన్సర్ పంపించారు. సారీ అంటున్నారు ఎందుకు ఆయండి. స్టార్స్ సంధ్య అనంతపూర్ నుంచి, స్టార్స్ కాదే. తర్వాత రైట్ ఆన్సర్ పంపించారు. ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, కందికేపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం చంద్రరాధ గారు రైట్ ఆన్సర్. సూర్యకుమారి పాలకొల్లు నుంచి రైట్ ఆన్సర్. ఫాలూస్ గోపాలకృష్ణరావు కృష్ణమాచారి గారు నాయుడుపేట దమ్మపేట నుంచి మండలం నుంచి పంపించారు. సులోచన కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. మహమ్మద్ ఇనైతుల్లా భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. నెక్స్ట్ అబ్బో, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అట, పాత మ్యూజిక్ వినిపించగా కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆ మ్యూజిక్ వినిపించలేకపోతున్నారు. ఒకలైల కోసం మ్యూజిక్ వినిపించాలట వీరు, తిరుపతిలో బుచ్చయ్య గారు. ట్రై చేస్తారు ఈసారి అంటే నెక్స్ట్ షోకి. ఓకే, ఎంఎంఎస్ నివాస్ గారు నల్లపాడు నుంచి రైట్ ఆన్సర్. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు అంటూ గడ్డ వంకయ్య గారు నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. వీరు కూడా ఎర్రవల్లి మండలం నుంచి పెద్ద నరసింహ, పద్మాబాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి రైట్ ఆన్సర్. ఎర్రమిల్లి మండలం గద్వాల జిల్లా నుంచి. కొడుమూరు నుంచి నాగేశ్వర నాగేళ్ల విశ్వేశ్వరయ్య, శరణ్ తేజ, రఘుపతి, ఈశ్వరమ్మ,

రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం, రైట్ ఆన్సర్. ఇంకా టైప్ చేస్తున్నారు ఎవరెవరు ఏమిటో. గోవర్ధన్ రావు, ఇందిరాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కి, మీరాబాయి, మొత్తిబాయి, రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు, గడ్డ వంకయ్య గారు, రైట్ ఆన్సరే కదా. అసలు ఆన్సర్ ఏంటి, నల్లని అడవిలు తెల్లని దారి, అదేనండి. తల చక్కగా ఇలా ముక్కు సూటిగా ఇట్లా దువ్వెని పెట్టి అక్కడి నుంచి ఇలా నైస్గా తీస్తారు కదా, అదే పాపిడి, రైట్ ఆన్సర్ పంపిణీ. మీకు అందరు కూడా కంగ్రాచులేషన్స్. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారత ఎఫ్ఎం 1.3 మెగా హెడ్స్ పై సాంద్రీ సాంద్రీ వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు. ఎవరు పంపించారు, దస్తగిర్ సంధ్యా పొద్దుటూరు కడప నుంచి, మీ బ్రాండ్ సాంగ్ రాలేదు సాయి కుమార్ గారు అంటున్నప్పుడు ఒక లైలా కోసం అట. అబ్బో, తర్వాత నేను అది మ్యూజిక్ అడుగుతున్నారా పాట అడుగుతున్నా, నాకైతే అర్థం కాలేదు. మ్యూజిక్ అయితే నెక్స్ట్ ట్రై చేస్తానండి. ఊట్కూరు నారాయణపేట జిల్లా నుంచి పంపించారు డి అరుణ, దివ్యభాయ్, అజయ్, శృతి, ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. లేట్గా అందుతున్నాయి. రాజు గారు పేడన జోగానందనగర్ నుంచి తన పేరు ఊరు టైప్ చేసి రెడీగా ఉన్నారు. అబ్బో, ఎంత స్పీడ్గా ఉన్నారా. సరే అప్పలరాజు గారు, ఇంకా మిగతా శ్రోతలందరికీ కూడా నేను ఒక పాట వినిపిస్తాను. ఆ పాట ఏ చిత్రంలో ఉన్నదో చెబితే సరిపోతుంది. చిత్రం పేరు చెప్పండి, సినిమా పేరు చాలు, వినండి. ఎప్పుడైతే వినిపిస్తున్నానో ఆ పాట, చిత్రం పేరు అయితే నేను చెప్పను. వింటూనే ఉండండి వివిధ భారత ఎఫ్ఎం 1.3 మెగాహెర్ట్స్ పై సాందరే సాందరే వింటున్నారు విత్ యువరాజ్ చిన్నబాబు.

0: మీరు వింటున్నటువంటి ఆ పాట ఏ చిత్రంలోనిది?
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
0: సౌందర్య సాధనలో చిన్నబాబు ఉన్నాడు. చిన్నబాబు ఒక పాట వినిపించాడు. ఆ పాట ఏ చిత్రంలోనేది అని అడిగితే ఎవరెవరు పంపించారు చూద్దాం. అప్పలరాజు గారు పెడన జోగానందరావు కాలం నుంచి ఓహోహోహోహో మాస్ జాతర మూవీ అట. నో, ఇది రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం. ఇంకా టైప్ చేస్తున్నారు. వివి రెడ్డి గారు, మీరు వేసే సాంగ్స్ ఎక్కడ పట్టుకొచ్చారు బాబోయ్ అంటున్నారు. నెక్స్ట్ కొండేటి శ్రీదుర్గ గారు గోన్పేట నుంచి, రాంగ్ ఆన్సర్. హాయ్, మాధవి ఆంజనేయులు బోధన పోచపల్లి నుండి పంపించారు. హాయ్ నాన్న అట. హాయ్ నాన్న కాదే, కాదు. నెక్స్ట్ మహమ్మద్ జయదని స్నేహభావన జయ నుంచి, ఈ పాట ఎప్పుడు వినలేదు, ఇప్పుడే వింటున్నట్లు అనిపించింది చిన్నబాబు అంటున్నారు కదా. కానీ సాంగ్ వినడానికి చాలా బాగుంది. కానూరు నుంచి తాతారావు గారు, జవాబు 1000 అనుకుంటున్నాను అంటున్నారు. కాదు కాదు, నేను చెప్తాను. నెక్స్ట్ ఎవరు పంపించారు, దరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా సమాధానం అంటూ హాయ్ నాన్నట ఫ్యామిలీ. ఓకే, మధు ప్రసాద్ వారి ఫ్యామిలీ తలంపాడు నుంచి పంపించారు. హాయ్ నాన్నట. సినిమా పేరు సింధూరు పువ్వాట, కొండేటి శ్రీదుర్గ అంటున్నారు. ఓకే, జిల్లా జయరాం పది పాకాల మండలి నుంచి పంపించారండి. ఆయిచిన బాబు ఎలా ఉన్నావట, చాలా ఉన్నా, చాలా బాగున్నానండి. కానీ ఆన్సర్ ఇక్కడ, ఈ పాట ఆర్యట్టు అబ్బా చిత్రం చెందింది అంటున్నారు. ఎల్లప్ప యాదవ్ గారు, కాదండి నేను చెప్తాను. ప్లీజ్ అట, ఏంటి ప్లీజ్, నేను చెప్తాను కదా. రామకృష్ణారెడ్డి గారు కనగలూరు, అసలు ఎవరు పంపించలేదండి, ఒక్కరు కూడా ఆన్సర్ చెప్పలేదు. నేను వినిపించినటువంటి పాట ఏంజిల్ చిత్రంలోనిది. ఎస్, ఇది 2017 విడుదలైన చిత్రం. ఓకేనా, విజయప్రకాష్ సత్యయామిని ఆలపించిన పాట. పాట వినడానికి అయితే సూపర్, చాలా చాలా బాగుంది కదా. అని మీరు ఎప్పుడు వినలేదు.

నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన

0: విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: చంద్రబాబు మరో ప్రశ్న అడగడానికి రెడీగా ఉన్నాడు. మీరు కూడా సమాధానాలు పంపించడానికి మరి పదండి పదండి ప్రశ్నలకు వెళ్ళిపోదామా? ఇది కూడా పొడుపు కథ లాంటిది, బట్ పొడుపు కథే. నాకు తలుపు ఉంది కానీ తాళం లేదు. జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి, అర్థవంతంగా పంపించండి. నాకు తలుపు ఉంది, తాళం లేదు, లోపల మనుషులు ఉంటారు కానీ అది ఇల్లు కాదు. అర్థమైందా? నాకు తలుపు ఉంది, తాళం లేదు, లోపల మనుషులు ఉంటారు కానీ అది ఇల్లు కాదు. నేనెవరిని, మరి నేనెవరినో తెలిసిపోయిందా? 8664-4111 నెంబర్కి వాట్సాప్ చేయండి. అర్థమైందా? మరలా చెప్పనా? నాకు తలుపు ఉంది కానీ తాళం లేదు, లోపల మనుషులు ఉన్నారు కానీ అది ఇల్లు కాదు, మరి నేనెవరిని? ఆన్సర్ తెలిస్తే 8664-4111 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటున్నవండి వివిధ భారతి ఎఫ్ఎం 1.3 మెగాహెడ్స్ పై వింటున్నారు సాంద్రే సాంద్రే విత్ యువరాజ్ చిన్నబాబు.

నాకు తలుపు ఉంది కానీ తాళం లేదు, లోపల మనుషులు ఉన్నారు కాదు కానీ ఇల్లు కాదు. లోపలైతే మనుషులు ఉంటారు కానీ ఇల్లు కాదు. నేనెవరిని? ఆన్సర్ తెలిస్తే 8662411 నెంబర్కి వాట్సాప్ చేయండి.

0: అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. అవకాడో సాగు రైతులకు ఆదాయాన్ని పెంచే కొత్త అవకాశాలను అందిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచికలో తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా ఈరోజు ఆయన దేశ ప్రజలతో పంచుకున్నారు. అవకాడోకు ప్రస్తుతం ఆరోగ్యపరమైన ప్రయోజనాలు, ప్రీమియం మార్కెట్లలో పెరుగుతున్న ఆదరణతో ప్రాధాన్యం పెరిగిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని కడపకు చెందిన రైతు వరదరాజు ఉదాహరణను ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో యువత పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ ఉద్యమంలో యువత పెద్ద సంఖ్యలో భాగస్వాములు కావడం సంతోషకరమని మన్ కీ బాత్లో ప్రధానమంత్రి తెలిపారు. పీఎం స్వనిధి పథకం ద్వారా లక్షలాది మంది మహిళలకు ఆర్థిక చేయూత లభిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పీఎం స్వనిధి పథకం పురోగతిపై మన్ కీ బాత్లో ప్రధానమంత్రి మాట్లాడుతూ మహిళలకు పీఎం స్వనిధి పథకం అండగా నిలుస్తోందన్నారు. మార్కాపురం జిల్లాలో రేపు వెలుగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి కృష్ణా జలాలను నల్లమల సాగర్కు తరలించే వెలుగొండ ప్రాజెక్టు ఫేజ్ 1ని ముఖ్యమంత్రి ప్రారంభించి నీటిని విడుదల చేయనున్నారని అధికారులు వెల్లడించారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ నెలలో 61,92,396 మంది పింఛన్దారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం 2,693,90,00,00 రూపాయలను విడుదల చేసినట్టు ఈరోజు ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. కొత్తగా మంజూరైన 6,268 వితత్తు లబ్ధిదారులకు పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం 2,51,00,00 రూపాయలు విడుదల చేసినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. జాతీయ చిన్న తరహా పరిశ్రమల దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. చిన్న తరహా పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహించి యువతకు ఉపాధి అవకాశాలను మరింతగా మెరుగుపరిచే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఆగస్టు 30వ తేదీన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

స్టూడియోలో సమయం చూస్తే 3 గంటల 3 నిమిషాలు దాటి 3 సెకండ్లు. మీరంతా అట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 1.3 మెగాహెర్ట్స్ పై సాందరే సాందరే వింటున్నారు విత్యవరార్జీ చిన్నబాబు. సాందరే సాందరే, నేను ఆల్రెడీ ఒక ప్రశ్న అయితే అడిగాను, ఆ ప్రశ్నకి సమాధానాలు మన ఫ్రెండ్స్ అయితే పంపిస్తున్నారు 8662441 నెంబర్కి అయితే వాట్సాప్ చేయమని చెప్పాను. నాకు తలుపు ఉంది కానీ తాళం లేదు, లోపల మనుషులుంటారు కానీ అది ఇల్లు కాదు, నేనెవర్ని?

ఎట్ల వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి సూపర్ అండి రైట్ ఆన్సర్ పంపించారు. పేడన జోగానందరావు కాళ్ళ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు క్లూ. ఓ క్లూ కావాలా? సరే, అయితే ఆ ఇంట్లో వస్తువులు కనిపిస్తాయి, మనుషులు కనిపిస్తారు, ఎలా చెప్పాలి? ఎస్, సర్వేంద్రియానం కదా, అసలు ఇంద్రియాలలోనే గొప్పదండి అది. సరే, పాకల మండలి నుంచి జయరామ్ గారు నోరట. హౌ, సర్వేంద్రియానంలోని నోరుందా? జిహ్వ చాపల్యం, నోరు. మనం ఏదైనా కావాలి అంటే నాలుకకు రుచి కలిగినటువంటి ఆహార పదార్థాలను తెచ్చుకొని తింటాం, అది నోరు కదా. నాలుక, జిహ్వ చాపల్యం, నా కత్తి, ఐ మీన్ చొరకత్తి లాంటి నాలుక అంటారే, అలా నాలుక నోరు కాదు. మహబూబ్ నగర్ నుంచి నరేష్ మెర్సి, రాంగ్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు గారు నోరట. నోరులో మనుషులు కనిపిస్తున్నారా? హౌ, ఇది ఎలా, ఇట్ పాసిబుల్, ఇది ఎలా సాధ్యం? మాధవి ఆంజనేయులు గారు

అది 100 కదా, నాలుక జిహ్వచాపల్యం, నా కత్తి, ఐ మీన్ చొరకత్తి లాంటి నాలుక అంటారే, అలా నాలుక నొరు కాదు. మహమూద్ నగర్ నుంచి నరేష్ మెర్సి, రాంగ్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు గారు, నోరట, నోరులో మనుషులు కనిపిస్తున్నారా, హౌ, ఇది ఎలా, హౌ ఇస్ ఇట్ పాసిబుల్, ఇది ఎలా సాధ్యం. మాధవి ఆంజనేయులు గారు బోధన పత్రం ఇచ్చారు, నోరు కాదండి. కొండరెడ్డి చింతపండు మండలం కడప జిల్లా నుంచి, ఓ రైట్ ఆన్సర్, ఆయి చిన్నబాబు బాగున్నారా, ఆన్సర్ నోరు అంటున్నారు. ఎవరు ఎవరు మీ పేరు? విజయవాడ నుంచి పేరు లక్ష్మీ గారు, కాదండి నోరు కాదు. క్యాదరి విరేష్ రాజమండ్రి నుంచి, ఓహో అది తలుపు ఎక్కడ ఉంటుంది, ఆహా అన్ని ఆల్బమ్స్కి అలా అంటారా, ఫోటో ఆల్బమ్ అంటున్నారండి, నేను అనుకున్న ఆన్సర్ ఇది కాదు, ఇది ఒక అందుకు కూడా రైటేనేమో. చిరుబాబు గారు సెకండ్ ఆన్సర్ చెప్పండి సార్ మరోసారి. సెకండ్ ఆన్సర్ ఐ మీన్స్ నల్లటి అడవిలో తెల్లటి దారి ఏమిటి అనండి, పాపిడి కదా. నేను ఒక పాట వినిపించాను, ఆ పాట ఏంజిల్లోది కానీ చెప్పాను కదా, మరలేంటి థర్డ్. సరే అక్రపాక నుంచి రమా గారు, దానిమ్మ అట, దానిమ్మ పండ, తల అంటే పాపిడి, అది ఓకే. జీరెడ్డి నంజీవకాల నుంచి, సత్రం అట, సత్రానికి తలుపులు ఉండవా, తాళం వేయాలా, యా మరి ఆ సత్రాలకి నేను ఎప్పుడు వెళ్ళలేదు, నాకు ఐడియా లేదు. ఫోటో ఆల్బమ్ అంటున్నారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరీష్ యోధ జానకి రాజు, రాజు నుండి జయన్న ఫోటో ఫ్రేమ్ అంటున్నారు, ఫ్రేమ్ కట్టిన ఫోటోకి తలుపు ఉంటుందా, తాళం ఉంటుందా, నేను అడిగిన ప్రశ్నకు సమాధానం, గడి లేదా బడి, గుడి లేదా బడి అట, గుడిలో మనుషులు ఉంటారు, బడిలో మనుషులు ఉంటారు. ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభావన జైనుద్దీన్, కానీ మనిషి కాదని చెప్పాల్సింది. జాన్సన్ విజయవాడ నుంచి ఫోటో ఫ్రేమ్ అంటున్నారు, నోరు అనుకుంటున్నా ఆర్ వెంకట సుబ్బయ్య కందికాయ పల్లి గ్రామం నుంచి, నోరు కాదు. ఉత్తరం లేదా లెటర్, కీర్తిరాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్, కాదు. భాస్కర్ పెండ అగ్గిపెట్టే అట, అబ్బా అగ్గిపెట్టలో మనుషులు ఉంటారా, తర్వాత రైట్ ఆన్సర్ పంపించారు. కుసుమంబడి నగర్ నుంచి ఆన్సర్ ఫోటో ఆల్బమ్ అంటున్నారు, తలంపాడు నుంచి దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా సమాధానం అంటూ బస్సు అట, అబ్బో ఇప్పుడు కొన్ని బస్సులకు తలుపులే ఉండట్లేదుగా, కానీ ఇక్కడ తలుపు ఉంది. నెక్స్ట్ శ్రీశాస్ అట, సే శ్రీశాస్ తిరుపతి నుండి బ్యాంక్ కాలనీ అట, ఆన్సరా, తిరుపతి బ్యాంక్ కాలనీ నుంచి పంపించారా, ఆన్సర్ ఏంటి, దానిమ్మకాయ, హౌ, మన నోరు మనుషులు పండ్లు అనుకుంటుందా, అబ్బా అదే అది ఎలా సాధ్యం, గరగలూరు రామకృష్ణారెడ్డి గారు, కాదు. తర్వాత ఎవరు వచ్చిద్దాం, రోసద్ భాస్కర్ పుట్టాల సినిమా హాల్ అట, ఆహా భాస్కర్ గారు సినిమా హాల్కు తలుపులు ఉంది, తాళము ఉంది, కానీ ఇక్కడ తాళం లేదు, సినిమా హాల్కు తాళాలు వేస్తారు. ఓకే నెక్స్ట్, హాయ్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్జే చిన్నబాబు గారు అంటూ, ఎవరు, మస్తాన్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు, అంకయ్య గారు రాంగ్ ఆన్సర్, అంబాపురం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య వంత పెద్దన్న తల్లి గర్భం అంటున్నారు, కాదండి. బస్సు రైలు మహమ్మద్ దినితుల భవన్పేట గ్రామం కామారెడ్డి జిల్లా, కాదు. అన్నిటికీ తలుపులు ఉంటాయి కానీ తాళాలు ఉండవు. వాసు ఏంటది, దానిమ్మ పండు అంటున్నారు, పేరైతే ఎల్లప్ప యాదవ్ గారు, కాదు. రమేష్ దంతి అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. తర్వాత గోపాలకృష్ణమాచారి గారు నాయుడుపేట దమ్మపేట నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎస్ఎం భాష గారు, రాంగ్ ఆన్సర్, ఫేస్లోనే ఉందట, ఆహా ఫేస్లోనే ఉంది, మీరు వేసే సాంగ్స్ ఎక్కడ పట్టుకొచ్చారట వివి రెడ్డి గారు, ఇందాక ప్రశ్నగా. నెల్లూరు జిల్లా ఉదయగిరి నుండి అనుష సమాధానం ఉంటూ రైట్ ఆన్సర్ పంపించారు. మాధవి ఆంజనేయులు బోధన పంచం నుంచి రైట్ ఆన్సర్. కానూరు సాతారా ఒక రైట్ ఆన్సర్. సూర్యకుమారి పాల్కొల నుంచి రైట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకటి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి చంద్రరాధ గారు రైట్ ఆన్సర్. తర్వాత కొండిటి శ్రీదుర్గ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. మోసపేట గ్రామం మహబూబ్ నగర్ నుంచి నరసిమెరిసి విజయ వీరు రైట్ ఆన్సర్. పాలంపల్లి ఆలగడ్డ నందలిద నుంచి రైట్ ఆన్సర్. ప్రోగ్రామ్ షో టైంకి వెల్కమ్ అంటూ ఇప్పుడు పంపిస్తున్నారు ఏంటండి. క్యాదిరివేష్ రాజులమండ్రి నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ సులచన కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. దేవసేన తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. ఆయ చిరుబాబు గారు అంటూ విజయవాడ నుంచి పంపించారండి విజయలక్ష్మి గారు, రైట్ ఆన్సర్. నవ్యన్ సర్వేంద్రియానం ప్రధానం అన్నదానికి ఇప్పుడు క్లూ ఇచ్చాయి కాబట్టి అందరూ రైట్ ఆన్సర్ పంపిస్తున్నారు, క్లూ బాగుంది అంటున్నారు. దస్తగిరి సంధ్యా పొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్

0: రామకృష్ణారెడ్డి గారు రైట్ ఆన్సరే కదా. గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు అంటూ ఆన్సర్ ఏంటి, ఆశా శ్రీనివాస్ బెంగళూరు రైట్ ఆన్సర్. జమలయ్య దడదవరపాడు, దొడదవరపాడు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఈయన కూడా వివి రెడ్డి గారు రైట్ ఆన్సర్. రోసద్ భాస్కర్ గారు పుట్టాల రైట్ ఆన్సర్ ఇప్పుడు పంపించారు. అప్పుడు ఆయ్ చిన్నబాబు గారు ఒక లైల కోసం పాటి మ్యూజిక్ వచ్చిన తర్వాత ఇది చిన్నబాబు షో అని ఒక బండ గుర్తు మా మనసులో పడిపోయింది సార్. అవునా, అదేలే, కొన్నిసార్లు సాంకేతిక సమస్యల వల్ల అది ప్లే అవ్వట్లేదు, ఎందుకో తెలియదు. సరే, నాకు తలుపు ఉంది కానీ తాళం లేదు, లోపల మనుషులు ఉన్నారు కానీ అది ఇల్లు కాదు, నేనెవరిని. ఆన్సర్ అయితే పంపించేవారు చాలామంది పంపించారండి. వనపర్తి జిల్లా ఆదుముకూరు నుంచి ఎవరు, ఇంద్రాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మొత్తిబాయి, గోవర్ధనరావు గారు రైట్ ఆన్సరే. నిజమే, వీక్లు పడించి మరహరి చదువు జానికి రాదు. ఇప్పుడు రైట్ ఆన్సర్ పంపించారు. అదేనండి కళ్ళు, మన కంట్లో ఏది చూస్తే అది మన కంట్లో కనిపిస్తుంది. అవతల మనిషి కూడా ప్రతిబింబం మన కంట్లో కనిపిస్తుంటుంది, అదే మనుషులు ఉంటారు కానీ ఇల్లు కాదు. తలుపు ఉంటుంది కానీ తలుపు కనురెప్పలు తలుపులు అనమాట, కానీ తాళం ఉండదు. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్.
1: అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.

వరకు పొడుపు కథలు సరదా ప్రశ్నలు అడిగాను కదా, ఇప్పుడు ఒక జీకే ప్రశ్న అడగడానికి రెడీగా ఉన్నాను. మీరు ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉండండి. భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డు పొందిన తొలి మహిళ, భారతరత్న అవార్డు పొందిన తొలి మహిళ ఎవరు? ఎవరు పొందారు మీకు తెలుసు? తెలిస్తే 8662421 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారత ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. సందడి సందడి వింటున్నారు వీత్యురాజే చిన్నబాబు.

ఇండియాలో సమయం చూస్తే 3:16 దాటి 35 సెకన్లు. భారతరత్న అవార్డు పొందిన తొలి మహిళ ఎవరు అని అడిగాను. మన ఫ్రెండ్స్ అయితే పంపించారు ఎవరెవరో చూద్దాం. ఎవరు ఎస్ మురహరి యశోదా జానకిరాజు గారు పంపించారు వీక్లీ బజార్ నుంచి. రైట్ ఆన్సర్ ఎట్ల వెంకటరెడ్డి గారు లక్కవర్ణి సూపర్ అండి. రైట్ ఆన్సర్ పంపించారు చాలామంది పంపించారండి. ఓయ్ ఇంకెవరు నెక్స్ట్. ఏలూరు నుంచి రాజు గారు పంపించారు కళ్ళు అంటూ ప్రీవియస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్. అప్పల రాజు గారు పెడన జోగానందరావు కాలేజ్ రైట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ జైనుద్దీన్ శ్రీమని జైనుద్దీన్ రైట్ ఆన్సర్ పంపించారు ఈమూడ నుంచి. గుండ్రూరు దాసరపల్లి నుంచి పాలు శివదాస్ రెడ్డి తిరుపతి వారి కుటుంబ సభ్యులు కన్ను అంటూ పంపించారు. శాంతినగర్ నుంచి ఒకే ఒకటి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వివి రెడ్డి గారు రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు కొండారెడ్డి సిద్ధపట్ట మండలం నుంచి కడప జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నాగేంద్ర పంపించారండి గుంటూరు నుంచి రైట్ ఆన్సర్. జానకిరామ్ ఈ జానకిరామ్ అంటే అతని పేరు రైట్ ఆన్సర్. నందిగామ నుంచి పంపించారు కాదండి రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా రైట్ ఆన్సర్ సారీ. మాధవి ఆంజనేయులు బోధన పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. పేరు పైన ఆన్సర్ కింద మధ్యలో అలా కన్ఫ్యూజ్డ్గా పంపించారు అందుకని. దస్కీర్ సంధ్య పొద్దుటూరు కడవల నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. తిరుపతి నుంచి శిరీషావ్ గారు పంపించారు రైట్ ఆన్సరే. జాన్సన్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అంపపురం నుంచి గ్రామ చిరంజీవి నాగభూషణ్ ఒక సేవ ముందు పెద్దన్న రైట్ ఆన్సర్ పంపించారు. రేసోదు భాస్కర్ పుట్రెల రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. పాలం పోలయ ఆళ్ళగడ్డ నందేల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. సులచన కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కొండేటి శ్రీదుర్గ గారు రైట్ ఆన్సరే పంపించారండి. నెక్స్ట్ కేదరి వీరేశ రాజుల మండలి నుంచి రైట్ ఆన్సరే పంపించారు వీరు కూడా. కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్ సూపర్. అనంతపురం నుంచి హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. రమేష్ దొంతి అనంతపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. వీక్లీ బజార్ నుంచి మురహరేశ్వరి జానకిర చెప్పాక. విజయలక్ష్మి గారు పంపించారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. జగిత్యాల జిల్లా బుగ్గారం నుండి పంపించారండి తిరుణగిరి ప్రకాష్ సుజాత చోటు కార్తికేయ రైట్ ఆన్సరే. నెక్స్ట్ దేవసేన తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఏకలవ్య నగరి విజయ వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్. అనుకోవటం ఏంటండి రైట్ ఆన్సరే అది

పుట్టపక్క మిరియాల తిరుమలి ఆండాళ్ళు. రైట్ ఆన్సర్. నెక్స్ట్ మైద్కూర్ నుంచి పంపించారండి భాషా గారు. రైట్ ఆన్సరే. తర్వాత ఎవరు చూద్దాం. తెనాలి. ఓకే, పేరైతే అర్థం కాకుండా పంపించారండి వీరు, కానీ రైట్ ఆన్సరే. ఓకే, అక్తర్ గారా? ఓ సారీ, వారి ఫ్యామిలీ. రైట్ ఆన్సర్ పంపించారు. తలంపాడు నుంచి, దొరవారి సత్రం మండలం నుంచి తిరుపతి జిల్లా సమాధానం అంటే రైట్ ఆన్సర్ పంపించారు మధు ప్రసాద్ గారు. రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారండి? సంధ్య గారు అనంతపురం నుంచి. రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజన్ మరహారి చేత వరల పంపించారేటండి. రైట్ ఆన్సర్. ఉదగిరి నుంచి అనుష. ఓకే, సమాధానం అంటే రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు చూద్దాం. ఎల్లప్ప యాదవ్ గారు. రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. తర్వాత ఎవరు అనంతపురం నుంచి పంపించారండి? అక్తర్ గారు. రైట్ ఆన్సర్. రాజుల నుండి జయన్నారు. రైట్ ఆన్సర్ పంపించారు. నమస్తే చిన్నబాబు అంటూ పంపించారు దీప్తి ఫ్రమ్ ఓకే పెనుమూలు. రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. ఆల్ సాంగ్స్ ఆర్ సూపర్. ఓకే, థ్యాంక్ యూ అండి. నెల్లూరు నుంచి పంపించారు వీరు. రైట్ ఆన్సర్ పంపిస్తూ గడ్డం అంకయ్య గారు. కనకరావు పెండ రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ పంపిణీ మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఇంకా ఎవరు ఇద్దరు ఉన్నారు. ఓకే, వీరు కూడా భాస్కర్ గారు, ఆశా శ్రీనివాస్ గారు. రైట్ ఆన్సరే కదా. ఆన్సర్ ఏంటంటే ఇందిరాగాంధీ గారు. భారతరత్న అవార్డు పొందిన తొలి మహిళ ఇందిరాగాంధీ, శ్రీమతి ఇందిరాగాంధీ. ఓకేనా, రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఇప్పుడైతే ఈజీ ప్రశ్న అడగాలనుకుంటున్నా, చాలా చాలా ఈజీ, మీరందరూ పంపించేస్తారని అనుకుంటున్నాను. జాగ్రత్తగా వినండి ప్రశ్న. మీ నాన్నగారి చెల్లి మనవరాలి అన్న భార్య మీకేమవుతుంది? మరలా రిపీట్ చేస్తున్నాను. మీ నాన్నగారి చెల్లెలు ఉంటారు కదా, వారి మనవరాలి అన్న భార్య మీకేమవుతుంది? ఆన్సర్ తెలిస్తే 8662414 నెంబర్కు వాట్సాప్ చేయండి. అర్థమైందా? నాన్నగారి చెల్లి మనవరాలు, ఆ మనవరాలి అన్న భార్య మీకేమవుతుందో ఆన్సర్ తెలిస్తే 8662414 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనివ్వండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సౌందర్య సందరి వింటున్నారు విత్యురాజ్ చిన్నబాబు. అల్లుడా మజాకా ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు పిచ్చిన వీడియో గీతం.

మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పే సాంద్రయ సాంద్రయ వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు. చిన్నబాబు ఒక ప్రశ్న అయితే అడిగాడు కదా, మీ నాన్నగారి చెల్లిగారి మనవరాలి అన్న భార్య మీకేమవుతుంది? ఆన్సర్స్ అయితే పంపించారు మన ఫ్రెండ్స్ ఎవరెవరో చూద్దాం.

అప్పలరాజు గారు పెడన జోగరందన కలిసి ఆయించిన బాబు అల్లుల మధ్య కలిసి సినిమా పాట, ఈ పాటతో నాకు డాన్స్ చేసే అవకాశం వచ్చింది సార్ అంటున్నారు. అవునా, భోజనం చేసే డాన్స్ వేస్తున్నారా? కొండారెడ్డి చిత్తూరు మండలం కడప జిల్లా నుంచి జవాబు అంటూ, ఓహోహో కాదండి, జాగ్రత్తగా ఆలోచించండి, ఇవి వరుసలతో సంబంధించింది, మరదలు వదిన అంటున్నారు వీళ్ళు. ఎలా ఎలా, నేను అనుకున్న ఆన్సర్స్కి మ్యాచ్ అవ్వట్లేదండి. జాన్సన్ విజయవాడ నుంచి కోడలు అంటున్నారు, తిరుపతి నుంచి దేవసేన అమ్మ అంటున్నారు, మా మనవరాలు అంటున్నారు, మాది మంజులు బోధన పోచం నుంచి మనవరాలు అంటున్నారు. ఎస్ మనవరాలు అంటున్నారు తిరుపతి నుంచి. ఆహా దీప్తి గారు, మనవరాల ఎలా, సరే నేను చెప్తాను వివరంగా విపులంగా. విజయవాడ నుంచి విజయలక్ష్మి అక్క అవుతుందట. అబ్బో అక్క అక్క, నువ్వు ఎక్కడే కాదనుకుంటా కదా. ఓకే నేమ్ పి జానకి రామ్ ఉమా, ఆన్సర్ వచ్చేసి కోడలు అంటున్నారు నంది గమనించి, అక్కయ్య అంటున్నారు. కొండి శ్రీదుర్గ గారు అక్కయ్య అట, ఈ ఎక్కడ అక్కయ్య అండి, పెద్ద అక్కయ్య చిన్న అక్కయ్య. నెల్లూరు జిల్లా ఉదగిరి నుంచి అనూష సమాధానం రైట్ ఆన్సర్, సూపర్ అండి, మీరు మీరు ఒక్కడే పంపారు రైట్ ఆన్సర్ నాకు తెలిసి. నెక్స్ట్ అక్కరపాకు నుండి పంపించారు రమా గారు, కోడలు అంటున్నారు కాదు. కనకారావు పేడ నుంచి ఓ రైట్ ఆన్సర్ పంపారు మీరు కూడా. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి ఎవరు పంపించారు, ఏమని పంపించారు, వదిన మరదలట. అబ్బా వదిన మరదలు ఎలా అవుతుంది. ఓకే యడ్ల వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి మనవరాలు అంటున్నారు, తిరుపతి నుంచి పంపించారండి వదిన, సుబ్రహ్మణ్యం గారు వదిన అని పంపించారు. ఓకే పాలోజు గోపాలకృష్ణాచారి గారు కొంచెం జాగ్రత్తగా పంపించండి, అది రెండు ఆన్సర్స్ వద్దు, ఒకటే పంపాలి. వదిన కానీ మరదలు కానీ పాలంపాలి ఆలుగడ్డ నంద్యాల నుంచి. ఎలా, సంధ్య అనంతపురం నుంచి పంపించారు ఆన్సర్ ఇక్కడ. ఓకే కోడలు అవుతుందట. జగిత్యాల నుండి భూర్గారు నుంచి పంపించారు తిరుణగారి ప్రకాష్ సుజాత చోటు.

కోడలు అంటూ పంపించారు. వదిన కానీ మరదలు కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వదిన లేక మరదలు అంటున్నారు. కావచ్చు రామకృష్ణారెడ్డి కర్ణాటక కర్ణాటక రాష్ట్రం నుంచి. రోజాది భాస్కర్ గారు పుట్టిరాల. రైట్ ఆన్సరే భాస్కర్ గారు, రైట్ ఆన్సరే. పుట్టపాక నుండి మిరియాల తిరుమలయ్య ఆండాళ్ళు పంపించారు. వదిన కానీ మరదలు కానిట, వదిన కానీ మరదలు కానీ అవుతుందంటే మోండ్రాయ గ్రామం నుంచి అనుమల మోహన్ సుభద్ర కాదు జయరాం పాకాల మండలి నుంచి. రైట్ ఆన్సరే పంపించారు మీరు కూడా. సూప్రో వదిలి కానీ మరదలు కంటున్న కొత్తగూడ నుంచి డిస్టిక్ ఇల్లందు నుంచి పంపించారండి రాజేష్ ఖన్నా, ఆలూరి శ్రీనివాస్, ఆటో శంకర్ కాదు. అనంతపురం చంద్రరాధ గారు వదిన మరదలు అట్ట. అబ్బో తాళంపాడు నుంచి దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా నుంచి పంపించారు మేనత్త మనవడి భార్య. మరి ఏమవుతుంది చెప్పాలి కదా. వదిలి కానీ మరదలు కానీ అవుతుంది దస్తగిరి సంధ్య. ఆన్సర్ ఏంటండి ఇక్కడ ఆన్సర్ ఏది? మరి మస్తాన్ గారు వారి కుటుంబ సభ్యులు రాంగ్ ఆన్సర్. వదిన కానీ మరదలు అంటున్నారు మురహరేశ్వర జానకిరాజు గారు. ఎస్ఎం భాషా గారు ఓకే రైట్ ఆన్సర్ పంపించారండి భాషా గారు. అప్పలరాజు గారు అబ్బా ఒకటే పంపించాలి మేనకోడలట. అబ్బు మరి అక్కడ ఒకటే పంపించాలి. నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి పంపించారండి. ఆన్సర్ ఈస్ వదిన అంట కాదు. మహమ్మద్ జరిద్ర శ్రీభావన జరిద్ర పంపించారు వదిన మరదలంటూ. అనంతపురం నుంచి అక్తర్ వదిన మరదలట. భాస్కర్ పెడిన కోడలట. అబ్బో దీప్తి ఫ్రమ్ ఓకే దీప్తి గారు ఇప్పుడు రైట్ ఆన్సర్ పంపించారండి మీరు. వరవకొండ నుండి ఈశ్వర్య చెల్లెలే అవుతుందట. అబ్బా చెల్లెలేక మీ నాన్నగారి చెల్లి మనవరాలి అన్న భార్య అక్కడ చెల్లి మనవరాలి వెళ్ళింది చెల్లెలేదు. సరే శాంతినగర్ నుంచి ఒకే ఒకటి రైట్ ఆన్సర్ పంపించారండి వదిన మరదలు అంటున్నారు. తరాలపల్లి చెరుపుత్ర బుచ్చయ్య గారు, ముళ్ళగిరి విజయ్ కుమార్ గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు? పాలజీ గోపాలకృష్ణచారి గారు ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విజయలక్ష్మి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్. కేదరి వీరేష్ రాజుల నుంచి రైట్ ఆన్సర్. పండి సత్యశ్రీ యూకే నుంచి పంపించారండి. యూకేనా తెనాలి అంటారు కదా. సరే తెలియదు అంటున్నారు ఎవరు? తిరుపతి నుంచి ప్రకాష్ గారు. నేను చెప్తాను ఓ భార్య అవుతుందట. కొండేటి శ్రీదుర్గ గారు ఏం ఆలోచిస్తున్నారండి మీరు అక్కడ? సరే సరే అప్పలరాజు గారు పెడన జోగనందన కాళ్ళ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. సూపరో సూపరు ఎట్ల వెంకటరెడ్డి గారు లక్వారం ఓకే ఆన్సర్ రైట్ ఆన్సర్ పంపించారు ఇప్పుడు. తర్వాత ఎవరు? నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరేశ్వర జానకిరాజు రైట్ ఆన్సర్. ఏదైనా రైట్ చెప్పు అంటున్నారు. ఆహా మీరు పంపించింది రైటే రామకృష్ణారెడ్డి గారు గనగలూరి. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి పంపించారు ప్రకాష్. శ్యామల ఓ తోబుట్టు అట. అబ్బా కాదు దస్తగిరి సంజయ్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకెవరెవరు పంపించారో చూద్దాం. ఎవరు ఎవరు? కానూరు నుంచి తాతారావు గారు. ఆలోచించకుండా జవాబు పెడుతున్నాను చెల్లి కానీ అక్క కానీ. అవునా ఇది ఎక్కడ గొడవండి? నాన్నగారి చెల్లి మనవరాలి అన్న భార్య అండి నేను అడిగేది. అక్క చెల్లి ఎలా అవుతుంది? రంగారెడ్డి జిల్లా ఎక్కలేవ నగర నుంచి వీలే వెంకటేష్ గారు రైట్ ఆన్సర్. భాస్కర పెడన్ రైట్ ఆన్సర్. ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్వర్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ జమలయ్య దొడ్డదేవరపడి నుంచి రైట్ ఆన్సర్. ముండ్రాయి గ్రామం నుంచి అనుమల్ మోహన్ సుభద్ర రైట్ ఆన్సర్. అసలు ఆన్సర్ ఏంటి, జవాబు ఏంటి, ప్రశ్న ఏంటి? మీ నాన్నగారి చెల్లి, నాన్నగారి చెల్లి మేనత్త అవుతుంది. మేనత్త మనవరాలి కోడలు అవుతుంది. కోడలన్న అల్లుడు అవుతుడు. అల్లుడు భార్య ఏమవుతుంది? కూతురు. మరలా చెప్పనా? మన నాన్నగారి యొక్క చెల్లి మేనత్త అవుతుందండి మనకి. మేనత్త మనవరాలు ఏమవుతుంది? మనకి కోడలు అవుతుంది. కోడలు అన్న ఏమవుతుడు? అల్లుడు అవుతుడు. అల్లుడు భార్య కూతురు. రైట్ ఆన్సర్ పంపారు మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్. చాలా సింపుల్ ప్రశ్న, మీరు రకరకాలుగా డిఫరెంట్గా పంపించారు. అయ్యి బాబు ఇది కూడా తెలియదా ఏమిటా అనుకున్నాను, కానీ రైట్ ఆన్సర్ పంపారు మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. రామాయణం మహాభారతం ఇతిహాస గ్రంథాలే కాదు, చాలా మన దివ్యమైన పరిశుద్ధ గ్రంథాలు ఉన్నాయి. ఖురాన్ ఉంది, బైబుల్ ఉంది. అయితే రామాయణ గ్రంథాన్ని తమిళంలో రాసింది ఎవరు? నా ప్రశ్న అండి ఇది. తమిళంలో రామాయణాన్ని రచించింది ఎవరు? ఆన్సర్ తెలిస్తే 8662428114 నెంబర్కు ఆన్సర్ పంపించండి. అర్థమైంది కదా, రామాయణాన్ని తమిళంలో రచించిన రచయిత ఎవరు? 8662428114 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ ఉండండి వివిధ

0: భారతీపం 101.3 మెగాహెడ్స్ పై వింటున్నారు. సాందరి సాందరి విత్ యువర్ ఆర్జే చిన్నబాబు.
1: కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: నచ్చిన ఫుడ్డు వెచ్చని బెడ్డు సిద్ధం రా ఫ్రెండు, తగ్గినవన్నీ పక్కన పెట్టి పట్టరము పడ్డు, వెయ్యర సయ్యంటు నడుం చుట్టూ ఉడుం పట్టు, చిందయ్యరయ్యంటూ పదం వింటూ పద అంటూ.
1: ప్రేమ ఖైదీ చిత్రంలో అంత్యాక్షరిలో సుశీలమ్మ గారు, బాలు గారు పాడిన పాటలు విన్నారు కదా, సూపర్బ్ కదా. ఘంటసాల గారు, చిత్ర గారు, జానకి గారు ఆలపించిన పాటలు సుశీలమ్మ గారి గళంలో వింటే ఎలా ఉంటుందో కదా, వినేశారు, సూపర్ కదా. సౌందర్య సంద్రిలో మరి నేను అడిగిన ప్రశ్నకు సమాధానాలు మన ఫ్రెండ్స్ పంపించారు, ఎవరెవరు పంపించారు చూద్దాం. ముందు ప్రశ్న చిన్నబాబు అంటారా, తమిళంలో రామాయణాన్ని రచించింది ఎవరు? ఆన్సర్ తెలిసిపోతే 8662488114 నంబర్కు వాట్సాప్ చేయమన్నాను. ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్వర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ జీర్దిని స్నేహభాను జీర్దిని కూతురు అంటే ఇప్పుడైతే రైట్ ఆన్సర్ పంపించారు. అప్పలరాజు గారు పేడన జోగానందరావు కాలనీ నుంచి, హాయ్ చిన్నబాబు, రేడియో సెట్లో ప్రసారం సరిగ్గా రావడం లేదు, డిస్టర్బ్డ్గా ఉంది, ఆగి ఆగి వస్తుంది, ఆగమని చెప్పావా అప్పలరాజు, గమనించగలరు? సరే ఇక్కడ చెప్తానండి ఇంజనీర్ సార్, వాళ్ళకి వారు సరిచేయొచ్చేమో మేబీ. కేదరి వీరేష్ రాజమండ్రి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు కొత్తగా నూతనంగా వస్తున్న శ్రోత, భయ్యా కూతురు అవుతుందని పెట్టారు, మీ పేరు కూడా పంపిస్తే నేను చక్కగా చదువుతాను కదా. ప్రకాష్ గారు, బిడి ప్రకాష్ గారు పంపించారండి, ఊరు పేరు ఎక్కడో, పేరైతే ప్రకాష్ వీరి పేరు, కూతురు అంటూ ప్రీవియస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ పంపించారు. మీరు కొత్తగా వస్తున్న శ్రోత స్వాగతం అండి, సుస్వాగతం. ఇలానే మీరు వివిధ భారతికి వాట్సాప్ చేస్తూ ఉండండి. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్. కొండారెడ్డి సిద్ధపేట మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. నెక్స్ట్ తిరుపతి నుంచి పంపించారండి దేవసేన గారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు చూద్దాం, ఎవరు, ఓకే దర్శన్ గారా, సాయి దర్శన్ అండ్ శేషసాయి గారు, రోహన్ గారు పంపించారండి, రైట్ ఆన్సర్. కనకారావు పెడిన రైట్ ఆన్సర్ పంపించారు. కర్నూలు నుంచి తాతారావు గారు, వాల్మీకి అంటున్నారు, నేను అడిగింది ఐ మాస్కింగ్ తమిళ్, తమిళంలో రామాయణాన్ని రచించిన రచయిత అడిగానండి తాతారావు గారు. నెక్స్ట్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ నుంచి ఇల్లందు నుంచి పంపించారండి, అల్లూరి శ్రీనివాస్, ఆటో శంకర్, రాజేష్ ఖన్నా, రైట్ ఆన్సర్. నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరేశోద, జానకి రాజు, రైట్ ఆన్సర్. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ శ్యామల, రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి పెళ్ళగొండ్ల కాలనీ నుంచి మురళగిరి విజయకుమార్ గారు, రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. రామాయణాన్ని తమిళంలో రచించారు అంటూ పాలెం పోలయ్య అలగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ దీప్తి వీరు పంపించారు, రైట్ ఆన్సర్. విజయలక్ష్మి గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం చర్రాత గారు రైట్ ఆన్సర్. కవి చక్రవర్తి అంటున్నారు, కవిచక్రవహ అని బిరుదు చెప్తున్నారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు, రైట్ ఆన్సర్. ఉదయగిరి నుండి అనూష గారు సమాధానం అంటూ రైట్ ఆన్సర్ పంపించారండి. జగిత్యాల జిల్లా నుంచి బుగ్గారం నుండి పంపించారండి తిరుణగిరి ప్రకాష్, సుజాత, చోటు కార్తికేయ, రైట్ ఆన్సర్. ఆర్టీసీ కాలనీ నుంచి విజయవాడ నుంచి శ్రీహరి గారు రైట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ పేడని రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్ గారు, రైట్ ఆన్సర్. ఎస్ఎం భాష మైద్కూర్ నుంచి రైట్ ఆన్సర్. జయరామ్ గారు రైట్ ఆన్సర్ పంపించారు పాకాల మండలం నుంచి. నెక్స్ట్ కొండేటి శ్రీదుర్గ గారు.

రైట్ ఆన్సర్ విజయవాడ నుంచి, నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు మీరు కూడా. నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం. మధు ప్రసాద్ తలంపాడు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. రమేష్ దొంతి అనంతపురం నుంచి ఆన్సర్ రైట్ ఆన్సర్. ఆయిచిన బాబు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారండి. చాలా చలాకీ ప్రశ్నలు వేస్తుంటారు, బాగున్నాయి వింటున్నాము, రామాయణాన్ని తమిళంలో రచించింది అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. వినిపిస్తున్న పాట సూపర్ అండి, అన్ని పల్లవులు కలిపి హైలైట్లా ఉంది ఈ పాట. ఎక్కడ దొరుకుతాయండి ఇలాంటి పాటలు, మీకు బాగుంటాయి, మీరు సూపర్ అండి చిన్నబాబు గారు అంటున్నారు. బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి, థ్యాంక్ యూ అండి. అది అంత్యాక్షరి అండి, ప్రేమ ఖైదీలోది. నెక్స్ట్ ఆధున్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు రైట్ ఆన్సర్ పంపించారు. గడ్డం అంకయ్య గారు రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి మస్తాన్ వారి ఫ్యామిలీ గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు, నిజాంపేట జిల్లా విజయకుమార్ గారు పంపించారు మెదక్ జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ తమిళంలో రామాయణాన్ని మొదటిసారిగా ఆహా మహాకవి అంటూ పంపించారండి. ఎస్ సూపర్. ఎల్లప్ప గారు యాదవ్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ కుమారి లక్ష్మి వెంకటేష్ మా నేమ్స్ అంటూ పంపించారు ఆన్సర్ రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి పంపించారు వీరంతా. వరకొండ నుండి ఈశ్వరమ్మ విశ్వరయ్య కమ్మన్న అబ్బా ఆన్సర్ చెప్పేశాను తమిళంలోని. తరాలపల్లి నుంచి పంపించారండి జరుపతులు బచ్చయ్య గారు. తమిళంలోనే మరి తమిళంలో అని ఆపేశారు. ఆన్సర్ ఎక్కడ, మహమ్మద్ జైనుద్దీన్ శ్రీభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ గనగుల రామకృష్ణారెడ్డి గారు రైట్ ఆన్సర్. రాజన్ జయన్న కూతురు అంటే ఇప్పుడు పంపించారు. ఎస్ సురేంద్ర గారు సురేంద్రనాథ్ పంపించారండి ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. దేశీరెడ్డి గారు పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు పంపించారు, ఓకే అంజన బాబు గారు పంపించారండి పాలవోయి నుంచి రైట్ ఆన్సర్. కంబన్ తమిళ్ అంటున్నాడు దొడ్డదేవరపాడు నుంచి ప్రకాష్ రాజ్ శ్యామలారాణి. నేను ఇంత ఆన్సర్ చదివేశాను, ఎవరు పంపించకండి. రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ పంపిణీ మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. అసలు ఆన్సర్ ఏమిటి అంటే తమిళంలో రామాయణాన్ని రచించింది కంబన్. రైట్ ఆన్సర్ పంపిణీ మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. సమయం చూస్తే 3:46 దాటి 55 సెకన్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 1.3 MHz పై వింటున్నారు సందడే సందడి విత్ యువరాజ్ చిన్నబాబు. పాట వినండి, సినిమా పేరు చెప్పండి. పాట వినండి, సినిమా పేరు చెప్పండి. ఇప్పుడు వినబోతున్న పాట ఏ చిత్రంలోనిది, ఆన్సర్ తెలిస్తే 8662 4111 నెంబర్కి వాట్సాప్ చేయండి. పాట మాత్రం జాగ్రత్తగా వినండి.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: నేను ఒక పాట అయితే వినిపించాను, మరి ఆ పాట ఏ చిత్రంలో అయితే అడిగాను. మన ఫ్రెండ్స్ అయితే కొంతమంది పంపించారు, ఎవరెవరు పంపించారు, ఏం పంపించారు చూద్దాం. అప్పలరాజు గారు పెడన జోగానందన కాలిచ్చే ఆన్సర్ ఎక్కడండి? అప్పలరాజు గారు అసలు ఆన్సర్ పంపించలేదు. సాంగ్ ఇంకా రాలేదు అని క్వశ్చన్లో చిన్నబాబు అంటున్నాను. సాంగ్ క్వశ్చన్లో లేదు, నేను వినిపించే పాట ఏ చిత్రంలో ఉండేది అని అడిగాను దస్తగిరి సంజయ్ గారు. ఓహో, సాంగ్ ఇంకా రాలేదా? నాకు అయితే ఆన్సర్ అర్థం కల ఈ క్వశ్చన్లో ఏమిటంటే, నేను సాంగ్ వినిపించాను, చిత్రం పేరు చెప్పమన్నానండి. ఓకేనా? వినండి, సినిమా పేరు చెప్పండి. నాకు అక్కడ కన్ఫ్యూజ్ అయ్యారా? దేవసేన తిరుపతి నుంచి పంపించారండి. ఏమి పంపించారు? ఓ, సూపర్ సూపర్ సూపర్, మీరైతే రైట్ ఆన్సర్ పంపించారండి. ఎలా తెలిసిందండి దేవసేన గారు? అనంతపురం నుంచి పిల్లగొండ్ల కాలనీ నుంచి ముల్లగిరి విజయ్ కుమార్ గారు, బంగారు రాజు అట. ఆహా, కాదు, అనంతపురం అవసరం బోర్డు కాలనీ నుంచి రమేష్ గారు పంపించారు. ఓహో, రైట్ ఆన్సరే. మీ ఆఖరి ప్రశ్నకు సమాధానం రైట్ ఆన్సర్, రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవాంగ. రైట్ ఆన్సర్ పంపించారు. తెలిసిపోతుంది ఏంటి అబ్బాయిలకి? తెలియదండి అంటున్నారు. ఎక్కడి నుండి తీసుకొస్తున్నారండి అంటున్నారండి వీరు. ఓకే, దీప్తి గారు, నేను చెప్తానండి. గోనా బుద్ధారెడ్డి, పాలెంపోలే, ఆలగడ్డ, నందనగిరి నుంచి పంపించారండి. ఏంటది ఆన్సర్ ఇక్కడ? నెక్స్ట్ ఎవరు? సంధ్య అనంతపురం నుంచి పంపించారండి. కాదండి, రాంగ్ ఆన్సర్. తిరుపతి నుంచి పంపించారు శిరీష గారు, తిరుపతి నుంచి. ఓకే, రైట్ ఆన్సరే. ఎస్ఎం భాషా గారు పంపించారు. ఆన్సర్ లిటిల్ హార్ట్స్ అట, కాదు. మైద్కూర్ జాఫర్ పోలరంగడు చిత్రంలోనిది ఈ పాట అంటున్నారు. ఆహా, కాదు. నెక్స్ట్ అప్పలరాజు గారు పెడన జోగర్ధన కలిసి అప్పలరాజు గారు ఎలా కనిపించారు? మీరు కూడా ఎక్కడి నుంచో తెచ్చుకున్నారా ఉప్పు? రైట్ ఆన్సరే. మామ చరిత్ర శ్రీవారి చరిత్ర, మీరు వినించిన పాట విన్నాం కానీ సినిమా పేరు అయితే ఏమిటో తెలియట్లేదు. పాట అయితే విన్నారట, నేను చెప్తానండి. అంజనబాబు గారు పంపించారండి. రైట్ ఆన్సర్, సూపర్. ఉరకొండి ఈశ్వరయ్య, ఈశ్వర్ కృష్ణాష్టమి, కాదు. సందరి సందరి చిత్రంలో చిన్నబాబు పాడిన పాట. అబ్బా, సూపర్ సూపర్. అసలు ఇది దీనికైతే మీరందరూ ఓ వేసుకోవాలండి, ఎందుకంటే ఆ పాట నేనే పాడానట. సరిపోయింది సమ్మడం.

ఆ పాట పాడింది నేను కాదు, కానీ చిత్రం పేరు అడిగాను. నెక్స్ట్ ఆత్మ గురించి ఆశీష గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటుంది. ఆశీష గారు ఎక్కడికి వెళ్ళారు, ఇప్పుడు గుడ్ నూన్ చెప్తున్నారు. సరే అసలు ఆన్సర్స్ అయితే కొంతమంది పంపించారు, ఎవరు పంపరేమో అనుకుంటున్నాను, కానీ అయితే పాట విన్నారు. ఈడు గోల్డ్ హ్యా ఈ చిత్రంలో ఉందన్నమాట. సందరి సందరి వింటున్నారు విత్ యువరాజ్ చిన్నబాబు స్టూడియోలో. సమయం చేస్తే 3:54 దాటి 53 సెకండ్లు అయింది. ప్రశ్న గెట్ రెడీ. స్వాతంత్ర భారతం దేశానికి తొలి హోం మంత్రి ఎవరు? స్వతంత్ర భారత్కు తొలి హోం మంత్రి ఎవరు? అర్థమైందా? ఆన్సర్ తెలిస్తే 8662421 నెంబర్కు వాట్సాప్ చేయండి.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. వికసిత్ భారత్ లక్ష్యం సాకారమయ్యేందుకు దేశానికి డ్రగ్స్ పీడ వదిలిపోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. మన్ కీ బాత్ రేడియో కార్యక్రమం 137వ సంచికలో నేడు ప్రధానమంత్రి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. భారతదేశ భవితను కాపాడుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఇటీవల ప్రారంభమైన నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ నెలలో 61,92,396 మంది పింఛన్దారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం 2,693,90,00,000 రూపాయలను విడుదల చేసినట్టు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తగా మంజూరైన 6,268 వితంతు లబ్ధిదారులకు పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం 2,51,00,000 రూపాయలు విడుదల చేసినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. రాబోయే 20 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులో 48 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న 4.5 కిలోమీటర్ల అంతర్వలయ రహదారి అభివృద్ధి పనులను ఆయన నిన్న పరిశీలించారు. రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ద్వారా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు 19 వరకు 441 శస్త్రచికిత్సలు ఉచితంగా చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో 289 మందికి, పాఠశాలల్లో 152 మంది పిల్లలకు 2,42,00,000 రూపాయలు వెచ్చించి ఈ శస్త్రచికిత్సలు చేయించినట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రైవేట్ అనేడెడ్ ప్రొఫెషనల్ వైద్య దంత కళాశాలల్లో యూజీ పీజీ సూపర్ స్పెషాలిటీ కోర్సుల ఫీజులను ప్రభుత్వం 2026-27 విద్యా సంవత్సరానికి తాత్కాలిక ప్రాతిపదికన ఫీజుల పెంపును వర్తింపు చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ 3 వేర్వేరు ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలల్లో అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్లలో ప్రవేశాలకు సంబంధించి ఐచ్ఛికాల ప్రక్రియ నిన్న ప్రారంభమైంది. ఇప్పటికే 14,548 మందితో కూడిన మెరిట్ లిస్టును విజయవాడ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నిన్న విడుదల చేసింది. రోడ్డు ప్రమాదాలు, మెడికల్ లీగల్ మరణాల నమోదు 21 రోజుల్లో జరగాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది. ఆయా మరణాల వివరాలు జనన మరణాల రిజిస్టార్లకు సకాలంలో అందించలేకపోవడంతో మరణాల నమోదు ఆలస్యమవుతోందని పేర్కొంది. జల జీవన్ మిషన్లో భాగంగా చేపడుతున్న మల్టీ విలేజ్ స్కీమ్ బల్క్ వాటర్ సప్లై పథకాల పనులకు బిల్లుల చెల్లింపుల కోసం ప్రభుత్వం 956.77 కోట్ల రూపాయల అదనపు నిధులు విడుదల చేసింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

సుందరిలో ఒక ప్రశ్న అయితే మిగిలిపోయింది కదా, స్వతంత్ర భారతదేశానికి తొలి ఓ మంత్రి ఎవరు అని అడిగాను. ఆన్సర్స్ అయితే పంపించారు, ఎవరెవరు పంపించారు చూద్దాం. ఎవరు ఎవరు ఎవరు

గురించి తాటి పాంపుల ఆశిష్ గారు రైట్ ఆన్సర్ పంపించారండి. మీరు పంపిందైతే రైట్ ఆన్సర్. తర్వాత మీరు నిజంగా గోల్డే ఓ సారు అంటున్నారు. నేను గోల్డా? లాస్ట్ క్వశ్చన్స్కి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారండి. ఎవరు? ఆర్జీ జో గారు. వావ్, సూపర్.

థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మా షోకు మీరు ఓ వాట్సాప్ చేసినందుకు. మన సంద్రి సంద్రిలో మన ఆర్జే జో గారు కూడా, జ్యోతిమ్ గారు కూడా పాల్గొన్నారు, థ్యాంక్ యూ. లాస్ట్ క్వశ్చన్స్కి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. రాంగ్ అయితే లైవ్లో, అబ్బో రాంగ్ అయితే లైవ్లో చదవకండట, ఇది పెద్ద తోండి. మీరు పంపించింది రైటే అండి జో గారు. నెక్స్ట్ ఎన్ వెంకటరమణయ్య గారు పంపించండి, సూళ్లూరుపేట మండలం నుంచి, తిరుపతి జిల్లా నుంచి. రైట్ ఆన్సర్ అనంతపురం నుంచి అనురాధగారు, హౌసింగ్ బోర్డు కాల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. హౌసింగ్ బోర్డు కాల నుంచి రమేష్ గారు రైట్ ఆన్సర్, దొంతి రమేష్ గారేట రైట్ ఆన్సరే. నెక్స్ట్ దస్గిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. పిల్లగుండ్ల కాల నుంచి ముళ్ళగిరి విజయ్ కుమార్ రైట్ ఆన్సర్ పంపించారు. పేర్లు కొంచెం వెరైటీగా ఉన్నాయండి. ఫస్ట్ హోమ్ మినిస్టర్ అంటూ పంపించారు, ఇండిపెండెన్స్ డే ఇండియా అకౌంట్ రైట్ ఆన్సర్ పంపించారు. సురేంద్రనాథ్ ఓకే ఒడిశా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. జయం భాషా గారు పంపించారండి రైట్ ఆన్సర్, వారి కుటుంబ సభ్యులు.

యో గారు, నెక్స్ట్ ఎన్ వెంకటరమణయ్య గారు పంపించండి, సూళ్లూరుపేట మండలం నుంచి, తిరుపతి జిల్లా నుంచి. రైట్ ఆన్సర్ అనంతపురం నుంచి అనురాధగారు, హౌసింగ్ బోర్డు కాల నుంచి. రైట్ ఆన్సర్ పంపించారు హౌసింగ్ బోర్డు కాల నుంచి రమేష్ గారు. రైట్ ఆన్సర్ దొంతి రమేష్ గారేట, రైట్ ఆన్సరే. నెక్స్ట్ దశగిరి సంధ్య, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. పిల్లగుండ్ల కాల నుంచి ముళ్ళగిరి విజయ్ కుమార్, రైట్ ఆన్సర్ పంపించారు. పేర్లు కొంచెం వెరైటీగా ఉన్నాయండి. ఫస్ట్ హోమ్ మినిస్టర్ అంటూ పంపించారు, ఇండిపెండెన్స్ డే ఇండియా అకౌంట్, రైట్ ఆన్సర్ పంపించారు. సురేంద్రనాథ్, ఓకే, ఒడిశా నుంచి, రైట్ ఆన్సర్ పంపించారు. జయం భాషా గారు పంపించారండి, రైట్ ఆన్సర్. వారి కుటుంబ సభ్యులు వీడు గోల్డ్ హ్యా అనే సినిమాలో అంటూ పంపించారు. ఆత్మకూరు నుంచి ఆశీష్ గారు, రైట్ ఆన్సర్. కాపీ పేస్ట్ అంటే అదే ఉప్పు అందింది వీరికి. సారీ అండి. తర్వాత ఎవరు, ఆశీష్ శ్రీనివాస్ బెంగళూరు నుంచి, రైట్ ఆన్సర్. మురహరి యశోద జానకి రాజు గారు, రైట్ ఆన్సర్ పంపించారు. మామ జైనుద్దీన్ శ్రేయవారు జైనుద్దీన్ గారు పంపించారు, రైట్ ఆన్సర్. అంజనబాబు గారు పంపించారు పాలవయ్య నుంచి, రైట్ ఆన్సర్. అప్పల్ రాజు గారు పెడన జోగరాధరావు నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు, తలంపాడు నుంచి పంపించారండి, మధు ప్రసాద్ గారు, రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి అనూష డానియల్, నేను 2 సార్లు ఆన్సర్ పెడుతున్నా మీరు చదవడం లేదు, ఎందుకు అలాగా మీరు అడిగిన ప్రశ్న సవాబు అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. అవునా, నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి అనూష గారా, ఓకే, బహుశా స్కిప్ అయిపోయిందండి, ఇప్పుడు చదివాను కదా, ఇంకోసారి చదవను. ఉదయగిరి నుండి అనూష డానియల్ గారు, రైట్ ఆన్సర్ పంపించారు, ఓకేనా. నెక్స్ట్ కొత్తగూడెం నుంచి పంపించారండి, నరసింహారావు గారు, రైట్ ఆన్సర్. మీరు వినిపిస్తున్న సాంగ్ మై ఫేవరెట్ అండి అంటున్నారు. వనస్థలిపురం నుంచి డి బాలాజీ గారు, మై ఫేవరెట్ అండి అంటున్నారు. అప్పట్లో ఒక దుమ్ము రేపిందట ఈ పాట, అబ్బో. నెక్స్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అండి ఆన్సర్ వచ్చేసి నేనైతే రివీల్ చేశాను. మొట్టమొదటి మనీ స్వతంత్ర భారతదేశానికి తొలి హోంశాఖ మంత్రి గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరు కూడా కంగ్రాచులేషన్స్. ఇంకున్నారు ఉక్కు మనిషి, మీరు పాలెం పోలయ్య, ఆలగడ్డ, నంద్యాల జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. కామర్తి శంకర్ రాజుల నుంచి హాయ్ చెప్తున్నారు, వావ్. లంక కృష్ణారావు గారు, రైట్ ఆన్సర్. ఈరోజు అందరి సంధ్య సూపర్ అండి, జూనియర్ సాయి కుమార్ గారు అంటున్నారు. దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, వావ్. జ్యోతి మేడం గారికి హాయ్ చెప్పండి అంటున్నారు శ్రోత. ఎస్ రమేష్ గారు, ఓకేనండి. మేడం మీకు హాయ్ చెప్తున్నారండి మన శ్రోతలు. నాకైతే అందిన ఆన్సర్స్ అయితే ఇవే, అందరూ రైట్ ఆన్సర్ పంపించారండి. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. స్టూడియోలో సమయం చూస్తే 4:08 దాటింది. మరి 8 నిమిషాలు దాటి 5 సెకండ్లు. వివిధ, ఈనాటి వివిధాలో ఒకే చిత్రం నుంచి పాటలు విందాం. అందుకంటే ముందు ఒక పాట విందాం, ఎప్పుడో విన్న పాట ఇది, బట్ చాలా మెలోడియస్గా ఉండే పాట. ఇద్దరు చిత్రం నుంచి వింటున్నామంటండి, వివిధ భారతి FM 101.3 MHz పై. వివిధ.

0: ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: చూడండి, సమయం చూస్తే 4:15 దాటి 14 సెకండ్లు అయిపోయింది. వివిధాలు ఒకే చిత్రంలోని పాటలు, సీతీయ చిత్రం నుంచి మరి పాటలు విందాం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించిన చంద్రబోస్ గీతం.

ఉదిపితే తేజోవలయం తీండ్రిస్తుంది. ఆపాదం ఉరిమితే చలధరా.

0: మాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, ది బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
2: ఓ పిల్లా, ఓ

0: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
3: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
3: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
3: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
3: 101.3.
5: ఇదిగో రా

అంతటి చిరంతన నిరంతర వికస్వర వైభవంతో విరాజిల్లిన రాయలసీమ, మన రైతన్నల సీమ, ఈనాడు దుష్కర ముష్కర చక్కర దురంతాలతో అతలాకలమవుతుంది. చూస్తూ ఉంటారా? చూస్తూనే

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

మీరింత వరకు వివిధ శీర్షికన ఒకే చిత్రంలోని పాటలు సేతి చిత్రం నుంచి పాటలు విన్నారు. స్టూడియోలో సమయం చూస్తే 4:50 దాటి 17 సెకండ్లు. నేనైతే టాటా బై బై చెప్పే సమయం కూడా ఆసన్నమైంది కదా. నెక్స్ట్ ఆర్జీ కూడా రెడీగా ఉన్నారు. మరి ఇప్పుడైతే ప్రాయోజిత కార్యక్రమం వెన్నెలా వింటారు, వింటనే ఉండండి. వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇంట్లో పెద్దవాళ్ళున్నారా? వారితో మీరు రోజూ మాట్లాడుతున్నారా? పెద్దలను జాగ్రత్తగా చూసుకోవాలంటే ఎలా? తెలుసుకుందాం మన వెన్నెలా ప్రోగ్రాంలో ఈరోజు మీ ఆర్జే చేతంతో. సాధారణంగా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఒకటే అంటారు. ఎందుకంటే చిన్నపిల్లలకు ఏమి చెప్పినా తెలియదు, అర్థం కాదు. పెద్ద వయసు వారికి తెలిసినా చిన్నపిల్లల్లానే ప్రవర్తిస్తారు. ఇంట్లో పెద్ద వయసు వారుంటే వారిని జాగ్రత్తగా చూసుకోవడం కష్టమైన విషయమే. చంటి బిడ్డలను ఎంత ఓపికగా సాగుతామో ఈ పెద్ద పిల్లలను అంతకంటే ఎక్కువ ఓపికతో చూడాల్సిన అవసరం ఉంది. వీరిని సంరక్షించడం ఓ సవాలుతో కూడుకున్న వ్యవహారం. వారిని జాగ్రత్తగా చూసుకోవాలి అంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అవేమిటో ఇప్పుడు చూద్దాం మన వెన్నెలా ప్రోగ్రాంలో మీ ఆర్జే చేతంతో.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522207039. నంబర్ మరోసారి 0951522207039. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com.
0: ఇంట్లో ఏదైనా ఒక ముఖ్యమైన పని చేయాలనుకున్నప్పుడు ఇంట్లో ఉన్న పెద్దల సలహా తీసుకోండి. వారి సలహా ప్రకారం ఆ పని చేయడంలో ఏదైనా ఇబ్బంది ఉంటే వారితో చర్చించండి. ఎందుకంటే మనల్ని పెంచే క్రమంలో ఇటువంటి ఎన్నో విషయాలను వారు చూసుంటారు. అదీ కాకుండా మీరు సలహా అడిగితే మీరు వారికి ఇస్తున్న గౌరవానికి మురిసిపోతారు. వారి మురిపం వారిని మరింత ఆరోగ్యంగా ఉంచుతుంది. పెద్ద వయసు వారికి మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమైనది. డాక్టర్ సమాచారం, ముఖ్యమైన ఫోన్ నంబర్స్ జాబితా లిస్ట్, అన్ని సందర్భాల్లోనూ మీరే ఇంట్లో ఉండటం సాధ్యం కాదు. మీరు లేని సమయంలో పెద్దవాళ్లకు ఏదైనా ఇబ్బంది తలెత్తితే ఏ డాక్టర్కి ఫోన్ చేయాలో ఇంట్లో అందరికీ తెలుసుండాలి. అదేవిధంగా అత్యవసరమైన అన్ని నెంబర్లను రాసుంచుకోవాలి. అది అందరికీ తెలిసేలా ఉంచాలి. ఎప్పుడైనా అత్యవసరమైనప్పుడు ఆ నంబర్లు ఉపయోగపడతాయి. ఇంట్లో ఒంటరిగా ఉందామనే ఫీలింగ్ రానియకుండా వారికి చిన్న చిన్న పనులు అప్పగించండి. వారు ఆ పనుల్లో పడి కొంత సమయం గడిపేయగలుగుతారు. వారి పనుల్లో సహాయం కావాలా అని తరచూ అడగడం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు అలా అడిగితే వారి పట్ల మీరెంతో శ్రద్ధతో ఉన్న విషయం అర్థం చేసుకోగలుగుతారు. తద్వారా వారి మనసులో ఉత్సాహంగా ఉంటారు. శారీరక వ్యాయామం చాలా ప్రయోజనాలను అందిస్తుంది. అది మీ ప్రియమైన వ్యక్తిని చాలా సంవత్సరాలు మంచి స్థితిలో ఉంచుతుంది. ఇది ఆందోళన మరియు నిరాశను అరికట్టే అనుభూతి. మంచి హార్మోన్లను కూడా విడుదల చేస్తుంది. తోట పని చేయడానికి, కలిసి నడవడానికి, పెంపుడు జంతువులను జాగ్రత్తగా చూడటానికి ప్రోత్సహించండి. ఇది వారిని చురుగ్గా ఉండేలా చేస్తుంది. పెద్దవాళ్ళు పిల్లలు తమని పట్టించుకోవడం లేదు అనే భ్రమలోకి వెళ్లిపోతూ ఉంటారు. అది వారి మానసిక స్థితిని దెబ్బతీస్తుంది. మనం ఎన్నో పనుల్లో పడి సాధారణంగా పెద్దలను గురించి పట్టించుకోము. అన్నీ ఇస్తున్నాం కదా అనుకుంటాం, కానీ వారు మీరు నోటి వెంట వచ్చే ఆత్మీయ మాటలను వినాలని అనుకుంటారు. అందుకే ఎంత బిజీగా ఉన్నా రోజులో ఒకసారైనా మీ ఇంట్లో ఉన్న మీ అతి ముఖ్యమైన పెద్దలతో కొద్దిసేపు మాట్లాడండి. ఇది మీ పెద్దల ఆరోగ్యాన్ని రెట్టింపు హుషారుగా ఉంచుతుంది. ముందే చెప్పినట్టుగా చిన్నపిల్లలు పెద్దవారు ఒకే విధంగా ఉంటారు. వారిని గౌరవంగా చూసుకోవడం మన బాధ్యత. ఇంట్లో 60 ఏళ్లు దాటిన వారుంటే వారి విషయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు, నాన్నమ్మ, తాతయ్య, అమ్మమ్మ, ఇలా ప్రతి ఇంట్లో దాదాపుగా వృద్ధాప్యంలో ఉన్నవారు తప్పక ఉంటారు. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగానే వృద్ధాప్యంలో ఉన్న వారి విషయంలో కూడా ఈ శ్రద్ధ అవసరం. వయసు మీద పడుతున్నప్పుడు జరిగే మార్పులను గుర్తించి వారి అవసరాలను బట్టి వారికి సంరక్షణ ఇవ్వాలి. మన దేశంలో మనిషి సగటు జీవితకాలం 68 సంవత్సరాలు. వృద్ధాప్యంలో ఉన్నవారు శారీరకంగా, మానసికంగా చాలా సమస్యలు ఎదుర్కొంటారు. వారికి అండగా

0: నిలిచి వారితో చక్కటి అనుబంధాన్ని ఏర్పరచుకుంటే వారు ఆత్మీయతకు నోచుకున్న వారవుతారు. మీరు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కూడా ఈ ఆప్యాయత అవసరం అవుతుంది. వృద్ధాప్యంలో కలిగే శారీరక మానసిక మార్పులే ఇవి. శారీరక మార్పుల్లో ముఖ్యంగా చర్మం ముడతలు పడుంటుంది. పొడిబారి తరచూ చర్మ సంబంధిత వ్యాధులు వస్తూ ఉంటాయి. శరీరం బలహీనం అవుతుంది, కంటి చూపు తగ్గుతుంది, చెవులు సరిగ్గా వినపడవు, జీర్ణశక్తి తగ్గుతుంది, మతిమరుపు పెరుగుతుంది, ఆలోచన శక్తి తగ్గుతుంది, దంత సమస్యలు ఏర్పడతాయి, బరువు తగ్గుతారు, వంగి నడవాల్సి వస్తుంది, చేతుల్లో వణుకు ప్రారంభమవుతుంది, మాట తడబడవచ్చు, వయసును బట్టి తరచూ మూత్ర విసర్జన చేయాల్సి రావచ్చు. మానసిక సమస్యలు కూడా ఏర్పడతాయి. ఖాళీగా ఉండడం వల్ల ప్రశాంతత కోల్పోవచ్చు, డిప్రెషన్ కి లోన్ కావచ్చు, ఒంటరితనానికి లోన్ కావచ్చు, ఇతరులపై ఆధారపడాల్సి రావచ్చు, మద్యానికి అలవాటు పడవచ్చు. వృద్ధాప్యంలో ఎముకలు బలహీనంగా ఉంటాయి, పడితే విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల వారికి ఇలాంటి సమస్యలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో టాయిలెట్స్ దగ్గర నుంచి స్టార్ట్ కావాలి. వెస్టర్న్ టాయిలెట్ యూజ్ చేయాలి పెద్దవాళ్ళు. వాష్రూమ్ లో కాలు జారి పడిపోయే పరిస్థితి ఉండకూడదు. సాధ్యమైతే చిన్న చిన్న వ్యాయామాలు లేదంటే కాలి నడకలు అలవాటు చేయాలి. యోగా మెడిటేషన్ వంటివి ప్రోత్సహించాలి. మతిమరుపు వల్ల అన్ని విషయాలు మర్చిపోతూ ఉంటారు. వారికి ఔషధాలు నిత్యావసరాలు అందేలా చూడాలి. ఇందుకోసం ఓ షెడ్యూల్ ని అందరికీ కనిపించేలా వాల్ పోస్టర్ రూపంలో అతికించాలి. అజీర్ణం మలబద్ధకం వంటి సమస్యల విషయంలో అశ్రద్ధ చూపకుండా వైద్యులను సంప్రదించాలి. కంటి చూపు మరింత దెబ్బతినకుండా ఎప్పటికప్పుడు వైద్యుణ్ణి సంప్రదించాలి. వినికిడి సమస్యలున్నా బీపీ షుగర్ వంటి అనారోగ్యాలున్నా నిర్లక్ష్యం చేయరాదు. దగ్గరుండి వైద్యుల వద్దకు తీసుకెళ్లాలి. సౌకర్యవంతమైన వాతావరణంలో ఉండేలా చూడాలి. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేలా, వింటర్ లో చలి నుంచి రక్షణ లభించేలా చూడాలి. ఆయా కాలాలు పండుగలకు అనుగుణంగా నూతన వస్త్రాలు సమకూర్చాలి. ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్దయ్యాక అజీర్ణ సమస్యలు తరచుగా వస్తుంటాయి. పీచు పదార్థాలు కలిగిన ఆహార పదార్థాలు, ముఖ్యంగా ఫ్రూట్స్ ఇవ్వాలి. మద్యపానం ధూమపానం మానేసేలా చూడాలి. కుటుంబ సభ్యులంతా వీరికి తగిన సమయం కేటాయించి ఆప్యాయంగా మాట్లాడితే వారు మానసికంగా దృఢంగా ఉంటారు. వారికి తగిన గౌరవం మర్యాద ఇవ్వాలి. వృత్తి జీవితంలో చాలా అలసిపోయి ఉంటారు. ప్రస్తుతం ఖాళీగా ఉంటే వారికి తగిన పుస్తకాలు సమకూర్చాలి. పర్యాటకంపై ఆసక్తి ఉంటే అందుకు తగిన ప్రోత్సాహం ఇవ్వాలి. చిన్న చిన్న వ్యాపారాలపై ఆసక్తి ఉంటే ఆ దిశగా ప్రోత్సహించాలి. గార్డెనింగ్, పెట్స్ వంటి వాటిపై ఆసక్తి ఉంటే వాటిని సమకూర్చాలి. హాబీస్ ని ఎన్కరేజ్ చేయాలి. వెల్ డియర్ ఫ్రెండ్స్, విత్ దట్ లవ్లీ ఇన్ఫర్మేషన్ అబౌట్ సీనియర్ సిటిజన్స్ అండ్ ఎల్డర్లీ కేర్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఇన్ టుడేస్ వెన్నెలా ప్రోగ్రామ్. మరో ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం శ్రోతలు ఇంతవరకు వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విన్నారు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు. ముందుగా విందాం సంబరం చిత్రం నుండి టిప్పు ఆలపించిన పాట. ఇది సాహిత్యం కులశేఖర్, సంగీతం ఆర్పి పట్నాయక్.

పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్.

0: జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the banker to every Indian.

0: విన్నా పాట తొలి ప్రేమ చిత్రంలోది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సాహిత్యం సిరివెన్నెల, సంగీతం దేవ.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ scholarship.co.in.
2: ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
4: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: తరువాత పాట విందాం, సామ్రాట్ చిత్రం కోసం పి సుశీల, రాజు సీతారాం ఆలపించిన పాట. ఇది సాహిత్యం వేటూరి, సంగీతం బప్పి లహరి.

మెడలో గాలి ఊహల్లో కళ్ళల్ ఇంకా పండేవి కావు సూర్యుడొచ్చాక చుక్క బాపల్లే

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
0: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
0: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం Form 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
0: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం Form 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
0: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
0: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
0: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం Form 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
0: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం Form 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
0: మీరు ఆన్లైన్ ద్వారా

0: దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: తర్వాత పాట విందాం. తూర్పు పడమర చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట ఇది. సాహిత్యం డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం రమేష్ నాయుడు.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజ్

0: అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in.
1: ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్. పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: చిత్రసీమలో చివరిగా విందాం సందడే సందడి చిత్రం కోసం రఘు కుంచే సందీప్ ఆలపించిన పాట ఇది. సాహిత్యం కలవా కృష్ణసాయి, సంగీతం కోటి.

0: శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం బాలవాణి చిన్నారుల కార్యక్రమం. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం.
1: శ్రోతలకు, చిన్నారులకు స్వాగతం. ఈనాటి బాలవాణి కార్యక్రమంలో శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులచే కదంబ కార్యక్రమం. నిర్వహణ శ్రీమతి మరియమ్మ గారు. ప్రధాన ఉపాధ్యాయురాలు సహకారం ఉపాధ్యాయుల బృందం. వ్యాఖ్యాత కుమారి లిఖిత. మొదటిగా ప్రార్థనా గీతం అర్చిత లిఖిత యజ్ఞశ్రీ.

0: అంటూ వినిపిస్తా.
1: పాట విన్నారు కదా. 4వ తరగతి అభినందుచే అల్లూరి సీతారామరాజు ఏకపాత్ర వినయం.
2: స్వరాజ్యం ఒకరిస్తే పుచ్చుకునే భిక్ష కాదు, పోరాడి గెలుచుకునే హక్కు. రక్త మాంసాలు దారబోసి రక్షించుకోవాల్సిన వరం నేను కోరేది. సంపన్నులు వేదావులు అడమవించే స్వరాజ్యం కాదు. అట్టడుగున ఉన్న మనిషి కూడా స్వేచ్ఛా వాయువులు పీల్చే స్వరాజ్యం ఎక్కడ భయానికి తావులేదో. ఎక్కడ ఒకరి కష్టాన్ని మరొకరు కొల్లగొట్టరు. ఏది దేశ అశూరలకు అతీతమైన సంఘమో అలాంటి సంఘాన్ని, రామరాజ్యాన్ని నేను కోరుతున్నాను. ఆవేశం ఎందుకా? ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ రెయింబోలు క్షమించి ఒక అరపూట అన్నానికి తోచుకోలేక నిప్రాగ్యులు నా ప్రజలు చాలీ చాలని బట్టలు వేసుకొని శరీరాన్ని కప్పుకోలేక అవమానం భావంతో సిగ్గుపడుతూ తిరిగే నా చెల్లెళ్ళు తల్లిపాలు లేక తాగడానికి కనీసం గెంజి కూడా లేక ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయే పసిబిద్దల వాళ్ళని చూచి ఆవేశపడక ఆవేదన పడక నీతో మంతనాలు చెయ్యాలా? నీ దృష్టి నా రాజ్యాన్ని నా జాతిని సర్వనాశనం చేసింది రుద్రపో. ఆ కన్నీటి ప్రవళిలో కరిగిన నా గుండె కరుగొట్టింది, మీ పాలనపై పగ పట్టింది. రగిలే ఈ అగ్గిజ్వాల అంతమయ్యేదాకా మీ పాలన రచించి నా దేశం స్వేచ్ఛావాళ్ళు పీల్చేదాకా నా పోరాటం ఆపను. ఒక సీతారామరాజు మరణిస్తేమి లక్షలాది సీతారాములు జన్మిస్తారు. కాల్చండి రా కాల్చండి, వందే మాతరం వందే మాతరం.
1: తర్వాత 3వ తరగతి ఫర్హానా సృష్టితాలచే అహ్మద్ ఫైజాలచే ఇంగ్లీష్ టైమ్స్.

0: ఎంజాయ్ యువర్ డే.
1: కార్యక్రమంలో తర్వాత లిఖిత సృష్టితాలచే కోడిబాయి లచ్చమ్మది జానపద గేయం.
0: ఎడ్లుపాయ్ గొడ్లుపాయ్ ఎలమదరలా మందపాయే, ఎడ్లుపాయ్ గొడ్లుపాయ్ ఎలమదరలా మందపాయే, గొడ్లుకాయ నేను పోతే కందిరీగా కరచిపాయే.
1: అరే

0: బంతిపూలు తెంపబోతే తుమ్మెద చికరచిపాయ, బంతిపూలు తెంపబోతే తుమ్మెద చికరచిపాయ, గొంపపాయ లచ్చమ్మది పూల గంపపాయ లచ్చమ్మది, గంపపాయ లచ్చమ్మది పూల గంపపాయ లచ్చమ్మది, అరే కోడిపాయ లచ్చమ్మది కోడి పుంజుపాయ లచ్చమ్మది, కోడిపాయ లచ్చమ్మది కోడి పుంజుపాయ లచ్చమ్మది.
1: పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు చదువు విలువ నాటిక. పాత్రలు, పాత్రదారులు. అమ్మ యజ్ఞశ్రీ, నాన్న యువరాజు.

0: అన్న వలి, చెల్లెలు లిఖిత, టీచర్ అంజుమణిస్, పోలీస్ సాదియా, పంతులు పల్లవి, మామయ్య ద్రాక్షాయిని, స్నేహితుడు హర్షిత. బాయమ్మ, స్కూల్కి వెళ్ళొస్తా.
1: ఎక్కడికి పోతున్నావు అమ్మా?
0: స్కూల్కి పోతున్నాను అన్న.
1: ఇలా స్కూల్కి పోకూడదని అమ్మ చెప్పలేదా?
0: చెప్పలేదు నాన్న. ఇలెందుకు స్కూల్కి పోకూడదు నాన్న?
1: ఏ వైష్ణవి ఇటు రావే, దీనికి 1000 సార్లు చెప్పినా గుర్తుండి సావదు.
2: ఏంటండి అలా విసిగించి చంపుతున్నారు?
1: ఇలా ఐస్ క్రీమ్ కూలి పనులు అని చెప్పలేదా?
0: నాకు కూలి పనులు ఏంటి నాన్న, విచిత్రంగా ఉంది.
1: కూలి పనులు నీకు పెట్టకుంటే నాకు పెడతారా ఏమైనా?
0: మీరు కూడా ఇలా మాట్లాడతారేంటి నాన్న? ఇంకా 2 నెలల్లో నా 10వ తరగతి పరీక్షలు ఉన్నాయి. అయినా నేను బాగా చదువుకొని కలెక్టర్ కావాలని ఆశగా ఉంది నాన్న.
1: నువ్వు కలెక్టర్ కావాలంటే చాలా పైసలు కావాలి బిడ్డ.
2: అయినా నువ్వు కలెక్టర్ అయ్యి ఎవరిని ఉద్ధరిద్దామనుకుంటున్నావు? ఒక ఇంటికి ఇస్తే పోయేదానివి. అదే పైసలు అన్నయ్యకు పెట్టి చదివిస్తే ఉద్యోగం తెచ్చి మమ్మల్ని పోషిస్తాడు.
0: అన్ని ఆస్తుల కన్నా చదువే పెద్ద ఆస్తి అని మా సారు వాళ్ళు చెప్పారమ్మా. అయినా అన్నయ్య, నేను నీ కడుపునే పుట్టాం కదా. అన్ని విషయాల్లో సమానంగా చూడకపోయినా కనీసం ఈ చదువు విషయంలోనైనా సమానంగా చూడమ్మా. నేను బాగా చదువుకొని కలెక్టర్ అవుతాను.
3: హాయ్ సిస్టర్.
0: అదిగో అన్నయ్య వచ్చాడుగా, నాకంటే ముందే పుట్టాడుగా. అన్నయ్యకు పెళ్లి చెయ్యండి.
3: కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అని ఆ అబ్దుల్ కలాం గారు చెప్పారు. నేను డాక్టర్ కావాలనుకుంటున్నాను, నన్ను పెళ్లిలోకి లాక్కండి. నా కలలను కళ్ళలుగా చేయకండి.
0: కలలు కొనే స్వేచ్ఛ నీకు కనికే ఉందా? అది నాకు లేదా?
3: కలలు కొనే స్వేచ్ఛ ఆ అమ్మాయికి ఉందో లేదో నువ్వే ఆలోచించుకో. ఒకవేళ అమ్మా నాన్నతో మాట్లాడి తెలుసుకో. బాయ్ సిస్టర్, కాలేజీకి వెళ్తున్నా.
1: ఇట్లాంటి పనులు చేసి నా పరువు తీయకమ్మా. నువ్వు పెళ్లి చేసుకోక 10 పాస్ అయితే మీ బావ పెళ్లి చేసుకోడంట. ఎందుకంటే మీ బావ 7 వరకే చదువుకున్నాడు కాబట్టి. వాళ్ళకు ఆస్తి పాస్తులు ఎక్కువగా ఉన్నాయి బిడ్డ. వాడిని నువ్వు పెళ్లి చేసుకుంటే నీ భవిష్యత్తు బాగుంటుందమ్మా.
0: అయినా అతనెవరు నన్ను 10 పాస్ కాకూడదు అని చెప్పడానికి? అటువంటి వాడిని నీ జన్మలో కాదు ఏ జన్మలో పెళ్లి చేసుకోను.
2: వామ్మో, నువ్వు 10 పాస్ కాకనే ఇంత మాట్లాడుతున్నావు. పై చదువులు చదివితే బాగానే మాట్లాడుతావు. ఇడిసవే విడుసు, బ్యాగు విడుచు.
0: నన్ను చంపినా పర్వాలేదు, నేను చదువుతా.
2: ఏంటి అశ్వని ఇలా వచ్చావు?
0: సింధు ఈరోజు స్కూల్కి రావటం లేదు.
2: ఎందుకు?
0: మా అమ్మ నాన్న ఇంట్లో కూలి పనులు, పెళ్ళి అంటున్నారు.
2: ఇంత త్వరగానా? అబ్బాయి ఏం చేస్తుంటాడు?
0: అతను 7 కూడా పాస్ కాలేదంట. నన్ను కూడా 10 పాస్ అయితే పెళ్లి చేసుకోను అంటున్నాడు. అందుకే మా అమ్మ నాన్న ఇంట్లో కూలి పనులు అంటున్నారు ఇప్పుడే.
2: ఈ సమస్య మన టీచర్ దగ్గరకు వెళ్ళి సాల్వ్ చేసుకుందాం.
4: నమస్కారం టీచర్.
5: నమస్కారం అశ్విని. ఏంటి ఇలా వచ్చావు? ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యావా?
0: ఈరోజు స్కూల్కి రావటం లేదు టీచర్.
5: ఎందుకమ్మా?
2: ఆ అమ్మాయికి కూలి పనులు, పెళ్ళంట టీచర్.
5: ఎందుకు ఇంత త్వరగానా?
2: వాళ్ళ మా అమ్మకు మాట ఇచ్చారంట టీచర్. వాళ్ళకు ఆస్తి చాలా ఉందంట. అందుకోసం ఈమె ఆ అబ్బాయి 7వ తరగతి వరకే చదువుకున్నాడంట. ఈమె 10 పాస్ అయితే పెళ్లి చేసుకోడంటున్నాడు.
5: సరే, మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దాం.
0: మా అమ్మ నాన్నల మీద పోలీస్ కంప్లైంట్ ఇయ్యలేను టీచర్.
5: కొంతసేపటి వరకు వాళ్ళని భయపడిద్దాం. ఆ తర్వాత నీ ఎంగేజ్మెంట్ ఆగడానికి మాత్రమే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. పోలీస్ స్టేషన్ దగ్గర పద. గుడ్ మార్నింగ్ మేడం.
6: గుడ్ మార్నింగ్ పంతులమ్మ. ఏంటి ఇలా వచ్చావు?
5: మా స్టూడెంట్ అశ్విని. ఈమె 10వ తరగతి చదువుతుంది. కూలి పనులు, పెళ్ళంటున్నారు. 10వ తరగతి పాస్ కాకముందే పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు.
6: ఏంటి ఇంత చిన్న వయసులోనే బాల వివాహం చేస్తున్నారే?
5: వాళ్ళ మామయ్యకు వాళ్ళ అమ్మ నాన్న మాట ఇచ్చాడు.
6: మీరు ఏం టెన్షన్ పడకండి, నేను చూసుకుంటా.
5: సరే మేడం.
2: ఏంటి ఇంకా తయారు కాలేదా?
0: నాకు ఈ పెళ్లి ఇష్టం లేదమ్మా, నేను తయారు కాను.
2: నువ్వు గనక తయారు కాకపోతే ఈ బాటిల్లోని పురుగుల మంది తాగిచ్చేస్తా.
0: అలా చెయ్యొద్దమ్మా, ప్లీజ్ అమ్మా. నీకోసమైనా నేను అక్కడికి వచ్చి కూర్చుంటాను.
7: 2 నిమిషాల్లో దివ్యమైన ముహూర్తం ఉంది. రాహుకాలం రాకముందే తాంబూలాలు ఇచ్చుకోండి, అమ్మాయిని పిలవండి.
1: వైష్ణవి అశ్వనిని తీసుకొని రా.
7: అమ్మాయి బేసిక్గా ఉంది. నీ పేరేంటి?
0: అశ్వని.
7: నీ పేరేంటి బాబు?
8: వేగనాథ్.
7: అశ్వని వేగనాథ్ నామదేశ్య శుభలగ్న స్మభూర్తవస్య. ఆ తాంబూలాలు మార్చుకోండి నాయనా.
6: స్టాప్ ఇట్. ఏం జరుగుతుంది ఇక్కడ? అరెస్ట్ దెమ్.
8: పోలీస్ వాళ్ళు వచ్చారంట. అరెస్ట్ అంట నిజం?
7: ఇదేంటి విండూరం? ఇక్కడ మడ్డలు జరిగాయా అరెస్ట్ చేయడానికి?
6: ఈ రోజుల్లో కూడా అమ్మాయి చదువు మాన్పించి బలవంతంగా పెళ్లి చేయడం చట్టం ప్రకారం నేరం. అందుకు కారుకులైన మీరందరూ శిక్షార్హులే.
7: చదువు మాన్పించడానికి నాకేం సంబంధం లేదు.

0: చేయడం తల్లిదండ్రుల నిర్ణయం. నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారు?
1: నేరం చేయడానికి సహాయం కూడా నేరమే. మైనార్టీరని అమ్మాయికి పెళ్లి తంతు నిర్ణయించకూడదు.
2: అమ్మాయికి మేం పెళ్లి చేసుకుంటే నీకేంటమ్మా బాధ?
1: చూడమ్మా, చట్టం ప్రకారమే 18 ఇయర్స్ దాటని అమ్మాయికి, 21 ఇయర్స్ దాటని అబ్బాయికి పెళ్లి చేయకూడదు. మర్యాదగా చెప్తున్నా, స్టేషన్కి వస్తారా లేక నన్నే లాక్కుపోమంటారా?
3: నువ్వు పోలీసులకు చెప్పి నా పరువు తీసావు కదవే, ఇంకొకసారి ఇంట్లోకి రాక ఇంట్లోకి వస్తే మేము చనిపోయినట్టే.
2: మేము చనిపోయిన రోజే నువ్వు వెళ్ళు. మీకు దొన్నం పెడతా మేడం, మా వాళ్ళని వదిలేయండి, ఎక్కడైనా చదువుకునే అవకాశం ఉంటే కల్పించండి.
1: నీలాంటి అమ్మాయికి రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యత. శ్రీల గ్రూప్ వాళ్ళు ఏర్పాటు చేసిన బడిలో నువ్వు ఎంతవరకైనా చదువుకోవచ్చు. రామ్మా వెళ్దాం.
2: ఆడపిల్లలను చదివిద్దాం, బాల్య వివాహాలను నిరోధిద్దాం. సమాజానికి ఉపయోగపడే మంచి నాటిక విన్నారు కదా? తర్వాత లిఖిత యజ్ఞశ్రీ హజీరాలచే గురిగింజ గుమ్మాడి జానపద గీతం.
4: కసువు జిమ్మి ఇల్లు అలికే గురిగింజ గుమ్మాడి, కసువు జిమ్మి ఇల్లు అలికే గురిగింజ గుమ్మాడి.
2: జుమ్మను పోరా జుముకో పోరా గురిగింజ గుమ్మాడి, జుమ్మను పోరా జుముకో పోరా గురిగింజ గుమ్మాడి.
4: హే తంతన్ చూడే నల్లా నాగి గురిగింజ గుమ్మాడి, హే తంతన్ చూడే నల్లా నాగి గురిగింజ గుమ్మాడి.
2: అమ్మా చూడే తంతాడంట గురిగింజ గుమ్మాడి, అమ్మా చూడే తంతాడంట.

0: గురిగింజ గుమ్మాడి
1: కట్లకు పోయి కట్లు దేవే, గురిగింజ గుమ్మాడి కట్లకు పోయి కట్లు దేవే, గురిగింజ గుమ్మాడి
2: కట్లు తేను తెచ్చుకోపోరా గురిగింజ గుమ్మాడి, కట్లు తేను తెచ్చుకోపోరా గురిగింజ గుమ్మాడి.
1: హే తంతా చూడే నల్ల నాగి గురిగింజ గుమ్మాడి, హే తంతా చూడే నల్ల నాగి గురిగింజ గుమ్మాడి.
2: అమ్మ చూడే తంతాడంట గురిగింజ గుమ్మాడి, అమ్మ చూడే తంతాడంట.

0: గురిగింజా గుమ్మాడి
1: దంచను పోరా దంచుకో పోరా, గురిగింజా గుమ్మాడి దంచను పోరా దంచుకో పోరా, గురిగింజా గుమ్మాడి.
0: హే తన్ తన్ చూడే నల్లా నాగి గురిగింజా గుమ్మాడి, హే తన్ తన్ చూడే నల్లా నాగి గురిగింజా గుమ్మాడి.
1: అమ్మా చూడే తంతాడంట గురిగింజా గుమ్మాడి, అమ్మా చూడే తంతాడంట.

0: గుమ్మాడి చెప్పిన పని చెయ్యదత్తా గురిగింజా గుమ్మాడి,
1: చెప్పిన పని చేసుకో బిడ్డా గురిగింజా గుమ్మాడి, చెప్పిన పని చేసుకో బిడ్డా గురిగింజా గుమ్మాడి.
2: జానపద గేయం విన్నారు కదా. ఇప్పుడు లుక్మాన్ చే భగత్ సింగ్ ఏకపాత్ర అభినయం.
3: దేశం కోసం చనిపోయిన వారు ఎల్లకాలం బతికే ఉంటారు. దేశం కోసం చనిపోయిన వారు ఎల్లకాలం బతికే ఉంటారు. మనుషులను చంపగలరేమో కానీ వాని ఆదర్శాలను మాత్రం కాదు. పరిస్థితుల దృష్ట్యా నేను తీవ్రవాదిగా నటిస్తున్న జానికి నేను తీవ్రవాదిని కాను. ప్రతి మనిషి ఆత్మశోధనతో జీవితం కొనసాగించడం గొప్ప విషయం. విషయాలు గొప్ప ఎంత మాత్రాన ప్రయోజనమేమి వాటిని ఆచరణలు పెట్టినప్పుడే సార్థకత. దేశభక్తుల ప్రజలు పిచ్చివాళ్ళు అంటుంటారు. దేశ ప్రేమికులు పిచ్చివాళ్ళు మరియు కవులు ఒకే విషయంతో తయారవుతారు. నేను మానవుడిని మానవత్వాన్ని ప్రభావితం చేసేది నా ఉద్దేశం. ఒక వ్యక్తి జీవితంలో తన సొంత భుజాలపై తానే బతుకుతారు. ఇతరుల భుజాలు అంత్యక్రియలకు మాత్రమే ఉపయోగపడతాయి. ఇట్లా మానవజాతికి అనివార్యమైన హక్కు స్వేచ్ఛ అనేది అందరికీ ఎప్పటికీ లేని జన్మ హక్కు. క్షమ అనేది సమాజంలో నిజమైన నిలకడ. అందరూ మంచివారే. గుర్తింపు మాత్రం చెడు సమయంలో జరుగుతుంది. సామూహిక

0: పోరాటాలకు అహింస అవసరం. తిరుగుబాటు అనేది విప్లవం కాదు, అది చివరికి ఆముగింపుకు దారి తీయవచ్చు. కనికారం లేని విమర్శలు, స్వతంత్ర ఆలోచనలు విప్లవానికి అవసరమైన రెండు విశిష్ట లక్షణాలు. మరణాన్ని ప్రేమిస్తాం, రక్తపు పువ్వుల వలంలో పూలే పూస్తాం, మృకంబాన్ని ఎగతాళి చేస్తాం, నిప్పురవ్వుల మీద నిదురిస్తాం. నా ఏకైక మతం దేశానికి సేవ చేయడమే, వందే మాత్రం.
1: ఇప్పుడు అక్షయ అల్మాస్ చే అమ్మ మొదటి దైవము గేయం.

0: తలుచుకొని మన మానస వీధిని నిలుపుకొని తెరల తేటల మాటలతో మన దేశ మాటనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా.
1: దేశభక్తి గేయం విన్నారు కదా. ఇప్పుడు అబౌట్ ఏ టీచర్ బై హర్షిత పల్లవి సాధ్యలచే.
2: థ్యాంక్ యూ టీచర్, యు ఆర్ సో కైండ్, యు గివ్ మీ జాయ్ అండ్ పీస్ టు మైండ్, యు హెల్ప్డ్ మీ డ్రీమ్, యు గివ్ మీ హోప్, యు టాట్ మీ సో ఐ వుడ్ నాట్ మోప్, యు గివ్ మీ స్ట్రెంగ్త్ సో ఐ కెన్ సీ ఎ ఫ్యూచర్ దట్ బెలోన్స్ టు మీ, ఎ ఫ్యూచర్
1: దేశమును ప్రేమించుమన్న దేశభక్తి గేయం హర్షిత ఫారియలచే.
2: దేశం

0: ఒక మేలు కూర్చి జనులకు చూపవై, దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్న వట్టి మాటలు కట్టి పెట్టాయి, గట్టి మేలు తలపెట్టాయి. సొంత లాభం కొంత మనకు, పొరుగు వాడికి తోడుపడవాయి. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులే. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా వట్టి మాటలు కట్టి పెట్టాయి, గట్టి మేలు తలపెట్టవాయి. చెడపటాలు పట్టుకొని దేశ స్థలం అంతా నడవవలను, అన్నదమ్ముల వలనే జాతులు మతములన్నీ మెలగవలను. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా వట్టి మాటలు కట్టి పెట్టాయి, గట్టి మేలు తలపెట్టవాయి.
1: దేశభక్తి గేయం విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు రెడ్డమ్మ తెలివైన దుప్పి కథ చెప్తుంది, విందామా.
2: బోధిసత్వుడు ఒక అడవిలో దుప్పిగా జన్మించాడు. అతనికి ఒక చెట్టు పండ్లంటే ఇష్టం. ఒక వేటగాడు ఇదంతా గమనించాడు. చెట్టు కింద బుట్టలో పండ్లు అమర్చాడు, దానికి ఒక ఉచ్చు అల్లుతాడు. చెట్టు మీద కూర్చొని దుప్పి కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. దుప్పి వచ్చి పండ్లు నోటితో అందుకోగానే వేటగాడు తాడు

0: తాగుతాడు. దుప్పి ఉచ్చులో పడిపోతుంది. ఇది వాడి ఆలోచన. దుప్పి రానే వచ్చింది, కానీ దూరంగా ఆగింది. పండ్లు మగ్గి తీయని వాసన వస్తోంది. ఒకవైపు పండ్లు తినాలనిపిస్తుంది, కానీ పండ్లు ఉన్న తీరు చూస్తే దుప్పికి సందేహం కలిగించింది. అది ముందుకు రాకుండా నిలబడి చూస్తూ ఉంది. వేటగాడు దుప్పిని చూశాడు. అది ఆగి నిలబడి ఉండడం గమనించాడు. వాడికి తొందరైపోతుంది, దుప్పి వెనక్కి వెళ్ళిపోతుందేమో. దానికి పండ్లు కనపడాలని చెట్టు మీద నుండి కొన్ని పండ్లు విసిరాడు. ఒక్కొక్కటి తింటూ అది బుట్ట దగ్గరకు వస్తుందని వాడి ఆశ. కానీ దుప్పి చాలా తెలివైంది. చెట్టు నుంచి పడితే సూటిగా కింద పడతాయి, అంతేగాని ఎవరో విసిరినట్లు పడవు కదా, ఏదో తిరకాసు ఉంది అని అర్థమయ్యింది. చెట్టు మీద ఉన్న వేటగాడిని చూసింది. చూడనట్లే చెట్టుతో అంది, చెట్టు చెట్టు, పండ్లు విసురుతున్నావేమిటి? నీ అలవాటు మార్చుకున్నావా? అయితే నేను నా అలవాటు మార్చుకుంటాను, ఇక నీ దగ్గరకు పళ్ళ కోసం రాను అంటూ వెనుదిరిగబోబోయింది. వేటగాడు దుప్పి చిక్కలేదన్న కోపం వచ్చింది. గట్టిగా అరిచాడు, ఇవాళ తప్పించుకుంటే తప్పించుకున్నావు, రేపు నిన్ను వదిలేదు లేదు. వేటగాడు పూర్తిగా బయటపడిపోయాడు. మళ్ళీ నీకు దొరుకుతానా అంటూ దుప్పి దట్టమైన అడవిలోకి మాయమైపోయింది. మోసగాళ్ళుంటారు, వాళ్ళ మాయలో పడకూడదు. ఆశ ప్రమాదంలోకి నెడుతుంది, జాగ్రత్తగా ఉండాలి.
1: ఇప్పుడు గొబ్బి ఎల్లో గేయం. తేజస్వరూప్, హేమంత్, సాధ్యాలచే.
2: గొబ్బి

0: బాలవాణి కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీమతి మరియమ్మ గారు, ప్రధాన ఉపాధ్యాయురాలు, సహకారం ఉపాధ్యాయుల బృందం, వ్యాఖ్యాత కుమారి లిఖిత.
1: మీరింతవరకు బాలవాణి చిన్నారుల కార్యక్రమం విన్నారు.

శ్రోతలకు ఒక గమనిక. ఈరోజు రాత్రి 8 గంటలకు ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ తెలుగు అనువాదం మనసులో మాట 137వ సంచిక పునఃప్రసారం అవుతుంది. గమనించగలరు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక లలిత గీతం.

లలితగీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. కొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి.

0: स्कैन करके हो जाती है।
1: 10 years of UPI, डिजिटल, सेल्फ रिलायंट, वरी फ्री।
2: తాతయ్య ఇది ఏం మొక్క?
3: టాంజరీన్. చాలా తీగ ఉంటుంది. పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్ లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాను.
2: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
3: ఎందుకు?
2: ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
3: ఓ థాంక్స్ కప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
2: RBI అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పివికేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని, అప్పుడే అభివృద్ది చెందిన భారతం సాధ్యపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలిదశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రారంభించనున్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2,693.90 కోట్ల రూపాయలను విడుదల చేసిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గిరిజన విద్యార్థులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలలో ప్రవేశాలకు అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి గుమ్మడి సంజయరాణి వెల్లడించారు. వార్తల వివరాలు. మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని, అప్పుడే దేశం అభివృద్ది చెందుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమం 137వ సంచికలో ప్రధానమంత్రి ఈరోజు ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మాదక ద్రవ్యరహిత యువత అభివృద్ది చెందిన భారతం అన్న పేరుతో ప్రచారం దేశవ్యాప్తంగా ప్రస్తుతం సాగుతోందన్నారు. యువత పెద్ద సంఖ్యలో ఇందులో భాగస్వాములవుతుండటం సంతోషకరమని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: नशा मुक्त युवा फॉर विकसित भारत ये अभियान इस समय पूरे देश में तेजी से आगे बढ़ रहा है. इसका लक्ष्य बिल्कुल साफ है, नशा मुक्त युवा, ड्रग फ्री इंडिया. बहुत सारे लोग, विशेषकर हमारे युवा, बहुत बड़ी संख्या में इसका हिस्सा बन रहे हैं. आखिर यह भारत के युवाओं की हेल्थ, उनकी हैप्पीनेस और उज्ज्वल भविष्य के लिए ही हमारा सामूहिक संकल्प है.
0: పీఎం స్వనిధి యోజన ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 35 లక్షల మంది మహిళలు తమ వ్యాపారాలను విస్తరించుకుంటున్నారని నరేంద్ర మోదీ చెప్పారు. ఒక మహిళ వ్యాపారం వృద్ధి చెందినప్పుడు ఆమె కుటుంబ భవిష్యత్తు కూడా మెరుగుపడుతుందన్నారు. పిల్లలకు మెరుగైన విద్య అందుతుందని, ఇంటి అవసరాలు తీరుతాయని, మహిళల ఆత్మవిశ్వాసం బలపడుతుందని ప్రధానమంత్రి వివరిస్తూ,
1: పీఎం స్వనిధి యోజన लगभग 35 लाख महिलाएं इस योजना से जुड़कर अपने कारोबार को आगे बढ़ा रही हैं. गाजियाबाद की बबीता शर्मा जी इसका बहुत अच्छा उदाहरण है. बबीता जी पूजा की सामग्री का एक छोटा सा स्टॉल लगाती थी. फूल, दिए, अगरबत्ती, नारियल जैसी चीजें बेचकर वो अपने परिवार की आजीविका में हाथ बंटाती थी.
0: आकाशवाणी प्रांतीय वार्ता వింటున్నారు. మార్కాపురం జిల్లాలోని వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలిదశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రారంభించి నీటిని విడుదల చేయనున్నారు. వెలిగొండ ప్రాజెక్టుతో మార్కాపురంతో పాటు ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని కరువు ప్రభావిత ప్రాంతాలకు సాగు తాగునీరు లభించనుంది. వెలిగొండ జలసిరులు అభివృద్ధికి రెక్కలు పేరుతో రాష్ట ప్రభుత్వం ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తోంది. తొలిదశ ప్రారంభం ద్వారా 10.70 TMCల కృష్ణా జలాలను నల్లమల సాగర్కు విడుదల చేయనున్నారు. మొదటి విడతలో సుమారు 19,000 ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇదిలా ఉండగా, మార్కాపురం జిల్లా గడ్డపై రేపు కొత్త చరిత్ర ఆవిష్కృతం కాబోతోందంటూ ముఖ్యమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ నెలలో 61,92,396 మంది పింఛన్దారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం 2,693.90 కోట్ల రూపాయలను విడుదల చేసిందని రాష్ట సూక్ష్మ, చిన్న, మత్స్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సెప్టెంబర్ 1వ తేదీ ఉదయం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్లను పంపిణీ చేస్తామని చెప్పారు. కొత్తగా మంజూరైన 6,268 వితంతు లబ్దిదారులకు సెప్టెంబర్ 1న పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం 2,51 లక్షల రూపాయలను విడుదల చేసినట్టు మంత్రి తెలిపారు. గిరిజన విద్యార్థులను జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సన్నద్ధ

చేయడం ద్వారా ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ప్రవేశాలకు అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో పాత్రికేయులతో ఆమె ఈరోజు మాట్లాడుతూ, దీనికోసం విశాఖపట్నం జిల్లా మారికి వలసలోని గురుకుల పాఠశాలలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇందులో ఇంటర్మీడియట్ చదివే 600 మంది ప్రతిభావంతులైన ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన రెసిడెన్షియల్ విద్య, వసతి, ఆహారంతో పాటు నీట్, ఐఐటి, జేఈఈ కోచింగ్ అందిస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో నీట్ పీజీ జాతీయ అర్హత పరీక్షను అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లాలో పరీక్షా కేంద్రాలను కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష జరుగుతున్న తీరును, పరీక్షా కేంద్రాల్లోని వసతుల కల్పన, విద్యార్థుల హాజరు, ఇతర భద్రతా ఏర్పాట్లను నేరుగా పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ, జిల్లాలో నీట్ పీజీ పరీక్షకు గత 5 పరీక్షా కేంద్రాల్లో 1,159 మందికి గాను 1,147 మంది విద్యార్థులు హాజరయ్యారని, 98.95% హాజరు నమోదైనట్లు తెలిపారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం ఈరోజు బలపడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. ఇది రాబోయే 24 గంటల్లో ఉత్తర ఒడిశా, గంగా తీర పశ్చిమ బెంగాల్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశముందని తెలిపారు. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు, రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని, అప్పుడే అభివృద్ధి చెందిన భారతం సాధ్యపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలి దశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రారంభించనున్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2,693.90 కోట్ల రూపాయలను విడుదల చేసిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈ సాయంత్రం రాత్రి ప్రసారంలోని విశేషాలు. ఈ సాయంత్రం 6:30 చిత్రసీమ, తెలుగు సినిమా పాటలు. 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో వార్తలు, 7:15 పల్లె ప్రాంతాలు. ఇందులో రంగస్థల పద్యాలు ఉంటాయి. పాండవోద్యోగ విజయాల నుండి కృష్ణ అర్జున పాత్ర పద్యాలు వినిపిస్తారు డాక్టర్ అక్కిరాజు సుందర రామకృష్ణ గారు. 7:30 దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ మైదానంలో జరుగుతున్న భారత్ థాయిలాండ్ జట్ల మధ్య మహిళల ఆసియాకప్ T20 క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. 8:00 ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ తెలుగు అనువాదం, మనసులో మాట 137వ సంచిక పునఃప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి. 8:30 తెలుగులో వార్తలు, 8:40 క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్లైట్, 9:30 క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం. ఇది మ్యాచ్ ముగిసేంతవరకు కొనసాగుతుంది. ఇవి ఈ సాయంత్రం రాత్రి ప్రసారంలోని విశేషాలు.

ఇక రేపటి ప్రసారంలోని విశేషాలు. రేపుదయం 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శివభక్తి గీతాలు మొదటి భాగం. 6:30 వినదగు మాట వినిపిస్తున్నవారు శ్రీమతి వై చంద్రకళ్ళ గారు. 6:35 సేద్యపు సూతులు.

పట్టుపురుగుల పెంపకంలో వచ్చే వ్యాధులు నివారణ. డాక్టర్ కె ఇబ్రహీం భాషా శాస్త్రవేత్త వీరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పట్టు పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ కిరికెర. 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక అనంతరం నవలా స్రవంతి శీర్షికన పున్నాగపూలు నవల 21వ భాగం. రచన శ్రీమతి జలంధర. అనంతరం సృజన సాహిత్య కార్యక్రమం. అంతర్జాలమా మానవతమా కథానిక. రచయిత శ్రీమతి పి షహనాజ్. అనంతరం భక్తిమాల. 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ. రచన యు విజయభాస్కర్. 8:35 చిత్రసీమ. 9:00 నాన్నకు నమస్కారం శీర్షికన గాడిచెర్ల గారి కూతురు ద్వారకాబాయి, వారి భర్త పార్థసారథి గారి గురించి, వారి కుమారులు శ్రీ ఎన్సిహెచ్ శ్రీరామ్ గారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ నాగసూరి వేణుగోపాల్. అనంతరం లలిత గీతాలు. 9:30 అభిలాష, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు. 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు. 12:10 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 12:30 తెలుగులో వార్తలు, 12:40 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 2:00 ఆంగ్లంలో వార్తలు, 2:15 హిందీలో వార్తలు. 2:30 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. ఇక రేపు సాయంత్ర ప్రసారంలో 5:00 లేపాక్షి, శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన పాటలు. 5:30 విను వినిపించు, ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం, సమన్వయం శ్రీ ఏ హేమంతరాజు. 6:30 చిత్రసీమ. 7:15 పల్లె ప్రాంతాలు, ఇందులో తత్వాలు శ్రీమతి జే లక్ష్మీదేవి బృందం. అనంతరం శ్రీ కె గంగన్న బృందం వారు ఆలపించే జానపద గీతాలు. 7:45 వికసిత్ భారత్ తిరుపతి కేంద్ర సమర్పణ. 8:00 చిత్రసీమ. 8:30 తెలుగులో వార్తలు. 8:40 సినిమా పాట. 8:45 చిత్ర జగత్తు హిందీ సినిమా పాటలు. రేపు రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 చిత్రసీమ. రేపు రాత్రి 10:00 కర్ణాటక సంగీతం. ఇవి రేపటి ప్రసారంలోని విశేషాలు. ఇప్పుడు విందాం ఒక పాట.

పాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు ఇప్పుడు విందాం. తోటరాముడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించిన పాట ఇది. సాహిత్యం దాశరథి, సంగీతం సత్యం.

0: గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింప చేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 ఏ నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: ఏమంట సార్, చాలా రోజుల తర్వాత?
6: అవునయ్యా. అవును, షేవింగ్ కి ఎంత?
5: అరే అంతేనండి, 60 రూపాయలే.
6: ఓహో, ఇప్పుడు క్యాష్ కేవలం 30 రూపాయలే ఉంది.
5: చూడండి, రెండు రకాలుగా చేయొచ్చు. మొదటిది సగం గడ్డమే చేయించుకోండి.
6: మరి రెండోది?
5: అరే డిజిటల్ చెల్లింపులు చేయండి యూపీఐతో.
6: బాబోయ్, బతికించింది యూపీఐ.
5: ఒక పని చేయండి, ఫేషియల్ కూడా చేయించుకోండి, డిజిటల్ పేమెంట్ చేసేయండి. భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
2: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం.
7: తరువాత పాట విందాం. సంతోషం చిత్రం నుండి రాజేష్ ఉష ఆలపించిన పాట ఇది. సాహిత్యం శ్రీవెన్నెల, సంగీతం ఆర్పి పట్నాయక్.

0: అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
0: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
0: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం Form 6 నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
0: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం Form 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
0: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: తర్వాత పాట విందాం. త్రిమూర్తులు చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట ఇది. సాహిత్యం వేటూరి, సంగీతం బప్పి లహరి.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.
0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
3: కార్యక్రమంలో ఇప్పుడు విందాం సీతారత్నం గారి అబ్బాయి చిత్రం నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట, సాహిత్యం భువనచంద్ర, సంగీతం రాజ్కోటి.

చిత్రసీమలో చివరిగా విందాం. సత్యభామ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం శైలజ ఆలపించిన పాట ఇది. సాహిత్యం వేటూరి, సంగీతం చక్రవర్తి.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక లలిత గీతం.

లలితగీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. కొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి.

దేశవ్యాప్తంగా వికసిత్ భారత్ కోసం నషాముక్త్ భారత్ ప్రచారం వేగంగా పుంజుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలిపారు. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, ఉన్నత విద్య, పర్యావరణంతో సహా వివిధ రంగాల్లో భారత్, ఉజ్బెకిస్తాన్ దేశాలు 11 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 768కి పెరిగింది. మహిళల టీ20 ఆసియాకప్లో భాగంగా ఈరోజు యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే మ్యాచ్లో భారత్, థాయిలాండ్ జట్లు తలపడతాయి. దేశవ్యాప్తంగా వికసిత్ భారత్ కోసం నషాముక్త్ యువత్ ప్రచారంలో వేగంగా పుంజుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేశారు. ఆకాశవాణి మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన, డ్రగ్స్ లేని యువత

0: మత్తురహిత భారత్ లక్ష్యంతో సాగుతున్న ఈ ప్రచారం కేవలం ఒక కార్యక్రమంగా మాత్రమే కాకుండా పెద్ద సంఖ్యలో ప్రజలు, ముఖ్యంగా యువత ఇందులో భాగస్వాములవుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఇది దేశ యువత ఆరోగ్యం, సంతోషం, ఉజ్వల భవిష్యత్తు కోసం తీసుకున్న సామూహిక సంకల్పమని పేర్కొన్నారు.
1: नशा मुक्त युवा फॉर विकसित भारत ये अभियान इस समय पूरे देश में तेजी से आगे बढ़ रहा है. इसका लक्ष्य बिल्कुल साफ है, नशा मुक्त युवा, ड्रग फ्री इंडिया. बहुत सारे लोग, विशेषकर हमारे युवा, बहुत बड़ी संख्या में इसका हिस्सा बन रहे हैं. आखिर यह भारत के युवाओं की हेल्थ, उनकी हैप्पीनेस और उज्ज्वल भविष्य के लिए ही हमारा सामूहिक संकल्प है.
0: మత్తు పదార్థాల వ్యసనం ఒక వ్యక్తిని మాత్రమే కాకుండా వారి కుటుంబంతో పాటు మొత్తం సమాజాన్ని దెబ్బతీస్తుందని ప్రధాని అన్నారు. డ్రగ్స్కు వ్యతిరేకంగా అవగాహన కల్పిస్తూ వ్యసనం నుండి బయటపడ్డానికి సహాయం చేసేవారిని అభినందించారు. మత్తురహిత భారత్ కోసం నినాదాలను రూపొందించాలని ప్రజలను, అలాగే

0: మత్తు పదార్థాల వ్యసనం ఒక వ్యక్తిని మాత్రమే కాకుండా వారి కుటుంబంతో పాటు మొత్తం సమాజాన్ని దెబ్బతీస్తుందని ప్రధాని అన్నారు. డ్రగ్స్కు వ్యతిరేకంగా అవగాహన కల్పిస్తూ వ్యసనం నుండి బయటపడ్డానికి సహాయం చేసేవారిని అభినందించారు. మత్తురహిత భారత్ కోసం నినాదాలను రూపొందించాలని, ప్రజలను అలాగే మత్తురహిత జీవితం సందేశాన్ని అందించే పాటలు సృష్టించాలని యువ సంగీతకారులను కోరారు. దేశంలో అద్భుతమైన కంటెంట్ క్రియేటర్లకు కొరత లేదని, సమాజ శ్రేయస్సు కోసం వారు వివిధ భాషల్లో అవగాహన కంటెంట్ తయారు చేయాలని పిలుపునిచ్చారు. పీఎం స్వనిధి యోజన ద్వారా లక్షలాది మంది మహిళలు నూతన శక్తిని పొందుతున్నారని ప్రధాని తెలిపారు. ఈ యోజనలోని మహిళా సాధికారత కోణంపై చర్చ జరగడం లేదన్నారు. పీఎం స్వనిధి యోజన లబ్దిదారుల్లో దాదాపు 46% మహిళలే ఉన్నారని మోదీ వెల్లడించారు.
1: పీఎం స్వనిధి యోజన కి లాభార్థియో మే కరీబ్ 46% మహిళాయే హై, యానీ దేశ్ భర్ మే లగ్భగ్ 35 లాఖ్ మహిళాయే ఇస్ యోజన సే జుడ్కర్ అప్నే కారోబార్ కో ఆగే బఢా రహీ హై. गाजियाबाद की बबीता शर्मा जी पूजा की सामग्री का एक छोटा सा स्टॉल लगाती थी. मेहनत खूब थी लेकिन कारोबार बढ़ाने के लिए पूंजी की जरूरत थी. पीएम स्वनिधि से उन्हें आर्थिक मदद मिली, कारोबार का विस्तार किया, ग्राहक बढ़े और धीरे धीरे सड़क किनारे का उनका छोटा सा स्टॉल एक दुकान में बदल गया.
0: भारत उज्बेकिस्तान लो तम व्यूहात्मक भागस्वाम्यान्नि समग्र स्थाई की पेंचुतुन्नट्टु प्रकटिंचायि. భారత్కు దీర్ఘకాలికంగా యురేనియం సరఫరా చేయడానికి అలాగే అరుదైన ఖనిజాల త్రవ్వకాలకు సంబంధించిన ప్రాంతాలపై చర్చలు జరిపేందుకు ఉజ్బెకిస్తాన్ అంగీకరించింది. గనులు, ఆయుర్వేదం, పర్యాటకం, ఆర్థిక, ద్రవ్య వ్యవహారాల చర్చలు, సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, ఉన్నత విద్య, పర్యావరణంతో సహా వివిధ రంగాల్లో ఇరు దేశాలు 11 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉజ్బెకిస్తాన్ అధ్యక్షులు షౌకత్ మిర్జియోయెవ్ మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో ప్రస్తుత వ్యాపారాన్ని 5 రెట్లు పెంచి 2030 నాటికి $5 బిలియన్లకు చేర్చాలని లక్ష్యంగా నిర్ణయించారు. సంయుక్త ప్రకటన విడుదల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదం పట్ల ఇరు దేశాలు జీరో టాలరెన్స్ విధానాన్ని కలిగి ఉన్నాయన్నారు.
1: ఇస్ వర్ష్ హమారీ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కే 15 సాల్ హో రహే హై. ఇస్ వేష్ విశేష అవసర్ పర్ హమ్నే సంబంధో కో కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కా దర్జా దేనే కా నిర్ణయ లియా హై. ఆజ్ హమ్నే హమారీ సాజేదారీ కే ఇస్ నయే స్వరూప్ మే తేజ్ గతి ఔర్ ఠోస్ పరిణామో కే సాథ్ ఆగే బఢ్నే కా అంబిషియస్ ఎజెండా తయార్ కియా హై. హమారా ద్విపక్షీయ వ్యాపార్ $1 బిలియన్ పార్ కర్ చుకా హై. అబ్ హమ్నే 2030 तक $5 बिलियन व्यापार का लक्ष्य रखा है. इसके लिए हम मार्केट एक्सेस, कनेक्टिविटी, बैंकिंग और पेमेंट जैसे जुड़े विषयों पर व्यवस्थागत रूप से आगे बढ़ेंगे.
0: प्रधानमंत्री नरेंद्र मोदी మరికొద్ది సేపట్లో కిర్గిస్తాన్ రాజధాని బిష్కెక్ చేరుకుంటారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ఆయన బిష్కెక్లో జరిగే 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ఈ సదస్సు ఎస్సీఓ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని సూచిస్తుంది. 2017 నుండి భారత్ ఇందులో పూర్తిస్థాయి సభ్యదేశంగా కొనసాగుతోంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రేపు న్యూఢిల్లీలో జరిగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ సంయుక్త స్నాతకోత్సవానికి హాజరవుతారు. దేశవ్యాప్తంగా ఉన్న 18 నిఫ్ట్ క్యాంపస్లకు చెందిన గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ముర్ము డిగ్రీ పట్టాలు అందజేస్తారు. జర్నలిజంలో అత్యంత ముఖ్యమైన నైతిక విలువ విశ్వసనీయత అని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. కేరళలోని అలంపూజలో కేరళ కౌమిది దినపత్రిక 115వ వార్షికోత్సవ వేడుకలను ఆయన ప్రారంభించారు. ఒక శతాబ్దానికి పైగా నైతిక విలువలు వీడకుండా పత్రికా రంగంలో సేవలందిస్తున్నందుకు కేరళ కౌమిది యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, మంత్రి రోజీ ఎం జాన్ తదితరులు పాల్గొన్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఇప్పటివరకు 768 మంది మృతి చెందగా 2500 మందికి పైగా గల్లంతయ్యారు. 8100

0: 186 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. భోటే కోసి నదీ ప్రవాహం పెరగడంతో పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు హెచ్చరించారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న 108 మంది భారతీయులను రక్షించగా మరో 275 మంది గల్లంతైనట్టు తెలుస్తోంది. చైనా నుంచి వచ్చిన 900 మంది భారతీయులు సురక్షితంగా ఉన్నారని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. భారత్ ఇప్పటికే 4 విమానాల్లో 68 టన్నుల అత్యవసర సహాయక సామగ్రి, నిత్యావసరాలను ఖట్మండుకు పంపించింది. నేపాల్ టిబెట్ సరిహద్దులో హిమపాతం వల్ల వచ్చిన వరదలు పట్టణాలను, జల విద్యుత్ కేంద్రాలను తుడిచిపెట్టాయి. నేపాల్ చైనా అధికారులతో కలిసి భారత్ రక్షణ చర్యలను వేగవంతం చేస్తోంది. కేంద్ర కార్మిక, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు ఆర్మడ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ అసోసియేషన్ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగుల వివిధ డిమాండ్లు, సర్వీస్ సంబంధిత అంశాలపై చర్చించారు. ఉద్యోగ పురోగతి, ప్రమోషన్లు, నిలిచిపోయిన సర్వీస్ వ్యవహారాలపై ప్రతినిధి బృందం మంత్రికి ఒక వినతి పత్రాన్ని సమర్పించింది. వారి డిమాండ్లను సంబంధిత శాఖలతో సంప్రదించి లోతుగా పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మహిళల టీ20 ఆసియా కప్ లో భాగంగా ఈరోజు యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే మ్యాచ్ లో భారత్, థాయిలాండ్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. 2024 ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక చేతిలో ఓడి రన్నరప్గా నిలిచిన హర్మన్ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత జట్టు ఈసారి ఎలాగైనా ట్రోఫీని గెలవాలని పట్టుదలతో ఉంది. ఈ టోర్నమెంటులో మొత్తం 8 జట్లు పాల్గొంటుండగా వాటిని 2 గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ఏలో భారత్, పాకిస్తాన్, హాంకాంగ్, థాయిలాండ్ జట్లు ఉన్నాయి. శ్రీలంక, బంగ్లాదేశ్, యుఏఈ, ఇండోనేషియా జట్లు గ్రూప్ బిలో ఉన్నాయి. ఈరోజు ఒడిశా రాష్ట్రంలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రేపటి వరకు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్, బీహార్, తూర్పు మధ్యప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారత ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశవ్యాప్తంగా వికసిత్ భారత్ కోసం నషాముక్త యువత ప్రచారం వేగంగా పుంజుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలిపారు. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, ఉన్నత విద్య, పర్యావరణంతో సహా వివిధ రంగాల్లో భారత్, ఉజ్బెకిస్తాన్ దేశాలు 11 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 768కి పెరిగింది. మహిళల టీ20 ఆసియా కప్ లో భాగంగా ఈరోజు యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే మ్యాచ్ లో భారత్, థాయిలాండ్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, పల్లె ప్రాంతాలు, రంగస్థలి పద్యాలు విందాం. పాండవోద్యోగ విజయాల నుండి కృష్ణ అర్జున పాత్ర పద్యాలు వినిపిస్తారు డాక్టర్ అక్కిరాజు సుందర రామకృష్ణ గారు.
2: శ్రీమాత్రే నమః. కృష్ణార్జున. తింటే గారలే తినాలి, వింటే భారతమే వినాలి అనేది ఆర్యోక్తి. ఆంధ్ర నాటక రంగానికి తిరుపతి వెంకట కవులు ఎనలేని సేవ చేశారు. ఈనాటికి పల్లె పల్లెల్లో, మారుమూల ప్రాంతాల్లో కూడా తెలుగుదేశంలో వారి పాండవోద్యోగ విజయాలు ప్రదర్శింపబడుతున్నాయి. మహాకవి, కవి సార్వభౌముడు, సకల విద్యా సనాథుడు, రెడ్డిరాజుల ఆస్థాన కవి అయిన శ్రీనాథుడు మన తెలుగు భారతాన్ని అందించిన తిక్కనగాన్ని గురించి ఏమన్నాడో వినండి.

తిక్కనగారంటే శ్రీనాథునికెంత మక్కువ కదా. అటువంటి తిక్కనగారిని గురించి మరి ఆంధ్ర పౌరాణిక నాటక రంగ వైతాళికులు తిరుపతి వెంకట కవులు ఏమన్నారు వినండి. చక్కని పదముల పొందిక చుక్కల దొర నుండి జారు సుధయనగా పెంపెక్కిన రసప్రసారము తిక్కనకే గాని లేదు దేవునకే నిన్ను. అటువంటి మహాకవులు, అవధాన కవులు, సరస్వతీమూర్తులు వారి పాండవోద్యోగ విజయాల నుంచి కృష్ణ అర్జున పాత్ర పద్యాలు వినండి. స్వరకల్పన గానం డాక్టర్ అక్కిరాజు సుందర రామకృష్ణ ఎంఏ పిహెచ్డి ఆంధ్రోపన్యాసకులు హైదరాబాద్. వాయిద్య సహకారం శ్రీ ఎస్ బ్రహ్మానందం హైదరాబాద్. నా బావ, నా ప్రాణములో ప్రాణము, నా శరీరములో శరీరము, వెయ్యి మాటలేదా నా సర్వస్వము అయిన అర్జునుడు. బావా అర్జున, ఎక్కడ నుండి రా కయటకు

అందుకేమి బావా, రారాజు చక్రవర్తివి, మరి నీవు

0: కురుకంఠీరవ, నీవు చెప్పినది మిగుల యుక్తియుక్తముగానున్నది. సర్వవిధములా మీకిరువురకు నేను సాయము చేతగువాడని ఇక ముందు వెనుకలను గూర్చి విచారింతం.
1: ముందుగా వచ్చి తీవు.
0: అవునా బావా?

ఇదు మీకున్ మీకున్ తగుదాని గైకొనుడు. కానీ బావా సుయోధన,

0: వేరుగాడుగవలసే.
1: అది అక్కడ నిమ్మ. ఇప్పుడు ఇతన్ని అడుగుకయ్యే మనకు తోచిన తరంగున భాగంబులు ఏర్పరిచి కోరుకోమ్మనిన అతడు తన కుంబోలు తరంగునకై కొని చనిన పెంపట అయ్యది ధర్మనందనులకు నచ్చని ఎడల వాసుదేవుండు బంధుగుండయ్యను మమ్మలను వంచించే అని అనవచ్చు. ఇట్టి ఎడ ముమ్మాటికి నీ తమ్మునకు చెప్పియే చేసి తినని ప్రత్యుత్తరమిచ్చుటకు అవకాశం ఉంచుకున్నటకై ఈ విధముగా చేయవలసి వచ్చినది. ఆ బావా సుయోధన, దానికేమి ప్రకృతము విచారించాను.
0: అన్ని ఎడలను నాకు దీటైన వారు

0: అర్జున, కోరికొనవచ్చును. నే చెప్పిన మాటలు తుట్టతుద వరకు వింటివి కాదు. ఇదిగో మరలా చెప్పుచున్నాను, సావధాన చిత్తుడో ఇవి.
1: ఆయుధమున్ ధరింపను అన్నికి

0: ఏంజయ్య, ఇదేమిటయ్యా ఎక్కువ చేసింది?
1: పల్లె ప్రాంతాలు శీర్షికన రంగస్థలి పద్యాలు వింటూ ఉన్నారు. ఇవి మన ప్రసార భారతి యాప్లో కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడు విందాం. సమయం 7:30. దుబాయ్లోని ఇంటర్నేషనల్ క్రికెట్ మైదానంలో జరుగుతున్న భారత్ థాయిలాండ్ జట్ల మధ్య మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం కొన్ని క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుండి.

0: ಕುಂಭಪೋತ್ರ. ಕುಂಭಪೋತ್ರ ಕೃಪಾಚಾರ್ಯ ಭಾಗಿನೇಯ ಕಿಂಚಿತ್ ಕಾಲ ಮೋಪಿಕ ಚೇಯುಮು ಅಂದರಮೂ ಪೋವಚ್ಚು. ಬಾವಾ, నీ కొలువుకూటము క్రమక్రమముగా రణకూట మగుచున్నది. పదుగురుండగనే నా చెప్పబో పలుకులు కూడా ఆలింపుము.
1: చెల్లియ చెల్లకో తమకు చేసిన ఎగ్గులు సైచిరందరు.
0: బావా,
1: చెల్లియ చెల్లకో తమకు చేసిన ఎగ్గులు సైచిరందరు. తల్లి,

0: బావా, సుయోధన, ఈ కర్ణుని అండ చూచుకుని ఏమేమియో ప్రగల్భములు పలుకుచుండివి. ధర్మజుని ఎంత చులకని చేసి మాట్లాడితివి. ధర్మజుడనగా ఎవరనుకుంటివి? ఏమనుకుంటివి?
1: అలుగుటయే యరుంగని మహామహితాత్ముడ.

సుయోధన, రాబోవు కురుక్షేత్ర సంగ్రామమున పాండవ మధ్యముడైన నా బావ అర్జునుని పరాక్రమ ధాటిని దృశ్య సాక్షాత్కారమునరింపజేశాడు.

నీపంతల్ నీ సహజన్మురమ్ము రుధిరమ్మును త్రావునాడైనా నిశ్చింతల్ తద్గదయు త్వదూరు యుగము చేదిచునాడే నియున్ సంతోషమున.

మీరింతవరకు పల్లె ప్రాంతాలు శీర్షికన రంగస్థలి పద్యాలు విన్నారు. పాండవోద్యోగ విజయాల నుండి కృష్ణ అర్జున పాత్ర పద్యాలు వినిపించారు డాక్టర్ అక్కిరాజు సుందర రామకృష్ణ గారు.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం లలిత సంగీతం. శ్రీమతి టి కృష్ణవేణి బృందం వారు ఆలపించిన లలిత గీతాలు ఇప్పుడు విందాం.
1: ఈనాటి లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి టి కృష్ణవేణి గారు పాడిన లలిత గీతాలు వింటారు. ముందుగా విందాం దయచూడుమయ తిరుమల నిలయ, శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి సాహిత్యం.

0: పాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8 గంటలు కావస్తోంది. ప్రధానమంత్రి గౌరవనీయులు. ప్రధానమంత్రి గౌరవనీయులు.
1: తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది.

0: ఆకాశవాణి ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
1: ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ కొత్త ఎపిసోడ్లోకి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. మన దేశవాసుల విభిన్నమైన కృషిని ప్రదర్శించేందుకు, వినూత్నమైన ఆలోచనల్ని ఆవిష్కరించేందుకు, చర్చించేందుకు ఈ మన్ కీ బాత్ ఒక వేదిక అని మీ అందరికీ తెలుసు. అయితే ఈ ఆలోచనల్లో చాలా వాటి వెనక తమ జీవితకాల శక్తిని ధారపోసిన ప్రజల శ్రమ ఉంది. ఉదాహరణకి ఒక విషయం చెబుతున్నాను, అది కృష్ణగారి వెబ్సైట్ గురించి. ఆషాఢ ఏకాదశి పవిత్ర సందర్భంగా చరిత్రను ఆసక్తిదాయకంగా మార్చే నా ప్రయత్నాన్ని ప్రారంభిస్తున్నాను అని మీకు తెలియచేయటం నాకెంతో సంతోషంగా ఉంది అని ఒక మిత్రుడు సామాజిక మాధ్యమంలో ప్రకటించాడు కొన్నాళ్ల క్రితం. అతనే కృష్ణగారు. వారంటారు ఈ ఆలోచన చాలా సాధారణమైంది అని. ఈ వెబ్సైట్ను సందర్శించండి, ఏదైనా ఒక సంవత్సరాన్ని ఎంచుకోండి, ఆ ఫలానా సమయంలో భారతదేశంలోని ఫలానా భాగాన్ని ఎవరు పరిపాలించారో సులభంగా తెలుసుకోవచ్చు. అది ఆయన చెప్పిన సారాంశం. సహజంగానే నాకు కూడా చాలా ఆసక్తిదాయకంగా అనిపించింది. దీని గురించి మరింతగా తెలుసుకోవాలి అనుకున్నాను. ముంబైలో నివసించే కృష్ణ శేషాద్రి గారు ఈ పని చేశారో నేను తెలుసుకున్నాను. ఆసక్తిదాయకమైన విషయం ఏంటంటే కృష్ణగారు ఇంత శ్రమపడి చేసిన వెబ్సైట్ పేరును www.bharatiya.com అని చాలా సాదాసీదాగా పెట్టారు. ఆయన పడిన శ్రమ తప్పకుండా మీ వరకు చేరాలి. అందుకే కృష్ణగారితో నేను నేరుగా మాట్లాడాలి అనుకుంటున్నాను. మిత్రులారా, ఇప్పుడు

0: కృష్ణగారు ఫోన్లో మనతో సంభాషిస్తున్నారు. కృష్ణగారు నమస్తే.
1: సార్ సార్ నమస్కారం అండి.
0: సోదరా, మీరు టెక్ ప్రపంచానికి చెందినవారు కాదని, చరిత్ర ఉపాధ్యాయులు కూడా కాదని నాకు తెలిసింది. అయినా మీరు టెక్నాలజీని ఉపయోగించి ఒక చారిత్రాత్మకమైన చరిత్ర వెబ్సైట్ను సృష్టించారు. అది నాకు చాలా ఆసక్తిగా ఉంది. ఇదంతా ఎలా జరిగింది మిత్రమా?
1: ధన్యవాదాలు సార్. మీతో మాట్లాడటం నా అదృష్టం సార్. నా గురించి చెప్పాలంటే నేను ఒక ఇంజనీర్ని సార్. ఆ తర్వాత MBA చేశాను. తర్వాత మార్కెటింగ్ రంగంలోకి వెళ్ళాను. నాకు చిన్నప్పటి నుంచే చరిత్రపై గొప్ప ఆసక్తి ఉండేది. కాబట్టి నేను ఎప్పుడూ చరిత్రపై ఏదన్నా చేయాలి అని అనుకునేవాడిని. చరిత్రను ఆసక్తికరంగా ఎలా మార్చాలా అని ఆలోచించేవాడిని. మనం చరిత్రను బోధించే విధానంలో చాలా మెరుగుపరచగలమని, అందులో ఎన్నో మార్పులు తీసుకురాగలమని, చరిత్రను ఒక కథగా మార్చి ప్రజలకు అందించగలమని కూడా నేను భావించాను.
0: బాగుంది కృష్ణ గారు. అయితే ఎక్కువ మంది ప్రజలు ఏ విషయం తెలుసుకోవాలంటారు మన చరిత్రలో?
1: మనం పాఠశాలలు కళాశాలల్లో భారతీయ చరిత్ర బోధనను చూస్తే దాన్ని ఒక సామ్రాజ్యం లేదా ఒక రాజ్యం కోణం నుండి బోధిస్తారు. ఆ సామ్రాజ్యాలకే విశేషమైన ప్రాధాన్యత లభిస్తుంది. ఈ ప్రక్రియలో చోళులు, పల్లవులు, కర్కోట రాజవంశం, కాశ్మీర్లోని అహోములు వంటి మన ఇతర గొప్ప సామ్రాజ్యాల గురించి మనకు తెలియదు. వీరు కనీసం 600 సంవత్సరాల పాటు అద్వితీయంగా తమ సంస్కృతిని, విలువలను కాపాడుకున్నారు సార్. కాబట్టి అలాంటి గొప్ప సామ్రాజ్యాలను ప్రజలకు పరిచయం చేసే ఒక వెబ్సైటును సృష్టించాలని నేను అనుకున్నాను.
0: కృష్ణగారు, మీరు చాలా కష్టపడ్డారు. నేను మిమ్మల్ని ఒక ఊహాజనిత ప్రశ్న అడగాలి అనుకుంటున్నాను, సరేనా?
1: అలానే.
0: భారత చరిత్రలోని ఏ ముగ్గురితోనైనా మాట్లాడే అవకాశం మీకు లభిస్తే మీరు ఎవరితో మాట్లాడాలి అనుకుంటున్నారు, ఎందుకనుకుంటున్నారు?
1: సార్, అలా అయితే మొదటగా నేను చోళ సామ్రాజ్యంలోని అత్యంత శక్తివంతమైన ముఖ్యమైన రాజులలో ఒకరైన రాజరాజ చోళుడు లేదా రాజేంద్ర చోళుడితో మాట్లాడాలనుకుంటున్నాను. బృహదీశ్వర ఆలయం, గంగైకొండ చోళపురం వంటి భారీ శివాలయాలను నిర్మించాలనే ఆలోచన వారికి అసలు ఎలా వచ్చిందో నేను వారి నుండి తెలుసుకోవాలనుకుంటున్నాను. వాటిని నిర్మించడానికి ఆ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది, వారు ఎలా ప్రణాళిక చేశారు, రాబోయే 1000 లేదా 2000 సంవత్సరాల పాటు ఇతరులకు స్ఫూర్తినిచ్చే అంశాన్ని సృష్టించాలనే ఆలోచన వారికి అసలు ఎలా వచ్చింది, ఈ విషయాన్ని నేను వారి నుండి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఇక రెండవ వ్యక్తి, నా అభిప్రాయంలో భారత చరిత్ర చాలా తక్కువగా అంచనా వేసిన వ్యక్తి సార్ అతను. ఆయన పేరు హేము. మనం భారత చరిత్రలో ఆయన గురించి గరిష్టంగా 2 లేదా 3 వాక్యాలు మాత్రమే చదువుతాం. హేము ఒక సామాన్యుడు, ఒక సాధారణ వ్యక్తి, ఒక వ్యాపారవేత్త అని మనకు తెలియదు. అక్కడ నుండి ఆయన ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ఆయన కేవలం సామ్రాజ్య నిర్మాత మాత్రమే కాదు, ఒక సైనిక మేధావి కూడా. ఆయన తన జీవితకాలంలో 23 యుద్ధాలు చేసి వాటిలో 22 గెలిచాడు. అలాంటప్పుడు ఆయన ఆలోచనా విధానం ఎలా ఉండేది? ఒక సామాన్య స్థాయి నుండి ఆయన అంత గొప్ప రాజుగా ఎలా అయ్యాడు? ఆ ప్రయాణం గురించి తెలుసుకోవాలని నాకు చాలా ఆసక్తిగా ఉంది సార్. ఇక మూడో వారు చాలా ఆసక్తికరమైన వ్యక్తిత్వం ఉన్న ఒక మహిళ. ఆమె త్రిభువన్ మహాదేవి. ఒడిశాలో భౌమాకార వంశం అనే పాలకుల వంశం ఉండేది. వారి కథ కూడా చాలా ఆసక్తికరం సార్. క్రీస్తు శకం 850 ప్రాంతంలో వారి పొరుగురాజులు వారి సామ్రాజ్యంపై దాడి చేశారు. వారి రాజు అంటే త్రిభువన్ మహాదేవి భర్త ఆ యుద్ధంలో అమరవీరుడయ్యాడు. దీని కారణంగా సామ్రాజ్యం చాలా వరకు కుదించుకుపోయింది. దాని అధిపతులు, నాయకులు సామ్రాజ్యాన్ని విడిచి వెళ్లటం ప్రారంభించారు. అప్పుడు త్రిభువన్ మహాదేవి అధికారం చేపట్టారు. ఆమె భారతదేశ చరిత్రలో మొట్టమొదటి స్వతంత్ర పాలకులలో ఒకరిగా నిలిచారు. ఆమె ప్రభుత్వాన్ని స్థిరపరచడమే కాకుండా దాన్ని చాలా శక్తివంతంగా రూపొందించారు. ఎంతగా అంటే ఆ తరువాత 100 సంవత్సరాల పాటు ఆ వంశం కళింగ ఆ చుట్టుపక్కల ప్రాంతాలని పరిపాలించింది. కాబట్టి చరిత్రలో నేను కలవాలనుకుంటున్న 3 ఆసక్తికరమైన వ్యక్తులు వీరే సార్.
0: చాలా బాగుంది కృష్ణ గారు. మీరు ఇప్పుడు చరిత్ర

0: చరిత్రలో జీవిస్తున్నట్టు అనిపిస్తోంది. మీరు పూర్తిగా అందులో లీనమైపోయారు. నేను కూడా మీ వెబ్సైట్ని ఎంతో ఆసక్తిగా పరిశీలిస్తున్నాను. నాకు బాగా నచ్చిన అంశం లేదా నేర్చుకోవాలి తెలుసుకోవాలి అనిపించిన అంశం ఏంటంటే, మీ సైట్లో ప్రజలు దిద్దుబాట్లు సూచనలు చేయటానికి కూడా ఒక అవకాశం ఇచ్చారు, ఒక ట్యాబ్ ఉంది. నిర్మాణాత్మకమైన అభిప్రాయాలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండటం ఒక ముఖ్యమైన విజయం. మీరు ప్రజల నుంచి సూచనలు స్వీకరించడం ఆరంభించారా? మరి వాటి మీద మీ స్పందన ఎలా ఉంది?
1: అవును సార్, మాకు ప్రజల నుండి చాలా సూచనలు వస్తాయి. సూచనలు రెండు రకాలుగా ఉంటాయి. ఒక రకం సూచనలు దిద్దుబాట్లు కోరుతూ వస్తాయి. ఉదాహరణకు, ఫలానా రాజ్యంలో ఫలానా రాజు ఉండేవాడు అని, లేదా ఫలానా సమయంలో ఫలానా యుద్ధం జరిగింది వంటివి. మరో రకం సూచనలు మీరు ఈ వెబ్సైట్లో ఫలానా ఫీచర్ను కూడా చేర్చవచ్చు అని వస్తాయి. మాకు ఉన్న ఆధారాల ప్రకారం మేము ఆ సూచనలు స్వీకరిస్తాం. మరో ఉదాహరణ చెప్తాను. మీరు భారతదేశాన్ని చూపించారు, దాన్ని రాష్ట్రాల స్థాయిలో

0: సృజనాత్మకమైన అభిప్రాయాలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండటం ఒక ముఖ్యమైన విజయం. మీరు ప్రజల నుంచి సూచనలు స్వీకరించడం ఆరంభించారా? మరి వాటి మీద మీ స్పందన ఎలా ఉంది?
1: అవును సార్, మాకు ప్రజల నుండి చాలా సూచనలు వస్తాయి. సూచనలు రెండు రకాలుగా ఉంటాయి. ఒక రకం సూచనలు దిద్దుబాట్లు కోరుతూ వస్తాయి. ఉదాహరణకు, ఫలానా రాజ్యంలో ఫలానా రాజు ఉండేవాడు అని, లేదా ఫలానా సమయంలో ఫలానా యుద్ధం జరిగింది వంటివి. మరో రకం సూచనలు మీరు ఈ వెబ్సైట్లో ఫలానా ఫీచర్ను కూడా చేర్చవచ్చు అని వస్తాయి. మాకు ఉన్న ఆధారాల ప్రకారం మేము ఆ సూచనలు స్వీకరిస్తాం. మరో ఉదాహరణ చెప్తాను. మీరు భారతదేశాన్ని చూపించారు, దాన్ని రాష్ట్రాల స్థాయిలో కూడా చూపిస్తే బాగుంటుందని ఒకరు సూచించారు. మేము ఆ ఫీచర్ని అమలు చేశాం. ఆ తర్వాత మాకు మరో ఫీచర్ వచ్చింది. అందులో మేము మొత్తం సామ్రాజ్యం డేటా గణాంకాలను ఒక ట్రంప్ కార్డుగా ఇచ్చాం. అది పిల్లలకు చేరుతుంది. అందరం డౌన్లోడ్ చేసుకొని పంచుకునేలా మీరు దాన్ని ఒక చోట చేర్చాలని ఒకరు సూచించారు. మేము ఆ ఫీచర్ను అమలు చేస్తున్నాం. కాబట్టి మేము తప్పులు చేస్తామని అర్థం చేసుకోవటం మాకు ముఖ్యం. ఎందుకంటే మేమేమి సర్వశ్రేష్ఠులం కాదు. ఈ విషయం దృష్టిలో ఉంచుకొని ఇది అందరి సైట్ కావాలనే ఉద్దేశంతో మేము దిద్దుబాటుల ట్యాబును జోడించాం. ఇకపై అందరి సహకారాన్ని ఉపయోగించుకొని రాబోయే కొన్నేళ్లపాటు చరిత్రను ఒక ఆసక్తికరమైన అంశంగా నిలిపే సైటును నిర్మించగలం.
0: కృష్ణ గారు, మీరు నిజంగా చాలా గొప్ప పనిచేశారు. అయితే చరిత్రతో పాటు మీకు ఇంకా ఎన్నో అభిరుచులు ఉండుంటాయి కదా, ఇంకా ఎన్నో పనులు కూడా చేస్తూ ఉంటారు కదా?
1: కాదు సార్, నేను కాస్త బోరింగ్ టైప్ మనిషిని సార్. నాకు సాంకేతికత, చరిత్ర అంటే చాలా ఆసక్తి. ఇప్పుడు సాంకేతికత, చరిత్ర రెండూ కలిశాయి కాబట్టి నేను రోజంతా వాటిలోనే మునిగిపోతున్నాను సార్.
0: సరే కృష్ణ గారు, మీకు నా శుభాకాంక్షలు. మీరు మంచి ఆరంభం చేశారు. మీ విధానం చూస్తూ ఉంటే ప్రజలు తప్పకుండా ఇందులో ఉత్సాహంగా పాలు పంచుకుంటారని, మీతో చేరతారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. మరోమారు మీకు నా శుభాకాంక్షలు. మిత్రులారా, కృష్ణ గారు చేస్తున్న ఈ ప్రయత్నం చరిత్ర విద్యార్థులకు మాత్రమే కాకుండా మనందరికీ, అంటే మన గతం గురించి తెలుసుకోవటానికి సాయంగా ఉంటుంది. ఇలాంటి ప్రయత్నాల గురించి మీకు సమాచారం ఏ కొంచెం తెలిసినా దయచేసి పంచుకోండి. నా ప్రియమైన దేశ ప్రజలారా, వికసిత భారతదేశం కోసం మాదక ద్రవ్య రహిత యువత అనే ప్రచారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్నది. దీని లక్ష్యం సుస్పష్టంగా ఉంది. మాదక ద్రవ్య రహిత యువత, మాదక ద్రవ్యరహిత భారతదేశం. చాలామంది, ముఖ్యంగా మన యువత, ఇందులో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఏదేమైనా ఇది భారతదేశ యువత ఆరోగ్యం, ఆనందం, ఉజ్వల భవిష్యత్తునిచ్చే ఒక సామాజిక చైతన్యం. ఇది మనందరి సామూహిక నిబద్ధత కూడా. మిత్రులారా, మాదక ద్రవ్యాల వ్యసనం అనేది కేవలం ఒక వ్యక్తిని మాత్రమే ప్రభావితం చేయదు. దాని దుష్ప్రభావాలు మొత్తం కుటుంబంపై, సమాజంపై ఉంటాయి. మాదక ద్రవ్యాల గురించిన అవగాహన కల్పించి అలాంటి వ్యసనాలతో బాధపడుతున్న వారికి సాయం చేసేందుకు ముందుకు వస్తున్న వారిని నేను అభినందిస్తున్నాను. మీరు మాదక ద్రవ్య రహిత భారతదేశం కోసం ఒక శక్తివంతమైన నినాదాన్ని సృష్టించగలరా? మన యువ సంగీతకారులు మాదక ద్రవ్య రహిత జీవిత సందేశాన్ని అందించే పాటల్ని స్వరపరచగలరా? మాదక ద్రవ్యాల ప్రమాదాల్ని, అలాగే వాటిని అధిగమించే మార్గాల్ని తెలియచేస్తూ హృద్యమైన నాటికల్ని విద్యార్థుల బృందాలు, నాటక సమాజాలు రూపొందించగలవా? మన దేశంలో కంటెంట్ సృష్టికర్తలకు, అది అద్భుతంగా సృష్టించగలిగే సృజనశీలులకు కొరత లేదు. ఆ దిశగా సమాజానికి సాయపడే కంటెంట్ను వివిధ భాషల్లో సృష్టించాలి అని నేను వారిని కోరుతున్నాను. దయచేసి మీ ప్రయత్నాల్ని హ్యాష్ ట్యాగులతో సామాజిక మాధ్యమంలో పంచుకోండి. కొన్నిసార్లు అధికారిక ప్రచారాల కన్నా సృజనాత్మక ప్రయత్నాలే ఎక్కువ ప్రభావితంగా ఉంటాయి. రండి, భారతదేశ యువతను మాదక ద్రవ్యాలకు దూరంగా, మాదక ద్రవ్య రహితంగా ఉంచే ఈ అత్యంత పవిత్రమైన పనిలో, బాధ్యతలో

మనమందరం మనవంతు పాత్ర తప్పకుండా పోషిద్దాం. దయచేసి మీ ప్రయత్నాల్ని డ్రగ్ ఫ్రీ యూత్ అనే హ్యాష్ ట్యాగ్తో సామాజిక మాధ్యమాల్లో పంచుకోండి. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఆగస్టు నెలలో మనం ప్రతి చోట దేశభక్తిలోని అనేక కోణాల్ని చూస్తాం. ఈ సమయంలో ప్రతి వ్యక్తి హృదయంలో దేశభక్తి భావన మరింత బలంగా ఉంటుంది, కొత్తగా బలపడుతుంది కూడా. జాతీయ చేనేత దినోత్సవం, క్విట్ ఇండియా ఉద్యమ వార్షికోత్సవం లాంటి దేశ విభజన స్మరణ దినం వరకు ఈ సందర్భాలు ప్రత్యేకమైనవి. స్వాతంత్ర దినోత్సవం, జాతీయ అంతరిక్ష దినోత్సవం ప్రతి పౌరుణ్ణి ఎంత గర్వంతో నింపుతాయి. హర్ ఘర్ తిరంగా అభియాన్ ఈ భావనను మరింత బలపరుస్తుంది. వందే మాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకోవటం ఈ సంవత్సరాన్ని మరింత ప్రత్యేకంగా మలిచింది. ఈసారి 8 కోట్లకు పైగా త్రివర్ణ పతాక సెల్ఫీలు అప్లోడ్ అయ్యాయి. ఈ త్రివర్ణ పతాక సంబరం కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాలేదు. ఈ సంవత్సరం సూర్యపథ త్రివర్ణ పతాకం ద్వారా మన త్రివర్ణ పతాకం ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఫిజీలోని సువాలో సూర్యుని తొలికిరణంతో పాటే త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. ఆసియా, ఆఫ్రికా, యూరోప్ల నుండి అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో అంతటా ఉన్న భారతీయ మిషన్లు, పోస్టుల్లో త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడింది. మిత్రులారా, ఈ దృశ్యాలు ఎంత అద్భుతంగా ఉండి ఉంటాయో మీరు ఊహించుకోవచ్చు. ప్రపంచం నలుమూలలా సూర్యుని ప్రయాణంతో పాటే భారత త్రివర్ణ పతాకం కూడా రెపరెపలాడింది. ఇలాంటి ప్రయత్నాలు సమాజాన్ని ఏకం చేస్తాయి. అవి దేశంతో మన అనుబంధాన్ని కూడా మరింతగా బలపరుస్తాయి. ఈ ప్రయత్నాల్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు. నా ప్రియమైన దేశ ప్రజలారా, ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా మన నగరాలు, పట్టణాల వీధుల్లో లక్షలాది మంది మహిళలు తమ తమ పనుల్లో నిమగ్నమై ఉంటారు. కొందరు కూరగాయలమ్ముతారు, కొందరు పండ్లమ్ముతారు, కొందరు టీ స్టాల్స్ ఏర్పాటు చేసి ఛాయ లాంటివి అమ్ముతారు, మరికొందరు పువ్వులు, దీపాలు, పూజా సామాగ్రి, ఇలా ఎన్నో. కొద్దిపాటి మూలధనం లేకపోవటం చాలా సందర్భాల్లో ఇలాంటి వారి వ్యాపారాలు ఎదగకుండా అడ్డుకుంటుంది. కానీ ఇప్పుడు అలాంటి లక్షలాది మంది తల్లులు, సోదరీమణులు పిఎం స్వనిధి యోజన ద్వారా కొత్త బలాన్ని పొందుతున్నారు. మహిళా సాధికారితకు సంబంధించిన ఈ అంశాన్ని గురించి జరగాల్సినంతగా చర్చ జరగటం లేదు. మిత్రులారా, పిఎం స్వనిధి యోజన లబ్ధిదారుల్లో దాదాపు 46% మంది మహిళలే ఉన్నారు. అంటే దేశవ్యాప్తంగా దాదాపు 35 లక్షల మంది మహిళలు ఈ పథకంలో పాల్గొంటున్నారు, తమ తమ వ్యాపారాల్ని అభివృద్ధి చేసుకుంటున్నారు కూడా. మిత్రులారా, ఘజియాబాద్కు చెందిన బబితా శర్మగారు దీనికి ఒక గొప్ప ఉదాహరణ. బబిత గారు పూజా సామాగ్రి అమ్మే చిన్న దుకాణాన్ని నడిపిస్తుంటారు. పువ్వులు, దీపాలు, అగరబత్తులు, కొబ్బరికాయలు ఇలాంటి వస్తువులు అమ్ముతూ తన కుటుంబ జీవనోపాధికి తోడ్పడతారు. ఆమె చాలా కష్టపడేవారు. తన వ్యాపారాన్ని విస్తరించేందుకు తనకి పెట్టుబడి అవసరంగా మారింది. పిఎం స్వనిధి నుంచి ఆర్థిక సహాయం అందింది. అంతే, సరుకుల్ని పెంచుకున్నారు, వ్యాపారాన్ని విస్తరించారు, వినియోగదారులు పెరిగారు, ఆదాయమూ పెరిగింది. క్రమంగా రోడ్డు పక్కన ఉండే బబిత గారి చిన్న స్టాల్ ఒక పెద్ద దుకాణంగా రూపాంతరం చెందింది. మిత్రులారా, బెంగళూరుకు చెందిన టిఎస్ నింగమ్మ గారి ఉదాహరణ కూడా మనకెంతో స్ఫూర్తిదాయకంగా కనిపిస్తుంది. నింగమ్మ గారు, ఆమె భర్త ఇడ్లీ, దోశ, సాంబార్ ఇవన్నీ అమ్మే చిన్న వ్యాపారం ఆరంభించారు. ఆ వ్యాపారం విజయవంతంగా సాగుతూ ఉండింది. కానీ మరింత విస్తరించాలి అనుకోవడం సహజం కదా. అప్పుడు పెట్టుబడి అవసరమైంది. నింగమ్మ గారికి కూడా పిఎం స్వనిధి యోజన నుంచి సహాయం అందింది. ఆమె తన టిఫిన్ల బండిని మెరుగుపరుచుకున్నారు. సరుకుల్ని టోకును కొనటం ఆరంభించారు. మెనూలో అనేక కొత్త వస్తువుల్ని చేర్చారు. వినియోగదారులు పెరిగారు,
ఆదాయం కూడా పెరిగింది.

సహజంగానే కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. ఇప్పుడు నింగమ్మ గారు తన ముగ్గురు పిల్లలకు మంచి ప్రమాణాలతో ఉన్న చదువును అందించగలుగుతున్నారు. మిత్రులారా, ఒక మహిళ వ్యాపారం వృద్ధి చెందింది అంటే దాంతోపాటు తన కుటుంబ భవిష్యత్తు కూడా ఖచ్చితంగా అభివృద్ధి చెంది తీరుతుంది. పిల్లల చదువులు మెరుగుపడతాయి, ఇంటి అవసరాలు తీరతాయి, మహిళల్లో ఆత్మవిశ్వాసం మరింత బలంగా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇదే మహిళా సాధికారితకు సజీవ నిదర్శనం. వీధి వ్యాపారాల్లో నిమగ్నమై ఉన్న సోదరీమణులందరికీ ఉజ్వల భవిష్యత్తు అందాలి అని నా ఆకాంక్ష. నా ప్రియమైన దేశవాసులారా, పరిశుభ్రతకు ఒక గొప్ప సుగుణం ఉంది. ఒక ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచాలి అనే సంకల్పం అక్కడి ప్రజల వ్యక్తిగత సంకల్పంగా మారింది అనుకోండి, ఆ మార్పు కేవలం పరిశుభ్రతకే పరిమితం కాదు మిత్రులారా, అది ఆ ప్రదేశం మొత్తం స్వరూపాన్నే మార్చేస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పరిశుభ్రత కోసం జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాలు మనకు ఎప్పటికప్పుడు స్ఫూర్తిని అందిస్తూనే ఉన్నాయి. పట్వాయి అనేది ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లో ఉన్న ఒక గ్రామం. అక్కడ ఆకాష్, రోహన్ అనే ఇద్దరు స్నేహితులు తమ చుట్టూ ఉన్న ప్రాంతం మురికితో ఉండటాన్ని గమనించారు. ఆ తర్వాత ఆకాష్, రోహన్ చెత్త సంచులు పట్టుకొని శుభ్రం చేసేందుకు బయలుదేరారు. క్రమంగా ఇతర యువకులు కూడా వారితో కలిశారు. క్లీనప్ పట్వాయి అనే పేరుతో ఒక బృందం కూడా ఏర్పడింది. ఈ యువకులు ఇప్పటిదాకా 4 గంగా ఘాట్లను శుభ్రం చేశారు. వారు టన్నుకు పైగా ప్లాస్టిక్ వ్యర్థాలని తొలగించారు. ఎన్నో చెరువుల్ని, ఎన్నో బహిరంగ ప్రదేశాల్ని పరిశుభ్రంగా మలిచారు. మిత్రులారా, ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర సందర్భంగా పరిశుభ్రత, ప్రజాభాగస్వామ్యానికి సంబంధించిన ఇలాంటి స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ ఒకటి కనిపించింది. వేలాది మంది పారిశుద్ధ్య కార్మికులు కష్టతరమైన మార్గాల్లో పగలు రాత్రి అనకుండా సేవ చేశారు. ఈ సంవత్సరం యాత్రలో 400 మెట్రిక్ టన్నులకు పైగా వ్యర్థాల్ని సేకరించి శుద్ధి చేశారు. ఈ ప్రయత్నంలోని ఒక అంశం నాకు బాగా నచ్చింది. ఈ పరిశుభ్రతా కార్యక్రమంలో భక్తులు కూడా పాల్గొన్నారు. 16,000 మందికి పైగా యాత్రికులు పరిశుభ్రతను పాటిస్తాం అని ప్రతిజ్ఞ చేశారు. 10,000 మందికి పైగా యాత్రికులకు రెస్పాన్సిబుల్ యాత్రి అంటే బాధ్యతాయుతమైన యాత్రికులు అనే సర్టిఫికేట్స్ కూడా అందజేశారు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన ప్రయోగం కూడా నిర్వహించారు. యాత్ర సమయంలో గుర్రాలు, కంచర గాడిదల పేడను బయోగ్యాస్గా మార్చి ఆ స్వచ్ఛమైన శక్తితో స్వచ్ఛ జ్యోతిని వెలిగించారు. అంటే అమర్నాథ్ మంచు శివలింగమైన బాబా బర్ఫానీకి చేసే ఈ పవిత్ర యాత్రలో పరిశుభ్రత కూడా ఒక సేవగా, ఒక విశ్వాసంగా మారింది. మిత్రులారా, మన గ్రామాలు, నగరాలు, నదులు లేదా పుణ్యక్షేత్రాలు ఏవైనా సరే, వాటి గుర్తింపు మన ప్రవర్తన ద్వారానే రూపుదిద్దుకుంటుంది. ఈ ప్రవర్తనలో పరిశుభ్రత కూడా ఒక అనివార్య భాగం అయినప్పుడు ఆ ప్రదేశం ఎంత అందంగా, ఎంత మెరుగ్గా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. నా ప్రియమైన దేశవాసులారా, కొన్నిసార్లు ఒక చిన్న అభిరుచి జీవితంలో గొప్ప అవకాశాలకు ద్వారాలు తెరుస్తుంది. నాగాలాండ్లోని ఫెక్ జిల్లాకు చెందిన వెసాలు పురోగారి ప్రయాణం కూడా ఇలాంటిదే. వెసాలు గారు ఒక వ్యవసాయ కుటుంబంలో పెరిగారు. చిన్నప్పటి నుంచి ఆమె తమ అమ్మానాన్నలు వ్యవసాయం చేయటాన్ని చూశారు. తనకి పూలంటే ఎంతో ఇష్టం. వేసాలు గారు ఈ అభిరుచిని కొనసాగిస్తూ 2021లో చిన్న స్థాయిలో పూల పెంపకాన్ని ఆరంభించారు. చుట్టుపక్కల ప్రజలు క్రమంగా ఆమెకు పూల పెంపకంలో ఉన్న సామర్థ్యాన్ని చూడడం ఆరంభించారు. పెళ్లిళ్ళు లేదా పండగలకి పూలకు గిరాకీ ఉంటుంది అని ఆమె గమనించారు. వేసాలు గారు ఈ అభిరుచిని మరింత ముందుకు తీసుకెళ్లాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రయాణంలో తాను స్థానిక కృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రీయ

పుష్ప సాగులో శిక్షణ పొందారు. ఆ తర్వాత కేవలం పావు ఎకరం భూమిలో వేలాది గ్లాడియోలస్ మొక్కల్ని నాటారు. ఆమె తొలి ప్రయత్నంలోనే 5000 కంటే ఎక్కువ పువ్వులు వికసించాయి. మిత్రులారా, ఈ విజయం వేసాలు జీవితానికి ఒక కొత్త ఆరంభాన్ని అందించింది. తానిప్పుడు పూల సాగును మరింతగా విస్తరించారు. ఒకప్పుడు స్థానిక మార్కెట్కే పరిమితమైన పువ్వులు ఇప్పుడు నాగాలాండ్ దాటి ఢిల్లీ, ముంబై లాంటి నగరాలు చేరుకుంటున్నాయి. అభిరుచి, కఠోరమైన శ్రమ, పట్టుదల, సరైన మార్గదర్శకత్వం ఇవన్నీ కలిస్తే కొత్త అవకాశాలు ఎలా తెరుచుకుంటాయో వేసాలు పురోగారి ప్రయాణం మనకు స్పష్టంగా చెబుతోంది. నా ప్రియమైన దేశవాసులారా, మన చుట్టూ చాలామంది ఒక చిన్న ప్రయత్నాన్ని ఆరంభిస్తారు. ప్రయత్నం చిన్నదే కావచ్చు, కానీ అది అతి తక్కువ సమయంలోనే వారి కృషి ఎందరి జీవితాల్లో మార్చేస్తుంది. ఒడిషాలోని దేబ్రీగఢ్లో ధోడరో కుసుమ్ అనే గ్రామం ఉంది. కొన్నేళ్ల కిందటిదాకా ఈ గ్రామంలో నివసించే మైథిలీ భూయే గారు ప్రతిరోజు అడవికి వెళ్లేవారు. కొన్నిసార్లు కట్టెలు సేకరించేందుకు, కొన్నిసార్లు మహువా కేందు ఆకుల్ని సేకరించేందుకు, కొన్నిసార్లేమో వెదురు ఇలాంటి అటవీ ఉత్పత్తుల్ని సేకరించేందుకు అడవికి వెళ్లేవారు. ఆ అడవి ఆమె కుటుంబంతో పాటు అనేక ఇతర కుటుంబాల అవసరాల్ని తీర్చింది. ఆ తర్వాత మైథిలి గారు దేబ్రీగఢ్ ఎకో టూరిజంలో చేరారు. అక్కడి నుంచి తనకి అడవితో ఉన్న అనుబంధం ఒక కొత్త మలుపు తీసుకుంది. ఇప్పుడు అటవీ సంరక్షణే ఆమె జీవనోపాధిగా కూడా మారింది. మిత్రులారా, మైథిలి జీవితంలో వచ్చిన ఈ మార్పు ఇతర మహిళలకు స్ఫూర్తిగా నిలిచింది. నేడు 60 మందికి పైగా మహిళలు అటవీ సంరక్షణలో పాల్పంచుకుంటున్నారు. కొందరు వన్యప్రాణుల్ని రక్షించే బాధ్యత నిర్వహిస్తున్నారు, కొందరు పచ్చిక బయళ్ల అభివృద్ధిలో, మరికొందరు పర్యావరణ పర్యాటకంలో నిమగ్నమై ఉన్నారు. వారు సామాజిక కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తున్నారు కూడా. మిత్రులారా, మైథిలి గారు, దేబ్రీగఢ్కు చెందిన ఈ సోదరిమణులు ప్రకృతిని పరిరక్షించటంతో పాటు జీవితాన్ని సుసంపన్నంగా మలుచుకోవచ్చు అని నిరూపించారు. ఈ సోదరీమణుల కృషి మనందరికీ గొప్ప స్ఫూర్తి కదా. మిత్రులారా, ఈరోజు మన ఆడపిల్లల కలలు భూమి నుండి అంతరిక్షం వైపు దూసుకుపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కలలు కనే వేలాది మంది ఆడపిల్లల్ని భారతదేశం ఏకం చేస్తోంది అని తెలిసి మీరెంతో గర్వపడతారు కూడా. ఈ కార్యక్రమాన్ని మిషన్ శక్తి శాట్ అని పిలుస్తారు. దీని ద్వారా 108 దేశాలకు చెందిన 12,000 మంది విద్యార్థినులు ఉపగ్రహ సాంకేతికతను నేర్చుకోవటం కోసం, ఆవిష్కరణ రంగంలో పురోగమించేందుకోసం అవకాశం పొందుతూ ఉన్నారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం అయిన 23 ఆగస్టున ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ఈ మిషన్కు సంబంధించిన ఒక అందమైన దృశ్యం కనిపించింది. గౌతమ బుద్ధ విశ్వవిద్యాలయంలో మిషన్ శక్తి శాట్ 2వ దశ ఆరంభమయ్యింది. ఈ సందర్భంగా భారతదేశంతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి దాదాపు 100 మంది విద్యార్థినులు ఒకచోట చేరారు. భారతదేశంలోని మారుమూల ప్రాంతాల నుంచి ఎంపిక చేసిన విద్యార్థులు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ మొత్తం ప్రయత్నం లక్ష్యం కూడా చాలా ప్రత్యేకమైంది. పూర్తిగా విద్యార్థినుల భాగస్వామ్యంతో నిర్మించిన ఒక ఉపగ్రహాన్ని చంద్రుని కక్షలోకి పంపడానికి సిద్ధం చేస్తున్నారు. మిత్రులారా, రాబోయే కాలంలో ఈ విద్యార్థినుల్లో చాలామంది సైన్స్, టెక్నాలజీ, ఆవిష్కరణల రంగాల్లో తమకంటూ ఒక కొత్త గుర్తింపును సృష్టించుకుంటారు అని నా ప్రగాఢ విశ్వాసం. ప్రియమైన దేశ ప్రజలారా, ఈ రోజుల్లో అవకాడో పండుకు విపరీతమైన గిరాకీ ఉంది. గతంలో ఈ పండు గురించి చాలా తక్కువ మందికి తెలిసేది. దీని విలువ, డిమాండ్ రెండూ తక్కువగా ఉండేవి. కానీ ఈ రోజుల్లో
డైనింగ్

టేబుళ్ల మీద ఈ అవకాడో పండు విధివిగా కనిపిస్తోంది. నేడిది ఆరోగ్య ప్రీమియం మార్కెట్లలో అత్యంత ఇష్టమైందిగా మారింది. ఇది మన రైతు సోదర సోదరీమణులకు కూడా చాలా సహాయకారిగా ఉంది. ఆంధ్రప్రదేశ్లోని కడపకు చెందిన వరదరాజు గారు ఇందుకు ఒక గొప్ప ఉదాహరణ. ఆయన చాలా ఏళ్లుగా తన పొలాల్లో టమోటాలు అరటిపళ్ళు పండిస్తూ వచ్చారు. ఒకరోజు ఆయన తన స్నేహితుడి పొలంలో అవకాడో పంటను చూశారు. ఆ తర్వాత యూట్యూబ్ నుంచి ఈ అవకాడోకు సంబంధించిన సమాచారం సేకరించారు. ఇప్పటి వరకు ఆయన సుమారు 4 టన్నుల అవకాడో పండించారు. ఈనాడు ఆయన దాన్ని నేరుగా స్థానిక దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. కొత్త పంట, శాస్త్రీయ సలహాలు, ప్రత్యక్ష మార్కెటింగ్, దీనివల్ల ఆయన చిన్న పొలం ఆదాయం పూర్తిగా మారిపోయింది మిత్రులారా. తమిళనాడులోని కొడైకెనాల్కు చెందిన రైతు చంద్రశేఖరన్ గారు 1/2 హెక్టారు భూమిలో అవకాడో పండించటం ఆరంభించారు. ఆయనకు దానికి మంచి ధర లభిస్తున్నాయి కూడా, ఆదాయం కూడా పెరిగింది. కర్ణాటకలోని చిక్కమగళూరుకు చెందిన కొందరు రైతు సోదరు సోదరీమణులు తమ కాఫీ తోటల మధ్యలో అవకాడో పండిస్తున్నారు. దీనివల్ల వారికి కాఫీ, నల్ల మిరియాలతో పాటు అదనపు ఆదాయం కూడా లభిస్తోంది. మిత్రులారా, మన నగరాల్లోని రెస్టారెంట్లలో అవకాడో టోస్ట్ గురించి తరచుగా వింటూ ఉంటాం. కానీ ఈ అవకాడో ద్వారానే మన సృజనాత్మకమైన రైతులు ఆదాయం పెంపొందించుకోవటానికి ఒక కొత్త మార్గాన్ని కనుగొంటున్నారు అంటే ఎంత ఆనందంగా ఉంది. అంటే మన దేశపు అవకాడో మీ టోస్ట్ రుచిని మెరుగుపరచడమే కాకుండా రైతుల ఆదాయాన్ని కూడా పెంచింది అన్నమాట. ప్రియమైన దేశవాసులారా, మరికొన్నాళ్లలో 3వ తేదీన మనం గొప్ప కథానాయకుడు ఉత్తమ్ కుమార్ గారి శత జయంతిని జరుపుకోబోతున్నాం. మిత్రులారా, ఉత్తమ్ కుమార్ గారు తన నటనతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. నాయక్ ది హీరో సినిమా స్క్రిప్ట్ మొత్తాన్ని మహాకథానాయకుడు ఉత్తమ్ కుమార్ గారిని దృష్టిలో పెట్టుకునే సత్యజిత్ రే గారు రాశారు అని సినీ ప్రేమికులు భావిస్తారు. ఆయనలో హుందాతనంతో పాటు అద్భుతమైన భావోద్వేగ గాఢత కూడా ఉండేది అని సత్యజిత్ రే గారు చెప్పేవారు. పాత్రకు జీవం పోసేందుకు ఆయన చాలా కష్టపడేవారు. ఉత్తమ్ కుమార్ గారు తన నిరాడంబరతకు, దాతృత్వ గుణానికి ప్రసిద్ధి చెందిన వ్యక్తి. ఓటమి చెందినా నిరాశ పడకుండా విజయం వైపు పురోగమించాలి అని ఉత్తమ్ కుమార్ గారి జీవితం నుంచి మనం నేర్చుకోగల ఒక ముఖ్యమైన పాఠం. ఆయన తొలి చిత్రాలు అంతగా విజయం సాధించలేదు, కానీ తాను తన పనిపైనే దృష్టి సారించారు, అందువల్లే విజయాలు సాధించారు. మిత్రులారా, నేను కోల్కతాలో రోడ్ షో చేస్తున్నప్పుడు ఉత్తమ్ కుమారి గారి ఇంటి మీదుగా వెళ్ళిన విషయం నాకు బాగా గుర్తుంది. అక్కడ ఒక వ్యక్తి నాకు వారి ఫోటోను బహుమతిగా ఇచ్చారు కూడా. ఆ మహనీయుడు ఉత్తమ్ కుమారి గారికి నేను మరోసారి నా నివాళులు అర్పిస్తున్నాను. ఆయన ఎల్లప్పుడూ మన హృదయాల్ని ఏలుతూనే ఉంటారు. మహానాయక్ ఉత్తమ్ కుమార్ చీరోదిన్ మానుషేర్ హృదయే రాజ్ కోర్బెన్. ప్రియమైన దేశవాసులారా, మన పర్వదినాలు, వేడుకలు, మన సంప్రదాయాలతో పాటు మనల్ని ఒకరితో మరొకరికి అనుసంధానం చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తాయి. రాబోయే రోజుల్లో మనం మరెన్నో ముఖ్యమైన పండుగల్ని జరుపుకోబోతూ ఉన్నాం. పవిత్రమైన జన్మాష్టమి పండుగ 4వ తేదీన ఉంది. మనం 7వ తేదీన విశ్వకర్మ పూజను కూడా జరుపుకుంటాం. ఈ సందర్భంగా మన చుట్టూ ఉన్న కళాకారులు, చేతివృత్తుల వారు, శిల్పకారులు, విశ్వకర్మ మిత్రుల్ని మనం సాదరంగా గౌరవించుకోవాలి. ఇంకొన్ని నెలలో దీపావళి పండుగ కూడా రాబోతోంది. దానికోసం సన్నాహాలు నెమ్మదిగా మొదలవుతూ ఉన్నాయి. ఈ దీపావళి పండుగ కాలంలో స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వండి అని నేను మిమ్మల్ని మరోసారి కోరుతున్నాను. మిత్రులారా, స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వండి. వోకల్ ఫర్ లోకల్ అంటే కేవలం మట్టి దీపాలు కొనటం మాత్రమే కాదు, దాని దృక్కోణం చాలా విస్తృతం. మనం మన ఇంటి కోసం ఏ వస్తువులు కొన్నా అవి భారతదేశంలో తయారయ్యాయా,

0: లేదా ఈ విషయాన్ని తప్పకుండా గమనించాలి. భారతదేశంలో తయారైన ఉత్పత్తుల పట్ల కేవలం గర్వపడడం మాత్రమే సరిపోదు. మన భారతదేశం స్వయం సమృద్ధి మార్గాన్ని సుగమం చేసుకునేందుకు మన ప్రయత్నం చాలా అవసరం. ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువ మందికి చేరవేయటం మన బాధ్యత కూడా. మన సృజనాత్మక ప్రపంచ మిత్రులు, ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తారు. వోకల్ ఫర్ లోకల్ అనే నినాదాన్ని మీరు పాటించాలని, అలాగే ఇంకా ఎందరో పాటించేందుకు మీరు ప్రేరణగా నిలవాలని నా కోరిక. మిత్రులారా, మీ చుట్టూ ఉన్న ఎంతోమంది తమ చిన్న చిన్న ప్రయత్నాల ద్వారా సమాజంలో గొప్ప గొప్ప మార్పుల్ని తీసుకొస్తున్నారు. దయచేసి వారి గురించి మన్ కీ బాత్ కోసం రాయండి. మీరు పంపించే అనుభవాలు దేశంలోని ఏదో ఒక మూలలో ఉన్న కొందరికి ఎంతో కొంత కొత్త స్ఫూర్తిగా ఉంటాయి. మీ సూచనలు, మీ అనుభవాల కోసం నేను ఎదురుచూస్తున్నాను. చాలా చాలా ధన్యవాదాలు మిత్రులారా, నమస్కారం.
1: మీరు ఇంతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు, అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి హైదరాబాద్.

0: అన్నారు. భారత్ ఉజ్బెకిస్తాన్ దేశాల మధ్య సహకారం సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా భారతదేశం వేగంగా పయనిస్తోందని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. నేపాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసేందుకు భారత్ నిరంతరం మద్దతు ఇస్తోందని కేంద్ర మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ వెల్లడించారు. వార్తల వివరాలు. విశ్వసనీయత, నైతిక విలువలు పాత్రికేయ రంగానికి కీలకమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. కేరళంలోని అలప్పూజాలో కేరళం కౌముది పత్రిక 115వ వార్షికోత్సవ వేడుకలను ఉపరాష్ట్రపతి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా పత్రికారంగం, ముద్రణ నుండి టెలివిజన్, డిజిటల్ వేదికలు, సామాజిక మాధ్యమం, కృత్రిమ మేధ వైపు పయనించినప్పటికీ విశ్వసనీయమైన సమాచారం, పాత్రికేయ నైతిక విలువలు అత్యంత ప్రాధాన్యతను కలిగి ఉన్నాయని ఉపరాష్ట్రపతి స్పష్టం చేస్తూ, భారత్ ఉజ్బెకిస్తాన్ దేశాల మధ్య సహకారం సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉజ్బెకిస్తాన్ పర్యటనలో భాగంగా రెండవ రోజున తాష్కంట్లో ఆ దేశ అధ్యక్షులు షౌకత్ మిర్జియోయెవ్తో ద్వైపాక్షిక సమావేశాన్ని నరేంద్ర మోదీ నిర్వహించారు. ఈ సందర్భంగా మైనింగ్, ఆయుర్వేదం, పర్యాటకం, ఆర్థిక, ద్రవ్య సంప్రదింపులు, సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, ఉన్నత విద్య, పర్యావరణం వంటి వివిధ రంగాలలో అవగాహన ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. అనంతరం నరేంద్ర మోదీ ప్రస్తుత వాణిజ్యానికి 5 రెట్లు అధికంగా 2030 నాటికి $5 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని లక్ష్యంగా నిర్దేశించుకోవడానికి నిర్ణయించామని వెల్లడిస్తూ,
1: इस वर्ष हमारी स्ट्रेटेजिक पार्टनरशिप के 15 साल हो रहे हैं. इस विशेष अवसर पर हमने संबंधों को कॉम्प्रिहेंसिव स्ट्रेटेजिक पार्टनरशिप का दर्जा देने का निर्णय लिया है. आज हमने हमारी साझेदारी के इस नए स्वरूप में तेज गति और ठोस परिणामों के साथ आगे बढ़ने का एम्बिशियस एजेंडा तैयार किया है. हमारा द्विपक्षीय व्यापार $1 बिलियन पार कर चुका है. अब हमने 2030 तक $5 बिलियन व्यापार का लक्ष्य रखा है. इसके लिए हम मार्केट एक्सेस, कनेक्टिविटी, बैंकिंग और पेमेंट जैसे जुड़े

0: விஷயம் பர் வியவஸ்தாகத் ரூப்சே ஆகே படேங்கே.
1: இதிலா உண்டக, இரு தேசால மச்ச சககாரம் கோசம் சேசன கிரிஷிக்கி பிரைத்னாலக்கு கானு, நரேந்திர மோதி உஜ்பிகிஸ்தான் அச்சுனத புருஸ்காரம் உலி தராஜாலி தஸ்லிக்னி அந்துக்குன்னாரு. நேபாள்லோ சகாயக செரியல்னு மும்மரம் சேசேந்துக்கு பாரத் நிரந்தரம் மத்தத் தீஸ்தோந்தனி விதேசாங்க மந்திரி டாக்டர் எஸ் ஜெய்சங்கர் சாமாஜிக மாத்யம போஸ்டுலோ தெளிப்பாரு. ఇటీవల సంభవించిన వరదలతో దెబ్బతిన్న నేపాల్కు భారతదేశం 68.5 టన్నుల సామగ్రిని అందించడంతో పాటు సహాయక చర్యల కోసం సాంకేతిక బృందాలు, ఫోరెన్సిక్ నిపుణులు పరికరాలను పంపింది. 11 టన్నుల సహాయక సామగ్రితో కూడిన 4వ విమానం ఈరోజు నేపాల్లో దిగిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొంది. దుప్పట్లు, స్లీపింగ్ బ్యాగులు, టార్పాలిన్లు, ప్లాస్టిక్ షీట్లు, పరిశుభ్రత కిట్లతో సహా డిఎన్ఏ విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ నిపుణులు పరికరాలను కూడా భారతదేశం నుంచి వచ్చినట్లుగా పేర్కొంది. ఈ నెల 26న సంభవించిన ఆకస్మిక వరదల విషాదం తర్వాత నేపాల్లో ఇప్పటి వరకు 108 మంది భారతీయ పౌరులను రక్షించారని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సామాజిక మాధ్యమ పోస్టులో వెల్లడించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా భారతదేశం రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా వేగంగా పయనిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఈరోజు జరిగిన పీఎం సేతు సదస్సులో ఆయన ప్రసంగిస్తూ రక్షణ రంగంలో దేశీయ తయారీని కేంద్ర ప్రభుత్వం బలోపేతం చేస్తోందని గుర్తు చేశారు. రక్షణ రంగంలో ప్రైవేట్ ఎంఎస్ఎంఈల భాగస్వామ్యాన్ని పెంచుతోందని అన్నారు. పీఎం సేతు పథకం కింద 200 హబ్లు, 800 స్పోక్ల నమూనాలో 1000 ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలు ఉన్నతీకరించబడుతున్నాయని ఆయన తెలిపారు. అంతకుముందు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో సుమారు 101 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు రక్షణ మంత్రి శంకుస్థాపన చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. పరిసరాల పరిశుభ్రతకు దేశ ప్రజలు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆకాశవాణి ద్వారా ఈరోజు ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమం 137వ సంచిక ద్వారా ప్రధానమంత్రి దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవాలనే సంకల్పం ప్రజలందరి నిబద్ధతగా మారినప్పుడు అది ఆ ప్రాంత స్వరూపాన్నే పూర్తిగా మారుస్తుందని చెప్పారు. నదీ తీర ఘాట్లతో సహా బహిరంగ ప్రదేశాలను శుభ్రం చేసేలా ఇతరులను ప్రేరేపించిన ఉత్తరప్రదేశ్లోని పట్వాయికి చెందిన ఆకాష్ రోహన్ల గురించి ప్రధానమంత్రి తెలిపారు. ఇదిలా ఉండగా, మాదక ద్రవ్యరహిత సమాజం కోసం కృషి చేయాలని నరేంద్ర మోదీ యువతని కోరారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాలలో అవగాహన కల్పించాలని కంటెంట్ సృష్టికర్తలకు, యూట్యూబర్లకు సూచించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని కడపకు చెందిన వరదరాజ్, తమిళనాడులోని కొడైకెనాల్కు చెందిన చంద్రశేఖరన్ వంటి వారు అవకాడో పండ్లను సాగు చేస్తూ అదనపు ఆదాయాన్ని ఎలా పొందుతున్నారో నరేంద్ర మోదీ ప్రస్తావించారు. సైక్లింగ్ను తమ వారపు దినచర్యలో భాగంగా చేసుకోవాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మాన్సుఖ్ మాండవీయ దేశ ప్రజలను కోరారు. న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈరోజు జరిగిన ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం ప్రత్యేక జాతీయ క్రీడా దినోత్సవ 88వ ఎడిషన్కు భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, రెజ్లర్ సంగ్రామ్ సింగ్, నటి మధురిమా తులి నాయకత్వం వహించారు. బ్రిక్స్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా 25,000కు పైగా ప్రదేశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, సైక్లింగ్ వలన శారీరక దృఢత్వంతో పాటు కాలుష్య నియంత్రణ కూడా జరుగుతుందన్నారు. అలాగే ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ఉపయోగపడుతుందని చెప్పారు. ఇదిలా ఉండగా, సెప్టెంబర్ 12-13 తేదీలలో భారత్ మండపంలో భారత్ 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యమిస్తున్నందున ఈ ఎడిషన్కు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని మాన్సుఖ్ మాండవీయ పేర్కొంటూ,
2: देश में साइकिलिंग एक क्रेज बन रहा है. संडे ऑन साइकिलिंग धीरे धीरे धीरे जनता में पैशन के रूप में कन्वर्ट हो रहा है. साइकिलिंग ए बेस्ट एक्सरसाइज है. साइकिलिंग पोल्यूशन का सोल्यूशन है. साइकिलिंग फिट रहने का मंत्र है. साइकिलिंग ट्रैफिक का भी समाधान है. तो चलो, हम सब युवा साथियों दिन में 1 घंटे मोबाइल या कंप्यूटर की स्क्रीन से हटके खेल के मैदान में जाए, साइकिलिंग करें, खेले और अपने स्वयं को फिट रखें.
1: ఉజ్బెకిస్తాన్ అత్యున్నత ప్రభుత్వ పురస్కారమైన ప్రతిష్టాత్మక ఉలి దరాజలీ దోస్త్లిక్ ఆర్డర్తో సత్కరించబడినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అభినందనలు తెలిపారు. సామాజిక మాధ్యమ పోస్టు ద్వారా స్పందించిన స్పీకర్,

0: ఈ గౌరవం భారత్ ఉజ్బెకిస్తాన్ సంబంధాలకు మూలమైన విశ్వాసం, ఆప్యాయత, సద్భావనకు, అలాగే ఈ చిరకాల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ప్రధానమంత్రి చేస్తున్న నిరంతర కృషికి నిదర్శనమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మెడికల్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పీజీ 2026 పరీక్ష ఈరోజు ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 265,000 మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారని అధికార వర్గాలు తెలిపాయి. దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 339 నగరాలు ఏర్పాటు చేసిన 1,111 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. మొత్తం 273,000 మంది దరఖాస్తు చేసుకోగా వీరిలో 265,980 మంది పరీక్షకు హాజరయ్యారని అధికారులు తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశ్వసనీయత, నైతిక విలువలు పాత్రికేయ రంగానికి కీలకమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. భారత్ ఉజ్బెకిస్తాన్ దేశాల మధ్య సహకారం సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా భారతదేశం వేగంగా పయనిస్తోందని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. నేపాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసేందుకు భారత్ నిరంతరం మద్దతు ఇస్తోందని కేంద్ర మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ వెల్లడించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, ఇప్పుడు విందాం మనసులు కలిసిన వేళ నాటిక. రచన శ్రీ ఎం చంద్రశేఖర్ రెడ్డి, నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వర్ రెడ్డి.
2: ఆకాశవాణి మనస్సులు కలిసిన వేళ నాటిక వింటారు. రచన శ్రీ మళ్ళీరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వర్ రెడ్డి.
3: మనస్సులు కలిసిన వేళ
2: నాటిక.
4: ఏమండి ఏమండోయ్, నేను చెప్పేది వింటున్నారా? అబ్బబ్బా, ఆ లెక్కలు కాస్త ఆపి నేను చెప్పేది కాస్త వినండి.
5: ఏమిటో చెప్పు, నేను విని తగలాడుతూనే ఉన్నాగా.
4: మరి పండగ వస్తుంది కదండి.
5: వస్తే రా నువ్వు, నాకేమిటా ఏదో పండగ పండగ.
4: ఏం లేదండి, నాకు మంచి చీర కొంటారని.
5: ఏమిటి చీర? చూడవాయ్, నీ దృష్టి ఎప్పుడు చీరల మీదనా? చీర గీర ఆయన మొన్నే కదా బంగారం నాటి 4 చీరలు కొనిచ్చాను.
4: మొన్న? మొన్న ఎప్పుడండి?
5: అదే మొన్న అంటే 2 సంవత్సరాల క్రితం. 4 చీరలు కొనలేదు.
4: కొన్నారులేండి మహా, 500కి 4 చీరలు. అవి అప్పుడే పాడైపోయాయి. ఏదో మా పుట్టింటి వారికి మీ పిసినారితనం తెలుసు గనక పండగలకి పబ్బాలకి బట్టలు వాళ్లే పంపిస్తున్నారు గనక సరిపోయింది. మీతో అయితే కన్ని అయినట్టే.
5: ఎవడే ఎవడే వాడు నన్ను పిసిరికొట్టనేది? ఏదో కాస్త పొదుపుగా ఉంటే అదే పిసినారితనమా?
4: అబ్బా నాకెందుకులేండి పిసినారితనము పొదుపరితనము. అబ్బో ఎక్కడో ఉండడమా నా మొహం. మీ నాన్నను కట్టుకొని నేనేమైనా గూటీలు కొడైకెనాళ్ళు అరకలోయలు తిరుగుతున్నాననుకున్నావా? సగటు తెలుగుంటి పిసిని గొట్టును కట్టుకొని ఇక్కడే ఉన్నా, కొంపలోనే తగలడ్డ. ఇక్కడికి రా.
5: దిక్కుమాలిన వెటకారం ఒకటి, ఇంకే మీ పుట్టిటి వాళ్ళే అవన్నీ తిప్పమనలేకపోయావా?
4: ఎందుకు తిప్పరు? కాకపోతే పిసిని కొట్టుగా మీకున్న లోకల్ పబ్లిసిటీ ఎక్కడ నేషనల్ పబ్లిసిటీ అవుతుందోనని భయపడి వెళ్ళలేదు. అయినా మీతో వాదిస్తూ కూర్చుంటే ఇక నాకు పనులు అయినట్లే. ఇంట్లో పని అవ్వదు, వంట పని అవ్వదు. అదిగో అరుణ్ వస్తుంది, దానికి డబ్బులు కావాలట. నాతో మాట్లాడినట్టు దానితో మాట్లాడకండి, కుదరదు. తెలుసుగా మీ కూతురు సంగతి, కాస్త జాగ్రత్తగా ఉండండి.
5: ఏమిటే ఏమిటి బెదిరిస్తున్నావు, అదేమన్నా తలదీసి మొలొచ్చుందా?
4: అబ్బే అది అట్లా ఎందుకు చేస్తుందండి, తండ్రి అంటే దానికి ఎంతో గౌరవం. కాకపోతే మీరొక్కసారి ఫ్లాష్ బ్యాగ్ లోకి వెళ్ళండి, గుర్తొస్తుంది.
5: అట్లా దిక్కుమాలిన ఫ్లాష్ బ్యాగ్ లోకి వెళ్ళేంత తీరిక నాకు లేదు గాని. అవును పోయి గుర్తుకొచ్చింది, పోయిన ఏడాది ఎండాకాలంలో ఇల్లు కాలిపోయి

0: వారిని ఆదుకోవడం కోసం వీళ్ళ కాలేజీ వాళ్ళు చందా కోసం మన ఇంటికి వస్తే
1: పాపం, మంచి పని చేయడం కోసం వచ్చిన వాళ్ళని మీరు నానా మాటలు అని పొమ్మన్నారు కదా. అప్పుడు మీ కూతురుకు ఒళ్ళు మండి తన చేతికున్న బంగారు గాజు తీసి మీ ఎదురుగానే వాళ్ళకిచ్చింది. గుర్తొచ్చిందా?
0: రాగట్ వస్తుందా? వచ్చింది. అదే నాకు పీడకల.
1: మరో పీడకల గురించి చెప్పనా? ఈ సందు చివరిగా ఉంటున్న వాళ్ళు పాపం ఏదో అవసరం కొద్ది నగ మీ దగ్గర తాకట్టు పెడితే మా అమ్మాయి పెళ్లి నగ ఇవ్వండి అంటూ డబ్బు తిరిగిస్తే మీరు ఏదో వడ్డీ తిరకాసు పెట్టి వాళ్ల వస్తువు ఇవ్వకుండా గెంటేశారు. అప్పుడు
0: చాలు చాలు, నువ్వేం చెప్పక్కర్లేదు. నేనింట్లో లేనప్పుడు గడ్డ పలుగుతో బీరువా బద్రగొట్టి మరీ ఆ నగ వాళ్ళ చేతికి ఇచ్చింది.
1: గుర్తుకొస్తున్నాయా?
0: చాలే, అదేదో సినిమా పాటలాగా గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి అంటూ రోడ్డు మీద పడమంటావా? అయినా అది నా కూతురు కాదే.
2: శ్యామండి, ఇన్నాళ్ళ కాపురంలో ఇప్పుడు మీరు నన్ను అనుమానిస్తున్నారా? అయ్యో భగవంతుడా, నన్ను ఎందుకు ఇంకా బ్రతికుంచావు తండ్రి.
0: చాలా నమ్మి, నేను ఆ ఉద్దేశం తాలేదే. మరి ఓవరాక్షన్ చేయకు, అది నా కూతురు కాదే. పూర్వ జన్మలో నేను చేసిన పాపం ఈ జన్మలో నన్ను రాక్షసిలా పట్టి పీడుతుంది కూతురుగా పుట్టి.
3: నాన్నా, ఎవరు నాన్నా ఏదో రాక్షసి అంటున్నావు? నన్నా?
0: అబే నిన్ను కాదమ్మా, నిన్ననే అంత ధైర్యం నాకెక్కడ వస్తుంది? నువ్వు నువ్వు బంగారు కొండవు కదూ.
3: అంటే అమ్మనా?
0: అబ్బే లేదమ్మా, ఆ మాత్రం స్వతంత్రం కూడానా?
3: సరే, నాకు అర్జెంటుగా 5,000 కావాలి, త్వరగా ఇవ్వు నాన్నా, కాలేజీ టైం అవుతుంది.
0: ఎందుకమ్మా అంత డబ్బు?
3: కాలేజీ ఫీజు కట్టాలి, అంతేకాదు నా పాకెట్ మనీ కూడా అయిపోయింది. టైం లేదు, త్వరగా ఇవ్వు నాన్నా.
0: అందుకే వద్దంది. ఎందుకమ్మా పై చదువులు ఆడపిల్లలకి అని ఎంత ఖర్చు పెడుతుంది? వినా, వడ్డీ రాకపోయినా అసలైనా తిరిగి వస్తుందా? పైగా బోర్డు ఖర్చు పెట్టి పెళ్లి చేయటం ఎలాగూ తప్పదాయే. నా మాట విని ఏదో 400 ఇస్తాను, సర్దుబాటు చేసుకో.
3: ఏం ప్రపంచ రహస్యం చెప్పావు నాన్నా? అమ్మ చదువుకోలేదు గనక నిన్ను చేసుకుని తిప్పలు పడుతుంది, నాది అదే గతి అంటావా?
1: అవునే అమ్మా, నేనే గనక చదువుకొని ఉంటే ఈ పాటికి ఏ షాపింగ్ మాల్ ఓనర్నో సాఫ్ట్వేర్ కంపెనీ యజమానో కట్టుకుని హాయిగా ఉండేదాన్ని. నాకొచ్చిన కష్టాలు ఎవరికీ వద్దే తల్లి.
0: సందు దొరికితే చాలు, నువ్వు నీ దిక్కుమాలు నడుపు.
3: నాన్నా, అడిగిన డబ్బు ఇస్తావా లేకపోతే బీరువా నుంచి నన్నే తీసుకోమంటావా?
0: ఇక లూటీయేగా, ఎందుకులేమ్మా, నేనే తెచ్చిస్తా.
3: అలాగే మంచిది నాన్నా, ఆ చేత్తోనే అమ్మకు కూడా 1,000 ఇవ్వు, పండక్కి ఎంచక్క చీర కొనుక్కుంటుంది.
1: మా తల్లి మా అమ్మే, ఎంత మంచిదనువమ్మా నువ్వు.
0: ఇప్పుడు అంత తగలేయటం అదే ఖర్చు పెట్టడం అవసరమా అని.
3: నాన్నా, డబ్బు అవసరం ఉన్న వాళ్ళ దగ్గర వడ్డీల మీద వడ్డీలు వేసి బాగానే లాగుతున్నావు కదా, అందులో కొంత దానాలకి ధర్మాలకి ఇటువంటి ఖర్చులకి ఉపయోగిస్తే తప్పేమీ లేదులే నాన్నా.
0: ఇంత డబ్బు బాగా ఖర్చు పెట్టుకుని ఊరే అగండి, అదే ఎంజాయ్ చేయండి.
3: థాంక్స్ నాన్నా, నేను వెళ్తున్నాను.
0: మంచిదమ్మా, అంత కర్మ చచ్చ. అవును జానకి, ఏది న్యూస్ పేపర్ అక్కడ పెట్టావు, కనపడలేదు.
1: పొద్దున్నే వచ్చి ఎదిరింటి అప్పారావు గారు తీసుకెళ్లారండి.
0: వీడు ఒకడు ఎప్పుడు ఏది ఎక్కడ తేరగా దొరుకుతుందా అని చూస్తాడు. డబ్బు దండగా ఎందుకే పేపర్ అంటే నీ కూతురు ఊరుకుంటుందా? అంత నా కర్మ కర్మ.
4: రాఘవా రాఘవా, ఓ ఇంట్లోనే ఉన్నావా రాఘవా?
0: ఎవరి దగ్గర ఏది ఫ్రీగా దొరుకుతుందో అనుకుంటూ ఊరి మీద తిరగడం నాకు అలవాటు లేదుగా, ఇంట్లోనే తగలడ్డాను.
4: సరేలేవయ్యా, ఇదిగో ఈ వార్తాపత్రిక ఇదిగో. అయినా రాఘవా, మనిషిన తర్వాత మన చుట్టూ ఉన్న ప్రపంచం ఏమి జరుగుతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది, పైగా అది మన కర్తవ్యం కూడాను. ఏమంటావు?
0: నిజమే, కానీ అది మనం డబ్బు పెట్టి కొనుక్కోవాలి. అంతేగాని నేను బాత్రూమ్ లో ఉండటం గమనించి పేపర్ ఎత్తుకుపోయి ఫ్రీగా చదవడం కాదు కర్తవ్యం అంటే.
4: అరే అరే అరే, అట్లా ఫీల్ అవుతావు ఎందుకో? నీ పేపర్ అంటే నాదని కాదు, మన స్నేహం ఎప్పటి నుంచి, మనిద్దరికి పెళ్ళైన కొత్తలో. అదేలే, నీకు మీ ఆవిడతో నాకు మా ఆవిడతో ఇక్కడే ఎదురు బుదురు కాపలాడు పెట్టామా? నీకు ఒక కూతురు నాకు ఒక కొడుకు, మనం వాళ్ళని ఎంత బాగా పెంచుకున్నాము, మనం ఎంత కలివిడిగా ఉంటున్నాం. నా భార్య కూడా నీ వంటే ఎంతో అభిమానంగా అన్నయ్య అన్నయ్య అంటూ ఉండేది. అంతా నా తలరాత. 7 క్రితం తను హఠాత్తుగా కాలం చేసి ఉండకపోతే నేను అడ్డమైన వాళ్ళ కదా ఇలాంటి మాటలు పడే

0: వాడినే, చెప్పు చెప్పు రాఘవా.
1: ఏంటి చెప్పేది, అయినా ఇప్పుడు ఏడిపిదుకు?
0: నువ్వు పేపర్ కోసం మొహం చూసుకుంటుంటేను
1: అబ్బా చాలా ఫీల్ అయిపోయినట్టున్నావు.
2: మీరా అన్నయ్య గారు, కూర్చోండి కాఫీ తెస్తాను.
1: కాఫీయా? ఎందుకే, అయినా ఇందాక పాలన్నీ పిల్లి దాగిపోయిందన్నావుగా.
2: అయ్యో నేనెప్పుడు అన్నానండి?
1: అన్నావులే, మర్చిపోయి ఉంటావు.
2: అబ్బా అన్నయ్య గారు మీరు కూర్చోండి, నేను కాఫీ తెస్తాను.
0: మా తల్లి మా తల్లి, నువ్వు బంగారానువమ్మ, కానీ మీ ఆయనే ఒట్టి పిసిని కొట్టు.
1: నేను పిసిని కొట్టునా? ఏ రోజైనా పట్టుమని 10 పైసలు ఎవరికైనా దానం చేసిన మొహం అనేది? నన్ను పిసినారంటావా? పైగా నా పేపర్ తోగుతూ నా కాఫీ తాగుతూ.
0: మా పూర్వీకులు బోల్డ్ దాన ధర్మాలు చేశారు లేవయ్యా. అయినా నీ ముందు అలిస్టిపడి చదవను. నేను ఒక గొప్ప గుప్తదాతను తెలుసా?
1: చాలు చాలు, నా గొప్ప దాతవి కొడుకు మీద కోట్లు సంపాదించాలని వచ్చిన సంబంధాలన్నీ చెడగొట్టుకుంటూ వాడిని ముదురు బెండగా చేస్తున్నావు. నువ్వా గుప్తదాతవి?
0: ఇదిగో ఇదిగో, నన్నేమైనాను, నా కొడుకేమీ ముదురు బెండకాయ కాదు. వాడి స్థాయికి దగ్గర సంబంధం రాలేదు అంతే.
1: గొప్ప స్థాయి దురాశ కొద్ది నువ్వు అడిగే కష్టం గురించి చెప్పే.
2: అన్నయ్య గారు, ఈ మాటలన్నీ రోజు మీకుండేవే కదా, ఇదిగో కాఫీ తీసుకోండి.
1: మరి నాకేదే కాఫీ?
2: అయ్యో మిగిలిన పాలన్నీ పిల్లి తాగేసింది కదండి.

0: మురళి, నిన్నే ఏమిటి మాట్లాడావు?
1: ఏం మాట్లాడమంటావు?
0: మరి మాట్లాడడానికి రమ్మన్నా?
1: నువ్వేమైనా మాట్లాడతావని అందుకే రమ్మన్నాను.
0: అలాగా? అయితే మాట్లాడటానికి నా దగ్గర ఏ సబ్జెక్ట్ లేదు, అయితే నేను ఇంటికి వెళ్తున్నాను.
1: ఆగాగు, నేనేదో సరదాగా అన్నాను. 4 రూపాయలు ఖర్చు పెట్టి సిటీ బస్సులో నేనొస్తే ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతావా? ఏ అరుణ, అదే మన పెళ్లి విషయం మాట్లాడదామని.
0: పెళ్లి విషయం మీ నాన్నతో మాట్లాడు, అదేదో తొందరగా చూడు. ఇంకా 1-2 సంవత్సరాలు అయితే నువ్వు మరీ ముదురు బెండకాయ అయిపోతావు. ఇప్పటికీ అయ్యావనుకో. అయినా ఎదురు బదురు ఇళ్లలో ఉండేవాళ్ళం, కలిసి ఒక్క దగ్గరే పెరిగామనే జాలితో నేనేదో నీ ప్రేమను అంగీకరించాననుకో, మరీ ఆలస్యమైతే నిన్ను ప్రేమిస్తూ ఉండిపోతాననుకోకు.
1: నా మీద నీకున్న జాలికి థ్యాంక్స్. ఇంతకీ మన పెళ్లి ఎప్పుడవుతుందంటావు?
0: ఏడ్చినట్టుంది. దానికి జవాబు నువ్వు చెప్పాలి.
1: మా నాన్నని అడగాలంటే అసలే భయం. కట్నం పేరుతో బోలెడు డబ్బులు నా మీద సంపాదించాలని చూస్తున్నాడు ఆయన.
0: ఇదంతా ఎందుకు? పోనీ మీ నాన్న నేను అడగనా?
1: వద్దులేమ్మా, అంత పని చేయకు. నీ అసలే
0: తెలుసుగా, ఈరోజు ఎలాగైనా మామయ్యతో మాట్లాడు, లేదా రేపు ఉదయానికల్లా నేనే మీ ఇంటి ముందు ఉంటాను.
1: అలాగే తల్లి, అలాగే.
0: సరే మురళి, పోనీ మనం లేచిపోదామా?
1: వాట్ అరుణ, నీకు మరీ ఇంత డేరింగా?
0: హలో, మరీ అంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ చేయకు. చీకటి పడుతోంది, ఇక్కడ నుంచి లేచి ఇంటికి బయలుదేరదామా అంటున్నాను.
1: అంతేనా? సరే అరుణ, ఈరోజు ఎలాగైనా నాన్నతో మాట్లాడేస్తా.
2: ఏమిటి, అరుణాన్ని ప్రేమించావా? పైగా అవ్వా, పెళ్లి కూడా చేసుకుంటావా? ఇదెక్కడ పాడు బుద్ధిరా నీకు?
1: అంటే ప్రేమించాక పెళ్లి చేసుకోకూడదా నాన్న?
2: ఏడ్చావు గాని ఆ రాఘవ అసలే పరమ పిసినారి. వాడు రూపాయి కట్నమైనా రాల్చడు. అందుకనే ఈ పెళ్లికి నేను చచ్చినా ఒప్పుకోను.
1: నాన్న, నువ్వెన్నైనాను నా మీద లక్షలకు లక్షలు వ్యాపారం చేసి కట్నం పోగు చేసుకుందాం అనుకుంటున్నావేమో, అదేం కుదరదు. నాకిప్పుడు జ్ఞానోదయమైంది.
2: రే, ఆ పిచ్చివాగు ఆపురా. అయినా మాకు తెలియకుండా ఎంతకాలం నుండి ప్రేమనాటకాలు ఆడుతున్నారు? ఏది ఏమైనా నువ్వు ఆ పిల్లనే చేసుకుంటానంటే మాత్రం నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వను.
1: చాలే ఊరుకో నాన్న, గొప్ప ఆస్తి మీకున్నది ఒక ఇల్లేగా, పైగా ఇది అమ్మది.
2: ఏది ఏమైనా సరేరా, అరుణ ఈ ఇంట్లో కోడలు కావటం నేను ఒప్పుకోను.
1: పోనీ ఒక పని చేద్దాం నాన్న, మనం ఇక్కడ నుండి మరో ఇంటికి అద్దెకి వెళ్దాం. ఆ ఇంటికి అరుణ కోడలైతే నీకు అభ్యంతరం లేదుగా.
2: రే, ఏమిటి ఆ పిచ్చిపాట్లు? ఆ పిచ్చిపాట్లు ఆపు, నాకు పెళ్లి అసలు ఇష్టం లేదు.
1: నాన్న, నీ ఇష్టం నీలోనే ఉంచుకో. రేపు ప్రొద్దుటే పెళ్లి విషయం మాట్లాడడానికి రాఘవయ్య మామయ్య గారి ఇంటికి వెళ్తున్నాం, అంతే.
3: సరేలే, వాళ్ళు ఎప్పటి నుండి ప్రేమలో పడ్డారనేది మనకు ముఖ్యం కాదు కదా. ఏమైనా అప్పారావు, నువ్వెంతగా నా చేతులు పట్టుకుని నా కూతుర్ని నీ కొడుక్కిచ్చి పెళ్లి చేయమని మరీ ఇంతిదిగా బ్రతిమలాడుతున్నావంటే

0: కాదు అనడానికి నాకు నోరు రావటం లేదయ్యా.
1: ఆహాహా, తమరిది ఎంత జాలో, మీ హృదయం నవనీతం కదూ.
0: అదే, మరీ అంత పొగడ్తెంతులే. అయినా అందరూ నన్ను అలాగే అంటుంటారయ్యా.
2: చూడు తల్లి, త్వరలో నీ పెళ్ళంటే నాకెంతో ఆనందంగా ఉంది. పంతులు గారిని పిలిపించాలి, ముహూర్తాలు పెట్టించాలి, బంధువులు కబుర్లు పెట్టాలి. అమ్మో, ఎంత పనుందో.
1: అత్తయ్య, పెళ్ళనేది పెళ్లి కొడుకు ఉంటేనే జరుగుతుంది. నా గురించి ఎవరూ మాట్లాడరేం.
2: భలేవాడివయ్యా, మా కాళ్ళ ముందు ఎదిగిన కుర్రాడివి. అన్ని మంచి బుద్ధులే. ఇప్పటికి సద్దన్నం తినే ఆఫీస్కి వెళతావాయే.
1: అత్తయ్య, ఆ సద్దన్నం విషయం మాత్రం పెళ్లిలో గాని బంధువుల ముందు గాని ఎవరితో చెప్పకండి ప్లీజ్. మీకు పుణ్యం ఉంటుంది.
0: అబ్బాబా జానకి, ఈ విషయాలు పెద్దవాళ్ళకి మాకు వదిలేరాదు. మేము ఇచ్చి పుచ్చుకోవడాలు, అవి మాట్లాడుకోవాలి.
3: రాఘవ, నీ గురించి ఏమో అనుకున్నాను కా. ప్రస్తుత పరిస్థితులన్నీ నీకు బాగా తెలుసు. నా కొడుక్కి ఎన్నెన్ని లక్షలు ఎంతెంత ఆస్తిస్తామని వస్తున్నారో నీకు తెలుసుగా. ఇక ఇచ్చి పుచ్చుకోవడాల గురించి మాట్లాడుకుందామా రాఘవ.
0: ఉండవయ్యా, మాట్లాడతాను. మరి పెళ్లిలో నా కూతురికి ఎంత కట్నం ఇవ్వాలనుకుంటున్నారో చెబితే అది ముందే ఓ మాట అనుకుంటే బాగుంటుంది కదా.
3: ఏమిటి, మేము ఎదురు కట్నం ఇవ్వాలా?
0: అవునయ్యా, ఆడపిల్లను పెంచి పెద్ద చేసి చదువు చెప్పించడం అంటే మాటలు అనుకున్నావా? నాకు ఎంత ఖర్చు అయి ఉంటుంది అనుకున్నావు?
3: అంటే కన్యాశుల్కం అడుగుతున్నావా?
0: అని ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవయ్యా.
4: శ్రోతలు, ఇంతవరకు మనసులు కలిసిన వేళ నాటిక విన్నారు. రచన శ్రీ ఎం చంద్రశేఖర్ రెడ్డి, నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వర్ రెడ్డి. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 9 గంటలు కావస్తోంది. కొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి.

తర్వాత పాట విందాం. పంజరం చిత్రం కోసం శ్రీలేఖ ఆలపించిన పాట ఇది. సాహిత్యం శ్రీవేణిల, సంగీతం రాజ్.

తర్వాత పాట విందాం. నువ్వు నాకు నచ్చావు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించిన ఈ పాట.

ఘంటసాల గారు గానం చేసినటువంటి పాతాళ భైరవి చిత్రం నుంచి పాట విన్నారు. తర్వాత పాట విందాం, పవిత్ర బంధం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన ఈ పాట.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తోంది. కొన్ని క్షణాల్లో రవివాసరయ్య అఖిల భారత సంగీత సభ ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం రేపటి ప్రసారంలోని విశేషాలు. రేపు ఉదయం 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శివభక్తి గీతాలు మొదటి భాగం. 6:30 వినదగుమాట శ్రీమతి వై చంద్రకళ గారు వినిపిస్తారు. 6:35 సేద్యపు సుధులు, పట్టుపురుగుల పెంపకంలో వచ్చే వ్యాధులు నివారణ కె ఇబ్రహీం బాషా గారి అందించేటువంటి వివరాలు. 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక అనంతరం నవలాశ్రవంతి శీర్షికన పున్నాగ పూలు నవల 21వ భాగం.

అనంతరం సృజన. శ్రీమతి పి షహనాజ్ గారి అంతర్జాలమ మానవతమ కథానిక. అనంతరం భక్తిమాల. 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ. 8:35 చిత్రసీమ. 9:00 నాన్నకు నమస్కారం. శీర్షికన గాడిచర్ల గారి కూతురు ద్వారకాబాయి, వారి భర్త పార్థసారథి గారి గురించి, వారి కుమారులు శ్రీ ఎన్సిహెచ్ శ్రీరామ్ గారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారు. 9:30 అభిలాష ఉత్తరాల ద్వారా కోరిన పాటలు. 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు. ఇవి రేపు సాయంత్రం వరకు కొనసాగుతాయి. ఇక రేపు సాయంత్ర ప్రసారంలో 5:00 లేపాక్షి శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన పాటలు. 5:30 వినో వినిపించు ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం, సమన్వయం శ్రీ ఏ హేమంతరాజు. 6:30 చిత్రసీమ. 7:15 పల్లె ప్రాంతాలు. ఇందులో తత్వాలుంటాయి శ్రీమతి జయలక్ష్మీదేవి బృందం. అనంతరం శ్రీ

లేపాక్షి శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన పాటలు 5:30 విను వినిపించు ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం. సమన్వయం శ్రీ ఏ హేమంతరాజు. 6:30 చిత్రసీమ. 7:15 పల్లె ప్రాంతాలు. ఇందులో తత్వాలుంటాయి శ్రీమతి జే లక్ష్మీదేవి బృందం, అనంతరం శ్రీ కే గంగన్న బృందం వారు ఆలపించిన జానపద గీతాలు. 7:45 వికసిత్ భారత్ తిరుపతి కేంద్ర సమర్పణ. 8:00 చిత్రసీమ. 8:30 తెలుగులో వార్తలు. 8:40 సినిమా పాట. 8:45 చిత్ర జగత్. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం. 9:16 స్పాట్లైట్. 9:30 చిత్రసీమ. 10:00 కర్ణాటక సంగీతం. ఇవి రేపటి ప్రసారంలోని విశేషాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11:10. తిరిగి రేపటి ప్రభాత ప్రసారంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి, నమస్తే, జై హింద్.